ఆకాశవాణి వరంగల్ కేంద్రం శక సంవత్సరం 1948 వైశాఖ మాసం 13వ రోజు క్రీశకం 2026వ సంవత్సరం మే నెల 3వ తేదీ ఆదివారం ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్స్ పై ఈనాటి మా ప్రభాత ప్రసారం ప్రారంభం. నిలయంలో సమయం 5:58:50. ప్రియమైన మా ఆకాశవాణి శ్రోతలకు సుప్రభాత వేకువలో సుమనోహర శుభోదయం, నమస్కారం.

0: దేశభక్తి గీతం విన్నారు.
1: తరతరాలకు చెరగని సప్తస్వరాల బాణి వరంగల్ ఆకాశవాణి.
0: ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 6:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

మీరింతవరకు సూర్యభగవాను భక్తి గీతాలు విన్నారు. ఇప్పుడు వినండి క్రైస్తవ భక్తి గీతాలు.

0: క్రైస్తవ భక్తి గీతాలు విన్నారు. తరంగిణి ఈనాటి భక్తి సంగీత సుధా కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
1: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
2: కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.
0: ఆకాశవాణి వరంగల్ కేంద్రం. ఇప్పుడు ఒక దేశభక్తి గీతం విందాం.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 6:45 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమ. ముఖ్యాంశాలు. శస్త్రచికిత్స చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కే పవన్ కళ్యాణ్ ను పరామర్శించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్న తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి. రాష్టంలో కాలువల నిర్వహణ, పూడికతీత పనులకు ప్రభుత్వం 397 కోట్ల రూపాయలను విడుదల చేసినట్లు వెల్లడించిన ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలంలోని జలధార జలహారతి పథకంలో భాగంగా హనుమంతుని గుండం చెరువులో పూడికతీత పనులను ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. రాష్ట్రంలోని సంచార జాతుల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్న ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన వర్గాల సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత. శస్త్రచికిత్స చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కే పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరామర్శించారు. హైదరాబాదులోని ఉప ముఖ్యమంత్రి నివాసానికి ముఖ్యమంత్రి నిన్న చేరుకుని ఆయన ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇటీవల ఫంక్షన్లో ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ చేసినట్లు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రికి వివరించారు. ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్

0: రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాదులో ఉద్యోగ సంఘాల నాయకులతో ఆయన నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ పీఆర్సీ నివేదికను త్వరగా అందించాలని అధికారులను ఆదేశించారు. వచ్చే 100 రోజుల్లో రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం 6,000 కోట్ల రూపాయలను చెల్లించనున్నట్లు ప్రకటించారు. వచ్చే నెల 1వ తేదీలోగా ఆరోగ్య భద్రతా కార్డులు అందిస్తామని, ఇతర అంశాలపైనా సానుకూలంగా స్పందిస్తామని చెప్పారు. ప్రతి నెల 1వ తేదీన వేతనాలు చెల్లిస్తున్నామని, 2 సంవత్సరాల్లో 67,760 ఉద్యోగ నియామకాలు చేపట్టామని ముఖ్యమంత్రి వెల్లడించారు. రాష్ట్రంలో కాలువల నిర్వహణ, పూడికతీత పనులకు ప్రభుత్వం 397 కోట్ల రూపాయలను విడుదల చేసినట్లు ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో ఆయన నిన్న మాట్లాడుతూ, గడిచిన 20 నెలల్లో కాలువల నిర్వహణ పనులకు 1,100 కోట్ల రూపాయలు కేటాయించినట్లు వెల్లడించారు. తాజాగా విడుదల చేసిన నిధులతో తూడు, గుర్రపు డెక్క తొలగింపు, నీటి అడ్డంకుల నివారణ, కాలువల పూడికతీత వంటి పనులు చేపడతామన్నారు. ఈ పనులను వచ్చే ఖరీఫ్ సీజన్కు ముందే పూర్తి చేస్తామని మంత్రి పేర్కొంటూ,
1: ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ముందే ఈ పనులు అన్ని కూడా పూర్తయ్యేటువంటి విధంగా 10 లక్షలు దాటినటువంటి పనులన్నీ కూడా వెనువెంటనే టెండర్లు పిలుచుకుని సిఈ దగ్గర నుంచి క్రింది స్థాయి అధికారి వరకు ఈ యొక్క మే నెలంతా కూడా పనులు పూర్తి చేయాలని చెప్పి ప్రజాప్రతినిధులకు, సాగునీటి సంఘాల సభ్యులకు, అందరికీ కూడా అధికారులకు తెలియజేస్తూ ఉన్నా. 397 కోట్ల రూపాయలు పనుల నిర్వహణ నిమిత్తం నిధులు మంజూరు చేసినందుకు ముందుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఇరిగేషన్ శాఖ నుంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నా.
0: నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలంలోని జలధార జలహారతి పథకంలో భాగంగా హనుమంతుని గుండం చెరువులో పూడికతీత పనులను ఆంధ్రప్రదేశ్ రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, భూగర్భ జలమట్టాన్ని కనీసం 3 మీటర్లు పెంచడం లక్ష్యమని తెలిపారు. చెరువుల పూడిక మట్టి తొలగించడంతో 100 ఎకరాలు సాగులోకి వచ్చే అవకాశముందన్నారు. నిధుల కొరత ఉన్నప్పటికీ పనులు కొనసాగుతున్నాయని మంత్రి పేర్కొంటూ,
2: 3 మీటర్ల మీదకి వస్తే కరెంటు ఛార్జీలు తగ్గుతాయి. కరెంటు ఎప్పుడైతే తగ్గుతుందో ప్రభుత్వానికి 1,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. భూగర్భ జలాలు పెంచుకోవాలంటే మన అందరి సమాధానం కావాలి. ఈ ప్రాంతం చుట్టుపక్కల 20-26 కిలోమీటర్లలో ఉండేటువంటి పొలాలన్నీ కూడా భూగర్భ జలాలు పెరుగుతాయి. ఆ భూగర్భ జలాలు పెరిగినప్పుడు ఖచ్చితంగా కూడా మనమంతా కూడా మోటార్లు వేసుకొని దాని మీద వ్యవసాయం చేసుకోవచ్చు.
0: వెనుకబడిన వర్గాల సమగ్ర సర్వేను సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా ఖచ్చితత్వంతో నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా సూచించారు. విశాఖపట్నం జిల్లా కేంద్రంలోని జీవీఎంసీ కార్యాలయంలో నిన్న నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ, వెనుకబడిన వర్గాల సామాజిక ఆర్థిక పరిస్థితులపై సమగ్ర సమాచారాన్ని ఎటువంటి తారతమ్యం లేకుండా సేకరించాలని అధికారులను ఆదేశించారు. స్థానిక సంస్థల వారీగా జనాభా వివరాలు, ఉపకులాల సమాచారం సేకరించి భవిష్యత్ రిజర్వేషన్ల అమలుకు ఉపయోగపడేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. జనగణనలో వెనుకబడిన వర్గాలకు సంబంధించిన పూర్తి వివరాలు పొందుపరచాలని సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలోని సంచార జాతుల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన వర్గాల సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత పేర్కొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో సంచార జాతుల ప్రతినిధులతో మంత్రి నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, సంచార జాతులకు గుర్తింపు కార్డులు, కుల ధృవీకరణ పత్రాలు జారీ చేసే దిశగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. సంచార జాతుల అభివృద్దికి విద్య ఎంతో కీలకమని, ఇళ్ల నిర్మాణం, ఇతర సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. మార్చిలో జరిగిన 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు సంబంధించి జవాబు పత్రాల రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కెవీ శ్రీనివాసులురెడ్డి తెలిపారు. ఈ నెల 7వ తేదీ వరకు విద్యార్థులు తమ పాఠశాల లాగిన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. రీకౌంటింగ్కు ఒక్కో సబ్జెక్టుకు 500 రూపాయలు, రీవెరిఫికేషన్కు ఒక్కో సబ్జెక్టుకు 1,000 రూపాయలు ఫీజు చెల్లించాల్సి ఉందన్నారు. చెల్లింపులు అధికారిక వెబ్సైట్లో లేక ఆన్లైన్లో మాత్రమే చేయాలని పేర్కొన్నారు. వైద్య విద్య కోర్సుల ప్రవేశాలకు సంబంధించిన జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష నీట్ ఈరోజు జరగనుంది. దేశవ్యాప్తంగా జరగనున్న

0: ఈ పరీక్షకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసింది. ఈరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగనున్న ఈ పరీక్షకు రాష్టంలో సుమారు 70,000 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 28 పట్టణాల్లో సుమారు 150 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసింది. పరీక్ష కేంద్రానికి విద్యార్థులు అరగంట ముందే హాజరు కావాలని ఎన్టీఏ తెలిపింది. రాష్టంలో విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఎండల తీవ్రత అధికంగా ఉండగా మరికొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదవుతున్నాయి. ఉత్తర దక్షిణ ద్రోణి పశ్చిమ రాజస్థాన్పై గల ఉపరితల ఆవర్తనం నుంచి తూర్పు రాజస్థాన్, తెలంగాణ, రాయలసీమ, అంతర తమిళనాడుల మీదుగా కొమొరియన్ ప్రాంతం వరకు విస్తరించి ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ ఒడిశా నుండి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడుల మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు ఉన్న మరో ద్రోణి బలహీనపడిందని వాతావరణ కేంద్రాధికారి నారాయణ పేర్కొన్నారు. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానాంలలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ,
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాంలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు ఎదురు గాలులు గంటకు 50-60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో తేలికపాటి నుండి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు ఎదురు గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. కొడగాలులు ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశముందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం తెలిపింది. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, నాగర్ కర్నూలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని హెచ్చరించింది. శస్త్రచికిత్స చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ను పరామర్శించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్న తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి. రాష్టంలో కాలువల నిర్వహణ, పూడికతీత పనులకు ప్రభుత్వం 397 కోట్ల రూపాయలను విడుదల చేసినట్లు వెల్లడించిన ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలంలోని జలధార జలహారతి పథకంలో భాగంగా హనుమంతుని గుండం చెరువులో పూడికతీత పనులను ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. రాష్టంలోని సంచార జాతుల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్న ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన వర్గాల సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి వరంగల్ కేంద్రం ప్రసార విశేషాలు. ఈరోజు మీ ఆకాశవాణి ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెడ్స్ పై ప్రసారం చేస్తున్న కార్యక్రమాల వివరాలు. ఉదయం 7 గంటలకు జిల్లా సమాచార లేఖ, 7:05 తెలుగులో వార్తలు, 7:15 ఈనాటి ఉదయతరంగిణి కార్యక్రమంలో నీలితెర శ్రీ పల్లె శ్రీనుగారి కథానిక, శ్రీమతి వరిగొండ ఉమాదేవి గారి కథానిక మనసులో మాట ప్రసారమవుతాయి. ఉదయం 8 గంటలకు ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో డాక్టర్ ఎం బాలమురళీకృష్ణ గారి గాత్రంలో అష్టపదులు వింటారు. 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 8:30 వాట్సప్ ద్వారా శ్రోతలు కోరిన చిత్రగీతాల కార్యక్రమం హలో మనోరంజని ప్రసారమవుతుంది. 9:30 చిన్నారి లోకం చిన్నపిల్లల కార్యక్రమంలో హనుమకొండలోని మర్కజీ ఉన్నత పాఠశాల విద్యార్థులు సమర్పించే కదంబ కార్యక్రమం వింటారు. ఉదయం 10:00 90 వసంతాల ఆకాశవాణి ప్రత్యేక కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. ఉదయం 11:00 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే అవుతాయి. 12:30 తెలుగులో వార్తలు, అనంతరం హైదరాబాద్ కేంద్రం నుండి వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 1:10 ప్రాంతీయ వార్తలు, వివిధ భారతి ఆకాశవాణి

0: తెలుగు కార్యక్రమాలు మధ్యాహ్నం 3 గంటల వరకు ప్రసారమవుతాయి. మధ్యాహ్నం 3 గంటలకు నాటకం వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. సాయంత్రం 4 గంటలకు వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి ముంబై కేంద్రం నుండి ప్రసారమవుతాయి. సాయంత్రం 5 గంటలకు చిత్రసీమ కార్యక్రమంలో తెలుగు చిత్రగీతాలు వింటారు. సాయంత్రం 6 గంటలకు దేశభక్తి గీతం. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 6:10 ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 6:20 ప్రసార విశేషాలు. 6:25 సమాచార దర్శిని. 6:30 యువవాణి యువజనుల కార్యక్రమం ప్రసారమవుతుంది. రాత్రి 7 గంటలకు ఉద్యోగవాణి శీర్షికన ఉద్యోగ సమాచారం వింటారు. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. రాత్రి 7:45 తెలుగు సినీ గీత సుమమాలిక చిత్రసీమ. రాత్రి 9:00 న్యూస్ @9 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 9:15 స్పాట్ లైట్. 9:30 శాస్త్రీయ సంగీత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇక రాత్రి 10:00 అలనాటి మేటి తెలుగు సినీ గీతాలు మధుర గీతాలు. ఇవి మీ ఆకాశవాణి వరంగల్ కేంద్రం FM 103.5 MHz ఈరోజు మీకోసం ప్రసారం చేస్తున్న కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాలు విన్నారు.
1: మీ స్నేహితులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
2: మీ కుటుంబ సభ్యులకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
1: సందర్భం ఏదైనా,
2: శుభకార్యం మరేదైనా,
1: ఇప్పుడు మీ శుభాకాంక్షలను ఆకాశవాణి వరంగల్ కేంద్రం ద్వారా
2: అతి తక్కువ ఖర్చుతో ప్రత్యక్షంగా తెలియజేయవచ్చు.
1: అంతేగాక దేశ విదేశాల్లో ఉన్న మీ ఆత్మీయులకు కూడా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా మీ శుభాకాంక్షలు చేరే అవకాశమూ ఉంది.
2: పూర్తి వివరాలకై ఆకాశవాణి వరంగల్ కేంద్రం కార్యాలయాన్ని నేడే సంప్రదించండి.
0: ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 7:00 కావస్తోంది. ఇప్పుడు వినండి జిల్లా సమాచార లేఖ హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

పేరు ప్రాంతాల్లో జరిగిన కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. రాజ్యాంగం రచనలో అంబేడ్కర్ కీలక పాత్ర పోషించారన్నారు. అంబేడ్కర్ నాలెడ్జ్ సెంటర్ నిర్మాణ ప్రక్రియ ప్రారంభించాలని కలెక్టర్కు సూచించారు. రబీ ధాన్యం కొనుగోలుకు సర్వం సిద్ధం చేసినట్లు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. జిల్లాలో 4.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా నిర్ధారించామని, ఈ నెలలో కొనుగోళ్లు ప్రారంభించి మే నెలాఖరు నాటికి పూర్తి చేయాలని సూచించారు. తేమ శాతం వచ్చిన వెంటనే 24 గంటల్లో ధాన్యం కొనుగోలు చేసి కేటాయించిన రైస్ మిల్లులకు తరలించాలని ఆదేశించారు. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ప్రభుత్వ విప్ పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు అన్నారు. పెద్దపల్లి జిల్లా బుర్హాన్మియాపేటలో నూతనంగా నిర్మించుకున్న ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశంలో ఆయన పాల్గొన్నారు. అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరవుతాయని ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎమ్మెల్యే చెప్పారు. రైతుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తోందని, రైతులతో పాటు అన్ని వర్గాలకు మేలు చేసే కార్యక్రమాలు చేస్తోందని అన్నారు. అరైవ్ అలైవ్ కార్యక్రమంలో వార్డు సభ్యుడి నుంచి ముఖ్యమంత్రి వరకు భాగస్వాములు చేసి రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తామని డైరెక్టర్ జనరల్ పోలీస్ శివధర్ రెడ్డి అన్నారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ లో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించిన డీజీపీ మాట్లాడుతూ, ఐబీ కాలనీలో 12.29 కోట్ల నిర్మించిన ఏఆర్ పోలీస్ అధికారులు సిబ్బంది క్వార్టర్లను ప్రారంభించారు. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అరైవ్ అలైవ్ కార్యక్రమాన్ని ఒక ఉద్యమంగా కొనసాగించాలని సూచించారు. ప్రస్తుతం రోడ్డు ప్రమాదాలు ఒక సామాజిక సమస్యగా

0: మారాయన్నారు. వాటిపై విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. వచ్చే వానకాలం సీజన్ కు తెలంగాణ రాష్ట్రానికి అవసరమైన యూరియా సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ వ్యవసాయ సహకార శాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్ సూచించారు. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎరువుల కర్మాగారాన్ని కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా సురేంద్ర మోహన్ మాట్లాడుతూ, తెలంగాణకు యూరియా ప్రధాన సరఫరాదారుగా ఉన్న ఆర్ఎఫ్సిఎల్ ప్లాంట్లో ఎరువులు అందుబాటులో ఉండేలా ముందస్తు ప్రణాళిక రూపొందించాలన్నారు. ఆర్ఎఫ్సిఎల్ పూర్తి సామర్థ్యంతో పనిచేయడానికి తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలుగా సహకారం అందిస్తుందని తెలిపారు. రాష్ట్ర అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఉత్పత్తి, నిల్వలు, సరఫరాలో సమన్వయం పాటించాలని ఆయన సూచించారు. కోల్బెల్ట్ వాసులకు త్వరలోనే క్యాత్ ల్యాబ్ సేవలు అందుబాటులోకి వస్తాయని, ఈ మేరకు పనులు శరవేగంగా సాగుతున్నాయని సింగరేణి చీఫ్ మెడికల్ ఆఫీసర్ కిరణ్ రాజ్ కుమార్ అన్నారు. గోదావరి ఖని ఏరియా ఆసుపత్రిలో చేపట్టిన క్యాత్ ల్యాబ్ విభాగాన్ని ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్ తో కలిసి ఆయన పరిశీలించారు. గుండె సంబంధిత వ్యాధులను నిర్ధారించడం, చికిత్స చేయటంలో ఈ విభాగం కీలకంగా పనిచేస్తుందని అన్నారు. క్యాత్ ల్యాబ్ తో పాటు కార్డియాలజిస్టులు, ప్రత్యేక శిక్షణ పొందిన నర్సింగ్ స్టాఫ్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని ఆయన అన్నారు. సంక్షేమ ఫలాలు అర్హులందరికీ అందేలా యంత్రాంగం కృషి చేస్తోందని కలెక్టర్ శ్రీహర్ష అన్నారు. పెద్దపల్లిలో నిర్వహించిన మున్సిపల్ స్థాయి ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, రేషన్ కార్డుల జారీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, పెన్షన్లు, గృహజ్యోతి, 500 రూపాయలకే గ్యాస్, వడ్డీ లేని రుణాలు, ఇలా అనేక పథకాలు అమలవుతున్నాయన్నారు. వీటి అమలులో లోపాలను అధికారుల దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తారని తెలిపారు. సమస్యలను గుర్తించి క్షేత్రస్థాయిలోనే పరిష్కరించేలా అధికారులు, సిబ్బంది పనిచేయాలని సూచించారు. రామగుండంలో క్రిటికల్ కేర్ సెంటర్ అందుబాటులోకి రావడం ద్వారా ప్రజలకు విశేష సేవలు అందుతాయని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు. ప్రభుత్వ సహకారంతోనే చిన్న ఆసుపత్రి నుంచి బోధనాసుపత్రి వరకు గోదావరి ఖని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి అభివృద్ధి చెందిందన్నారు. 23.75 కోట్ల వ్యయంతో నిర్మించిన క్రిటికల్ కేర్ భవనాన్ని కలెక్టర్ శ్రీహర్ష, మేయర్ మహంకాళి స్వామితో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. కార్పొరేట్ కు ధీటుగా జిల్లా ఆసుపత్రిలో సేవలందిస్తున్నారని బీసీ జేఏసీ జిల్లా వైస్ చైర్మన్ కొండి సతీష్ అన్నారు. వరల్డ్ హెల్త్ డే సందర్భంగా 4 రాష్ట్ర స్థాయి అవార్డులు అందుకున్న పెద్దపల్లి డీసీహెచ్ఎస్ డాక్టర్ శ్రీధర్ ను జేఏసీ ఆధ్వర్యంలో సత్కరించారు. పేద రోగులను దృష్టిలో ఉంచుకుని వారికి ఆర్థిక భారం లేకుండా కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను ఉచితంగా అందిస్తున్నారని జిల్లా ఆసుపత్రి వైద్య బృందాన్ని అభినందించారు. హైదరాబాద్ లో జరిగే శస్త్రచికిత్సలను సైతం జిల్లా కేంద్రంలోనే విజయవంతంగా నిర్వహించడం గొప్ప విషయమన్నారు.
1: పెద్దపల్లి జిల్లా సమగ్ర నివేదికను అందించిన వారు శ్రీ వై సంతోష్ కుమార్. జిల్లా సమగ్ర నివేదిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి ఇప్పుడు సమయం 7:05, తెలుగులో వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎండ్రపాటి మాధవీలత. ఎన్నికల సంఘం పశ్చిమ బెంగాల్లోని ఫాల్టా అసెంబ్లీ నియోజకవర్గంలోని 285 పోలింగ్ స్టేషన్లలో ఈ నెల 21న రీపోలింగ్ నిర్వహించాలని ఆదేశించింది. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ జమైకా, సురినామ్, ట్రినిడాడ్, టొబాగో దేశాల్లో ఈరోజు నుండి ఈ నెల 10వ తేదీ వరకు పర్యటిస్తారు. దేశంలోని పలు ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా నిన్న చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ ముంబై ఇండియన్స్పై 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఎన్నికల సంఘం పశ్చిమ బెంగాల్లోని ఫాల్టా అసెంబ్లీ నియోజకవర్గంలోని 285 పోలింగ్ స్టేషన్లలో ఈ నెల 21న రీపోలింగ్ నిర్వహించాలని ఆదేశించింది. బుధవారం నాడు జరిగిన పోలింగ్ సందర్భంగా పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాల్లో తీవ్రమైన ఎన్నికల ఉల్లంఘనలు ప్రజాస్వామ్య ప్రక్రియకు విఘాతం కలిగినట్టు ఎన్నికల సంఘం తెలిపింది. దీంతో ఈ నెల 21వ తేదీన ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు అన్ని పోలింగ్ కేంద్రాల్లో మళ్లీ ఓటింగ్ నిర్వహిస్తారు. ఓట్ల లెక్కింపు ఈ నెల 24వ తేదీన జరుగుతుంది. పశ్చిమ బెంగాల్లో దక్షిణ 24 పరగణాల

0: జిల్లాల్లోని 15 పోలింగ్ బూత్లలో నిన్న నిర్వహించిన రీపోలింగ్లో దాదాపు 90% పోలింగ్ నమోదైంది. ఈ రీపోలింగ్ 2 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రశాంతంగా జరిగింది. ఇక పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, అస్సాం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు రేపు నిర్వహిస్తారు. తమిళనాడులో రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 62 ప్రత్యేక కౌంటింగ్ కేంద్రాల్లో రేపు ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. మొత్తం 10,545 మంది కౌంటింగ్ సిబ్బంది విధుల్లో పాల్గొంటారు. 4,624 మంది మైక్రో అబ్జర్వర్లు వారికి సహకరిస్తారు. ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాలను ఖచ్చితంగా అమలు చేయడం కోసం ప్రత్యేక నిఘా పాటిస్తారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ జమైకా, సురినామ్, ట్రినిడాడ్, టొబాగో దేశాల్లో ఈరోజు నుండి ఈ నెల 10వ తేదీ వరకు పర్యటిస్తారు. ఈ పర్యటనలో ఆయన జమైకా, సురినామ్, ట్రినిడాడ్, టొబాగో దేశాల నాయకత్వంతో సమావేశమవుతారు. ఈ సందర్భంగా ద్వైపాక్షిక సంబంధాలు, ప్రాంతీయ అంతర్జాతీయ అంశాలపై సమగ్రంగా చర్చలు జరుపుతారు. ఈ పర్యటన భారత్కు ఈ 3 దేశాలతో కొనసాగుతున్న రాజకీయ సంబంధాలకు మరింత ఊతమివ్వడంతో పాటు సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న స్నేహపూర్వక సంబంధాలను బలోపేతం చేయడమే లక్ష్యంగా ఉంది. సూరత్లో నిన్న ముగిసిన వైబ్రాంట్ గుజరాత్ రీజనల్ సమ్మిట్ కొత్త రికార్డులను సృష్టించింది. ఈ సదస్సులో 3,53,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన మొత్తం 2,792 అవగాహన ఒప్పందాలు కుదిరాయి. ఈ సమావేశంలో కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా మాట్లాడుతూ ప్రపంచ సరఫరాల్లో ఏర్పడుతున్న ఆటంకాలను భారత్ అవకాశంగా మలుచుకోవాలన్నారు. దేశాన్ని స్వయం సమృద్ధి గల తయారీ కేంద్రంగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. తయారీ సామర్థ్యాన్ని పెంచడం, వికసిత్ భారత కలను సాకారం చేయడంలో ఇటువంటి ప్రాంతీయ సదస్సులు కీలక పాత్ర పోషిస్తాయని నడ్డా అన్నారు.
1: आपदा को हम अवसर में बदले, इसको हम अपॉर्चुनिटी के रूप में हमको देखने की जरूरत है और इसलिए हमको अपने आप को आत्मनिर्भर बनाने के लिए और जरूरी है कि हम इस रीजनल कॉन्फ्रेंसेस के माध्यम से ज्यादा अपने मैन्युफैक्चरिंग प्रोसेस को, एरिया को हम तवज्जो दें और साथ में हम सेल्फ रिलायंस की ओर जाए, इस पर हमको ध्यान देने की जरूरत.
0: आकाशवाणी वार्ता వింటున్నారు. దేశంలోని పలు ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, సిక్కిం రాష్ట్రాలతో పాటు కేరళ, తమిళనాడు, పుదుచ్చేరిలో భారీ వర్షాలు కురుస్తాయని ఆ శాఖ పేర్కొంది. అలాగే లద్దాఖ్, జమ్మూకాశ్మీర్లో ఉరుములు, మెరుపులతో పాటు వడగళ్ల వానలు సంభవించే అవకాశం ఉందని పేర్కొంది. రానున్న 2 రోజుల్లో ఢిల్లీ, బీహార్, పంజాబ్, హర్యానా, చండీగఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిశా, రాయలసీమ, ఉత్తరాఖండ్, విదర్భ, పశ్చిమ బెంగాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వాతావరణం నెలకొని ఉంటుందని ఆ శాఖ పేర్కొంది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి, కరేకల్లో పగటి సమయాల్లో రేపటి వరకు వేడి, ఉక్కపోత వాతావరణం కొనసాగుతుందని ఐఎండీ తెలిపింది. ఆపరేషన్ సింధూర్ ఉగ్రవాద నిర్మూలనలో దృఢ సంకల్పానికి ప్రతీక అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. నిన్న న్యూఢిల్లీలో నిర్వహించిన శౌర్య కార్యక్రమంలో మాట్లాడుతూ మంత్రి, ఈ ఆపరేషన్ సమయంలో భారత సాయుధ దళాలు ప్రదర్శించిన అసమాన వీరత్వం భారత సైనిక చరిత్రలో సువర్ణ అధ్యాయంగా నిలిచిందన్నారు. గత సంవత్సరం ఏప్రిల్ 22న పెహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి ప్రతిస్పందనగా మే 7న భారత్ ఆపరేషన్ సింధూర్ను ప్రారంభించింది. ఈ ఆపరేషన్లో పాకిస్తాన్ నియంత్రిత ప్రాంతాల్లో ఉన్న ఉగ్రవాద మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిపింది. ఈ దాడుల తర్వాత 4 రోజుల పాటు తీవ్ర ఘర్షణలు కొనసాగి మే 10న సైనిక చర్యలు నిలిపివేయడానికి ఇరు దేశాలు ఒక అవగాహనకు వచ్చాయి. భారత సాయుధ దళాలు యుద్ద రంగంలోనే కాకుండా ప్రకృతి వైపరీత్యాల సమయంలోనూ ప్రజలకు సేవలందించడంలో అసాధారణ ధైర్యాన్ని ప్రదర్శిస్తున్నాయని

0: రాజ్నాథ్ సింగ్ అన్నారు. సుప్రీంకోర్టు పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో కౌంటింగ్ సూపర్వైజర్లుగా కేవలం కేంద్ర ప్రభుత్వోద్యోగులను నియమించాలన్న ఎన్నికల సంఘం నిర్ణయంలో జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది. న్యాయమూర్తులు జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ జోయ్మాల్యా బాక్చిలతో కూడిన ధర్మాసనం ఎన్నికల సంఘం మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని ఆదేశించింది. ఈ తీర్పును తృణమూల్ కాంగ్రెస్ ఎదురుదెబ్బగా భావించి ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఆ పార్టీ కోర్టును ఆశ్రయించింది. నీట్ యూజీ మెడికల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈరోజు పరీక్ష నిర్వహించబడుతుంది. పరీక్ష మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది. పరీక్షా కేంద్రాల్లోకి మధ్యాహ్నం 1:30 వరకు మాత్రమే ప్రవేశానికి అనుమతిస్తారు. అభ్యర్థుల కోసం ఏజెన్సీ ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేసింది. అడ్మిట్ కార్డుతో పాటు అభ్యర్థులు తప్పనిసరిగా ఓటర్ ఐడీ, ఆధార్ కార్డు లేదా రేషన్ కార్డు వంటి ఏదైనా ఒరిజినల్ ఫోటో గుర్తింపు పత్రాన్ని వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎయిమ్స్ వైద్య రంగంలో సరికొత్త విప్లవానికి నాంది పలికింది. దేశంలోనే మొట్టమొదటిసారిగా రోగుల పడకల వద్దకే తీసుకెళ్లగలిగే పోర్టబుల్ మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ ఇమేజింగ్ ఎంఆర్ఐ వ్యవస్థను ఎయిమ్స్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఐసీయు, అత్యవసర విభాగాలు, న్యూరో సర్జికల్ విభాగాల్లో చికిత్స పొందుతున్న విషమ పరిస్థితుల్లో ఉన్న రోగులకు వేగంగా మెదడును స్కాన్ చేయడానికి ఇది దోహదపడుతుంది. స్ట్రోక్, తలకు తగిలిన గాయాలు, శిశు వైద్యం, శస్త్రచికిత్స అనంతరం సంరక్షణలో వేగవంతమైన వ్యాధి నిర్ధారణకు ఇది ఉపయోగపడుతుంది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా నిన్న చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ ముంబై ఇండియన్స్పై 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ 18.1 ఓవర్లో 2 వికెట్లు కోల్పోయి 160 పరుగులు చేసి విజయం సాధించింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఎన్నికల సంఘం పశ్చిమ బెంగాల్లోని ఫాల్టా అసెంబ్లీ నియోజకవర్గంలోని 285 పోలింగ్ కేంద్రాల్లో ఈ నెల 21న రీపోలింగ్ నిర్వహించాలని ఆదేశించింది. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ జమైకా, సురినామ్, ట్రినిడాడ్, టొబాగో దేశాల్లో ఈ నెల 10వ తేదీ వరకు పర్యటిస్తారు. దేశంలోని పలు ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం.

0: శ్రోతలందరికీ ఉదయ తరంగిణి కార్యక్రమానికి స్వాగతం చెబుతోంది మీ ఆకాశవాణి. ఈనాటి కార్యక్రమంలో నీలితెర శ్రీ పల్లె శ్రీనిగారి కథానిక, శ్రీమతి వరిగొండ ఉమాదేవి గారి కథానిక మనసులో మాట ప్రసారమవుతాయి. ముందుగా వినండి శ్రీ పల్లె శ్రీనుగారి కథానిక నీలితెర.
1: అమ్మా చూడవే అన్నయ్య తల్లబొల్లి మాటలేవో చెప్తున్నాడు. నేనెప్పుడూ అన్నయ్యని అల్లరి పెడుతున్నానని, నాన్న వచ్చాక చెప్తానని, ఇంకా ఏవేవో వాగుతున్నాడు అంటూ అన్నయ్య వైపు తిరిగి, ఇదిగో ఒరే అన్నయ్య, నాకే కోపం వచ్చిందంటే నేనేం చేస్తానో తెలుసా? నీ ఆటలు తిరుగుళ్ళు అన్నీ నాన్నతో చెప్పి నీ ఆట కట్టిస్తాను. ఇక నీ మాటలు వాగుడు కూడా చెప్పి నీ నోరు మూయిస్తాను, జాగ్రత్త. ఇలా ఇంకా ఏవేవో స్నిగ్ధ వాగుతుంటే అన్నయ్య భరత్ విని అవాక్కైపోయాడు. అయినా ఇదేమిటి, నేనేమి మాట్లాడకుండానే

ఆనే గలగలా వాగుతూ నేను వాగుతున్నానంటుందేమిటి? ఆలోచిస్తుండగానే రాధ వచ్చి, ఏరా, చెల్లెల్ని ఎందుకు ఏడిపిస్తున్నావు? నీకేమైనా మతిగాని పోలేదు కదా అని కోపంగా అరుస్తుంది అమ్మ. ఏమీ తోచక అమ్మవైపు చెల్లివైపు ఆశ్చర్యంగా చూస్తూ, అప్పుడేమో గాని ఇప్పుడైతే నిజంగానే మతిపోతుందే అమ్మ. దాని మాటలే నా మాటలుగా చెప్తుంటే విన్నావుగా? కావాలని నా మీద ఎన్ని చాడీలు చెప్పిందో. ఇప్పటిదాకా వాగింది చాలక, ఇంకా నా వైపు ఎలా చూస్తుందో చూడు అని భరత్ తన బాధను అమ్మ ముందు వెళ్ళబోసుకున్నాడు. ఏమోరా, దాని గోల దానిది, నీ అరుపులు నీవి, విసుక్కుంది అమ్మ. చరచరా గదిలోకి వెళ్ళిపోయాడు భరత్. స్నిగ్ధ పుస్తకాలు సర్దుతూ నవ్వుకుంటుంది. ఆ నవ్వు గమనించిన రాధ, ఏమే అమ్మాయి, నువ్వెందుకే వాడితో అస్తమానం పోట్లాడటం అనబోతుండగానే, అమ్మా నీకేమీ అర్థం కాదు, నువ్వు ఊరుకో అంది స్నిగ్ధ. ఇదేమిటి, రోజురోజుకి పిల్ల శిశింద్రిలా అయిపోతుందేమిటి అనుకొని రాధమ్మ కాసేపు మౌనంగా ఉండిపోయింది. ఇలా పిల్లలు రోజు ఏదో గొడవ పడుతుంటే అమ్మ ఏకపక్షంగా ఒక్కరినే సమర్థిస్తూ మాట్లాడడం జరగదుగాక జరగదు. కానీ తల్లిదండ్రుల్లో ఎవరో ఒక్కరు అలా భావించే అవకాశం ఉంటుంది. పాపకు సర్ది చెప్పే ఓపిక, బాబును నిమ్మలింపజేసే చాకచక్యం అమ్మకున్నా నాన్నకు ఉండకపోవచ్చు. నిదానంగా చెప్పడానికైనా కొంత సమయం పడుతుంది. ఈలోగా వాళ్లలో ఈ విభేదం చిలికి చిలికి గాలివానలా తయారు కావచ్చు. అది సహజం. దీనికే ఇంత ఆందోళన పడడం, పిల్లల్ని మందలించడం, ఆ తర్వాత విచారించడం సరైంది కాదేమో. ఏమిటో ఈ కాలం పిల్లలు అంటూ నిట్టూర్పు విడిచింది రాధ. ఇంతకీ ఆ నిట్టూర్పు తగవుకి పరిష్కారమో, తన ఆలోచనకి ముగింపో, ఏమో ఇదేమీ అర్థం కాలేదు తనకి. పాపం ఈ పిల్ల మాటలకి భరత్ ఎంత నొచ్చుకున్నాడో అనుకుంటుండగానే రమణ లోపలికి వచ్చాడు. చొక్కా విప్పే హ్యాంగర్కి తగిలిస్తూ, ఏమిటి ఈరోజు ఇల్లు ఇంత ప్రశాంతంగా ఉందేమిటి? అంతా ప్రశాంతమే కానీ మీరు వెళ్ళి స్నానం చేసి రండి, నేను కాఫీ తెస్తాను అంది రాధ వంటింట్లోకి నడుస్తూ. అదేమిటి పాప అలా ముడుచు కూర్చుందేమిటే? ఏమీ లేదండి, ఎప్పుడు ఉన్నదేగా వాడితో పోట్లాడి ఉంటుంది. ఇంతకీ మీరేమిటి ఇవాళ ఆఫీసు నుండి ఇంత ఆలస్యంగా? మాటని చమత్కారంగా మార్చేసింది రాధ. మిస్సెస్ పద్మారావోయ్, అదే మా బాస్ వైజాగ్ ట్రాన్స్ఫర్ అయిందిగా, ఆమెకి వీడ్కోలుపు సమావేశం. అలా బాధగా స్టేషన్ దాకా వెళ్ళడం, సాగరంపడం, అంతే బాధగా తిరిగి రావడం అంటూనే బాత్రూంలోకి వెళ్ళాడు రమణ. రాధ పాలు గిన్నెలో పోసి స్టవ్ వెలిగించింది. ఆమెలో ఆలోచన కూడా వెలిగింది. రమణ ఎప్పుడూ బాస్ పద్మ గురించి గొప్పగా చెప్తూ ఉంటాడు. ఆవిడ తనతో ఎంతో చనువుగా ఉంటుందని పొంగిపోతాడు. తరచుగా క్యాంపులకి తన కారులోనే రమణని తీసుకువెళ్తుందట. ఒక్కోసారి రాత్రి కూడా అక్కడే ఉండిపోతారట. ఎక్కడండి అంటే, ఇంకెక్కడా, గెస్ట్ హౌస్లో అంటాడు తేలిగ్గా నవ్వుతూ చెప్పేవాడు రమణ. అదే తనకు ఏదో అపస్వరంలా వినిపించేది. తనను ఒకసారి ఇంటికి కూడా తీసుకువచ్చాడు. ఆ వాలకం చూస్తుంటే ఆవిడంటే నాకు ఎందుకో నచ్చినట్లు లేదు. కళ్ళ నిండా కాటుక సరే బాగానే ఉంది, కానీ ఆ పెదాలకు రంగు, ఎత్తైన సిగుముడి, స్లీవ్లెస్ జాకెట్టు, ఎత్తుమడమల చెప్పులు, అబ్బో, నన్ను చూడగానే ఆవిడ నువ్వు పల్లెటూరి పిల్లవా అని అడిగింది కూడా. వాళ్ళ ఆయన ముంబైలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తాడని, వాళ్ళకిద్దరు పిల్లలని, వాళ్ళని ఊటీలో రెసిడెన్షియల్ స్కూల్లో చదివిస్తున్నామని చెప్పింది. సంపన్న కుటుంబం కదా, వాళ్ళకి అది సాధ్యమైంది అనుకుంటుండగానే, మీ పిల్లల్ని కూడా వేయకూడదా అంది పద్మ. ప్రయత్నిస్తామండి, ఇంకా మేము సర్దుకోవాలిగా, రమణ కూడా ఒకసారి అన్నాడనుకోండి, అయినా పిల్లల్ని దూరంగా పంపించడం అంటే నాకు ఇష్టం అనిపించదండి అన్నాను. ఏదో మాట్లాడాలి గనక. అదేమిటి, పిల్లలు మనతోనే ఉండి ఎలా చదువుతారు? నవ్వుకుంది పద్మ. స్టవ్ మీద పాలు పొంగిన శబ్దానికి ఆలోచనలు తెగిపోయాయి. కాఫీ కలుపుకొని తీసుకువచ్చింది రాధ. స్నానం చేసి హాల్లోకి వచ్చిన రమణ తల దువ్వుకుంటుండగా ఓ మూల కోపంగా కూర్చున్న స్నిగ్ధ అద్దంలోంచి రమణకి కనిపించింది. అమ్మా స్నిగ్ధ, నీకేమైంది, అలా ఉన్నావు అడిగాడు రమణ. దానికేమైంది, ముందు మీరు కాఫీ తాగండి అంటూ అడ్డు తగిలింది రాధ. నువ్వుండు రాధ, ప్లీజ్ ఇలారా అంటూ దగ్గరగా తీసుకున్న స్నిగ్ధని డైనింగ్ టేబుల్ దాకా తీసుకొచ్చి కుర్చీలో కూర్చోమని చెప్పి బుజ్జగిస్తూ అడిగాడు రమణ. ఎలాగైతేనే నాన్న బుజ్జగింపు తనకే ముందుగా దక్కిందని పాపం అన్నయ్య అనుకుంది. ఆ బాధంతా తన మీదే వేసుకుంది. ఏమీ లేదు నాన్న, అన్నయ్యని నవ్వులాటికి నేనేదో అంటే వాడు సీరియస్గా తీసుకున్నాడు. అమ్మ కోప్పడింది, భుజం మీద తల ఆంచి మరీ గారాబం చేసింది అమ్మాయి. ఇంతేనా, ఈ మాత్రానికే మీరు మౌనముద్రలేమిట్రా? అయినా అన్నయ్యేడి, భరత్ అని పిలిచి లోపలికి లేవబోయాడు. టేబుల్ మీద కాఫీ తీసి బళ్ళీ చేతికిచ్చి, నేను చూస్తానుండండి అంటూ భరత్ గదిలోకి వెళ్ళిపోయింది రాధ. భరత్ దిండులో తలదూర్చి వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. తల్లిదండ్రులు ఇద్దరూ అన్వయించారు. భరత్ దిగులుగా రమణ ముఖంలోకి చూస్తూ, నేనేమీ అనలేదు నాన్న, చెల్లికి మార్కులు ఈసారి తగ్గిపోయాయని వాళ్ళ టీచర్ నాతో చెప్పింది. అదే నేను అడిగాను, దాంతో అది తట్టుకోలేక నీ సంగతి నాన్నకు చెప్తానని బాగా అల్లరి చేసింది.
అది తెలుసుకోకుండానే అమ్మ నన్ను కోప్పడింది.

అంటూ కళ్ళనీళ్లు తుడుచుకున్నాడు భరత్. చూడు నాన్న, అమ్మే కదా కోప్పడింది అంటూ ఇద్దరినీ ఒడిలోకి తీసుకున్నాడు రమణ. తృప్తిగా నవ్వుకున్నారందరూ. పిల్లలు రండిరా, పాలు తాగుదురు కానీ వంటింట్లోకి దారితీసిన రాధను వెంబడించారు పిల్లలు. రమణ తన గదిలోకి వెళ్ళి బెడ్ మీద వెళ్ళకిలా పడుకొని కిటికీలోంచి చూసి కళ్ళు మూసుకున్నాడు. అపర సంధ్య వేళ పశ్చిమ దిశ ఎర్రగా ఉంది. అప్పుడే సూర్యుడు దిగంతంలోకి వెళుతున్నాడు. ఈ వేళప్పుడే రాక్షస సందేహాలేవో ఉంటాయని, ఊహించడానికి అవి తీయగానో వెగటగానో రుచి చూపిస్తాయని ఓసారి అమ్మమ్మ చెప్పగా విన్నాడు రమణ. ఈ మాటే పిల్లలు పుట్టకముందు రాధను తన కౌగిల్లోకి తీసుకుని ఎర్రని ఆకాశం కేసి చూపిస్తూ విశేషంగా దాని గురించి చెప్పాడు. ఇప్పుడు అదే ఆకాశం పగలంతా హడావుడిగా తిరగడం వల్ల, సాయంకాలం 5 గంటలకి రైలు స్టేషన్లో మిస్సెస్ పద్మారావు గారిని సెండ్ ఆఫ్ చేయడం వల్లనో అలసటగానో బాధగానో ఉంది. ఆలోచిస్తూ కళ్ళు మూసుకున్నాడు రమణ. అదే నవ్వు, ఆ పద్మగారి నవ్వు ఎంత అందం, ఎన్నిసార్లు చూసినా తనివి తీరదు. అమ్మమ్మ చెప్పిన మాట గుర్తుకొచ్చింది. రాక్షస సందేహం ఏమీ లేదు కానీ అంతా తీయదనమే. ఆ తీపిలో వెగటు కూడా లేదు. ఆవిడ అకౌంట్స్ ఆఫీసరు, ఎప్పుడూ తప్పులు చేయని అకౌంట్స్ ఆఫీసరు. ఆవిడ ప్రవర్తనలో పాటు ఇప్పటిదాకా ఆమె జీవితంలో అకౌంట్స్ తప్పిన దాఖలాలు ఎక్కడా లేవు. నన్ను వెరీ సిన్సియర్ అండ్ సిస్టమాటిక్ అని చాలాసార్లు మెచ్చుకుంది. నేనంటే తనకెంత అభిమానం. తినే పదార్థంలో, తాగే నీళ్లలో కూడా షేర్ చేసి అందించేది. ఆత్మీయంగా పలకరిస్తూ ఇంటి విషయాలు అడిగి తెలుసుకుంది. పిల్లల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పింది. ఇప్పుడు ఆ పద్మ వెళ్ళిపోతున్నది. దిగులుగా పద్మ రైల్లో కూర్చున్నది. ప్లాట్ఫామ్పై ఉన్న నన్ను దగ్గరగా పిలుచుకొని, నీ ప్రవర్తన, నీ ఫలితం నాకు బాగా నచ్చాయి. అదే విషయం నీ ఫైల్లో రాశాను. నీకు ప్రమోషన్ వస్తుంది. త్వరలోనే పెద్ద ఆఫీసర్ అయిపోతావు. ఆ తర్వాత అయినా నన్ను గుర్తుంచుకుంటావు కదూ అంటూ పద్మ చెప్పిన మాటలు రమణకు ఎంతో ఆనందాన్నిచ్చాయి. ఆ సంతోషంతోనే, ఆ మేడం తప్పక గుర్తుంచుకుంటాను, గుర్తుంచుంటాను మేడం అని కలవరిస్తున్నట్లుగా అన్నాడు. అప్పుడే గదిలోకి వస్తూ అడుగుపెట్టిన రాధ, ఏమిటి శ్రీవారు అసుర సంధ్య వేళ ఏమిటా కలవరింతలు? ఆ ఏం లేదు రాధ, పద్మగారు వెళ్ళిపోతూ రమణ నీవు పెద్ద ఆఫీసర్ అయిపోయాక నన్ను గుర్తుంచుకుంటావా అంటే, నేను అన్నాను అదేమిటి, మిమ్మల్ని ఎలా మర్చిపోతాను, మీతో పనిచేసినంతకాలం నా ఉద్యోగ జీవితం ఎంత హాయిగా గడిచిందో అని. అవును, జీవితం ఎంత హాయిగా గడిచిందో ఎలా మర్చిపోతారు రాధ, అదో అలా అంది. రమణ నొచ్చుకున్నాడు. నేనిప్పుడు రాధ కళ్ళకు రాక్షసుల్లా కనిపిస్తున్నానా ఏమిటి అనుకుని, రాధ అసలు పద్మారావు గారు అంటే నువ్వేమనుకుంటున్నావు సీరియస్గానే అడిగాడు. నేనేమనుకుంటాను, అన్నీ మీరే చెప్పేవారుగా, మీ మాటల్లో ఎప్పుడు శ్రీమతి పద్మారావు గారే ఉంటారు, అదే నేను అనుకుంటున్నాను అని. అవును, ఆవిడంటే నాకు ఎంత ఇష్టమో. ఒక బాధ్యత గల ఆఫీసర్గా తన సబార్డినేట్స్నంతా ఒకే కుటుంబంగా భావించేవారు. కావాలని నాతో ఎక్కువ పని చేయించినప్పుడు తట్టుకోలేక విసుక్కునేవాడిని. కానీ నాకు ఇప్పుడు అర్థమైంది ఆ పనంటే ఏమిటో, ఆవిడంటే ఏమిటో. మన పిల్లల్ని బాగా చదివించి చెప్పేలోగా రాధ లోపలికి వెళ్ళిపోయింది. ఆశ్చర్యపోయి, ఈ ఆడవాళ్ల బుద్ధి ఇంతే, మరో ఆడదాన్ని గురించి కాస్త మంచిగా చెప్తే చాలు, అస్సలే భరించలేరు. శ్రీమతి రాధారమణ గారికి నేనంటే స్పష్టత లేనట్లుంది అనుకొని సన్నగా నవ్వుకున్నాడు రమణ. ఇళ్ళు గడుస్తున్నాయి, పిల్లలు పెద్దవాళ్ళైపోయారు, రమణకి ప్రమోషన్ వచ్చింది, పనిభారంతో పాటు బాధ్యతలు పెరిగిపోయాయి. అమ్మాయి స్నిగ్ధకు యూనివర్సిటీ ర్యాంకు వచ్చింది. అన్నయ్య భరత్తో పాటు తాను అమెరికా వెళతానంది. పై చదువులకి అన్నయ్యను మాత్రమే పంపించారు. ఆడపిల్లని విదేశాలకు పంపడం రాధకిష్టం లేదు. అమ్మా నాన్నల కోరిక మీద హైదరాబాదులోనే ఓ మంచి కంపెనీలో జాబ్ సంపాదించుకుంది స్నిగ్ధ. అక్కడే ఓ మంచి ఇల్లు చూసి కొనుక్కొని స్థిరపడ్డాడు రమణ. హఠాత్తుగా ఒకరోజు వైజాగ్ నుండి ఫోన్. పద్మ మాట్లాడింది. మా బాబు మదన్కు ఉద్యోగం వచ్చి గత సంవత్సరమే లండన్ వెళ్ళిపోయాడని నీకు తెలుసు కదా. ఇప్పుడు మా ఆయన్ని అక్కడికే ఓ కంపెనీలో MDగా ప్రమోట్ చేశారు. ఇంకేముంది, నేను కూడా వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుందామనుకుంటున్నాను. అప్లికేషన్ కూడా పెట్టాను, దాని ప్రాసెస్ నడుస్తోంది అని. అంతా విన్న తర్వాత రమణ కొంత బాధపడిన మాట వాస్తవం. తెల్లవారి బయలుదేరి వైజాగ్ వెళ్ళాడు రమణ. వాళ్ల కోరికపై ఆ రోజు అక్కడే ఉండిపోయాడు. రాజారావు గారు చాలా మంచివారు, ఎంతో ఆప్యాయంగా తనతో కలిసిపోయారు. ఆ సాయంత్రం వేళ బీచ్లో ముగ్గురు కలిసి చెప్పుకున్న కబుర్లు రమణకు మర్చిపోలేని అనుభూతులయ్యాయి. పద్మ వ్యక్తిత్వంలోనే ప్రేమ, స్నేహం, గౌరవం ఉన్నాయి. ఆ దంపతులు ఎంత ధన్యులు. వచ్చిన తర్వాత అన్ని విషయాలు రాధతో చెప్పి తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు. రాధ భర్త కళ్ళల్లోకి సాలోచనగా చూసింది. ఇక్కడ స్నిగ్ధ పనిచేస్తున్న కంపెనీ బాగా లాభాలు గడించింది. తనకి కంపెనీలో మంచి గుర్తింపు వచ్చింది. దేశవ్యాప్తంగా తిరిగి విశేషమైన అనుభవం సంపాదించింది. స్నిగ్ధలోని మాటకారితనము, ఎదుటివారిని మెప్పించే చాకచక్యం, అన్నిటి మించిన అద్భుతమైన భాషాపటిమ, అప్పగించిన ప్రతి పని సాధించి తీరేలా చేశాయి. ఇప్పుడు దేశమే కాదు విదేశాల్లోనూ తన ప్రతిభను చాటుతోంది. కంపెనీ వాళ్ళు నిర్భయంగా, నమ్మకంగా

0: పనులు అప్పగిస్తున్నారు. నూరుపాళ్లు విశ్వాసంతో వారికి ఫలితాలని అందిస్తున్నది. ఇప్పుడు కంపెనీ తమ శాఖల్ని యూరప్ దేశాలకు విస్తరింపజేసుకుంది. డబ్బుతో పాటు కీర్తిని సంపాదిస్తోంది స్నిగ్ధ. కానీ ఇల్లు జ్ఞాపకం వస్తే బాధపడుతుంది. నెలల తరబడి తాను ఇంటికి వెళ్ళడమే లేదు. పాపం అమ్మకి ఒంటరితనం. స్త్రీ సమాజాలు, క్లబ్బులు అమ్మకి తెలియవు. అన్నయ్యతో అప్పుడప్పుడు మాట్లాడుతుంది. బాల్యం గుర్తుకు తెచ్చుకుంటుంది. అక్కడ భరత్ చెల్లెలతోనే ఎక్కువ కాంటాక్ట్లో ఉంటున్నాడు. అమ్మతో కూడా మాట్లాడుతున్నాడు. చెల్లి తనకంటే ఎంత గొప్పగా ఎదిగిపోయిందని భరత్ చెప్తూ ఉండగా అమ్మ నాన్నలకు ఎంతో సంతోషంగా ఉండేది. అంతేకాదు, ఒక్క వారం రోజులు ఇంటికి వెళ్ళమని పదే పదే స్నిగ్ధకు చెప్పాడు కూడా. ఇప్పుడు కుదరదు. కానీ అన్నయ్య, నిన్ను చూసి చాలా రోజులైందిరా. నువ్వు నేను అమ్మ నాన్నలు కలుసుకోవాలంటే ఇంకా కొద్ది రోజులు పోవాలి. నాకు ఇంగ్లాండ్లో ఒక మంచి ప్రాజెక్టు ముఖ్యమైనది చివరి దశలో ఉంది. మరో నెల రోజుల్లో దాన్ని పూర్తి చేస్తాను. అది కాగానే ముందు నీకు కాల్ చేస్తాను. అప్పుడు నువ్వు ఇండియా టూర్ పెట్టుకో, సరేనా అని గడగడా చెప్పి ఫోన్ పెట్టేసింది. అబ్బా, ఏమిటి దీని వాగ్దాటి అని అవాక్కైపోయాడు భరత్. రమణకి పనిభారం పెరిగిపోయింది. కనీసం ఇల్లు, భార్య గుర్తుకు రావడం లేదు. తరచూ క్యాంపులు, ఆడిట్లు, అకౌంట్లు. పిల్లలతో అప్పుడప్పుడు మాట్లాడినా టైం చాలడమే లేదు. ఏ రాత్రి అలసిపోయి వచ్చిన భర్తకి విశ్రాంతి కావాలని తాపత్రయపడేది రాధ. కడుపు నిండా తిండి పెట్టి పడక సర్దగానే ఎన్నాళ్ల నిద్ర ఆవరించినట్లు హాయిగా నిద్రపోయేవాడు. లేచిన తర్వాత ఆమె ఒంటరితనాన్ని గుర్తించి ఒక వారం రోజులు మాత్రం ఏ క్యాంపులు లేక ఆఫీసుకు మాత్రమే వెళ్ళి వెంటనే వస్తూ ఇంట్లోనే హాయిగా గడిపాడు కొంతకాలం. జీవితంలో ఈ వారం రోజుల అనుభవం రాధకెంతో తృప్తినిచ్చింది. ఆ మర్నాడు మళ్ళీ క్యాంపు, బట్టలు సర్ది పంపించింది రాధ, మళ్ళీ ఒంటరితనం. మరో వారం రోజులు రోజు రాత్రివేళ ఫోన్ చేస్తున్నాడు రమణ. ఒకరోజు ఒక వింత ప్యాకెట్ కొరియర్లో వచ్చింది. తీరా చూస్తే అది పద్మరాజారావు దంపతుల నుండి. విప్పడానికి రాధకు ధైర్యం చాలటం లేదు. పైగా అనుమానం. అసలు రాధకు పద్మ అంటేనే ఏదో జలసి. మనసు పొరంలో ఎక్కడో ఓ మూల సంశయంగా పరుచుకున్న నీలితెర అమృతమూర్తి తన భర్త. ఆయనది పరిశుద్ధమైన మనసు, పాలసముద్రం లాంటిది. నాకే అన్ని అనుమానాలు. అయినా హేమిటో, ఆడబుద్ధి కదా. ఆలోచిస్తుండగానే ఫోన్ మోగింది. రమణ, సాయంత్రానికి ఇంటికి వస్తున్నానని. అంతే, పని ముగించుకుని వీధి గుమ్మంలో నిరీక్షించడమే. సాయంత్రం 5 గంటలు, వీధిలో కారాగిన శబ్దం. రమణ లోపలికి వస్తున్నాడు. సంతోషంగా ఎదురుగా వెళ్ళింది రాధ. సాక్షాత్తు లక్ష్మీదేవిలా కనిపించింది రమణ కళ్ళకి. చిరునవ్వుతో బ్యాగు చేతికందించి లోపలికి వెళ్ళిపోయాడు. రమణ స్నానం చేసి వచ్చాడు. రాధ కాఫీ అందించింది. ప్యాకెట్ తెచ్చి భర్త ముందు పెట్టింది. ఆశ్చర్యంగా విప్పి చూశాడు. బంగారు నెక్లెస్, ఒక ఉత్తరం. నెక్లెస్ బాగుంది కదూ అన్నాడు రమణ. అని మాత్రమే అనగలిగింది రాధ. ఆ ఉత్తరంలో శ్రీమతి రాధా రమణలకి నమస్కారములు. మా అబ్బాయి చిరంజీవి మదన్మోహన్, మీ అమ్మాయి చిరంజీవి స్నిగ్ధ ఇక్కడ ఒకే ఆఫీసులో దైవికంగా కలుసుకున్నారు. పరస్పరం ఇష్టపడ్డారు. మేము సంతోషించాం. స్నిగ్ధ మీ కూతురని ఆలస్యంగా తెలిసింది రమణ. అప్పుడు మా సంతోషానికి హద్దులు లేవంటే నమ్ము. నా సోదరుడుగా నేను నిన్ను భావించాను, అభిమానించాను. అదే నిజమైంది. రాధమ్మకు నచ్చితే ఈ నెక్లెస్ స్నిగ్ధ మెడలో వేయమను. శుభాకాంక్షలతో మీ పద్మరాజారావులు. రాధ మనసులో పరుచుకున్న నీలితెర నెమ్మదిగా జారిపోయింది.
1: ఇంతవరకు మీరు నీలితెర శ్రీ పల్లె శ్రీడు గారి కథానిక విన్నారు. ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు విందాం.
2: మన్నికకి మారు పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు, ధోవతులు, టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు, ధోవతులు, టవల్స్. నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
3: మీ సొంతింటి కల కోసం ఎదురు చూస్తున్నారా? అయితే పంజాబ్ నేషనల్ బ్యాంక్ హోమ్ లోన్ తో మీ సొంతింటి కల ఇప్పుడు మరింత సులభం. ఆకర్షణీయమైన వడ్డీ రేటు కేవలం 7.20%. సులభమైన ఈఎంఐలు ప్రతి లక్షకు కేవలం 679 రూపాయల నుంచే ప్రారంభం. ఇంకెందుకు ఆలస్యం? ఈ రోజే మీ సమీపంలో ఉన్న పంజాబ్ నేషనల్ బ్యాంక్ ను సంప్రదించండి. మీ సొంతింటి కలకు బలమైన ఆర్థిక తోడ్పాటు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
4: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

0: ఇప్పుడు వినండి శ్రీమతి వరిగుండ ఉమాదేవి గారి కథానిక మనసులో మాట.
1: నాకు ఇంకా గుర్తు, చిన్నప్పుడు మా ఇంటికి వెంకమ్మ వస్తుండేది. అమ్మా సత్యవతమ్మ అంటూ వీధిలోంచే గట్టిగా కేకలు వేస్తూ బెరుకు బెరుకుగా చూస్తూ వీధి గుమ్మల్లోంచి తొంగి చూసేది. కానీ లోపలికి రావడానికి ఆమెకు ధైర్యం చాలేది కాదు. ఇంటి వెనుక గుమ్మం అమ్మకి కేర్ ఆఫ్ అడ్రస్ అన్నమాట. అమ్మ ఏదో పనిలో ఉండి 4 బియ్యం గింజలు వేసి పంపమని చెప్తుండేది. పాతతరం వాళ్ళకి ప్రత్యేకమైన ఓ అలవాటు ఉండేది, నోటితో లేదని చెప్పకుండా చేత్తో లేదని చెప్పడం వల్ల అంతో ఇంతో మరుజన్మలో తినడానికి పట్టెడన్నం దొరుకుతుందని వాళ్ళ ఆలోచన. ఇలా వారం వారం గురువారం ఖచ్చితంగా మా ఇంటికి వస్తుండేది. ప్రతి శుక్రవారం వరంగల్లో బట్టల బజారుకు వెళ్ళేది. ఒక్కోసారి అమ్మ ఊళ్ళో లేనప్పుడు నేను కూచో అని చెప్పి కాస్త టీ కాచి తనకు ఇచ్చేదాన్ని. అందుకే నేను వెంకమ్మకి ఉమక్కనైపోయాను. వస్తూనే వీధిలోంచే ఉమక్క అంటూ ఇంటి వెనుక

రేఖలు వేస్తూ బెరుకు బెరుకుగా చూస్తూ వీధి గుమ్మంలోంచి తొంగి చూసేది. కానీ లోపలికి రావడానికి ఆమెకు ధైర్యం చాలేది కాదు. ఇంటి వెనుక గుమ్మం అమ్మకి కేర్ ఆఫ్ అడ్రస్ అన్నమాట. అమ్మ ఏదో పనిలో ఉండి 4 బియ్యం గింజలు వేసి పంపమని చెప్తుండేది. పాతతరం వాళ్ళకి ప్రత్యేకమైన ఓ అలవాటు ఉండేది. నోటితో లేదని చెప్పకుండా చేత్తో లేదని చెప్పడం వల్ల అంతో ఇంతో మరుజన్మలో తినడానికి పట్టెడన్నం దొరుకుతుందని వాళ్ల ఆలోచన. ఇలా వారం వారం గురువారం ఖచ్చితంగా మా ఇంటికి వస్తుండేది. ప్రతి శుక్రవారం వరంగల్లో బట్టల బజారుకు వెళ్ళేది. ఒక్కోసారి అమ్మ ఊళ్ళో లేనప్పుడు నేను కూచో అని చెప్పి కాస్త టీ కాచి తనకు ఇచ్చేదాన్ని. అందుకే నేను వెంకమ్మకి ఉమక్కనైపోయాను. వస్తూనే వీధిలోంచే ఉమక్క అంటూ ఇంటి వెనుక భాగంలోకి వచ్చేది. ఆమెకు మా నాన్న అంటే చచ్చేంత భయం ఉండేది. దిక్కు మొక్కు లేకుండా ఇలా ఎన్నేళ్ళు యాయవారం చేసి యాచనతో జీవిస్తావు, వయసు మళ్ళుతోంది, ఎవరో ఒకరి పంచన బతకవచ్చు కదా అని ఆయన భావన. చస్తే వాళ్ళు ఈడ్చి పారేస్తారు. నమ్ముకున్న వాళ్ళు కడదశలో ఖచ్చితంగా ఉండాలన్నదే నాన్న ఆలోచన. అందుకే ఆమె వచ్చినప్పుడల్లా కుండ పగలగొట్టినట్లు తన మనసులో భావాన్ని సూటిగా చెప్పేవారు. అది సుతరామో వెంకమ్మకు నచ్చేది కాదు. శుక్రవారం వచ్చిందంటే చాలు, తలంటు పోసుకుని సిగ ముడుచుకుని 4 పూలు పెట్టందే గుమ్మం కదిలేది కాదు. ఎప్పుడూ చేతి నిండా గాజులు, కళ్ళకు కాటుక, ఉన్నవాటిల్లో మంచి చీర, రవిక, చిరునవ్వు ఆమెకి ఆభరణాలు. ఎప్పుడూ కోపంగా ఉండటం కానీ వచ్చిన దాఖలాలు కానీ లేవు. కానీ ఒక్కో రోజు కొంత విచారం కనిపిస్తూ ఉండేది ఆమె ముఖంలో. యాచక వృత్తి అయినా సరే బియ్యం, పాతగాజులు, పూలు, కూరలు, నూనె వంటివి అడిగి తెచ్చుకునేది. డబ్బులు కూడా ఇచ్చేవారు. వాటితో కాఫీ పొడి, పంచదార, పోపు గింజలు కొనుక్కునేది. పాలు 1/2 లీటర్ పోయించుకుని ఫిల్టర్ కాఫీ తాగేది. ఒకప్పుడు బతికి చెడ్డది కదా మరి. ఆమె కొన్ని ప్రత్యేకమైన అలవాట్లుండేవి. ఒకే పూట కమ్మని కూర చేసుకుని కాస్తంత వంకాయ కాల్చి పేల్చిన కూర, చింతకాయ పచ్చడి, గోంగూర పచ్చడి చేసుకుని సుష్టుగా భోజనం చేసేది. ఇంగో పోపు లేనిదే వంట చేసేది కాదు. అంత భోజన ప్రియత్వం ఉండేది. సాయంత్రం 6 గంటలు అయిందంటే చాలు, ఇంట్లో చిన్న గుడ్డు దీపం వెలిగించుకుని నిద్రపోయేది. ఒంటరి ప్రాణి కదా మరి. ఓ రోజు అడిగాను, వెంకమ్మ మా నాన్నను చూసి ఎందుకు భయపడతావు అని. దానికి వెంకమ్మ సమాధానంగా, అమ్మా డాక్టర్ గారు చెప్పిన దాంట్లో తప్పేమీ లేదు, నా బలహీనతలు నాకున్నాయి అని తన చరిత్ర చెప్పింది. చాలా చిన్న వయసులోనే పెద్దలు పెళ్లి చేస్తే 4 పిల్లలకు తల్లిని అయ్యాను, కానీ బ్రతుకు 3 ముచ్చటగా గడిచిపోయింది. గాజులు, మట్టెలు, సూత్రాలు, కాటుక, పూలు నిండుగా ఉండాలనే కోరిక తీరలేదు. అందుకే మళ్ళీ పెళ్లి చేసుకున్నాను అని చెప్పింది వెంకమ్మ. అది ఇష్టం లేక పిల్లలు తనను వెదిలి వెళ్లారని, ఆ తర్వాత 2 పెళ్లి ముక్కలవ్వడంతో ముచ్చటగా 3వ కులాంతర వివాహం చేసుకున్నానని, అతను కూడా కాలం చేశాడని, నిజాం ప్రభుత్వము తనకు భరణంగా 50 రూపాయలు ఇస్తోందని, ఇంటి అద్దె అవి ఇతర ఖర్చులు తీరుతున్నాయని చెప్పింది. పాపం వెంకమ్మను చూసి నాకు పిచ్చి జాలేసింది. ఆమెలోని తెగువకి ఒకంత ఆశ్చర్యం వేసింది కూడా. ఇలా గడుస్తున్న రోజుల్లో నాకు వివాహం అయింది. వెంకమ్మకి నాకు మధ్య స్నేహం వెనకబడిందనే చెప్పాలి. పెళ్ళయిందన్న మాటే గాని సుఖం లేదు. బ్రతుకు తెరువు కోసం, నా స్థానాన్ని పదిలపరుచుకోవడం కోసం అత్తవారింటి నుండి సొంత ఊరు వచ్చేశాను. ఈ విషయం తెలిసిన వెంకమ్మ అడ్రస్ వెతుక్కుంటూ నా దగ్గరికి వచ్చింది. వస్తూనే, బాగున్నావా బిడ్డ, అన్యాయం జరిగిపోయిందిరా, నాయన కాలం చేసిండని చాలా బాధపడ్డా. అమ్మను చూస్తే గుండె చెరువయింది. జాలనిపించింది బిడ్డ, ఎన్నో తిప్పలు పడి మీ నాయన మిమ్మలను ఓ గట్టుకు తెచ్చాడు, ఇంకా 2 దరికి రావాలి. ఇట్లా అయిందేంటిరా, మీ అమ్మ కష్టాలింకా తీరలే అంటూ మా కుటుంబంపై అభిమానాన్ని చాటుకుంది. ఇలా మళ్ళీ మా ఇద్దరి మధ్య పాత సాన్నిహిత్యం కొత్త చిగుళ్ళు వేసింది. పాపం వెంకమ్మ అంటే నాకు చిన్నప్పటి నుంచి ఎందుకో చాలా ఇష్టం. ఏదైనా ఉంటే ఖచ్చితంగా దాచి మరీ ఇచ్చేదాన్ని. నాకు 2 పిల్లలు. చిన్నాడు పుటకలకని ఒక ప్లాస్టిక్ నవారు మంచం కొన్నాను, పసిపిల్లలతో మెయింటెనెన్స్ ఈజీగా ఉంటుందని. వాడికి ఇంచుమించుగా 2 వచ్చే వరకు నవారు బాగానే ఉంది. వాడు పక్క తడిపినప్పుడు దాన్ని తడిపి శుభ్రం చేసేదాన్ని. అందుకే తొందరగా చీకిపోయి నవారు తెగింది. దాన్ని విప్పి కొత్త నవారు తెప్పించాను. ఓ రోజు ఎప్పటి మాదిరిగానే వెంకమ్మ మా ఇంటికొచ్చింది. కింద పడుకోలేకపోతున్నా బిడ్డ, పాతనవారు ఉంటే నాకిస్తే అల్లుకుని మంచం మీన పంట అంటూ తన శారీరక బాధలను చెప్పుకుంది. పాపం అనిపించింది. శరీరశక్తులు అడుగంటుతున్నాయన్న ఆవేదన స్పష్టంగా గమనించిన నేను చాలా బాధపడ్డాను. అందుకే నవారు విప్పినప్పుడు చుట్ట చుట్టి వెంకమ్మకు ఇవ్వాలని అనుకున్నాను.

వెంకమ్మ, మళ్ళీ గురువారం రా. నువ్వు వచ్చేటప్పటికీ పాతనవారు రెడీగా ఉంటుంది, పట్టుకెళ్ళు గాని అన్నాను. చాలా సంతోషపడింది. ఆమె సంతోషాన్ని చూస్తే నాకు నాన్న చిన్నప్పుడు నాతో అన్నమాటలు గుర్తొచ్చాయి. స్థాయిని బట్టి, అవసరాన్ని బట్టి, పరిస్థితులను బట్టి మనిషిలో సర్దుబాటు తత్వం అలవర్చుకునే శక్తిని భగవంతుడిస్తాడని. అంతే కదా మరి, మనకి పనికిరాని వస్తువు మరొకరికి విలువైనదిగా అనిపిస్తుంది. అందుకే ఏదీ పారేయకూడదని గట్టిగా నిశ్చయించుకున్నాను. నవారు జాగ్రత్త చేశాను. వారం తిరిగింది. నెల, 2 నెలలు అయ్యింది, వెంకమ్మ రాలేదు. వెంకమ్మ జాడ తెలియని నేను బాధపడ్డాను. పాపం కింద ఎలా పడుకుంటోందో, అసలు బతికి ఉందో లేదో అన్న ఆలోచన నా మనసును కలచివేసింది. నాకు తెలియకుండానే ఆమె గురించి రోజూ 10 నిమిషాలు ఆలోచిస్తూ ఉండేదాన్ని. ఈలోగా 1 రోజున నేను పనిచేసే బళ్ళోనే నా కొలీగ్ కవితకి కూతురు పుట్టింది. 21వ రోజున డోలారోహణం, నామకరణం అని తప్పకుండా రావాలని మరీ మరీ చెప్తూ పత్రికను అందచేసింది. వేసవి వచ్చిందనే చెప్పాలి. ఉగాది పండగ అయ్యి 1 వారం రోజులయ్యింది. ఎండలు బాగానే ఉన్నాయి. 1 పూట పళ్ళు ప్రారంభమయ్యాయి. ఆ రోజు శుక్రవారం. ఎలా అయినా బారసాల మహోత్సవానికి వెళ్లాలన్న తపనతో నా చిన్న కొడుకును తీసుకుని బయలుదేరాను. ఆటో ఎక్కి అడ్రస్ కనుక్కుంటూ వెళ్ళి ఫంక్షన్కి అటెండ్ అయ్యాను. పాప చాలా బాగుంది, పేరు స్మిత. ఫంక్షన్ అయ్యేటప్పటికీ 2 గంటలయ్యింది. వెళ్ళొస్తానని చెప్పి బయటికి వచ్చాను. అయితే మా చిన్నాడితో 1 మాట అన్నాను. ఇక్కడికి దగ్గరలో నా చిన్నప్పుడు నాకు పరిచయం అయిన వాళ్ళు ఉన్నారని, పనిలో పనిగా వాళ్ళను కూడా చూసి వెళ్ళవచ్చును కదా అన్నాను. వాడు సరే అన్నాడు. నడవగలవా అన్నాను. తల ఊపాడు. ఇద్దరం నడవడం మొదలుపెట్టాం. ఒకప్పుడు అక్కడ చింతల చెరువు ఉండేది. చెరువు కట్ట మీద నుండి అందరూ నడిచి వెళ్ళేవారు. ఆ ప్రాంతంలోనే మా చిన్నప్పుడు అద్దెకుండేవాళ్ళం. చెరువు కట్ట దగ్గర రాజ్యలక్ష్మి అంటే ఎరుగని వాళ్ళు లేరు. నెమ్మదిగా నడుస్తూ వాళ్ళింటికి వెళ్ళాను. నన్ను చాటంత మొహం చేసుకుని లోపలికి ఆహ్వానించింది రాజ్యలక్ష్మి. అమ్మా నాన్న బాగున్నారా, అంతా ఎలా ఉన్నారు అంటూ మా కుటుంబంలోని సభ్యులందరి గురించి అడుగుతూ కుశల ప్రశ్నలు వేసింది. సంతోషపడింది. ఇంచుమించుగా 20 సంవత్సరాల కిందటి విషయాలన్నీ మాట్లాడుకున్నాం. ఏదో తృప్తి, ఈరోజు సద్వినియోగపడింది అని అనుకున్నాను. ఎంతో సంతోషం వేసింది. ఇద్దరం ఆవిడ దగ్గర సెలవు తీసుకుని ఇంటిదోవ పట్టాం. అక్కడికి కొంత దూరంలో విఠలరావు క్వార్టర్స్ ఉండేవి. పూర్వం వెంకమ్మ ఇక్కడే ఉండేది అంటూ చెప్తున్న నాకు ఓ దృశ్యం కనిపించింది. వెంటనే నేను మా వాడితో, వెంకమ్మ అదిగో, వెంకమ్మ బతికే ఉంది అన్నాను. గాడ్ బ్లెస్ అనుకున్నాను. తన గురించే ఆలోచిస్తున్న నాకు వెంకమ్మ కనిపించేటప్పటికీ ఎంతో ఆనందం అనిపించింది. గబగబా దగ్గరికి వెళ్ళాను. వెంకమ్మ ఇప్పుడు మునిపట్లా లేదు. చెదిరిన జుట్టు, మాసిపోయిన తల, మాసిన బట్టలు, కళ్ళు లోపలికి పీక్కుపోయి ఉన్నాయి. చుట్టూ చేతులతో తన ముందు పరుచుకున్న బట్ట మీద తడుముతూ ఉంది. పరిస్థితి అర్థమైంది నాకు. చిక్కి శల్యమైంది. స్నానం చేసి చాలా రోజులైనట్టుంది. శరీరం నుంచి దుర్గంధం వస్తోంది. ఆ చింకిగుడ్డ ఆమె స్థితిని చూసిన నేను, వెంకమ్మ అంటూ పిలిచాను. తలెత్తి చూడాలని ప్రయత్నించింది. ఆమె ముఖం చాటంతయింది. సంతోషంతో గుక్క తిప్పుకోకుండా ప్రశ్నలు వేసింది. వచ్చినవారా, కళ్ళు అవపడతలేవురా, కాళ్ళు పట్టుదప్పినై, 1 రోజుల కాణించి మంచంలోనే ఉన్నా, ఇక్కడున్నోళ్ళు ఏం తిరుగుతావు, ఇడ ఊసుని అడుక్కోమన్నారు. సాయంత్రం దాకా ఈయనే కూసుంటున్నా, తినడానికి కొనిపెడుతున్నారు అంటూ ఆత్మీయతతో తన గోడంతా వెళ్ళబోసుకుంది. నాకనిపించింది ఇంతే కదా జీవితం అని. అప్పటికి నాకు 24 ఏళ్ళు. క్షేమ సమాచారాలు తెలుసుకున్న నేను నా దగ్గర ఉన్న 10 రూపాయలు చేతిలో పెట్టాను. ఏదైనా కొనుక్కో వెంకమ్మ అని. నేనంతసేపు మాట్లాడుతూ ఉంటే చుట్టూ ఉన్న వారంతా ఆసక్తిగా చూస్తున్నారు. ఒంటరిగా ఉంటూ అడుక్కు తినే వెంకమ్మకి ఇంత ఆత్మీయంగా పలకరించేవారెవరా అని. నేనిచ్చిన డబ్బును పుచ్చుకున్న వెంకమ్మ ఆరాటంగా, ఆవగా నా ముఖాన్ని తడిమి ప్రేమగా తన స్పర్శను తెలియచేసి ఆలింగనం చేసుకోవాలనుకుంది. కానీ అలా జరగలేదు. నాకు తెలియకుండానే నా చేతిని వెనక్కి తీసుకున్నాను. వెంకమ్మ కౌగిట్లోకి చేరుకోలేదు. వస్తా వెంకమ్మ, జాగ్రత్త అంటూ వెనుదిరిగి అడుగులు వేస్తున్న నాకు వెంకమ్మ మాటలు వినిపించాయి. నన్ను తగలడానికి ఇష్టపడతలేవు కదారా, అంతా వాసన కొడుతున్నా, నన్ను ముట్టుకెళ్ళడానికి ఇష్టపడతలేవు అంటూ అస్పష్టంగా గుణుగుతోంది. ఆ మాటలు నా గుండెను బద్దలు కొట్టాయి. నిజమే, వెంకమ్మ అంటే నాకు చాలా ఇష్టం. అన్నీ ఇవ్వాలనే తపన కూడా ఉంది. ఆమె మాటల్లో యథార్థం ఉంది. అందుకే మనసు మూలిగింది. అదే మన రక్త సంబంధమైతే రోతాన్న భావనే రాదు. సేవకి ముందుంటాను అనిపించింది. మళ్ళీ 3వ నాటికల్లా వెంకమ్మ చచ్చిపోయిందని.

0: మున్సిపాలిటీ వాళ్ళు ఈడ్ చేశారని తెలిసి చాలా బాధపడ్డాను. కొన్ని చెప్పడానికే బాగుంటాయి, ఆచరణకి సాధ్యం కావు. అందుకే ఇప్పటికీ అనుకుంటాను నేను, టెరీసా సేవా దృక్పథమే ఆమెను విశ్వమాతను చేసిందని. ఈరోజుకి ఈ విషయం నేను ఎవరి ముందు ఉంచకపోతే తప్పు చేసినట్లవుతుందని. అందుకే నా మనసులో మాటను అందరికీ చెప్పి గుండె బరువును దించుకుంటున్నాను.
1: ఇంతవరకు మీరు శ్రీమతి వరిగొండ ఉమాదేవి గారి కథానిక మనసులో మాట విన్నారు.

0: ఇంతవరకు మీరు విన్న ఆ పాట ఎర్ర సముద్రం చిత్రం నుండి వందే మాత్రం శ్రీనివాస్ స్వీయ సంగీత సారథ్యంలో బృందంతో కలిసి ఆలపించిన అందశ్రీ గీతం.
1: యూనియన్ బ్యాంక్ అందిస్తుంది అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
2: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
1: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ శాఖను సంప్రదించండి.
3: ముఖాన మొటిమల
4: ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
0: ఇప్పుడు మరో సినీ గీతం విందాం. మాయదారి మల్లిగాడు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన ఆచార్య ఆత్రేయ గీతం, సంగీతాన్ని సమకూర్చింది కేవీ మహదేవన్.

ఇంతవరకు మీరు విన్న ఆ పాట చిరుడబ్బుతో చిత్రం నుండి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం. సంగీతాన్ని సమకూర్చింది మణిశర్మ. ఇంతటితో ఈనాటి ఉదయతరంగిణి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో డాక్టర్ ఎం బాలమురళీకృష్ణ గారి గాత్రంలో అష్టపదులు వింటారు.

0: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా జనగణనకు సిద్ధమవుతోంది. జనగణన మొదటి దశ ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు దేశంలో మొదటిసారిగా డిజిటల్ విధానంలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన. ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు ఏదైనా డిజిటల్ టూల్లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్ ద్వారా sc.census.gov.in లో మీ వివరాలు నమోదు చేసుకోవచ్చు. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: మీ సొంతింటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం. అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది. అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకు అత్యధిక రుణం అందిస్తోంది. మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
0: పంజాబ్ నేషనల్ బ్యాంక్ కార్ లోన్ ఆకర్షణీయమైన వడ్డీ రేటు, కేవలం 7.6%, సౌకర్యవంతమైన ఈఎంఐలు, ప్రతి లక్షకు 1,192 రూపాయల నుంచే ప్రారంభం, ఎక్షోరూమ్ ధరపై 100% ఫైనాన్సింగ్. పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో మీ కల కారు మీ సొంతమవ్వాలంటే PNB కార్ లోన్ తోనే సాధ్యం. వివరాలకు www.pnb.bank.in లేదా మీ సమీపంలో ఉన్న పంజాబ్ నేషనల్ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
3: శ్రోతలు, ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్స్ పై ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో డాక్టర్ ఎం బాలమురళీకృష్ణ గారి గాత్రంలో అష్టపదులు వింటున్నారు. ఇప్పుడు వినండి మరో అష్టపది.

శ్రోతలు, ఇంతవరకు ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో డాక్టర్ ఎం బాలమురళీకృష్ణ గారి గాత్రంలో అష్టపదులు విన్నారు.

0: తరతరాలకు చెరగని సప్తస్వరాల బాణి వరంగల్ ఆకాశవాణి.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 8:15 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

ఈ పాటను మా కోసం ప్రసారం చేయండి అని కోరుతున్న శ్రోతలు మేడ్చల్ జిల్లా కీసర మండలం గోధుమకుంట గ్రామం నుండి బండి కృష్ణగౌడ్, మల్లేష్ గౌడ్, విజయలక్ష్మి, కళ్యాణి, భవాని, సుప్రియ, కృష్ణకాంత్, సాయి చరణ్, బృంద, చిన్నమంతల వీరందరి కోరిక మేరకు ఈ పాట ప్రసారం చేస్తున్నాము. చిత్రం రుద్రవీణ, పాడింది ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సంగీతాన్ని సమకూర్చింది ఇళయరాజా, గీత రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి.

చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది, చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది. ఏటి పొడుగున వసంతం ఒకటే నా కాలం, ఏది మరి మిగతా కాలాలకు తాళం. నిట్టూర్పుల వడగాలుల శృతి

శ్రోతలు ఎఫ్ఎం ప్యాంట్ 103.5 మెగాహెర్ట్స్పై వాట్సాప్ ద్వారా తమకు నచ్చిన పాటలు కోరుకునే కార్యక్రమం హలో మనోరంజని వింటున్నారు. ఈ కార్యక్రమంలో తర్వాతి పాట జ్యోతి చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి ఆలపించిన ఆచార్య ఆత్రేయ గీతం, సంగీతాన్ని సమకూర్చింది చక్రవర్తి. ఈ పాటను మా కోసం ప్రసారం చేయండి అని కోరుతున్నవారు కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి నుండి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ, సాయి కిరణ్, శాంతమ్మ, వెంకటేశ్వరరావు, నంగి రామకృష్ణయ్య, చిన్మయి, రహీం, సోని, గట్టన్న, పాపయ్య శాస్త్రి, కుమార్ మీరంతా కోరుతున్నారు. మరియు ఈరోజు ప్రపంచ నవ్వుల దినోత్సవం సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు వీరు. మరియు మా కోసం ఏదైనా ఒక మంచి పాటను ప్రసారం చేయండి తెలుగు సినిమాల నుంచి అని చెప్పేసి కోరుతున్నారు. వరంగల్ జిల్లా ఉర్సు గ్రామం నుండి చేరాల రాంబాబు, చంద్రకళ, పవన్ రాజ్, గణేష్ వీరి కోరిక మేరకు జ్యోతి చిత్రం నుండి ఈ పాట

0: సిరిమల్లె పువ్వల్లే నవ్వు, చిన్నారి పాపల్లే నవ్వు.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
3: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
4: శ్రోతలు, FM బ్యాండ్ 103.5 MHz పై హలో మనోరంజని కార్యక్రమం ద్వారా తమకు నచ్చిన పాటలు కోరుకునే కార్యక్రమం వింటున్నారు. మరి వాట్సాప్ సందేశం పంపించినటువంటి శ్రోత, వరంగల్ లేబర్ కాలనీ నుండి నారాయణగిరి ప్రకాష్, రాజేష్, రాములు, రాజేశ్వరి, మరి ఆకాశవాణి వింటున్నటువంటి శ్రోతలందరి కోసం మీరు వాన చిత్రం నుండి పాటను కోరుతున్నారు. కార్తీక్ ఆలపించిన సిరివెల్ల సీతారామ శాస్త్రి గీతం, సంగీతాన్ని సమకూర్చింది కమలాకర్, చిత్రం వానా.

జై చిరంజీవ చిత్రం నుండి మాకు మా కోసం పాటను ప్రసారం చేయండి అని కోరుతున్న శ్రోతలు వరంగల్ కరీమాబాద్ నుండి చిట్యాల రామకృష్ణ గారు. వీరి కోరిక మేరకు జై చిరంజీవ చిత్రం నుండి నిహార్ మహాలక్ష్మి ఆలపించిన శ్రీవేణుల సీతారామ శాస్త్రి గీతం సంగీతాన్ని సమకూర్చింది మణిశర్మ.

హలో మనోరంజని కార్యక్రమంలో తర్వాతి పాట మిర్చి చిత్రం నుండి పాటను ప్రసారం చేయమని కోరుతున్నటువంటి శ్రోతలు బొడ్డుపల్లి సత్యనారాయణ, వినయ్, వనిత, ఈశ్వర్, రాధ, లావణ్య, నరసమ్మ వీరి కోరిక మేరకు విజయప్రకాష్, అనిత ఆలపించిన రామజోగయ్య శాస్త్రి గీతం, సంగీతాన్ని సమకూర్చింది దేవిశ్రీ ప్రసాద్.

ఈ పాటను కోరుతున్న శ్రోతలు పెద్దపల్లి పెద్దపల్లి జిల్లా మరియు మండలానికి చెందినటువంటి దేవునిపల్లి గ్రామ వాస్తవ్యులు. వీరి కోరిక మేరకు ఈ పాట వింటున్నారు.

మీ సొంతింటికల కోసం ఎదురు చూస్తున్నారా? అయితే పంజాబ్ నేషనల్ బ్యాంక్ హోమ్ లోన్ తో మీ సొంతింటికల ఇప్పుడు మరింత సులభం. ఆకర్షణీయమైన వడ్డీ రేటు కేవలం 7.20%, సులభమైన ఈఎంఐలు ప్రతి లక్షకు కేవలం 679 రూపాయల నుంచే ప్రారంభం. ఇంకెందుకు ఆలస్యం? ఈ రోజే మీ సమీపంలో ఉన్న పంజాబ్ నేషనల్ బ్యాంక్ ను సంప్రదించండి.

0: कानूनी सहायता टेलीलॉके ऐप वेबसाइट www.tele-law.in या टोल फ्री नंबर 14454 से प्राप्त की जा सकती है।
1: శ్రోతలు ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్స్ పై వాట్సాప్ ద్వారా తమకు నచ్చిన పాటలు కోరుకునే కార్యక్రమం హలో మనోరంజని వింటున్నారు. ఈ కార్యక్రమంలో తర్వాతి పాట బాహుబలి చిత్రం నుండి మోహన భోగరాజు రేవంత్ ఆలపించిన చైతన్య ప్రసాద్ గీతం సంగీతాన్ని సమకూర్చింది ఎంఎం కీరవాణి. ఈ పాటను మా కోసం ప్రసారం చేయండి అని కోరుతున్న శ్రోతలు, సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం మంచినీళ్ల బండ గ్రామం నుండి ఆటకారుల పరశురాములు, రేణుక, సమత, భారతమ్మ, నరసయ్య వీరి కోరిక మేరకు బాహుబలి చిత్రం నుండి ఈ పాట

సూర్యవంశం చిత్రం నుండి ఒక మంచి పాటను ప్రసారం చేయమని కోరుతున్నటువంటి శ్రోతలు, గట్ల వెంకటేష్ స్వరూప, అశ్విత్, మణిదీప్, శంకరయ్య వీరి కోరిక మేరకు సూర్యవంశం చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన ఈఎస్ మూర్తి గీతం సంగీతాన్ని సమకూర్చింది ఎస్ఏ రాజ్కుమార్. వీరంతా పెద్దపల్లి జిల్లా కమార్పూర్ నుంచి కోరుతున్నారు. వీరి కోరిక మేరకు ఈ పాట.

ముఠామేస్త్ర చిత్రం నుండి పాటను ప్రసారం చేయమని కోరుతున్నటువంటి శ్రోతలు నెక్కొండ హనుమాన్ బజార్ నుండి ముత్తోజు లింగమూర్తి, సరోజన, శ్రీధర్, సౌమ్య, దర్శిని, శారద, ప్రవీణ్, భరత్ వీరి కోరిక మేరకు ముఠామేస్త్రి చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించినటువంటి వేటూరు గీతం సంగీతాన్ని సమకూర్చింది రాజ్కోటి.

0: ஜா பபலா
1: சை பால்
0: நடுவுல காமரா
1: சை பால்
0: புரத புள்ளா
1: சை பால்
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సై బాల్
3: యూనియన్ బ్యాంక్ అందిస్తుంది అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
4: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అర్ధనంగా 0.25% వడ్డీ రేటు.
3: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ శాఖను సంప్రదించండి.
5: హలో మనోరంజని కార్యక్రమంలో తర్వాతి పాట బొమ్మరెల్లు చిత్రం నుండి దేవిశ్రీ ప్రసాద్ స్వీయ సంగీత సారథ్యంలో ఆలపించిన భాస్కర భట్ల గీతం. ఈ పాటను మా కోసం ప్రసారం చేయండి అని వాట్సాప్ సందేశం పంపించినటువంటి శ్రోతలు రఘునాథపురం గ్రామం నుండి హేమంత్ కుమార్, రిషితేజ్, అశ్విత్, సాక్షిత్, అవంతిక, ప్రియాన్షి, గీతిక, ప్రణీత్, వీరి కోరిక మేరకు ఈ పాట

శ్రోతలు ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహిట్స్పై హలో మనోరంజని కార్యక్రమం వింటున్నారు. వాట్సాప్ సందేశం పంపించినటువంటి శ్రోత, హుజూరాబాద్ ప్రాంత వాస్తవ్యులు, కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నుంచి కోరుతున్నారు. రానక్క, మాధురి, మానస, వరియగట్టన్న, యువరాజరెడ్డి, బుచ్చన్న, కోమల, వంశీ, గంగోత్రి, ఐలన్న, రాజవ్వ, రవీందర్, రజిత, రూపక్, సదయ్య, స్వప్న, వరుణ్ కుమార్, వీరందరూ కోరుతున్న పాట కార్తీక దీపం చిత్రం నుండి ఎస్ జానకి, పి సుశీల ఆలపించిన దేవులపల్లి కృష్ణశాస్త్రి గీతం. సంగీతాన్ని సమకూర్చింది సత్యం.

0: అందమైన ఉదయాన్ని అర్థవంతంగా చేసే ప్రభాత సమాచార తరంగిణి ఉదయ తరంగిణి.
1: సంగీతాభిలాషులకు శాస్త్రీయ, జానపద, సినీ, భక్తి, లలిత సంగీత కార్యక్రమాలు.
0: కర్షక లోకానికి వెన్నుదన్నుగా కిసాన్ వాణి.
1: యువతకు మార్గదర్శనం చేసే యువవాణి.
0: ఉద్యోగార్థులకు ఉద్యోగ సమాచారం అందించే ఉద్యోగ వాణి.
1: ప్రపంచం నలుమూలల నుండి ఖచ్చితమైన సమాచారాన్ని అందించే వార్తా ప్రసారాలు.
0: చిన్నారుల్లో సృజనాత్మకతను ప్రోత్సహించడానికై చిన్నారి లోకం. కళలు, ఆరోగ్యం, సంక్షేమం, సాధికారత వంటి ఎన్నో అంశాలపై చైతన్య ప్రసంగాలు. ఇలా విస్తృత పరిధి గల నాణ్యమైన కార్యక్రమాలతో ఆబాల గోపాలాన్ని వినోదంలో ఓలలాడించే వరంగల్లోని ఏకైక ఎఫ్ఎం రేడియో కేంద్రం వరంగల్ ఆకాశవాణి 103.5 మెగాహెడ్జ్ పై మా ప్రసారాలను విని ఆస్వాదించండి.
1: మీ వ్యాపార ప్రకటనల కొరకై సంప్రదించండి 9182986142.
2: శ్రోతలు ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్స్ పై వాట్సాప్ ద్వారా తమకు నచ్చిన పాటలు కోరుకునే కార్యక్రమం హలో మనోరంజని వింటున్నారు. ఈ కార్యక్రమంలో తర్వాతి పాట పెళ్లి చిత్రం నుండి కేజే యేసుదాస్ ఆలపించిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం, సంగీతాన్ని సమకూర్చింది ఎస్ఏ రాజ్ కుమార్. ఈ పాటను మా కోసం ప్రసారం చేయండి అని కోరుతున్న శ్రోతలు కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుండి శ్యామల ప్రకాష్, అశ్విని, ఆనంద్, మన్విత్. మరియు మా కోసం ఏదైనా ఒక మంచి పాటను ప్రసారం చేయండి అని కోరుతున్నటువంటి శ్రోతలు వరంగల్ కాశీబుగ్గ నుండి రామచంద్రం, సుమతి, నాగరాజు, శ్రీకళ, భువిక, శివకృష్ణ, దీప్తి, అన్సిని, సుహాస్, కృష్ణ, భిక్షపతి, వసంత, హర్షిణి, హిమశ్రీ. వీరి కోరిక మేరకు పెళ్లి చిత్రం నుండి ఈ పాట.

హలో మనోరంజని కార్యక్రమంలో తర్వాతి పాట కోట్ చిత్రం నుండి. అనురాగ్ కులకర్ణి, సమీరా భరద్వాజ్ ఆలపించినటువంటి పూర్ణాచార్ గీతం. సంగీతాన్ని సమకూర్చింది విజయ్ బుల్గనిన్. ఈ పాటను మా కోసం ప్రసారం చేయండి అనే వాట్సాప్ సందేశం పంపించినటువంటి వారు జఫర్గఢ్ మండలం శాలపల్లి గ్రామం జనగాం జిల్లా నుండి చింత ఎల్లస్వామి, శ్రీనివాస్, శ్రీకర్ బాబు, శ్రవణ్ కుమార్. వీరి కోరిక మేరకు కోర్టు చిత్రం నుండి ఈ పాట.

హలో మనోరంజని కార్యక్రమంలో చివరి పాట చక్రం చిత్రం నుండి మా కోసం చక్రం చిత్రం నుండి పాటను ప్రసారం చేయమని కోరుతున్నటువంటి శ్రోతలు కాజీపేట నుండి రఘుపతి శ్రీవాణి. వీరి కోరిక మేరకు చక్రం చిత్రం నుండి శ్రీ ఆలపించిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం సంగీతాన్ని సమకూర్చింది చక్రి.

0: మీరు విన్న ఆ పాటతో ఈ పూట హలో మనోరంజని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం చిన్నారి లోకం చిన్నపిల్లల కార్యక్రమంలో హనుమకొండలోని ప్రభుత్వ మర్కజీ ఉన్నత పాఠశాల విద్యార్థులు సమర్పించే కదంబ కార్యక్రమం వింటారు.
1: ఆకాశవాణి శ్రోతలందరికీ నమస్కారం. ఈనాటి చిన్నారి లోకం కార్యక్రమంలో ప్రభుత్వ మర్కజీ ఉన్నత పాఠశాల హన్మకొండ విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం వింటారు. కార్యక్రమంలో ముందుగా విద్యాలయమున విలువలు మీకు వివరింతుమిదే విపులముగా అంటూ పాట ద్వారా ఒక్కో తరగతి ప్రాధాన్యతను వివరిస్తున్నవారు కె వర్షిత, ఎల్ హర్మంత్ కౌర్ 6వ తరగతి.

0: పాట విన్నారు కదా. ఇప్పుడు 9వ తరగతి చదువుతున్న ఎన్ అభిజ్ఞ మనకు కాకతీయుల గురించి వివరిస్తుంది.
1: కాకతీయులు తొలిత రాష్ట్రకూటులకు, కళ్యాణి చాళుక్యులకు సేనాపతులుగా, సామంతులుగా నుండి తర్వాత స్వతంత్రులైనారు. మొదటివాడైన వెన్నరాజు నుండి 4వ గుండారాజు వరకు సామంతులుగా ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్ ప్రాంతాలను పాలించారు. విరియాల కామసాని భర్త ఎర్రసేనాని సహాయంతో మొదటి బేతరాజు హన్మకొండ పాలకుడు అయినాడు. 2వ ప్రోలరాజు చాళుక్య చక్రవర్తి సహాయంతో

కాకతీయ సింహాసనాన్ని అధిష్ఠించాడు. ఇతని పెద్ద కుమారుడు రుద్రదేవుడు తెలంగాణతో పాటు బీదరు నుండి శ్రీశైలం వరకు రాజ్యాన్ని విస్తరింపజేశాడు. గణపతి దేవుని కాలంలో యావతాంధ్రదేశం కాకతీయ ఏకఛత్రాధిపత్యంలోకి వచ్చింది. అతని తర్వాత అతని కూతురు రుద్రమదేవి ప్రతాపరుద్రుడు రాజ్యపాలన చేశారు. మలయాళ గోనవంశీయులు, కందూరు చోడులు, రేచర్ల రెడ్లు, చెరుకు రెడ్లు, కాయస్థులు మొదలైన వారు కాకతీయ రాజులకు సామంతులైన మండలాధిపతులుగా వారి స్థిరత్వానికి దోహదం చేశారు. కానీ ఢిల్లీ సుల్తాన్ల దండయాత్రలో

0: రిబోఫ్లెవం ఉంటాయి. 24 గంటల కాలం ఉంచిన మొలకెత్తే గింజల్లో 7.12 మిల్లీగ్రాముల సి విటమిన్ ఉంటుందట. 72 గంటల కాల వ్యవధిలో అయితే దానికి రెండింతలుగా విటమిన్లు పెరుగుతాయి. ప్రోటీన్లను విటమిన్లను ఎక్కువగా కావాలనుకునేవారు నానబెట్టి మొలకెత్తే దశలో ఉన్న గింజల్ని ఈరోజు నుండే తినడం ప్రారంభించడం మంచిది.
1: ఆరోగ్యాన్ని పెంపొందించే మొలకెత్తిన గింజల గురించి శివప్రసాద్ ద్వారా విన్నాం. ఇప్పుడు 6వ తరగతి చదువుతున్న సిహెచ్ వర్షిత్ సక్సెస్ గురించి ఏం చెప్తున్నాడో విందాం.
2: సక్సెస్ టు ది పవర్ ఆఫ్ సక్సెస్. సక్సెస్ అంటే మనకంటూ చిన్నదో పెద్దదో ఓ లక్ష్యం ఉండటం. సక్సెస్ అంటే ఓ ప్రయత్నం చేయడం. సక్సెస్ అంటే లక్ష్యాన్ని సాధించాలన్న పట్టుదల ఉండటం. సక్సెస్ అంటే మన లక్ష్య సాధన కోసం కృషి చేయడం. సక్సెస్ అంటే గెలుపు. సక్సెస్ అంటే గెలుపు కోసం చేసే ప్రయత్నం. సక్సెస్ అంటే మనల్ని మనం సరిగ్గా అంచనా వేసుకోవడం. సక్సెస్ అంటే మన శక్తి సామర్థ్యాలను మనం తెలుసుకోవడం. సక్సెస్ అంటే మన లక్ష్య సాధనలో మనకు ఎదురయ్యే సమస్యలను పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్ళడం. సక్సెస్ అంటే వచ్చిన అవకాశాలను వినియోగించుకోవడం. సక్సెస్ అంటే చేసే పనిలో 100% సామర్థ్యంతో పనిచేయడం. సక్సెస్ అంటే సంతృప్తి. సక్సెస్ అంటే మనశ్శాంతి. సక్సెస్ అంటే మన పెదవుల మీద వీసే చిరునవ్వు. ఇవన్నీ సక్సెస్లు అయితే మనం అనుకున్న దానిలో గెలుపు సాధించడమే సక్సెస్ టు ది పవర్ ఆఫ్ సక్సెస్. దీనిని ఫైనల్ సక్సెస్ అని కూడా అనుకుందాం.
1: గెలుపు గురించి వర్షిత్ మాటల్లో విన్నాం కదా, ఇప్పుడు 6వ తరగతి కే నిక్షిత కూరగాయల పాట పాడి వినిపిస్తుంది.
3: సూరకాయ పెళ్ళికి రమ్మంది, వంకాయ వంటలు వండింది, బీరకాయ బియ్యం పోసింది, టమాటా తాలింపు వేసింది, అల్లం అందరినీ పిలిచింది, చిక్కుడు చేపలు పరిచింది, బెండకాయ బ్యాండు వాయించింది, గొంగుర గొడవ పెట్టింది, కొత్తిమీర కొంగు ముడేసింది, ఆలుగడ్డ అలిగింది, పాలకూర పాలు తెచ్చింది, నన్ను ఎవరు పిలవలేదని గుమ్మడికాయ గుండెలు బాదుకుంది.
1: కూరగాయల పాట విన్నాం కదా, ఇప్పుడు 9వ తరగతి చదువుతున్న పి శివాని మన తెలుగు సాహిత్యంలో జ్ఞానపీఠ పురస్కార గ్రహీతల గురించి తెలియజేస్తుంది.
4: తెలుగువారిలో జ్ఞానపీఠ పురస్కార గ్రహీతలు 3. మొదటివారు కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ. తెలుగులో జ్ఞానపీఠ అవార్డు పొందిన ప్రథమ వ్యక్తి కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ. ఈయన కృష్ణాజిల్లా నందమూరు గ్రామంలో జన్మించాడు. తండ్రి శోభనాద్రి, తల్లి పార్వతమ్మ. వీరి శ్రీమద్ రామాయణ కల్పవృక్షానికి 1971లో జ్ఞానపీఠ పురస్కారం లభించింది. ఈయనకు తెలుగు భాష అన్న, తెలుగుతనం అన్న వల్లమాలిన అభిమానం. రెండవవారు డాక్టర్ సి నారాయణరెడ్డి. ఊపిరాడటం లేదు, ఉక్క పోస్తుంది, ఏసీ గదిలో కారణం తెలుస్తుంది, కవిత రాయలేది వాళ్ళ అని కవిత్వం రాయనిదే ఉండలేని సింగిరెడ్డి నారాయణరెడ్డి సినారేగా సాహిత్యాభిమానులకు పరిచితుడు. ఈయన రాజన్న సిరిసిల్ల జిల్లాలోని హనుమాజీపేట గ్రామంలో జన్మించాడు. కరీంనగర్ హైదరాబాదులలో విద్యాభ్యాసం చేశాడు. ఆధునికాంధ్ర కవిత్వము, సంప్రదాయములు, ప్రయోగములు అనే అంశంపై పరిశోధన చేసి డాక్టరేట్ పట్టా పొందాడు. 1988లో విశ్వంభర కావ్యానికి జ్ఞానపీఠ పురస్కారం లభించింది. మూడవవారు డాక్టర్ రావూరి భరద్వాజ. ఈయన అవిభక్త, హైదరాబాద్ సంస్థానపు పరిటాల జాగీర్లోని మోగులూరు గ్రామంలో జన్మించాడు. తండ్రి కోటయ్య, తల్లి పేరు మల్లికాంబ. పెరిగింది గుంటూరు జిల్లాలోని తాడికొండ గ్రామంలో. పుట్టకూటి కోసం వ్యవసాయ కూలీగా, పశువుల కాపరిగా, రంపంలాగే పనివాడిగా, పేపర్ బాయ్గా పనిచేశాడు. ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నా ఆయన కలం పట్టి రచయితగా మారాడు. ఆయన చదువుకున్నది అంతంత మాత్రమే. వీరికి 2012 సంవత్సరానికి పాకుడురాళ్ళు నవలకు జ్ఞానపీఠ పురస్కారం లభించింది.
1: శివాని ద్వారా 3 జ్ఞానపీఠ పురస్కార గ్రహీతల గురించి తెలుసుకున్నాం కదా, ఇప్పుడు ఆసియాలోని మొదటి మహిళా వ్యోమగామి గురించి 9వ తరగతి పి శ్రావ్య వివరిస్తుంది.
5: అంతరిక్ష రంగంలో భారత ఖ్యాతిని తన ప్రతిభా పాటవలతో విశ్వవ్యాప్తం చేసి కనుమరుగైంది కల్పన చావ్లా. భారతీయ సంతతికి చెందిన కల్పన చావ్లా ఆసియాలోనే అంతరిక్ష యాత్ర చేసిన మొదటి మహిళ వ్యోమగామిగా గుర్తింపు పొందింది. కల్పన చావ్లా మార్చి 17 1962 భారతదేశంలో హర్యానాలోని కర్నాల్ అనే ఊరిలో ఒక పంజాబీ

0: హ్యాపీ కుటుంబంలో పుట్టారు. కల్పన అంటే సంస్కృతంలో అర్థం ఊహ అని. కల్పన చౌలా కర్నూల్లో ఉన్న టాగోర్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నారు. ఆ తరువాత ఉన్నత చదువులను 1982లో ఎంఏ చండీగఢ్లో ఉన్న పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజీ నుంచి ఏరోనాటికల్ ఇంజనీరింగ్ సైన్స్ పట్టాను సంపాదించారు. 1982లో ఈమె అమెరికా వెళ్ళి అక్కడ ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో మాస్టర్ ఆఫ్ సైన్స్ డిగ్రీని అర్లింగ్టన్లో ఉన్న టెక్సాస్ విశ్వవిద్యాలయం నుంచి 1984లో పొందారు. 1986లో చావ్లా రెండవ మాస్టర్ ఆఫ్ సైన్స్ డిగ్రీని మరియు ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో పిహెచ్డిని బౌడ్లర్లో ఉన్న కొలోరాడో విశ్వవిద్యాలయం నుంచి పొందారు. 1996లో మొదటిసారిగా అంతరిక్షయానం కోసం ఎన్నికయ్యారు. 2000లో STS-107 ఈమెను రెండవసారి అంతరిక్షయానం చేయడానికి మిగిలిన సభ్యులతో పాటు ఎన్నుకున్నారు. 2003 జనవరి 16 చివరగా చావ్లా విధివంచితమైన కొలంబియా STS-107 క్షిపణిలో చేశారు. ఇదే కొలంబియా అంతరిక్ష నౌక తిరుగు ప్రయాణంలో 2003 ఫిబ్రవరి 1వ తేదీన జరిగిన ఘోర ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన మొత్తం 7 వ్యోమగాముల్లో కల్పన చావ్లా ఒకరు కావడం విషాదకరం.
1: శ్రావ్యకు అభినందనలు. ఇప్పుడు ఒక కథ విందాం. కథ చెప్తున్నది ఎల్ రంజిత్ కౌర్, 9వ తరగతి.
2: జింక కొమ్ములు. ఒక అడవిలో ఒక అందమైన జింక ఉంది. దాని ప్రవర్తన చాలా మంచిది. అడవిలో ఉన్న జంతువులన్నింటితో స్నేహంగా ఉండాలని దాని కోరిక. కానీ దాని పొడవైన కొమ్ములు చూసి కొన్ని జంతువులు వారి దగ్గరికి వచ్చేవి కావు. అందుకు జింక బాధపడుతూ, ఈ పాడు కొమ్ములు నాకెందుకున్నాయో అని చింతించేది. అది ఒకనాడు పచ్చిక మేస్తూ మేస్తూ ఒక ఊరికి దగ్గరలో ఉన్న వ్యవసాయ బావి దగ్గరకు వచ్చి చూడకుండా ఆ బావిలో పడిపోయింది. అందులో ఈదుకుంటూ ప్రాణాలను రక్షించుకుంది. కానీ బావిలోంచి పైకి రావడం దానివల్ల కాలేదు. అది అలా బావిలో పడడం దాని వెంట వచ్చిన మరికొన్ని చిన్న జింకలు చూసి ఆ విషయాన్ని అడవిలో జంతువులన్నింటికీ తెలిపాయి. జంతువులన్నీ అక్కడికొచ్చి ఎలా దాన్ని బావిలోంచి పైకి తీసుకురావాలా అని ఆలోచించాయి. అందులో ఒక కోతి తన ఆలోచనను ఆచరణలో పెట్టింది. బావిని ఆనుకొని ఉన్న మర్రి చెట్టు పైకెక్కి బావి వెలుపలికి ఉన్న పొడవైన మర్రి ఊడలని బావిలోకి వేసి దాన్ని పట్టుకొని ఊగుతుపోయి జింక కొమ్ములను సన్నని ఊడలతో ముడివేసింది. ఆ తరువాత జింక చెట్టు మీదికి వచ్చి తనను రక్షించిన స్నేహితులందరికీ మనసుపూర్తిగా కృతజ్ఞతలు చెప్పింది. ఆ తర్వాత తన కొమ్ములను చూసుకొని, ఈరోజు నా ఈ కొమ్ములే నన్ను కాపాడడానికి ఉపయోగపడ్డాయి. నేను తెలివి తక్కువ దాన్ని ఇంతకాలం తిట్టుకున్నాను. ఏ ప్రాణి అయినా తన శరీరంలోని ఏ అవయవమైనా ఏదో ఒక రకమైన ఉపయోగాన్ని కలిగి ఉంటుందని తెలుసుకోవాలి అనుకుంది. నాటి నుండి కొమ్ములను చూసి భయపడే వారికి భయం కలగకుండా మరింత స్నేహంగా తిరిగింది.
1: కథ విన్నాం కదా, ఇప్పుడు మన గ్రహాల గురించి 9వ తరగతి బి యోగి ద్వారా తెలుసుకుందాం.
3: విశ్వం చాలా అనంతమైనది. ఇది కోటానుకోట్ల వైశాల్యం వ్యాపించి మరియు అనేక కోట్ల నక్షత్రాల మండలాలను సమూహాలుగా కలిగి ఉన్నది. ఈ నక్షత్ర మండలాలు అన్నీ నిరంతరము పరిభ్రమిస్తూ ఉంటాయి. అనంతమైన విశ్వంలో దూరాలను కొలవడానికి కాంతి సంవత్సరం అనే ప్రమాణాన్ని ఉపయోగిస్తారు. కాంతి సంవత్సరం అంటే కాంతి సెకనుకు 299,792 కిలోమీటర్ల వేగంతో ఒక సంవత్సరంలో ప్రయాణించే దూరం. భూమి మీద సమస్త జీవజలానికి శక్తి ప్రసాదిస్తున్న సూర్యుడు పాలపుంతలోని కోటానుకోట్ల నక్షత్రాల్లో ఒక చిన్న నక్షత్రం మాత్రమే. ఈ నక్షత్ర మండల కేంద్రాల నుంచి సూర్యుడు కొన్ని కోట కాంతి నక్షత్రాల దూరంలో సెకనుకు 250 కిలోమీటర్ల వేగంతో పరిభ్రమిస్తున్నాడు. సూర్యుడు ఇలా ఒక పరిభ్రమణం చేయడానికి 250 మిలియన్ల సంవత్సరాలు పడుతుంది. ఈ కాలాన్ని ఒక కాస్మిక్ సంవత్సరంగా పిలుస్తారు. ఇది మన భూమి కంటే 13 లక్షల రెట్లు పెద్దది. గ్రహాలు 9. మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్, జూపిటర్, సాటర్న్, యురేనస్, నెప్ట్యూన్, ప్లూటో.
1: గ్రహాల గురించి వివరించిన యోగికి అభినందనలు. ఇప్పుడు ఒక లఘునాటిక, క్షమించండి సార్, విందాం. నాటిక పాత్రధారులు బి సాయి సుచరిత, 9వ తరగతి, ఎస్ వర్షిత్ సాయి, ఎన్ సాత్విక్, 6వ తరగతి. నాటిక రచన శ్రీ వలసపైడి గారు.

0: హలో, ఎవరు ఫోన్ చేసింది?
1: నేను రా, మీ సార్ను. నిద్ర లేచావా రాజు?
0: లేచిన సార్.
1: ఎన్ని గంటలకు లేచావు రాజు?
0: సార్, 5 గంటలకి లేచిన.
1: అబద్ధాలు ఆడకు రాజు, నువ్వు నిద్ర లేచి మాట్లాడుతున్నట్లు లేదు. నీ మాటలు నిద్రలోనే మాట్లాడుతున్నట్లు ఉన్నాయి.
0: లేదు సార్, నిజంగానే లేచిన.
1: ఏ సబ్జెక్ట్ చదువుతున్నావు?
0: సార్, మ్యాథ్ చేస్తున్నా.
1: సరే, మీ అమ్మగారు ఉన్నారా?
0: ఉన్నా సార్, పడుకున్నది.
2: రాజు, ఇవాళరా పొద్దు పొద్దుగానే ఫోన్ చేసింది. లేచిండంటే ఫోన్ పట్టుకునుడే. నీ ఫోన్ పాడుగాను, సెల్ ఫోన్ ఎవడు కనిపెట్టిండో ఏందో. మల్లేష్ గాడే నా ఫోన్ చేసింది. ఇటీ
0: మల్లిగాడు కాదే, నువ్వు ఆగు.
2: ఇటీరా. అరే మల్లేష్గా, నీకెన్నిసార్లు చెప్పాలరా మోహన్కి ఫోన్ చేయొద్దని?
1: అమ్మా, నేను మల్లేష్ను కాదు.
2: అయితే ఎవరు మీరు? పొద్దుగాల లేవగానే ఈ ఫోన్ ఏంది?
1: అమ్మా, నేను మర్కాజీ స్కూల్ సారును. మీ అబ్బాయి రోజు పొద్దున లేచి చదువుతున్నాడా లేదా తెలుసుకోవడానికి ఫోన్ చేసిన.
2: అయ్యో, అట్లా నా సారు. ఏమనుకోకండి, గా మల్లిగాడనుకొని మాట్లాడిన. క్షమించండి సారు.
1: పర్వాలేదమ్మా, పిల్లలందరినీ రోజు పొద్దున 5 గంటలకు నిద్రలేచి చదువుకోవాలని చెప్పినాం. మీ రాజు మీకు చెప్పాడా?
2: చెప్పలేదు సారు. మా ఓడు మంచిగా చదువుతాడా సార్?
1: మీ రాజు గురించి చాలా మాట్లాడేది ఉందమ్మా. మిమ్మల్ని తీసుకొని రమ్మని చాలాసార్లు చెప్పాను, మీరు మాత్రం ఒక్కసారి కూడా బడికి రాలేదు.
2: అయ్యో సారు, నన్ను తీసుకురమ్మని చెప్పిన్లా, మా ఓడు ఒక్కసారి కూడా చెప్పలేదు సారు.
1: సరే, ఈరోజు 9 గంటలకు బడికి రండమ్మా, అన్ని విషయాలు మాట్లాడతాను.
2: సరే సారు, మౌని తీసుకొని వస్తా. ఇక ఉంటా సారు.
1: మంచిదమ్మా.
2: రాజు, రోజు పొద్దున 5 గంటలకే లేచి చదువుకోమని చెప్పిన్లా, మరి సార్లు గిట్లా చెప్పిలని నాతో ఎందుకు చెప్పలేదురా?
0: చెప్పలేదు. అయితే
2: అట్లా కాదు బిడ్డ, సార్లు ఏది చెప్పినా మన మంచి గురించే కదరా, వాళ్ళ మాట వినాలిరా.
0: అబ్బా, మొదలుపెట్టి నావే.
2: కాదు బిడ్డ, నువ్వు ఒక్కరోజు కూడా 5 గంటలకి నిద్రలేస్తలేవాయే. సార్కేమో 5 గంటలకే లేచినని చెప్తివి. అబద్ధం ఆడటం తప్పు కదరా.
0: అబ్బా, అరే నాకు నిద్రొస్తుంది, నన్ను పడుకునేవా?
2: పడుకునుడు కాదు బిడ్డ, చదువుకునే పిల్లగాళ్ళు కొంత నిద్ర సంపుకొనైనా చదువుకోవాలి. పొద్దుగాల లేసుడు అలవాటు చేసుకోవాలి. తెల్లవారక ముందు చదువుకున్నది బాగా గుర్తుంటుందని మా చిన్నప్పుడు చెప్పేటోళ్ళు.
0: ఇక నీళ్ళు అబ్బవే లేచదుకుండగానే.
2: సారు నమస్కారం. పొద్దున మీరేనా సార్ ఫోన్ చేసింది?
1: అవునమ్మా, నేనే. రండి కూర్చోండి.
2: మా రాజు రోజు బడికి వస్తాడా సార్? ఎట్లా చదువుతాడు?
1: బడికి వస్తాడు, కానీ చదువు విషయంలో వాడు మరింత కష్టపడాలమ్మా. ఈ మధ్యన చెడు స్నేహాలు కూడా ఎక్కువయ్యాయని విన్నాను.
2: ఎంత లేపినా పొద్దుగాల అస్సలు లేవడు సారు. ఏం చేయాలి
1: రాజు? మరో నెల రోజుల్లో పరీక్షలు ఉన్నాయి, మనసు పెట్టి చదువుకుంటే మార్కులు ఎలా వస్తాయి?
2: పొలగాలతోటి రాత్రి దాకా తిరగద్దురా అంటే వింటలేడు సారు. నా మీదికే మరలబడతాండు.
0: ఈ నానే, నువ్వైతే ఇంటికివా.
2: అగో చూసిలా సారు, మీ ముందే ఎట్లా మాట్లాడతాండో.
1: రాజు, అమ్మతో అలా మాట్లాడడం తప్పు కదరా. అమ్మ ఏది చెప్పినా నీ బావ కోసమే, ఆమె మాట వినాలి. చెడు ప్రవర్తన కలిగిన పిల్లలతో తిరగడం మానివేయాలి, ఇష్టంతో చదువుకోవాలి.
2: గట్లా చెప్పండి సారు.
1: రాజు, నువ్వు మంచి విద్యార్థివి, నాకు ఇష్టమైన వాడివి కూడా. నువ్వు మీ అమ్మతో ఇట్లా ప్రవర్తిస్తావని నేను అస్సలు ఊహించలేదు. ఇప్పటి నుండైనా రోజు 5 గంటలకే నిద్రలేచి చదవడం మొదలుపెట్టు. ఇంతకుముందు మాదిరిగా ఇష్టంతో చదువు, తప్పకుండా నీకు మంచి మార్కులు వస్తాయి.
0: క్షమించండి సార్, నా తప్పు నాకు తెలిసింది. చదువుకుంటాను సార్, మంచి మార్కులు తెచ్చుకుంటాను.
1: అమ్మా, ఇక మీకు ఇబ్బంది లేదు. రాజు పొద్దున్నే లేస్తాడు, చదువుకుంటాడు.
2: ధన్యవాదాలు సార్. మా రాజు మారిండు, నాకంతే చాలు. మా ఒని జర చూసుకోండి సార్.
1: అలాగేనమ్మా.
3: క్షమించండి సార్, లఘునాటిక విన్నాం కదా. 6వ తరగతి చదువుతున్న పి రాజేష్ ద్వారా మన రాజ్యాంగం గురించి తెలుసుకుందాం.
4: మన రాజ్యాంగం. బ్రిటిష్ పరిపాలన నుండి భారతదేశం 1947 ఆగస్టు 15 విముక్తమైంది. రాజ్యాంగ పరిషత్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షతన రాజ్యాంగ రచన కార్యక్రమానికి పూనుకున్నది. రాజ్యాంగ రచన సంఘానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధ్యక్షులు. ఇందులో అల్లాడి కృష్ణస్వామి అయ్యంగార్, ఎన్ గోపాలస్వ అయ్యంగార్, కెఎం మున్షి మొదలుగు వారు. సభ్యుల కమిటీకి బిఎన్ రావు సలహాదారుడు. 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల కృషి ఫలితంగా ప్రపంచంలోని అనేక దేశాల రాజ్యాంగాల నుంచి వివిధ నిబంధనలు సేకరించారు. మన రాజ్యాంగం 26 నవంబర్ 1949 రూపొందించబడినది. జనవరి 26, 1950 నుంచి అమలుపరచబడినది.
3: రాజేష్కు అభినందనలు. పెట్రోల్ అవసరం మనకు తెలుసు కదా, ఆ పెట్రోల్ ఎలా తయారవుతుందో 9వ తరగతి ఎస్ అంజలి వివరిస్తుంది.

0: పెట్రోల్ ఎలా తయారవుతుందో తెలుసా? ప్రపంచంలో మనకు ఉపయోగపడే ముఖ్య వస్తువులలో పెట్రోల్ ఒకటి. బస్సులు, కార్లు, స్కూటర్లు, ట్రాక్టర్లు, విమానాలు, ఓడలు మొదలైన వాటన్నింటికి దీన్ని ఇంధనంగా వాడతారు. విద్యుత్ తదితర శక్తులు దీని నుండే ఉద్భవిస్తాయి. పెట్రోల్ ఎలా ఉత్పత్తి అవుతుందో మీకు తెలుసా? పెట్రోలియం నుండి పెట్రోల్ను తీస్తారు. పెట్రోలియం చిక్కగా నల్లగా ఉండే ద్రవం. పెట్రోలియం అనే మాట లాటిన్ పదాలైన పెట్రా ఓలియాల నుండి వచ్చినది. పెట్రా అంటే శిల, ఓలియం అంటే నూనె అని అర్థం. భూగర్భం నుండి పెట్రోలియంను వెతికి తీస్తారు. ఈ నూనె భూగర్భంలో ఎలా ఉత్పత్తి అవుతుందో మీకు తెలుసా? అనేక లక్షల ఏళ్ల క్రితం మొక్కలు, జంతువులు భూకంపాలు వచ్చి భూమి అడుగున కూరుకుపోయాయి. భూమి లోపల ఉన్న ఉధృతమై వేడి ఒత్తిడి వలన ఈ మొక్కలు, జంతువులు కుళ్ళిపోయి చిక్కటి నల్లని నూనెగా మారి భూగర్భంలో దాగి ఉంటుంది. ఈ మధ్య సముద్రం క్రింద ఉన్న పెద్ద పెద్ద పెట్రోలియం గనులను కనుగొన్నారు. సముద్ర శిలల నుండి కూడా పెట్రోల్ను తీయనారంభించారు. ముడి చమురును పెట్రోలియం బావుల నుండి తీస్తారు. ఇందులో పెట్రోలు, నాఫ్తా, కిరోసిన్, డీజిల్, మైనం, తారు మొదలైనవి మిళితమై ఉంటాయి. దీనిని కర్మాగారాలకు తీసుకువచ్చి శుద్ధి చేసి ఈ పదార్థాలను విడదీస్తారు. మొదట ముడి చమురును పెద్ద పెద్ద పాత్రలలో వేడి చేస్తారు. వివిధ ఉష్ణోగ్రతల వద్ద ఈ పదార్థాలను విడిపోయి వేర్వేరు గొట్టాల ద్వారా వెలువడతాయి. పెట్రోలియంలో ఒక భాగం పెట్రోల్ రూపంలో లభిస్తుంది.
1: అంజలికి అభినందనలు. 8వ తరగతి చదువుతున్న ఎం లక్ష్మీ ప్రసన్న ద్వారా 2 హాస్య సన్నివేశాలు విందాం.
2: బిచ్చగాడు భిక్షాటనకు వచ్చి, అమ్మా అన్నముంటే పెట్టమ్మా, ఆకలేస్తుంది అంటాడు. గృహిణి, ఇంకా వండలేదు, తర్వాత రా అంటుంది. బిచ్చగాడు, ఇది నా సెల్ నెంబర్, అన్నం వండగానే మిస్డ్ కాల్ ఇవ్వమ్మా అంటాడు. గృహిణి, మిస్డ్ కాల్ ఎందుకులే, అన్నం వండగానే వాట్సాప్లో అప్లోడ్ చేస్తా, డౌన్లోడ్ చేసుకొని తిను అంటుంది. 2వది, చింటు వాళ్ళ అమ్మతో, అమ్మా నేను కొన్ని రోజులు ఇంటికి రాను, నా కోసం వెతకద్దు అంటాడు. తల్లి, ఏమైంది, ఎక్కడికి వెళ్తావు అంటుంది. చింటు, మా టీచర్ చంద్రుడి మీద పాఠం చెప్తానంది, టైం బాగా పడుతుంది కదా అంటాడు.
1: జోక్స్ విన్నాం కదా. ఇప్పుడు 9వ తరగతి బి అక్షయ మనకు పొడుపు కథల గురించి వివరిస్తుంది.
3: తెలుగు సాహిత్యంలో పొడుపు కథలకు ఒక విశిష్టమైన స్థానం ఉంది. కథలు చెప్పవచ్చు, వినవచ్చు, వినిపించవచ్చు. కథలోని అన్ని సొంపులు, మెలకువలు వినేవాడికి తెలుసు అనే ఆలోచనే రాదు. కానీ వినేవాడి నుండి సమాధానం రాబట్టడంలోనే పొడుపు కథలో చమత్కారం ఉంది, స్ఫూర్తి ఉంది. కథకాని కథ పొడుపు కథ. ప్రాచీన కాలంలో మంచి పొడుపు కథలు ప్రచారంలో ఉన్నవి. వాటిలో కొన్ని, మొదటిది, అంబులో పుట్టింది, జంబులో పెరిగింది, అరచేతికొచ్చింది, అంతరించిపోయింది, ఏమిటది? పేను. 2వది, ఆ రాజు కూతురు చక్కనిదట, గోరింత కొప్పు పెట్టి గొలుసులు దిగవేసింది, ఏమిటది? వరివెన్ను. 3వది, ఇంటికి వెనుక కుప్ప వేసి కుప్పకు నిప్పు పెట్టి కుప్పకాలిపోతే అప్పు తీరిపోయే దాని పేరే కుమ్మరావం. 4వది, నల్లచీర చిన్నది, నాజూకు ఉన్నది, ముగ్గు పెట్టుతున్నది, ముద్దులాడుతున్నది, ఏమిటది? ఆకాశం. 5వది, పిల్లికి ముందు 2 పిల్లులు, పిల్లికి వెనుక 2 పిల్లులు, పిల్లికి పిల్లికి మధ్య 1 పిల్లి, మొత్తం పిల్లులెన్ని? 9.
1: పొడుపు కథల గురించి విన్నాం. కార్యక్రమంలో చివరగా 8వ తరగతి పి శ్రీకర్ ఆలపించు చదువే జ్ఞానం చదువే ధైర్యం అనే పాట విందాం.
4: చదువే జ్ఞానం చదువే ధైర్యం చదువే లక్ష్యం చదువే

గున కదలి ఆట పాటలతో చదివేద్దాం, అక్షర జెండాలెగరేద్దాం. చదువే జ్ఞానం, చదువే ధైర్యం, చదువే లక్ష్యం, చదువే

రాజంగా నిరాసి బాబాసాహెబయ్యాడు. చదువే జ్ఞానం, చదువే ధైర్యం, చదువే లక్ష్యం, చదువే గమ్యం, పాఠశాలలోనే బ్రతుకులు తీర్చిదిద్దుకుందాం. చదువు

0: వెలుగుదువ్వెర పంటలు పండక ఎండిన నేలలో అక్షర సేద్యము చేద్దాము. పంటలు పండక ఎండిన నేలలో అక్షర సేద్యము చేద్దాము. శోధించి పరిశోధించి మన చదువుతో కరువును తరిమేద్దాం. చదువే జ్ఞానం, చదువే ధైర్యం, చదువే లక్ష్యం, చదువే గమ్యం. పాఠశాలలోనే బ్రతుకులు తీర్చిదిద్దుకుందాం. చదువులమ్మ ఒడిలో మన భవిత మార్చుకుందాం.
1: ఇంతవరకు శ్రోతలు చిన్నారి లోకం చిన్నపిల్లల కార్యక్రమంలో ప్రభుత్వ మర్కజీ ఉన్నత పాఠశాల హన్మకొండ విద్యార్థులు సమర్పించిన కదంబ కార్యక్రమం విన్నారు. ధన్యవాదములు.

0: ఇంతవరకు మీరు చిన్నారి లోకం చిన్నపిల్లల కార్యక్రమంలో హనుమకొండలోని ప్రభుత్వ మర్కజీ ఉన్నత పాఠశాల విద్యార్థులు సమర్పించిన కదంబ కార్యక్రమం విన్నారు.
1: తరతరాలకు చెరగని సప్తస్వరాల బాణి వరంగల్ ఆకాశవాణి.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 10 గంటలు కావస్తోంది. ఇప్పుడు వినండి 90 వసంతాల ఆకాశవాణి ప్రత్యేక కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

0: వార్తల ముఖ్యాంశాలు వింటారు.
1: ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన అగ్ని ప్రమాదంలో 9 మంది మృతి చెందారు. పలువురిని రెస్క్యూ టీంలు రక్షించాయి. వివేక్ విహార్ ఏరియాలోని ఒక నివాస సముదాయంలో ఏసీ పేలడంతో ప్రమాదం జరిగినట్టు అగ్నిమాపక పోలీసు వర్గాలు తెలియజేశాయి. వాణిజ్య సంస్థలు, మాల్స్, ఇతర వ్యాపార కేంద్రాలు, హోటళ్లు, రెస్టారెంట్ల వద్ద తప్పనిసరిగా చెత్త బిన్ ఏర్పాటు చేయాలని సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ జి సృజన సూచించారు. లేని పక్షంలో వ్యాపారుల ట్రేడ్ లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన పురస్కరించుకుని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వాల్ రైటింగ్ క్యాంపెయిన్ను ప్రారంభించారు. ఈ నెల 10వ తేదీన సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో జరిగే బహిరంగ సభకు ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. ఆధునిక వైద్యం, అత్యుత్తమ నిపుణులు, తక్కువ ఖర్చుతో నాణ్యమైన చికిత్స అందుతుండటంతో భారత్ గ్లోబల్ హీలింగ్ డెస్టినేషన్గా మారిందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. మెడికల్, వెల్నెస్, టూరిజం భారత్ మోడల్కు 2 బలమైన స్తంభాలుగా ఉన్నాయని పేర్కొంది. ప్రసార భారతి చైర్మన్గా ప్రసిద్ధ కమ్యూనికేషన్స్ నిపుణులు ప్రసూన్ జోషి నియమితులయ్యారు. సాహిత్యం, ప్రకటనలు, సినిమాతో పాటు ప్రజా సంబంధాల రంగాల్లో విశేష అనుభవం ఉన్న ప్రసూన్ జోషిని ఈ పదవికి ఎంపిక చేయడంపై సర్వత్రా వ్యక్తమవుతోంది. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.
0: ఆకాశవాణి 9 దశాబ్దాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా ముందుగా

0: కార్యక్రమంలో ఇప్పుడు వినండి.
1: కంఠావరణం, రచన స్వర్గీయ పానుగంటి లక్ష్మీ నరసింహారావు పంతులు గారు, రేడియో అనుసరణ శ్రీ కురుమెళ్ళ వెంకట్రావు, నటీనట వర్గం సోమావధాని డాక్టర్ ముదిగొండ వీరభద్ర శాస్త్రి, వెంకట శాస్త్రి శ్రీ కేఎస్కే వెంకటేశ్వర్లు, పిచ్చి రామశాస్త్రి శ్రీ కె చిరంజీవి, కృష్ణారావు పంతులు శ్రీ ఎర్రన్నేని చంద్రమౌళి, సుబ్బిశెట్టి శ్రీ మాడా వెంకటేశ్వరరావు, ఆసుకవు.

0: రామన్న లక్ష్మణ, శ్రీ పి సుబ్బారావు, శ్రీ పి రమణారెడ్డి, నవాబు శ్రీ జె సిద్దప్ప నాయుడు, రంగాచారి శ్రీ విసిహెచ్ సుబ్రహ్మణ్యం, శ్రీనివాసరావు శ్రీ జివి రామమూర్తి, శంకరశాస్త్రి శ్రీ కెఎస్ రామచంద్రమూర్తి, సూరయ్య శ్రీ వి సత్యనారాయణ, కామయ్య శ్రీ ఆర్విఎస్ రామస్వామి, సుబ్బలక్ష్మి శ్రీమతి ఎన్ శారదా శ్రీనివాసన్, బంగారమ్మ శ్రీమతి ఎంజి శ్యామలాదేవి, సుందరి శ్రీమతి కె హైమావతి, నిర్వహణ చిరంజీవి, కంఠాభరణం నాటకం.
1: మీ నాటకం వెర్రి చూస్తుంటే నవ్వు వస్తోంది. ఏమిటి, నాటకంలోనికి వెళ్దాం అంటున్నారా? మీ అబ్బనాడు మీ తాతనాడు ఎప్పుడైనా అలా జరిగిందని విన్నారా? మన ఆచారం ఏమిటి, మన నిత్యకర్మ ఏమిటి, మన ఇంట్లో ఆడువారేమిటి, మగవారేమిటి, వీధి గుమ్మం దాటి పదచలనం ఎప్పుడైనా చేశారా? ఇప్పుడు కర్మంజాలక యాత్రా మార్గంగా ఈ పట్టణం రావాల్సి వచ్చింది గాని, వెంకట శాస్త్రి, మీ ఆడవాళ్ళెవ్వరూ ఊరిలో లేకపోవటం వల్ల మీ ఇల్లంతా మా స్వాధీనంలో ఉంచావు. అంతేగాని మరెప్పుడైనా వీధి గుమ్మం దాటి వచ్చావా? ఇరిగాలకి ఇక తప్పదు కదా అని సంవత్సరానికి 4 పర్యాయాలు మాత్రం అంతే. నీవు, నువ్వు చూస్తావేం సుబ్బలక్ష్మి, నువ్వు ఇదిగో, అవునే నువ్వు శివరాత్రి మూసివాయనాలకు తప్ప మరెప్పుడైనా వీధి ఎరుగు దాటిపోయావా? ఇంతెందుకు? మహారాజు గారి కోటలో ఎన్ని శుభకార్యాలయ్యాయి, పట్టుమని ఒక్కదానికైనా పైన ఉత్తరయం ధరించి బయలుదేరానా? అంగవస్త్రం వేసుకోవటం, ఆర్థికం దగ్గర కూర్చుని యథావిధిగా పూతిక పొల్లంత వార లేకుండా జరిపించటం, అంతే మన పని. దానికి ఆభ్యానంతో పని లేదు.
2: ఆహ్వానమని కాబోలు మీ అభిప్రాయం, మీ వాగ్దోషములు దిద్దలేక చచ్చుచున్నాను.
3: అవునులేండి, జాము రాత్రివేళ ఇప్పుడు ఈ తద్దినాల ప్రశంస ఎందుకు? చాలా బాగా ఉంటుందట. ఇదిగో ఓయ్, మీ మరదలు సుబ్బలక్ష్మి చూడాలని అంటోంది. తల చెడినది మొదలు గుమ్మం దాటి ఎరగదు, వేడుక పడుతోంది.
1: తల ఇంకా చెడకుండా ఉన్నదానివి నువ్వు మాత్రం గుమ్మం దాటి ఎరుగుదువా? మన ఇంట్లో మట్టుకు మహాలక్ష్మి సమానులకి గంగా భాగీరథి సమానులకి భేదం అన్న మాట నా చెవిరి పడకూడదు. నా ఘటంలో ప్రాణం ఉన్నంత వరకు ఆనిష్ట మాత్రం నిలుపుకుంటాను. తర్వాత అంటావా బ్రహ్మశ్రీలు గంగా భాగీరథి సమానులైనా సరే, గంగా భాగీరథి సమానులు సౌభాగ్యవతులైనా సరే?
4: అక్క బంగారమ్మ, నా మీద పెట్టవద్దమ్మా, నేనే చూడాలని దేవుడు అడటం లేదమ్మా. వేడుక నాకు మాత్రమేనా, నీకు మాత్రం లేదా ఏమిటి?
3: ఒక్క నీకు నాకే కాదమ్మా, ఊళ్ళో ఉన్న అమ్మలక్కలందరికీ ఉంది. ఉండదా అమ్మా, సాటి ఆడది వచ్చి ఏవో మగవారు చేయలేని వింత పనులు చేస్తుంటే. ఈ రోజున ఆమె గ్రామంలో పంచిపెట్టించిన కాగితం ఎంత పెద్దదిగా ఉందో వెంకట శాస్త్రి, నువ్వు చూడలేదా?
1: నా గావంచా అంతకంటే పెద్దది. కాగితం గొప్ప మరెవరి వద్దనైనా చెప్పండి, గాని నా వద్ద మాత్రం చెప్పకండి. ఈ దిక్కుమాలిన కాగితాలతో గ్రంథాలు చేయటం చేతే సదాచారానికి చదువుకి దూరం అని అక్షర శ్రీకారాన్నే పరిచయించాను.
2: అక్షర స్వీకారం అయ్యా?
3: ఇదిగో చూడండి.
1: ఉసే ఇంటిదానా, ఇంకా నాటకంలోకి వెళ్తామని చెప్పకు.
3: అది నాటకం కాదు, దానిలో వేషాలు ఏమీ లేవు వెంకట శాస్త్రి. దాని పేరేమిటి?
2: సర్కసు.
3: వెంకట శాస్త్రి, ఆ కాగితం ఒక్కసారి చదివి ఆయనకు వినిపించు. ఇదిగో ఓయ్, ఆ సర్కస్లోనే ఆమె తల వెంట్రుకలకు రాయి కట్టుకుని ఎత్తుతుందట.
1: మా మేనత్త కోడలు గొంతుక్కి పెద్ద రాయి కట్టుకుని దిగింది గోదావరిలో. విశేషం ఏమిటంట?
4: బావగారు చాలండి మీ మాటలు మీరున్ను, ఆమెకి ప్రజలు కనకవర్షం కురిపిస్తున్నారు.
1: సుబ్బలక్ష్మి, నీ శక్తి నీవు ఎరక్కుండా ఉన్నావు. ఆ తిరకాసులో ఆవిడ
2: తిరకాసు కాదు, సర్కసు. సర్కసు
1: సుబ్బ

0: ఆరు కుంచాలు వారే గుండిగా గాడిపోయి మీద నుంచి అవలీలగా ఎడంచేత్తో నువ్వు ఎన్నిసార్లు సునాయాసంగా ఎడవలేదు. నీ మీద దేవతలు పుష్పవృష్టి కురిపింపవలసింది. నీకు తల వెంట్రుగల్ని చేయి కాదు గాని వెంట్రుక్కి ఓ రాయి వేలాడగట్టుకుని ఒంటి గాలి భరతం ఆడగలవు. వెంకట శాస్త్రి, సుబ్బలక్ష్మి నాకు మరదలు.
1: మీరు మా ఇంట్లో బస చేసిన 2 రోజుల నుంచి ఆ మాత్రమే తెలుసుకోలేకపోయానా?
0: దీనికి 10వ ఏటే వివాహమైంది. దీని భర్త చదువుకోవడానికి నవద్వీపానికి పోయాడు. అతను వెళ్ళాక 12 సంవత్సరాలు చూశాను, తిరిగి రాలేదు. ఇంకా ధర్మశాస్త్రం అంగీకరించదని నిశ్చయించి మా భావమరదులు వద్దు వద్దు అంటూ ఉంటేనే ఈ కుర్రదాన్ని ఓ రోజున రేవు వద్దకు తీసుకువెళ్ళి శుద్ధంగా పరిశుద్ధంగా యథావిధిగా దగ్గర కూర్చుండి 2 చేతులు పట్టుకుని స్వయంగా రోమఖండనం చేయించి చటుక్కున తీసుకొచ్చారు.
1: అయ్యయ్యో, ఎంత పని చేశారు. హరిహరి హరిహరి.
2: అక్కా, మనకి వేళ అయిపోతుంది, ఈ రాత్రి తప్పకుండా పోవాలి.
3: ఇదిగో బాయ్, మా మాట ఏమిటి చెప్పారు?
0: అక్క చెల్లెళ్ళిద్దరూ శంకరా అని పంచబాళిలో పడుకోండి. వెంకట శాస్త్రి, నేను పోయి అగ్నిగదిలో నడుము వలుస్తాను.
2: నీ మగడు వట్టి చాందసపముండగొడుకు నిన్నేమంటాడు? నేనొక్కతినే పోతాను, నువ్వు రావద్దమ్మా.
3: అయినా నిన్నొక్కతినే పంపుతానా? ఏమైతే అయింది, ఒక్క పావుగంట పడుకుని విడదాన్రా.

0: ఇదిగో వారి డబ్బుల చప్పుడు ఈ వైపుననే వినబడుతుంది. కాదే, ఈ వైపు ధ్వనియే అటు వినపడుతోంది. ఇటు పోదాను రా. అయ్యయ్యో, ఇది ఇదివరకు మనం వెళ్ళిన సందేనమ్మా. ఈ దిక్కుమాలిన ఊళ్ళో పొగపులు పెట్టేలాగా అన్నీ అరలేనమ్మా. తీరా ఇంటికి పోదామంటే దారి తెలియదే.
1: మరేమీ భయం లేదు, ఈ దారిని పోదాను రా.
0: ఊరు మాట మణిగింది. మనిషి ఒక్కడూ కనపడడే. అయ్యయ్యో, ఇల్లు వదిలిపెట్టాం, డేరాకు చేరలేకపోయాం, మధ్యలో దారి తప్పి అల్లలాడుతున్నాం.
1: భయం లేదు, నువ్వు నా వెంటరా.
2: దీని మర్మము తెలియవలెనండి జనులార, మీరు దీని మర్మము తెలియవలెనండి.
0: అడుగో, ఎవడో వాడి ధర్మమా అని ఇలా వస్తున్నాడు.
2: ఎలక పిల్లను మాను పిల్లి మృంగగాని
0: శుభలక్ష్మి, ఎవరో మంచివాడేని తత్వాలు పాడుతున్నాడు.
2: దీని మర్మము తెలియవలెనండి.
0: నాయనా, నాయనా, సర్కస్ డేరాలోకి దారి ఎలాగో రావంత చెప్పు నాయనా.
3: దారులలోకెల్లా జమీందారి, చెంబులలోకెల్లా జారి, రోగాలలోకెల్లా మారి, సూత్రాలలోకెల్లా రూరి, క్షేత్రాలలోకెల్లా పూరి, భక్ష్యాలలోకెల్లా బూరి. ఇంతే మా తత్వం. జ్ఞానపత్రం ప్రియం అవడం వల్ల యుద్ధం వచ్చినప్పటి నుంచి బ్రహ్మానుసంధానం వింకంగా జరగడం లేదు. అదిగో అదిగో కొంకంబరిని చాటున విభూతి పండు. వహవ్వా, మన తిరుక్కావేరీ సమానురాలు. ఐరోపాకు ఆసియాకు నడుమ
4: అమ్మయ్యో,
3: అది ప్రవృత్తి మార్గము, ఇది నివృత్తి మార్గము. నడుమ మేము త్రిశంకు స్వర్గము. అక్కడ ఉన్నావా? వస్తున్నా.
0: శుభలక్ష్మి, శుభలక్ష్మి, గట్టిగా పిలిస్తే వెర్రిముండా కొడుకు ఎక్కడ వస్తాడో. శుభలక్ష్మి, అయ్యో అడుగో పిచ్చివాడు. అమ్మయ్యో, అబ్బే లాంతర్ స్తంభం క్రీనీడ కాబోను. కాదు కాదు, బండివాడెవడు? అబ్బి, మా అమ్మాయి ఎక్కడుందా? తలచిడిన కుర్రది మా చెల్లెలు, గోవుల పంచ కట్టుకున్నది.
2: నిలుపవెబ్బండి నీ మీద మనసుండే, నిలుపవెబ్బండి నీ మీద మనసు.
0: అమ్మయ్యో.

0: పిచ్చిమంట
1: ఆడు లేడి కన్నులున్న పొడి దాని చూడగానే చంప మీద మన్మథుడు చెప్పు తీసి కొట్టినాడు. నిలుపవెబ్బండి నీ మీద మనసుండే నిలుపవెబ్బండి. ఆ వస్తున్నా. పైది జ్ఞాన మార్గము, క్రిందిది కర్మ మార్గము. ఇదేదో చూసిన తరువాత అది
2: ఎక్కడ వెతికినా మా అక్క బంగారమ్మ కనపడలేదు. ఇంటికి పోదామంటే ఇల్లిరుగను. వెంకట శాస్త్రి ఇంటి పేరేదో నోట్లో ఆడుతోంది కానీ జ్ఞప్తికి రావడం లేదు. పిచ్చివాడికి కనపడకుండా తప్పించుకు తిరగాలి. ఈ దుప్పటి కప్పుకుని మా అక్క కోసం వెతుకుతాను. అదుగో పిచ్చివాడు వస్తున్నట్టున్నాడు, తప్పించుకు పారిపోతాను.
1: మన ఏవ మనుష్యాణం జాయతే వర్ణ సంకర అను శృతి యందు అతివ్యాప్తి దోషం తప్పకుండా పట్టింది. పట్టకపోతే ఈ కాలు నొప్పి ఎందుకు పడుతుంది? ఓహో, ఈ మోకాలు కాదు ఇది. ఇక మనం అథాతో బ్రహ్మ జిజ్ఞాస అని కూర్చుండవలసిందే కాని కర్మకూపంలో గంతులు వేస్తే లాభం లేదు. ఇదిగో చిలుము కొట్టం. ఇది వ్యవహార జ్ఞానం. గుంటపల్లి భాస్కరుడి పేరు చెప్పి అద్దెద్దే హో, ఇది పరమార్థ జ్ఞానం. ఇంతే కనుకట్టు మహామాయ. ప్రకృతి వన్నెల చిన్నెల వేశ్య, పరాత్పరుడు వ్యాపారివాడు. ప్రపంచ నాటకం అంతా వ్యాపారి వేశ్య సమావేశమే.
3: పంచదార కంటే పరిపక్వమైనట్టి తీయ ద్రాక్ష కంటే తేనె కంటే ఇన్ని మాటలేల ఇవి మూడు కలిపిన ముద్ద కంటే వేశ్య ముద్దు తీపి.
4: సుందరి, ఇది మరొక్క ముద్దు.
0: చాలే, వేశ్య ముద్దులు వేపారి పంతుల శుద్ధుల కంటే ఎక్కువ కావు. నిన్నెవత నమ్ముతుంది? నీవెన్ని భాగవతాలాడి ఇక్కడ చేరావు? ఎంత వేసగాడువు, ఎంత మోసగాడువు.
4: సుందరి, ఎంత మాట, ఒక్క నిమిషమైనా నిన్ను వదిలి ఉండగలనా? షష్ఠి పూర్తి చేసుకుంటున్న సుబ్బిశెట్టి ఇంటికి నువ్వు మేజువాడికి వెడుతున్నావు కదా, ఇప్పుడు కూడా నీ వెంటనే ఉంటున్నాను కదా.
0: నీకేమనుమానం ఉండి వస్తున్నావో?
4: నీ ఎడల నాకు అనుమానమా? ఎంత మాట,
1: అది తప్పు. ప్రత్యక్ష శబ్దములలో అనుమానం కూడా ప్రమాణంగా తార్కికులు అంగీకరించారు. అయ్యా, మీరు చార్వాక మతస్థులు కారు కదా?
4: మేము మాధ్వ మతస్థులం. నా పేరు కృష్ణరావు.
1: వ్యాపారులా నాయనా? ఈమె వేశ్యాంగన కాపోలు. పంతులు గారు, మీ వద్ద నస్యం ఉంది. నాయనా, పిండి వంట. వహవ్వా, పిండి వంట వంటి కుర్రదాన్ని సంపాదించావు నాయన. గారెల వంటి కన్నులు, బనారసు కాజా వంటి పెదవులు, చక్కిలాల వంటి చెవులు, పాలముంజ వంటి గడ్డము, అప్పడము వంటి ముఖము, వడియము వంటి ముక్కు, ఉండరాల వంటి.
4: అంతటితో ఆగు. అయ్యా, నువ్వు కవిత్వం నేర్చుకున్నావా?
1: బాగా కనిపెట్టావు. కవులూరి వారి కవిత్వము, మా కవిత్వము ఒక్క టాకి. వారికి యతి లేదు, మాకు మతి లేదు. వారికి ప్రాసము లేదు, మాకు ధ్యాసము లేదు. వారికి గణము లేదు, మాకు గుణము లేదు. వారికి అర్థము లేదు, మాకు అర్థము లేదు. గంజాయి నిండుకుంది పంతులు గారు. ఒక్క పావలా కాసిప్పిస్తారు?
4: ఇదిగోనయ్యా, ఈ డబ్బులు తీసుకో.
1: కృష్ణార్పణం, కృష్ణార్పణం.
4: మేము షష్ఠి పూర్తి చేసుకుంటున్న సుబ్బిశెట్టి ఇంటికి వెళుతున్నాము. మీరు వస్తే ఏమైనా దొరుకుతుంది.
1: నువ్వు కూడా ఆమెతో వెళ్ళడం ఎందుకు? ఆమెకు చిప్పతాళపుటంగు చేస్తావాయే. తప్పు లేదులే. వైష్ణవులేమి, శ్రీ వైష్ణవులేమి, సానుల వెనక తధిగణతో తగతధిగణతో అని ఆచారం ఉంది. నేనింకా డివ్వి డివ్విట్టం డివిడివి డివ్వి డివ్విట్టం డివ్వి డివ్వి డివ్వి డివ్వి డివ్విట్టం.
4: సుందరి, పిచ్చివాడు మధ్య మధ్య ఎంత తెలివిగా మాట్లాడుతున్నాడు.
0: అతనికేం పిచ్చి, ఏదో మత సంబంధమైన వ్యత్యాసం ఉండి ఉంటుంది. ఆడదాని చేయి తగిలిందంటే అదంతా పారిపోతుంది.

0: జయ ఆంధ్ర మాతకు,
1: జయ
0: జయ ఆంధ్ర భాషకు,
1: జయ
0: జయ కన్యకా పరమేశ్వరికి,
1: జయ
0: జయ సుబ్బి శెట్టికి,
1: జయ
0: జయ చిల్లర దుకాణానికి,
1: జయ
0: జయ గల్లా పెట్టకు,
1: జయ
2: జయ పిచ్చుకుంటున్నకు, జయ జయ తప్పు త్రాసునకు, జయ జయ సుబ్బి శెట్టి తామరకు, జయ.
3: వారెవరు వ్యాపారి పంతులే, అబ్బో వేళా కోడాల పంతులే, ఇదిగో దండాలు దండాలు చూడు పంతులు. మనకివ్వవలసిన చిల్లర మాట మర్చిపోయావయ్యా, మహా నిక్కచ్చిగా ఉంది.
4: అందుకే ఆలస్యమైంది, తెల్లవారకుండానే మా భటుల చేత పంపిస్తా. అవును కాని నీకు ఉత్సవ సమయంలో కూడా అప్పులు రాబట్టే గొడవేనా? అదేంటి మొండి గోడ మీద కోతి ముచ్చులాగా కుర్చీ మీద గొంతు కూర్చున్నావు?
3: గళ్ళా పెట్ట వద్ద చతికిల పడవలసిన కోమిటి వారం కాదటండి. రవంత ఊతగా పట్టుకోవడానికి దుకాణంలోని తాడైనా కట్టాడు కాదు వెంకటప్పయ్య. సరే సరిగానే కూర్చుంటున్నా పంతులు, ఈసారి టీవీగా డౌలుగా ఉన్నానా?
4: ఆ టీవీమో డౌలేమో నాకేం తెలుసు. ఇదిగో సానివారి చక్కని చుక్క ఉంది, దాని నడు. సౌందర్య రసగ్రహణ పారీణులైన సత్కవులున్నారు, వారి నడు.
3: పంతులు, సప్తమీశ్వరులు సానివారి కంటే ఎక్కువని స్థిరపరిచావటయ్యా. మాకెంతసేపు డోకడారు, నా మటుకు నాకు సానే పై చేయని నమ్మకమయ్యా. వారికే నిక్షేపంలాగా అందరూ వారి ఇంటికి ముడుపులు కానుకలు కోకలు రంగురంగు రవికెలు నగలు నాణేలు పట్టుకెళ్ళి సమర్పిస్తారు కదటయ్యా. వారి వ్యాపారం లాంటి సుఖమైన వ్యాపారం మరొకటి లేదయ్యా. రవ్వ రట్టు లేదు కదా, పెట్టుబడి లేదు కదా, ఆదాయపు పన్ను అసలే లేదు కదా, అరువు బేరాలు లేవు కదా, పైరు పంటలతో నిమిత్తం లేదు కదా, ద్వాదశ వర్షక్షామం పట్టినా వారి వర్తకం జంకదు కదా. వారి జన్మమే జన్మం, అదృష్టవంతులు. ఏది చూపు బాగా అనడం లేదయ్యా. సుందరిని దగ్గరగా రమ్మనవయ్యా పంతులు.
4: సుందరి రా, శెట్టి గారి వద్ద సిగ్గెందుకు?
3: అబ్బా అబ్బా వాహ్ వా, నాటకంలో చంద్రక బొమ్మలాగుంది. బనారస్ కోకే పంతులు గారు పెట్టిందే, ఇదేమిటి గంటల వడ్డానమా? మువ్వలున్నవే మదరాసు సుబ్బరావు గారి మాయసరుకు కాదు కదా. అబ్బో అబ్బో, అత్తరు సాహేబులాగా గుమగుమలాడుతుంది. సాహేబ్ అంటే జ్ఞాపకం వచ్చింది పంతులు, నువ్వు నాటకాల కోసం తెప్పించమన్న గడ్డాలు మీసాలు తలకట్లు విడుదల కావడం లేదయ్యా. నిన్ను నమ్ముకుని తెప్పించాను. రూపాయికి ఒక అర్ధ రూపాయి లాభం చొప్పున అన్ని నువ్వే పట్టుకుపో. ఏది ఏది సుందరి, ఏది ఏది నీ చెయ్యి?
5: శెట్టి గారు చెయ్యి వద్దనండి.
3: వెర్రి మగమా, వేళ్ల ఉంగరాలు ఏ పాటివో అని చూస్తున్నా. ఏది నీ మెడ కొంచెం వచ్చు, నా మెడ పైకి లేవదు. చెవులు దుద్దులు చూడాలి, రబ్బల దుద్దులే. సుందరి, ఈ చీర వల్ల కాబోలు, ఈ రాత్రి నాకు రంభలా ఉన్నావు.
4: ఇంకా కార్యక్రమం ప్రారంభిద్దామా? మొదట దైవ ప్రార్థన.
3: ఆ ప్రొద్దుట కాలేదటయ్యా, తిరిగి విఘ్నేశ్వర పూజకు బియ్యం, దక్షిణకు డబ్బులునా, ఏదో లఘువుగా తేల్చవయ్యా.

0: వెరవు.
1: సుబ్బిశెట్టి సభాసదులారా, నేను వక్తను కాను, అందుచేత ఉపన్యాసం అచ్చొత్తించాను. ఈ కాగితాలందరికీ పంచిపెట్టిస్తాను.
2: వెంకటప్పయ్య, అచ్చుగచ్చు పంతులదే కదా.
1: హరి ఓం. ఆంధ్ర మహాజనులారా, వైశ్య జాతికి వజ్ర కిరీటం ఎవరు? ఆంధ్రదేశమునకు అమూల్యాలంకారం ఎవరు? సమస్త వ్యాపార జ్ఞాన నిక్షేపం ఎవరు?

0: దేవ బ్రాహ్మణ భక్తి భరితాంత కరుణులెవరు? అట్టి పచ్చిపులుసు సుబ్బిశెట్టి గారి షష్ఠి పూర్తి మహోత్సవము కంటే అత్యంత ఆనందకరమైన అంశము వేరొకటి లేదని నొక్కి ఒక్కానింపగలను. 30 సంవత్సరముల క్రిందట నీతడు కేవలం రిక్తుడై ఈ గ్రామమునకు వచ్చినాడు. చిన్న గుడిసెలో పెసర పుణుకుల వ్యాపారం ఆరంభించినాడు. ఇట్టే ఇట్టే చిన్న గుడిసె పెద్ద మేడైనది. పెసర పుణుకులు బంగారు కణికలైనవి.
1: చాలు చాలు పంతులు, నా కొంప తీసి ఆదాయపు పన్ను మరింత కట్టించాలని చూస్తున్నావేడయ్యా.
0: ఇతడు చేసిన దానములన్నీ వివరించుటకిట సమయము చాలదు. తమరే చదువుకొనుడు. ఈతనికి భగవంతుడు నీరోగ దీర్ఘాయుష్యమిచ్చి రక్షించుగాత. ఓం శాంతి శాంతి శాంతి.
1: పంతులు, మేజువాణి ఆరంభించమని చెప్పవయ్యా.
0: శెట్టి గారు, సుందరి మీకు నమస్కరిస్తున్నది.
1: అబ్బో అబ్బో, దండాలే, లాభాల మీద లాభాలు. సుందరి, 100 ఏండ్లు వర్తిల్లి 10 సంసారాలు కొంపలు లాగి నీ కొంప మీద పడవేసుకో.

0: వాటి ముండ కొడుకు చేయి అడ్డు పెట్టుకుని సుందరి చెవిలో ఏదో ఊదాడు. అది ఉమ్ము అన్నది, కానీ ఏమీ ఎరగనట్లే ఉండేది.
1: తరువాత ఆసు కవిత్వం, రామన్న లక్ష్మణ అను కవులు.
2: సరస సుబ్బిశెట్టి సంతోషముగ నిన్ను చూడగలిగినాము, చోద్యమర
3: ఆసు కవితమేము అవలీల చెప్పంగా సిద్ధమైతిమయ్య చెలువు మీరా.
4: మీ అమ్మ గడుపులు మాడ బుడబుడక్కల వాళ్ళలాగా ఒక్కటే ధోరణి, చాలు చాలు దిక్కుమాలిన బాల.
3: దుష్కర ప్రాసంబులతో శుష్క ప్రాయంబుగా సురిదిల్ కవితల్
2: నిష్కపట చెప్పువారము నిష్కపటములిచ్చి పంపు ఇప్పుడే మము.
4: పండిరా, ఈ మాత్రం కవిత్వం నేను చేయలేను. చింతపండు తెచ్చి రాచిప్పలో వేసి నీళ్లు పోసి పచ్చి పులుసు చేసి కాలిన వంకాయ ఆ పులుసులో వేసి ఉల్లిపాయ కారం అందు వేసి

0: పుట్టలు ఓది కాస్త దాని లోపల చేర్చి పచ్చి చేసి తినగా కచ్చి మనిషి. ఈ కవిత్వం కంటే మీ కవిత్వం ఏమెక్కువ అంట?
1: ఒకటా రెండా గడియకు నికరముగా రెండు నూర్లు నెరిపద్యంబుల్ చకచగను చెప్పగలమిలా ప్రకటితముగా చొప్ప.

0: உமேதி சுகுண புட்டி சுட்டி
1: ஈ பொம்மஜி உடுக்கல நாக்கு சுட்ட பெட்டேரேமிட்டய்யா ఒక బేర డబ్బులు ఇచ్చి పంపించే
2: తోడాలి వలే ఓ గుడి గొడాయనివ్వలే ఒక మరుగదలపన్
0: గోడమ్మ చాకలికి వలే బేడా ఇచ్చద

యాసుగవిత్వం సంతకెళ్ళా. విశాఖపట్నం వెర్రాసుపత్రిలో ఉండక మీరెక్కడికెందుకు వచ్చారర్రా? పొండి పొండి.

0: సుందరి, మునుపు నీవింత సొగసుగా అభినయించలేదు. కోమటివాణి చెంపపై ఒక్కటి ఈడ్చి వేయలేకపోయినావా? అతడు నీ చెవిలో చెప్పినదేమి?
1: నాకు ఈ రాత్రి కోమటయ్య బోణి, లాభాల మీద లాభాలు.
0: ఉల్లిపాయ నమ్ముకుని వాణి ఎద్దకు పోయేదవా?
1: ఊళ్ళేలినవాడు మాకెక్కువ లేదు, ఉల్లిపాయ వాడు తక్కువ లేదు. పైస ఎవడ ఎక్కువ ఇచ్చిన వాడే మాకు ప్రభు.
2: కౌన్ హే రతుం, ఎవరొక్క చోడ్ మేరా సాత్.
0: చెప్పడవురా నువ్వు, నా సుందరిని బలాత్కారముగా లాక్కుని పోతున్నావు.
2: చోప్రహ
0: అమ్మా అమ్మా అమ్మా, నడుము విరిగినది, కాలు తిటికిల పడినది. కోమటి వాడెంత పని చేసినాడు? తన తురకపటును చేత నన్ను కొట్టించి నా సాయిని అపహరించినాడా? ఈ కోమటికి తగిన ప్రాయశ్చిత్తమునొద్దు. అబ్బా, కనులు చీకట్లు క్రమ్ముట చే పడిపోయి తిని, ఇదిగో పోయేదను.
3: గ్రామమంతటా నల్లలాడి తిని, అక్క కనపడలేదు, కాళ్ళు లాగుతున్నాయి, నిద్ర వస్తూ ఉంది, ఇంకా నడవలేకుండా ఉన్నాను. ఈ ఇల్లు ఎవరిదో సంపన్నులది వలె ఉంది, పక్క తలుపు కూడా తీసి ఉంది. లోనికి పోయి కొంతసేపు విశ్రమిస్తాను. ఏడుకొండల భగవానుడా, వెంకటప్పయ్య, రక్షించు.
4: మేలు ముసుగు వేసుకుని లోనికెవరో వచ్చారని వెంకటప్పయ్య చెప్పాడు. తప్పక సుందరే వచ్చి ఉంటుంది. లోనికి వెళ్ళి ప్రక్క తలుపు గొళ్ళం పెట్టేస్తా.
3: ఏమీ విచిత్రం, వదలక వదలక సర్కసు కోసం ఇల్లు వదలడం ఏమిటి? కళ్ళ ఎదుట అక్క ఇట్టే మాయమవడం ఏమిటి? మా ఆపదకు ఆ పిచ్చిముండ కొడుకే కారణం. ఈ బల్ల మీద ఒక్క నిమిషం పండుకుంటాను ఈ గళ్ళ దుప్పటి ముసుగు పెట్టుకుని. భగవంతుడా, ఏం చేయదలిచావో.
4: అబ్బో అబ్బో, సానులు ఏం చేశారు కాబోలు సుబ్బిశెట్టి గారితో సరసాలకి. బనారసుకోకతో రానట్లుందే. అబ్బెబ్బెబ్బే, చలిచేత కాబోలు దుప్పటి కప్పుకుంది. జన్మానికంతా ఒక్క శివరాత్రి అన్నట్లు ఆరు పదులు దాటిన తర్వాత గర్భాధానపు పెండ్లు కొడుకులాగా ముసుమిసులు ఆడుతూ గమగమలు ఆడుతూ సిద్ధమైతే ముసుగు వేసుకుని పూర్వసువాసినలాగా గోవులు పంచి కట్టుకుని సిద్ధమై బల్ల మీద కూరబడడం ఏమిటి చెప్పమా
3: శెట్టిగారు.
4: అలా రా దారిలోకి.
3: అయ్యా శెట్టిగారు.
4: ఎందుకు?
3: కొన్ని కారణాల చేత ఇక్కడికి నేను రవంతసేపు సేనించడానికి వచ్చాను. ఇది వరకు

0: శెట్టి గారితో సరసాలకి బనారస్ కోకతో రానట్లుంది. అబ్బెబ్బెబ్బే, చలి చేత కావాలి దుప్పటి కప్పుకుంది. జన్మానికంతా ఒక్క శివరాత్రి అన్నట్లు 6 పదులు దాటిన తర్వాత గర్భాధానపు పెండ్లు కొడుకులాగా ముసుమిసులు ఆడుతూ గమగమలు ఆడుతూ సిద్ధమైతే ముసుగు వేసుకుని పూర్వ సువాసినలాగా గోవులు పంచి కట్టుకుని సిద్ధమై బల్ల మీద కూలబడడం ఏమిటి చెప్పమా
1: శెట్టిగారు.
0: అలా రా దారిలోకి.
1: అయ్యా శెట్టిగారు.
0: ఎందుకు?
1: కొన్ని కారణాల చేత ఇక్కడికి నేను రవంతసేపు సేనించడానికి వచ్చాను. ఇది వరకు ఎప్పుడూ ఇల్లు దాటిన దానిని కాను. నీకు ఇష్టమైతే ఉంటాను, లేకపోతే ఇప్పుడే పోతాను.
0: నాకు ఇష్టం లేకపోవడం ఏమిటి? తెల్లవారిందాక ఉండు. పుడకలాగా ఎవరు వారు?
2: మంత్రి గారు సొమ్ము కొరకు నోటు పంపారు.
0: వ్యాపారి ఆయనే.
2: మేము కోటలో ప్రవేశించున్నప్పటికీ 3 ఫిరంగులు వేయి మామూలున్నది.
1: అమ్మయ్యో, ఆ చప్పుడేమి?
2: 2వ దానికి మళ్ళీ మందు తట్టించాలి చిలుముగొట్టంలో.
1: అయ్యయ్యో, వెర్రిముండ కొడుకు మళ్ళీ ఇక్కడికి వచ్చాడు. ఎవరిని తప్పించుకోవాలని ఇక్కడికి వచ్చాను, వాడే ఇక్కడ ప్రత్యక్షమైనాడు.
2: పండిత రాజేంద్రునకు తిరిగి మందు కూరవలయం.
1: ఇక మన ప్రాణాలు దక్కవు, పారిపోవడానికి లేస్తే పట్టుకుంటాడేమో. హా భగవానుడా.
2: వెర్రిముండ కొడుకునకు ఇకనంతే.
1: ఈతని వలనే వెర్రితనం నటించి ఏదో అల్లరి చేసిన గాని నన్ను ఇతడు విడుచునట్లు లేదు. ఈ దుప్పటి ఎందుకు? తీసి వచ్చి కూర్చుంటాను. అయ్యయ్యో, ఈ తేర పిచ్చిని అభినయించగలనో లేదో. ఈ కర్మం ఎప్పుడైనా ఎరుగుదునా ఏడ్తునా?
3: ఓహో వహవ్వా, శబాస్ బళి. ఏమిది ఏమిది, సజీవ సాలగ్రామం, కూర్మమూర్తి వహవ్వా. పార్థివలింగము మా శారదాపీఠంలో అవతరించింది. ఈమె మంగళసూత్ర విచ్ఛిత్తి కాలమంది మా యజ్ఞ ప్రభావం చేత ఇది రామశాస్త్రికి గృహిణి కావలసింది. ఇట్టే దుప్పటి పట్టుట, ఇట్టే పెండ్లి మంత్రాలు చదువుట, ఇట్టే సూత్రధారణం చేయుట అంతే. హస్తమహిషి కళ్యాణం తాళ్లపాక చిన్నన్న గారిది అటు, అనాథ మహిషి కళ్యాణం తర్క శిరోమణి రామన్న గారిది ఇటు. వహవ్వా, పెండ్లి కొడుకు వస్తున్నాడు. పల్లకీ బొంగు పందిరికి తగులుతో ఉంది, దింపో బ్రహ్మరథం దింపో. పెట్టు వెర్రిముండ కొడుక, కుడికాలు ముందుకు పెట్టు. హరి ఓం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. మంత్రాలు మానివేసి ఆమశ్రాద్ధము చేయించినట్లు చేయించును. అందులో అత్తగారి శ్రాద్ధము కొడలు పెట్టినట్లు కాని ఖర్చు లేకుండా చేయించును. పూర్వ సౌభాగ్యవతి ఆచమనము చేయుము. వ్యాసం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం. ఆ వ్యాసుడు వితంతు ప్రక్రియలో మాత్రం వీరపురుషావతారం. ఏది నీ భర్త పేరేది? ఇదే గట్టి చిక్కైన ఘట్టం. ఉన్న ఎడల వితంతు వ్యక్తికి అసంగతత్వాక్షేపం వచ్చును. ఉన్నదా లేదా అను మీమాంసలోనే కదా సాంఖ్యులకు యోగులకు జుట్టు చుట్టు పట్టుకుని వరకు వచ్చింది.
4: ఇప్పుడు మనకు అంతే జాగ్రత్త.
3: నీకు జుట్టేది
4: నీ మతి ఉన్న స్థలంలో ఉంది, పోయి వెతికి తెచ్చుకో. పో, దూరంగా పో.
3: పనిలో పని నీ జుట్టు కూడా తీసుకుని రమ్మందువా? సవరాలు సౌభాగ్యవతులకు శైలుషులకే చెప్పినాడు, కాని యతులకు వితంతువులకు మనుస్మృతిలో చెప్పి ఉండలేదు.
1: నిజమే, ఎలకాలము మామిడికాయలు తినవలయనున్న ఈశ్వరుని తరమా? మాగాయ, మెంతికాయ, తోడమెంతికాయ, ఆవకాయ, బెల్లపుటావకాయ, ధప్పలపుటూరగాయ ఉండి తీరవలెను, ఏది తాండ్రగాక.
3: శబాస్, నీవు కొంత శాస్త్ర ప్రవేశమున్న దాని వలె కనబడుతున్నావు. మనము ముఖాముఖిని కూర్చుండి త్వం శుంఠ

0: మానవత్వం శుంఠి అనుకొనకుండా పసందుగా పూర్వపక్ష సిద్ధాంతాలను వచించుచు క్రమంగా చేయి చేయి కలుపుకుని రవంతసేపు శాస్త్ర ప్రశంసతో కాలక్షేపం చేద్దాం. మధ్యస్థుడు లేని వాదం పురోహితుడు లేని పెండ్లివలి అసమంజసం కావున ఇదిగో నేను జుట్టు ముడివేచుకుని నడుము కట్టుకుని ఉపదేశముద్ర పట్టుకుని సిద్ధముగా ఉన్నాను. ఇక నీవు ముసుగు బెసగనీయకుండా వైచుకుని అడ్డుకట్టు గట్టిగా బిగించుకుని బ్రహ్మాసనం మీద కూర్చుండి పలపల పూర్వపక్షమెత్తుదువో సిద్ధాంతమెత్తుదువో కాని లేని ఎడల నేను సిద్ధముగా ఉన్నాను. చెప్పు, ముముక్షువునకు సాధనద్వయమున్నదని చెప్పినారు కదా, వానిలో అంతరంగ సాధనమేది బహిరంగ సాధనమేది?
1: పనసకాయ కూర రెండు మార్గములుగా వండవచ్చు. పులుసు పెట్టి వండటం ఒకటి, పెసరపప్పు వేసి వండుట ఒకటి. పులుసు పెట్టిన దానికి ఆవ తగిలిస్తే తమాషాగా ఉంటుంది, పప్పు వేసిన దానిలో వట్టివడియము వేస్తే పసందుగా ఉంటుంది. దాని ఎందు కాకగుణము హెచ్చు, దీని ఎందు తక్కువ? సంతర్పణములకు అది సొగసు, సంసార పక్షంలో ఇది సొగసు. పర్యవసానమేమనగా ఆవ పెట్టినది అంతరంగ సాధనము, పప్పు వేసినది బహిరంగ సాధనము.
0: గురికి బారడు హెచ్చు తక్కువగా చెప్పినావు. చూడు, అహం బ్రహ్మజ్ఞానం ఎవరికి కలుగును?
1: మా బావగారికి కలుగును.
0: మీ బావగారు వశిష్ఠుడా వ్యాసుడా?
1: నా పాలటి మంగలివాడు.
0: నిన్ను వెర్రాసుపత్రుడో చూచినట్లు జ్ఞప్తి ఉన్నది. అయినా శాస్త్ర ప్రశంస కట్టిపెట్టి సముచితంగా లౌకిక వ్యాపార ప్రశంస కొంత చెయ్యాలి. ఇంత దూరము నీకు నాకు ఎగుడు దిగుడుగా ఉంది గనక దగ్గరికి వచ్చి మరీ దగ్గరికి వచ్చి
1: ఉండు, దూరంగా ఉండు.
0: బోడివే పూ బోడివే

యవతవో ఎరిగింపవే ఏడ నుండి వచ్చినావో యవతవో ఎరిగింపవే తదిగిన తబోడివే పూబోడివి తగ తదిగిన తబోడివే పూబోడివి ద్రిగుళంగు తక తాగిట తక తై ధిత్తళాంగు తక తాగిట తక తై ధిత్తళాంగు ధిత్తళాంగు ధిత్తళాంగుతోం.

0: ರಾಮ ಚೇಯಿ ಚೇಯಿ ಕಲಿಪೆ ಗೋವಿಂದ
1: ರಂಭ ರಾವಣನಂತ ಗೋವಿಂದ ರಮ ಖಾಲಿತ ತನ್ನೇನು ಗೋವಿಂದ
0: ಸುರೇಂದ್ರುಡಂತಟ ಗೋವಿಂದ ರಾಮ ಫೈಟ ನುಡಿಸಿ ಹಾಗೆ ಗೋವಿಂದ
1: ಫೈಟ ಪಟ್ಟು ಕೊನಗ ಗೋವಿಂದ ರಮ ಮೊಗಮಂತ ಬರುಕಿನದಿ ಗೋವಿಂದ
0: ಏಮಿ ಸರಸಮು ಏಮಿ ಸರಸಮು ప్రపంచమే చిత్రమైన నాటకం కవి నాటకం అంతకంటే చిత్రమైనది కాళిదాసాదులు తమ నాటకములలో బుద్ధి చాకచక్య సంపన్నుడైన నాయకుని సుందరియగు నాయికతో తారసింపజేసి శృంగార

0: మను వర్షించిరి. కానీ ఈ మహావిచిత్ర నాటకములో మతిలేని వాడను నేను కథానాయకుడను, నాకంటే మతిలేనిది అపిచ ఈ బోడిది నాయిక. వాహవ్వ, తన్నుల శృంగారము, బరుకుల సరసము, చెంపపెట్ల సయ్యాటము, మాకు మతిలేకపోయినను మమ్మిట్లు కూర్చిన ఆ కవి బ్రహ్మకు మతిలేదా? అపూర్వ సౌభాగ్యవతి, నీకు నాకు ఘటత్వాత్ పటాత్వాత్ వరకు వచ్చుటయేగాక గభిత్వాత్ గుభిత్వాత్ వరకు కూడా వచ్చింది. ఇప్పటి యుద్ధమేదో చల్లారిన తరువాత క్రమంగా పిల్లత్వాత్ జల్లత్వాత్ లోనికి దిగకూడదా?
1: దిగకేమీ, నేను దింపుదును. శరభ శరభో శరభ శరభ శరభో నూట ఎనమన్ రక్కసల్లెండ్రాయ్ దున్నపోతు నెత్తురాయ్ వేలాలు వేపినట్లు వేపుదునాయి. ఇంతలో చల్లబడదలుచుకోలేదోయ్, శరభ శరభ శరభో
0: ఈ గళ్ళతు పడి కప్పుకొని పడుకుంటాను.
1: అమ్మయ్యా, బ్రతికి తిని మనకంటే పిచ్చివానికి ఎక్కువ భయముండును కాబోసు.

0: ఎవయోయ్ కామయ్యా, ఏమిటి ఊరంతా హడావిడిగా ఉంది?
1: ఊళ్ళోకి పిచ్చివాడు ఎవడో వచ్చాడట, అతను మహావిద్వాంసుడట చూరయ్యా.
0: అవునయ్యా, అతన్ని పట్టుకున్నారటగా భటులు.
1: అతన్ని కాదు, పిచ్చివాడే అనుకుని జాతస్థ బ్రాహ్మణుడు ఒకటి పట్టుకుని బంధించారు. వాడేం చేశాడంటే గోవుల పంచి కట్టుకుని ఆడవేషం వేసుకుని జైల్లోంచి తప్పించుకు పారిపోతూ ఉంటే మళ్ళా పట్టుకున్నారు.
0: ఎలా ఎలా?
1: మన ఊళ్ళో వెంకట శాస్త్రి లేడు, అతను జైల్లో ఉన్న బ్రాహ్మడికి భోజనం తీసుకువెళ్ళి ఒక గోవుల పంచి కట్టబెట్టి తప్పించబోయాడట.
0: మరి నిజమైన పిచ్చివాడేమైనట్టు?
1: పిచ్చివాణ్ణి, బంగారమ్మనే ఇంకొక తప్పిపోయిన పుణ్యస్త్రీని కచేరీకి హాజరు పెట్టవలసిందని, వాళ్లని దాచిపెట్టిన వాళ్లను శిక్షిస్తామని కూడా దండోరా వేశారు.
0: అయితే ఈ రాత్రిలో నవాబు గారు కచేరీ చేయవలసిన అవసరం ఏం వచ్చింది అంట?
1: మళ్ళా మొదటకొచ్చావు. సుబ్బిశెట్టి కంఠమాల కృష్ణారావు పంతులు అపహరించి ఎవరో ఒక స్త్రీకిచ్చాడట. ఆమె ఒక తురకవానికి ఆశ్రయమిచ్చిందట. ఆ తురకవాడు ఆ ఇంట్లోంచి వస్తూ ఉంటే కృష్ణారావును, ఆ స్త్రీని, ఆ తురకవాడిని కూడా భటులు పట్టుకుని కచేరీకి తీసుకువెడుతున్నారు.
0: చాలా వింతగా ఉందే.
1: రారా, నువ్వు చూదువు గాని నవాబు గారి విచారణ ఎలా అవుతూ ఉందో.

0: ആദ പാദുഷാഹി സർക്കാർ.
1: അപ്പോ അപ്പോ സലാമല്ലോ സലാമല്ലോ നവാബുകാരിക്ക് നാലുക വന്നര സലാമല്ലോ.
2: അരെ രംഗാചാർ യേ കൗൺ റേ ബഖാൽ ദിക്താ ഹേ
0: ജീ സർക്കാർ കോമട്ടിയെ സുബ്ബി ശെട്ടി ഈതരി കണ്ഠാഭരണം ഒക വ്യാപാരി ഹരിച്ചാടനി ഹുസൂർലോ മുഖദ്ദമാ ദാഖലു ചേസുകൊന്നാടു అది ఈ రోజు విచారణ.
2: హై హై అరే రంగాచారి సన్నిధాన్ కి బులావ్ రే సన్నిధాన్ కి బులావ్.
0: ఎవరిని పిలిపించమని హుకుం?
2: సుందరి కు బులావ్ సుందరి కు బులావ్.
0: సుందరి ఈ వ్యవహారంలో ఒక ముద్దాయిగా ఉన్నది.
2: బస్ బహుత్ అచ్చా మరింకా మంచిది ఉంది. అరే అందరికీ హాజర్ పెట్టు.
0: చిత్తం సర్కార్, ఈ ముఖద్దమాతో సంబంధించి రెండు మూడు సంగతులున్నవి. ఈ సాహెబు కృష్ణరావును కొట్టి సుందరిని తీసుకుపోయినాడు.

0: కృష్ణరావు రుక్మిణికి శెట్టి కంఠమాలనిచ్చినాడు. రుక్మిణి తన ఇంట్లో సాహిబు వేషముతో ఉన్న ఈ విధవను దాచిపెట్టినది. ఈమె షరాయి అంగరక తీసివేగినప్పుడు భటులు బంధించినారు. గడ్డము ఊడిరానందున అటులనే హాజరు పెట్టినారు సర్కారు.
1: వాహ్ వా వాహ్ వా, అరే క్యారే రంగాచార్, హెత్తుల్కి హెత్తుల్కి లాగు జోడి జోడి ఠాకాయించి ఉంది. అరే అల్హమ్దులిల్లా, పలే పహలే జోడి ఏ ముసల్మాన్ కి సుందరికి ముందుకు లాగురే.
0: సుందరి, నీ వెరిగిన సంగతులేవో నవాబు గారితో మనవి చేసుకో.
2: నేను వేశ్యను సర్కార్, నన్ను కృష్ణరావు పోషిస్తూ ఉన్నాడు. సుబ్బిశెట్టి షష్ఠి పూర్తికి మేజువాణి చేసి తిరిగి వస్తూ ఉంటే ఈ సాహెబు కృష్ణరావును కొట్టి నన్ను బలాత్కారంగా లాగుకొని పోయి కృష్ణరావు నాకు ఇదివరలో వ్రాసి ఇచ్చిన మాన్యములను రుక్మిణమ్మ పేర వ్రాయించినాడు. తిరిగి వస్తూ ఉంటే భటులు మా ఇద్దరినీ కట్టగట్టి కారాగారంలో ఉంచినారు.
1: హాయ్ హాయ్ సుందరి, ఏక్ టుమ్రి ఏక్ ఠప్పా గానా బజావ్, ఖానా జనానా ఔర్ గానా, ఏ మూడు మాకి హమేషా రహనా.

0: సుందరి, ఇది ఏక్ ముత్తు మా దాడిపై తగిలించు. రంగాచారి ముఖద్దమా కాని.
1: సాహెబు, నీ పేరేది?
2: నా పేరు శ్రీనివాసరావు. ఇదిగో నా తురక వేషం తీసివేయుచున్నాను. ఈ కృష్ణరావు నా అల్లుడు.
3: అయ్యో, నా మామగారు.
2: ఈతడు భారీ ముఖం, 12 ఏళ్ల క్రితం పిండికాల మందు చూచినాడు. వేశ్యాప్రియుడై సొమ్మంతా తగలపెట్టినాడు. ఈనాములన్నీ ఈ సుందరికి వ్రాసి ఇచ్చినాడు. ఈ దారుణ చర్యను చూడలేక ఈ వేషం ధరించి అతన్ని కొట్టి ఆమె చేత నా కూతురు రుక్మిణి పేరు తిరిగి
0: వ్రాయించుకున్నాను. అరే, 100 మంది సానల్కి హుంచుకో, మాకి ఖుషి ఉంది. కానీ కట్టుకున్న పెళ్ళాన్ని చూడనా నా మర్దా, నా మర్దా. అరే బహుత్ బహుత్ నా మర్దా.
3: నాకు బుద్ధి వచ్చినది సర్కార్, నా భార్య నేను తెచ్చుకుంటాను.
4: సర్కార్, కృష్ణరావు దొంగ. అదిగో అమ్మవారంత సానిని సిద్ధపరిచి ఉన్నాడు. దానికే శెట్టిగారి కంఠమాల కూడా ఇచ్చినాడు.
2: సర్కార్, ఒక్క మనవి, ఆమె నా కూతురు, వేశ్య కాదు, కృష్ణారావు భార్య. ఏదో ఒక మార్గముగా భార్యాభర్తలను కలుపుటకు దాన్ని ఇక్కడికి తేవలసి వచ్చినది.
3: ఆహా, ఏమి నా అదృష్టం, నా ఇల్లాలి.
0: అరే, ఈ జోడికి కేటాయించురే. క్యారే రంగాచార్, ఇది మగది ఉంది, ఆడది ఉన్నా. అరే బరాక్ బొమ్మ, భలే గోగుల్ కి కప్డా హేమ్, సాహెబ్ కి దాడి హేమ్. అరే నెత్తి మీద ముసుగు, మొత్తి మీద మిస్సమ్మా. దాడి ముండా సలామత్, సలామత్. అరే రంగాచారి, పూచో.
1: జీ హుజూర్. అమ్మా, నీ పేరేమి?
5: నా పేరు సుబ్బలక్ష్మి.
1: సుబ్బలక్ష్మి, నీ సంగతులన్నీ దాచకుండా నవాబు గారికి చెప్పుకో.
5: చెప్పవలసిన సంగతులు ఏమీ లేవు.
1: పేటలోని రక్షకపటాలయంలో సుబ్బలక్ష్మి అని పేరు గల ఒకటి ఉన్నదని తెలియవచ్చింది సర్కార్. ఆమెను హాజరు పెట్టాను.
0: క్యారే, ఇది కొన్సా కొజ్జావాడ్. అరే దగ్గరకు లాగించు, దగ్గరకు లాగించు. ముసుగు బట్టి ఆడది, మగము బట్టి మగాడు.
6: నేను మగవాడను, నేను సుబ్బలక్ష్మిని కాను. నా పేరు సోమావధాని. ఇదిగో గోష్పాదం అంత జుట్టు. గోవుల పంచ ప్రారంధము వెంకట శాస్త్రి వల్ల కలిగినది. నా పేరు సోమావధానులు. నేను పిచ్చిముండ కొడుకునని బంధించినారు. ఇదిగో ఈ రండా సాహిబు నన్ను బావా బావా అని పరిహాసం.

0: వెనకొచ్చినాడు. వెంకటశాస్త్రి ఇచ్చిన గోవుల పంచె కట్టుకుని పారిపోయినాను. నా పేరు సుబ్బలక్ష్మి అని చెప్పగా నన్ను కారాగారంలో ఉంచారు.
1: బావా బావా, నేను రెండా సాహేబుని కాదు, నిజముగా నేను సుబ్బలక్ష్మిని. గడ్డము బిగిసిపోవుట చేత నన్ను ఆనవాలు పట్టలేకుండా ఉన్నారు. మహాప్రభు నా గడ్డం తీయించండి.
2: కిషన్ రావు, సుబ్బలకి మీకు గడ్డం లాగివై.
1: బావా బావా, నేను సుబ్బలక్ష్మిని.
0: అయ్యో అయ్యో, సుబ్బలక్ష్మివే, నా భార్య తోబుట్టిన దానివే.
2: అరే నీది బీబీ కహా హరే శాస్త్రి.
0: నా భార్యయు సుబ్బలక్ష్మియు ఈ గ్రామములోనే తప్పిపోయినారు. సుబ్బలక్ష్మి మాత్రము దొరికినది.
3: బంగారమ్మ సోమావధారిని భర్తయ్యానా?
1: అవును.
2: అరే రంగాచార్, బంగారమ్మకి సోమావధానికి జోడాయించు.
0: నవాబు గారు, నాకామె అక్కరలేదు. ఎప్పుడు ఆమె ఇల్లు విడిచిపెట్టిపోయినదో అప్పుడే నేను ఘటశ్రాద్ధము చేసినాను. ఇక ఆమెకు యథావిధిగా మాసికములు తద్దినములు పెట్టవలసిన
2: బ్రతికి ఉన్న దానికి తద్దినం బనాయిస్తావు. మేము తీర్పు ఫర్మాయించాం, నీకు అది భార్య ఉంది. బస్ బస్. అరే హసల్ పిచ్చి వాడేడి.
4: నవాబ్ సర్కార్, నా పేరు శంకర శాస్త్రి, వైద్యుణ్ణి. ఈ రామశాస్త్రులు 2 దినముల కిందటి వరకు పిచ్చివాడు. నేను ఇతన్ని మా ఇంటికి తీసుకుని పోయి ఉన్మాద రోగమును నూతన విద్యుత్ వైద్య మహాత్యము చేత నివారణ చేస్తుని పిచ్చివాడిని ఇంట దాచుకున్న వారి ఇండ్లను భూములను సర్కార్ వారు జప్తు చేయుదురని దండోరామూలముగా విన్నవాడనగుడి చేత ఇతనిని హాజరు పెట్టిదిని.
1: అయ్యో అయ్యో, అతడు మన సుబ్బలక్ష్మి మగడు రామశాస్త్రమ్మా. రామశాస్త్రులు, నా తండ్రి వచ్చావా?
2: రామశాస్త్రి సుబ్బలక్ష్మికి మొగుడు. నాకు మొగుడు ఉండగా బోడితలకు సబబ్క్యారే?
0: ఇతడు నవద్వీపమునకు పోయి 12 సంవత్సరముల వరకు రాకపోవుట చూచి దాని బావగారినైన నేను విధి విరోధముగా తలవెంట్రుకలు దీయించినాను.
2: అరేరే, బ్రతికి ఉన్న భార్యకి తద్దినం బనాయించావు, మగడున్న మరదలు బుర్రకి హజామత్ చేయించావు. తు ఇన్సాన్ యా జాన్వర్? అరే రంగాచార్, ముఖద్దమా క్యా హై?
3: చెట్టి కంఠాభరణ వ్యవహారం మాత్రం మిగిలి ఉంది సర్కార్.
2: బాస్, అరే ఉస్కు దేదో.
3: చెట్టి, ఇదిగో నీ కంఠాభరణం.
5: నవాబు గారికి సలాములు సలాములు.
1: సర్కార్, నా మనవి ఒకటి ఉన్నది. బంగారమ్మ సోమావధానికి లభించినది, రామశాస్త్రికి సుబ్బలక్ష్మి లభించినది, వేపారి పంతులకు భార్య లభించినది, కోమటికి కంఠమాల లభించినది. నాకు మాన్యములుడినవి, ఉంచుకున్న మగడు ఉడినాడు. న్యాయము దయచేయించండి.
2: మేము నిన్ను ఉంచుకున్నాం. అరే రంగాచార్, సుందరికి చిఠామె తగిలించు.
3: జీ హుజూర్.
2: అరే ఇంతకీ ముఖద్దమాకి పహలా సబబ్ క్యా హై రే?
3: ఏమున్నది, బంగారమ్మ సుబ్బలక్ష్మి సర్కస్ చూచుటకు ఇల్లు వదిలి తప్పిపోయినారు.
2: బస్ బస్, ఇక నే పహలా సబబ్ సర్కస్. జవాన్, సర్కస్ వాళ్ళకు పగడ్కర్ కచేరీ కులా, వాళ్ళకి బేషక్ మారుగా.
3: కడపటి ఆట కానిచ్చుకొని వారు 4 దినముల కిందట్టే ఎక్కడికో పోయినారు.
2: బస్ బస్, అరే కచేరీ బర్క్.

స్వర్గీయ పానుగంటి లక్ష్మీ నరసింహారావు పంతులు గారు రచించిన కంఠాభరణం నాటకం విన్నారు. రేడియో అనుసరణ శ్రీ కురుమెళ వెంకట్రావు. నటీనట వర్గం సోమావధాని డాక్టర్ ముదిగొండ వీరభద్ర శాస్త్రి, వెంకట శాస్త్రి శ్రీ కెఎస్కే వెంకటేశ్వర్లు, పిచ్చిరామ శాస్త్రి శ్రీ కె చిరంజీవి, కృష్ణారావు పంతులు శ్రీ ఎర్రన్నేని చంద్రమౌళి, సుబ్బిశెట్టి శ్రీ మాడా వెంకటేశ్వరరావు, ఆసుకవులు రామన్న లక్ష్మణ శ్రీ పి సుబ్బారావు, శ్రీ పి రమణారెడ్డి, నవాబు శ్రీ జె సిద్దప్పనాయుడు, రంగాచారి శ్రీ విసిహెచ్ సుబ్రహ్మణ్యం, శ్రీనివాసరావు శ్రీ జివి రామమూర్తి, శంకర

పట్టశ్రీ, శ్రీ కెఎస్ రామచంద్రమూర్తి, సూరయ్య శ్రీ వి సత్యనారాయణ, కామయ్య శ్రీ ఆర్వీఎస్ రామస్వామి, సుబ్బలక్ష్మి శ్రీమతి ఎన్ శారదా శ్రీనివాసన్, బంగారమ్మ శ్రీమతి ఎంజి శ్యామలాదేవి, సుందరి శ్రీమతి కె హైమావతి, నిర్వహణ చిరంజీవి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. స్వయం సమృద్ధ భారత్, వికసిత్ భారత్ వంటి దీర్ఘకాలిక లక్ష్యాల సాధనలో స్వయం సమృద్ధ పంచాయతీల పాత్ర అత్యంత కీలకమని కేంద్ర పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి వివేక్ భరద్వాజ్ అన్నారు. స్వావలంబన సాధికారత గల పంచాయతీల తోడ్పాటుతో ఈ దార్శనికతను సాకారం చేసుకోవచ్చని పేర్కొన్నారు. బెంగాల్లోని ఫల్తా అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం పోలింగ్ ప్రక్రియను రద్దు చేస్తున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. మొత్తం 285 పోలింగ్ కేంద్రాల్లో ఈ నెల 21వ తేదీన తిరిగి పోలింగ్ నిర్వహించనున్నట్టు తెలిపింది. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన అగ్ని ప్రమాదంలో 9 మంది మృతి చెందారు. పలువురిని రెస్క్యూ టీంలు రక్షించాయి. వివేక్ విహార్ ఏరియాలోని ఒక నివాస సముదాయంలో ఏసీ పేలడంతో ప్రమాదం జరిగినట్టు అగ్నిమాపక పోలీసు వర్గాలు తెలియజేశాయి. వాణిజ్య సంస్థలు, మాల్స్, ఇతర వ్యాపార కేంద్రాలు, హోటళ్లు, రెస్టారెంట్ల దగ్గర తప్పనిసరిగా చెత్త బిన్ ఏర్పాటు చేయాలని సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ జి సృజన సూచించారు. లేని పక్షంలో వ్యాపారుల ట్రేడ్ లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు. దేశవ్యాప్తంగా ఈరోజు జరిగే నీట్ పరీక్షకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. పరీక్షకు హాజరయ్యేవారు తగిన జాగ్రత్తలతో సెంటర్లకు సకాలంలో చేరుకోవాలని సూచించారు. మధ్యాహ్నం 1.5 గంటల వరకే పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తామని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ నివేదికను వెంటనే అందించాలని అధికారుల కమిటీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. విశ్రాంత ఉద్యోగుల పెండింగ్ బకాయిలను త్వరలోనే చెల్లిస్తామని, జూన్ 1వ తేదీలోగా ఉద్యోగులకు ఆరోగ్య భద్రతా కార్డులు ఇస్తామని వెల్లడించారు. ప్రసార భారతి చైర్మన్గా ప్రసిద్ధ కమ్యూనికేషన్స్ నిపుణులు ప్రసూన్ జోషి నియమితులయ్యారు. సాహిత్యం, ప్రకటనలు, సినిమాతో పాటు ప్రజా సంబంధాల రంగాల్లో విశేష అనుభవం ఉన్న ప్రసూన్ జోషిని ఈ పదవికి ఎంపిక చేయడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. రాష్ట్రంలోని 12 జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాబోయే 2-3 రోజుల్లో కూడా 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. అక్కడక్కడ ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని కూడా తెలియజేసింది. పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, అస్సోం, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో జరిగిన శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు రేపు జరుగుతుంది. అస్సాంలోని మొత్తం 126 స్థానాలకు, కేరళలో 140 స్థానాలకు, పుదుచ్చేరిలోని 30 స్థానాలకు 9 ఏప్రిల్ పోలింగ్ జరిగింది. తమిళనాడులోని 234 శాసనసభ నియోజకవర్గాలకు, పశ్చిమ బెంగాల్లోని 293 శాసనసభ స్థానాలకు కూడా ఓట్ల లెక్కింపు రేపు జరుగుతుంది. సూపర్ సండే నేపథ్యంలో ఐపీఎల్ 2026లో భాగంగా ఈరోజు 2 మ్యాచ్లు జరగనున్నాయి. ఈరోజు 3:30 గంటలకు కేకేఆర్తో హైదరాబాద్ జట్టు తలపడుతుంది. ఈ మ్యాచ్ హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం వేదికగా

నిర్వహించనున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఆర్ న్యూస్ _HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం విబి స్టూడియోల సమయం 11:04 దాటింది. వెల్కమ్ టు గుర్తుకొస్తున్నాయి విత్ మీ ఆర్జే లక్ష్మి. సండే కాబట్టి హ్యాపీగా రిలాక్స్డ్గా వివిని వింటున్నారా అందరూ? అఫ్కోర్స్, అలా సరదాగా బయటికి వెళ్తూ ట్రావెల్లో ఉన్న వాళ్ళు కూడా ఉంటారనుకోండి. మరి మీ అందరి కోసం సండే స్పెషల్ 80s to 90s. ఈ దశాబ్దంలోని సూపర్ హిట్ ఎవర్ గ్రీన్ సాంగ్స్తో సిద్ధంగా ఉంది గుర్తుకొస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దామా? యాక్చువల్గా దర్శకరత్న దాసరనారాయణరావు గారి దర్శకత్వంలో వచ్చిన మేఘ సందేశం సినిమాలోని పాటలు ఎంత అద్భుతంగా ఉంటాయో కదా. రమేష్ నాయుడు గారు అందించిన సంగీతం మనల్ని ఎప్పుడూ మంత్రముగ్ధుల్ని చేస్తూనే ఉంటుంది. మరి హేమాహేమిలైన నటీనటులతో వచ్చిన ఈ చిత్రం నేషనల్ అవార్డు కూడా అందుకుంది. ఆణిముత్యం లాంటి ఈ గీతం వినేద్దామా?

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి సండే స్పెషల్ గుర్తుకొస్తున్నాయిలో ఎయిటీస్ నైన్టీస్ డికెట్స్ లోని సూపర్ హిట్ సాంగ్స్ వింటున్నాం. ఇందాక వినేశాం కదా మేఘ సందేశం సినిమాలోని ఆ దేవరపల్లి కృష్ణ శాస్త్రి గారి సాహిత్యం ఎంత అద్భుతంగా ఉంటుందో, ప్రకృతిని ఎంత రమణీయంగా వర్ణించారు కదా. అలాంటి పాటలు ఎన్నో వచ్చాయి మనకి ఆ దశాబ్దాల్లో. మనకి నెక్స్ట్ సాంగ్ ఏంటంటే శోభన్ బాబు శ్రీదేవి గారి కాంబినేషన్లో వచ్చిన దేవత. ఈ చిత్రం పేరు వినగానే టక్కున గుర్తొచ్చే పాట చక్రవర్తి గారి మెస్మరైజింగ్ అండ్ ఎనర్జెటిక్ మ్యూజిక్. 1000 బిందెలతో గోదావరి గట్టున దర్శకేంద్రుడు వెండి తెర మీద ఆవిష్కరించిన టైమ్లెస్ పీస్. ఎస్, వెల్లువలా వచ్చేస్తోంది మీకోసం. ఎంజాయ్.

బోర్ కొడుతుంది అసలు ఈ పాట ఎప్పుడైనా వింటుంటే కదా, ఎన్ని వందల సార్లు వేల సార్లు వింటాం, అయినా కూడా అదే ఫీలింగ్. అది ఆ పాట సాహిత్యంలోని సంగీతంలోని గొప్పతనం. ఇక ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పీసెస్ల గారి గానం చెప్పేదే ఉంది, ఇన్ని దశాబ్దాల తర్వాత కూడా మళ్ళీ రీమిక్స్ చేస్తే అదే రెస్పాన్స్, అదే జోష్. ఎనీవేస్, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం ఆలరించే సంపూర్ణ వినోదంలో గుర్తుకొస్తున్నాయిలో సండే స్పెషల్గా 80s 90s డికేట్స్లోని సూపర్ హిట్ సాంగ్స్ వింటున్నాం. కృషితో నాస్తి దుర్భిక్షం అన్న సూక్తినే స్వయం కృషిగా మలచిన కళా తపస్వి కె విశ్వనాథ్ గారు. సినిమాలాగానే పాటలన్నీ కూడా ఆల్ టైమ్ హిట్సే. రమేష్ నాయుడు గారి స్వరకల్పన, చిరంజీవి విజయశాంతి గారి అభినయం ఈ పాటను మనం ఇప్పటికీ అభిమానించేలా ఉంటుంది. మరి ఆ పాట ఏంటో విందామా?

0: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
1: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
0: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను సంప్రదించండి.
2: మీరు వింటున్నారు గుర్తుకొస్తున్నాయి ఓన్లీ ఆన్ వివిధ భారతి. సండే స్పెషల్ గా 80s 90s డికెట్స్ లో వచ్చిన ఆపాత మధురలను, ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్స్ ను ఆస్వాదిస్తున్నాం కదా. అసలు మళ్ళీ మనం టైం మిషన్ లో వెనక్కి వెళ్ళిపోయినట్టుగా ఉంటుంది ఆ పాటలన్నీ వింటుంటే. ఎంత మంచి పాటలు, ఎంత మంచి సినిమాలు. ఎనీవేస్ మరి అందుకే గుర్తుకొస్తున్నాయండి. ఇక తర్వాతి పాటగా ఏంటంటే స్వరబ్రహ్మ కేవి మహాదేవన్ సంగీతం, గురుచరణ్ గారి సాహిత్యం, కేజే యేసుదాస్ చిత్రగారుల సుమధుర గానం, బెరసి అల్లుడు గారు. అల్లుడు గారిలోని ఈ మధుర గీతం ఎన్నిసార్లు విన్నా తనివి తీరదు. మరి వినిపించైనా

మంచి మెలడీ వినేశారు, మరి మరో మెలడీ వినిపించబోతున్నారు అన్నట్టు విరివిటున్నారు. గుర్తుకొస్తున్నాయి ఓన్లీ ఆన్ వివిధ భారతి సండే స్పెషల్గా 80s 90s డికేట్స్లోని సూపర్ హిట్ సాంగ్స్ వింటున్నాం. ఇదిగో ఇలాంటి పాటలు అన్నమాట. యాక్చువల్గా రీబర్త్ లేదంటే పునర్జన్మ బేస్ చేసుకుని తీసిన తెలుగు సినిమాలన్నీ కూడా ఆల్మోస్ట్ హిట్ అనే చెప్పొచ్చు. కొన్ని సబ్జెక్ట్స్ అలా నచ్చేస్తాయంతే. మరి అలా ఆ రీబర్త్ కాన్సెప్ట్తో వచ్చిన లవ్ స్టోరీ జానకిరాముడు. మామ మహాదేవన్ గారు మరోసారి తన మ్యూజిక్తో మెస్మరైజ్ చేశారు తెలుగు ప్రేక్షకుల్ని. మరి జానకిరాముడు సినిమాలోని ఈ ఆల్ టైమ్ మెలోడీ సాంగ్ మీకోసం.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: మీరు వింటున్నారు గుర్తుకొస్తున్నాయి సండే స్పెషల్ గా 80s 90s డికేట్స్ లో వచ్చిన ఆల్ టైమ్ సూపర్ సాంగ్స్ వింటున్నాం. ఇందాక వినేశాం కదా జానకిరాముడు సినిమాలోని పాట. నిజంగా ఇలాంటి పాటలు వింటూ జన్మజన్మలో పరవశించవచ్చు అనుద్యోగం కదా. యాక్చువల్గా అందరం పాడలేం కాబట్టి ఇలాంటి పాటలు వింటూ పరవశించుకోవచ్చు. ఎనిమిస్ పర్ నెక్స్ట్ సాంగ్ విషయానికి వస్తే, పరిమళించు పున్నమిలో ప్రణయవీణ పలికితే ఎంత ఆహ్లాదంగా ఉంటుందో రాజన్న గద్ర గారు పులి బిబ్బుల చిత్రం కోసం స్వరపరిచిన ఈ గీతం చెప్తుంది మనకు. కృష్ణంరాజు జయప్రదల గారుల కాంబినేషన్లోని ఈ ఆల్ టైమ్ హిట్ సాంగ్ వింటూ మైమర్చిపోదాం.

0: अब टेलीलॉ के माध्यम से न सिर्फ घर बैठे मुफ्त कानूनी सलाह ले सकते हैं बल्कि अनुभवी वकीलों से कोर्ट में कानूनी सहायता भी पा सकते हैं।
1: तो डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी CSE सेंटर से संपर्क करें। न्याय विभाग, भारत सरकार द्वारा जनहित में जारी।
2: మీరు వింటున్నారు గుర్తుకొస్తున్నాయి ఓన్లీ ఆన్ వివిధ భారతి సండే స్పెషల్ గా 80s 90s డికెట్స్ లో వచ్చిన సూపర్ హిట్ సాంగ్స్ వింటున్నాం, ఆస్వాదిస్తున్నాం. మళ్ళీ టైం మిషన్ లో నుంచి అలా వెనక్కి వెళ్ళిపోతున్నాం కదా, అస్సలు రాకండి, అక్కడే ఉండండి, ఎందుకంటే ఇంకా మంచి మంచి పాటలు ఉన్నాయి మీకోసం క్యూలో. ఇక చిరంజీవి, వేటూరి, ఇళయరాజు గారు అంటే హిట్ కాంబో. ఎండమూరి వీరేంద్రనాథ్ గారి మరణమృదంగం నవల ఆధారంగా వచ్చిన సినిమాలోని ఈ పాట వింటున్నప్పుడు ఇళయరాజు గారి సంగీతాన్ని మెచ్చుకొని మనసుంటుందా? అలా కరిగిపోతాం అంతే.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. గుర్తుకొస్తున్నాయి సండే స్పెషల్ గా 80s 90s డికెట్స్ లో వచ్చిన సూపర్ హిట్ సాంగ్స్ వింటున్నాం, ఇలా కరిగిపోతూ ఉన్నాం అన్నమాట. ఇన్విస్మరిక కొన్ని చిత్రాల్లో పాటలు స్టోరీలో భాగమైతే మరికొన్నింటిలో పాటలే స్టోరీ అవుతాయి. 10 కాలాల పాటు మన మనస్సులు మెదులుతూనే ఉంటాయి. అవార్డులు రివార్డులు గెలుచుకున్న అరుదైన అభినందన నుంచి వినేద్దాం ఈ యుగళగీతం.

ఇలాంటి పాటలు అలా వినిపించాయనుకోండి, మంచి ఏమైనా పడ్డాయనుకోండి, ఏ పనిలో ఉన్నా, ఎలా మనం ట్రావెల్లో ఉన్నా, ఇంట్లో ఏ పనిలో ఉన్నా, ఏ మూడ్లో ఉన్నా, ఒక్క క్షణం అలా ఆగిపోతాం, అరే ఈ పాట వస్తుంది వినేద్దాం అనిపిస్తుంది కదా. సో అలాంటి పాటలు ఎన్నో వినిపిస్తుంది, సండే స్పెషల్గా గుర్తుకొస్తున్నాయి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. ఇక సాంగ్ విషయానికి వస్తే, దశాబ్దాల పాటు సినీ సంగీతాన్ని శాసించిన స్వర చక్రవర్తి స్వరపరిచిన క్లాసిక్ సాంగ్, డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి కలం నుంచి జాలువారిన ఆణిముత్యం, వందే మాత్రం చిత్రంలోని ఈ యుగళ గీతం. నిజంగానే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి గారి గానం మరో లోకంలో విహరింపచేస్తుంది మనల్ని.

0: पता है, न्याय विभाग भारत सरकार ने गरीब और जरूरतमंदों को न्याय दिलाने की प्रक्रिया को किया और भी आसान।
1: हाँ बिल्कुल, टेलीलॉ और न्याय बंधु सेवाओं का हो गया है एकीकरण।
0: अब चाहे टेलीलॉ के माध्यम से मुफ्त कानूनी सलाह लेनी हो
1: या न्याय बंधु में पंजीकृत वकीलों से कोर्ट में निःशुल्क कानूनी सहायता के लिए जुड़ना हो,
0: अब दोनों एक ही ऐप पर उपलब्ध। डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉग इन करें www.tele-law.in या अपने नजदीकी CSE सेंटर से संपर्क करें। न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी।
2: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదంలో గుర్తుకొస్తున్నాయిలో సండే స్పెషల్గా 80s 90s డికేడ్స్ లో వచ్చిన సూపర్ హిట్ సాంగ్స్ వింటున్నాం. అసలు అలాంటి ఆ పాటలు వింటుంటే టైం తెలుస్తుందా మీకు? నాకైతే ప్లే చేస్తుంటే అస్సలు టైం తెలియట్లేదు, కానీ చివరి పాట వినిపించే టైం కూడా వచ్చేసింది.

యాక్చువల్గా ఒక సోషియో ఫాంటసీ సినిమా కమర్షియల్గా సక్సెస్ అయితే ఎలా ఉంటుందో నిరూపించిన సినిమా జగదేక వీరుడు అతిలోక సుందరి. వసూళ్ల సినిమా సునామీ సృష్టించింది అప్పట్లో. దిగ్గజాల కాంబినేషన్లో వచ్చిన ఈ వెండితెర అద్భుతంలోని కల్ట్ క్లాసిక్ మీకోసం.

సమయం 12 గంటలు కావస్తోంది. కొన్ని క్షణాల్లోనే హిందీలో వార్తల ముఖ్యాంశాలు ప్రసారం అవుతాయి. మనం మళ్ళీ కలుద్దాం 12 గంటల 5 నిమిషాలకు చైతన్య స్ఫూర్తితో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం వివి క్లాక్ టైం ఎగ్జాక్ట్లీ 12:05. వెల్కమ్ టు చైతన్య స్ఫూర్తి విత్ మీ ఆర్జే లక్ష్మీ.

0: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా జనగణనకు సిద్ధమవుతోంది. జనగణన మొదటి దశ ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు. దేశంలో మొదటిసారిగా డిజిటల్ విధానంలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు. ఏదైనా డిజిటల్ టూల్లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్ ద్వారా sc.census.gov.in లో మీ వివరాలు నమోదు చేసుకోవచ్చు. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: మీరు వింటున్నారు చైతన్య స్ఫూర్తి ఓన్లీ ఆన్ వివిధ భారతి. ఇందాక వినేశాం కదా చిరునవ్వుతో సినిమా నుంచి ఒక చక్కటి పాట, నవ్వు. ఒక చిన్ని నవ్వుతో యుద్ధాలెన్నో ఆపచ్చు, నవ్వుతో ప్రాబ్లమే రాకుండా చేయొచ్చు, వ్యక్తిగత సామాజిక బంధాల్ని బలోపేతం చేసుకోవచ్చు, అన్నిటికన్నా ముఖ్యం ఆరోగ్యమనే మహాభాగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. సడన్గా ఎందుకు ఇదంతా లక్ష్మి అనుకుంటున్నారా? మీ అందరికీ తెలిసే ఉంటుంది అనుకోండి, లేదంటే ఆలోచించండి, తెలుసుకోండి. ఎలాగో నేను చెప్పేస్తాగా ఒక పాట వినిపించేసి. సో స్టే ట్యూన్ టు ఆకాశవాణి వివిధ భారతి.

0: సహాయకం.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నెంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
2: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
3: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. చైతన్య స్ఫూర్తిలో నవ్వు గురించి చెప్పాను, నవ్వు గురించి పాటలు వినిపిస్తున్నాను, అంటే ఆలోచించమన్నాను, తెలుసుకోమన్నాను. అర్థమైంటుంది మీకు ఈ పాటకి? ఎస్, వరల్డ్ లాఫర్ డే ఈరోజు. అందుకే నవ్వు మనకి ఎంత ముఖ్యమో, మంచిదో తెలియచేసే సంగతులు కొన్ని మీతో షేర్ చేసుకోబోతున్నారు. వరల్డ్ లాఫర్ డే ఫస్ట్ టైం ఇండియాలో ఎప్పుడు సెలబ్రేట్ చేశారో తెలుసా? 1998లో ముంబైలో దాదాపు 12,000 మంది పార్టిసిపేట్ చేశారట. ఆ తర్వాత ప్రతి సంవత్సరం మే మొదటి ఆదివారాన్ని ప్రపంచ నవ్వుల దినోత్సవంగా జరుపుకుంటున్నాం అన్నమాట. మరి ఈరోజు గురించిన మరిన్ని ఇంట్రెస్టింగ్ థింగ్స్ చెప్తాను. జస్ట్ స్టే ట్యూన్ టు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

నవ్వింది మల్ల చెండు, నచ్చింది కాళ్ళు, దొరికెన్నో మజాగ ఛాన్సు జరుపుకో.

0: ఇరుపుకు అలే రొమాన్సు ఎర్రక సకమిక నిమ్ముదు తిరదక
1: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का देश के सभी एग्जाम वॉरियर्स के लिए विशेष संदेश।
2: अगर टाइम मैनेजमेंट सीख ली और समय का प्रोडक्टिव यूज सीख लिया तो आप देखिए आप कभी भी प्रेशर नहीं लगेगा, थकान नहीं लगेगी।
1: NCPCR आयोजित कर रहा है परीक्षा पर्व, जिसके लाइव सेशन के दौरान आप परीक्षा से संबंधित प्रश्न एक्सपर्ट से पूछ सकते हैं, जो कि 23 अप्रैल से 23 मई तक चलेंगे। अधिक जानकारी के लिए www.ncpcr.gov.in पर लॉगिन करें।
3: మీరు వింటున్నారు చైతన్య స్ఫూర్తి ప్రపంచ నవ్వుల దినోత్సవం ఈరోజు. ఈ సందర్భంగా నవ్వుకు సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ థింగ్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను. యాక్చువల్గా నవ్వు అంటే కేవలం సంతోషం ఆనందం మాత్రమే కాదండోయ్, మన మానసిక భావోద్వేగ శారీరక ఆరోగ్యాన్ని సమన్వయం చేసే మెరుగుపరిచే ఒక అద్భుతమైన శక్తి అంటారు నిపుణులు. మనం నవ్వినప్పుడు అది పక్క వాళ్ళకు కూడా స్ప్రెడ్ అవుతుందట. స్ట్రెస్ను నెగిటివిటీని రిడ్యూస్ చేసే పవర్ ఉంది నవ్వుకు. నవ్వు వల్ల వచ్చే పాజిటివిటీ బంధాలనే కాదు సొసైటీని కూడా హెల్దీగా ఉంచుతుందట. మరి చెప్తాను ఇంకొన్ని విషయాలు. స్టే ట్యూన్ టు ఆకాశవాణి వివిధ భారతి.

0: अब टेलीलॉ के माध्यम से न सिर्फ घर बैठे मुफ्त कानूनी सलाह ले सकते हैं बल्कि अनुभवी वकीलों से कोर्ट में कानूनी सहायता भी पा सकते हैं।
1: तो डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी CSE सेंटर से संपर्क करें। न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी।
2: మీరు వింటున్నారు చైతన్య స్ఫూర్తి ఓన్లీ ఆన్ వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం ప్రపంచ నవ్వుల దినోత్సవం ఈరోజు. సో నవ్వు గురించి మనం కొన్ని ఇంట్రెస్టింగ్ థింగ్స్ తెలుసుకుంటున్నాం. యాక్చువల్గా ఈ సంవత్సరం ప్రపంచ నవ్వుల దినోత్సవం థీమ్ ఏంటో తెలుసా? వరల్డ్ పీస్ త్రూ లాఫర్, అంటే మన ఇన్నర్ హ్యాపీనెస్ మంచి సమాజానికి మార్గమవుతుందని, సోషల్ బాండింగ్ని ఎంకరేజ్ చేస్తుంది థీమ్. ఇక శాంతిని పాజిటివిటీని స్ప్రెడ్ చేయడం కూడా ప్రపంచ నవ్వుల దినోత్సవం ఉద్దేశం. నవ్వే అన్ని సమస్యలకు నేచురల్ పవర్ఫుల్ థెరపీ అంటారు. మరి నవ్వుకుంటే ఉపయోగాలు ఎన్నో ఉన్నాయి. నవ్వినప్పుడు ఎండార్ఫిన్స్ అనే హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అయ్యి ఇమ్యూనిటీని పెంచి స్ట్రెస్ లెవెల్స్ తగ్గించడమే కాదు ఎనర్జీని కూడా ఇంక్రీజ్ చేస్తాయి. ఈవెన్ రోజుకి 10-15 నిమిషాలు నవ్వినా కూడా అదే చాలా డిఫరెన్స్ చేస్తుందట తెలుసా? అసలు ఖర్చు లేకుండా ఇన్ని అడ్వాంటేజెస్ ఇచ్చే నవ్వుని, మనలోనే దొరికే నవ్వుని నవ్వేస్తే పోలా? ఈ ఒక్కరోజు కాదు, ఈ ఎప్పుడు ఏమంటారు? ఎనివేస్ మరి సమయం 12:30 కావస్తుంది. కొన్ని క్షణాల్లోనే వార్తలు ప్రసారం అవుతాయి. మనం మళ్ళీ కలుద్దాం 12:45 ఈట్ ఫిట్ అనే కొత్త ప్రోగ్రామ్ తోటి. సో కీప్ లిజనింగ్ ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవిలత. స్వయం సమృద్ధి భారత్, వికసిత భారత్ వంటి దీర్ఘకాలిక లక్ష్యాల సాధనలో స్వయం సమృద్ధి పంచాయతీల పాత్ర అత్యంత కీలకమని కేంద్ర పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి వివేక్ భరద్వాజ్ అన్నారు. పశ్చిమ బెంగాల్లోని దక్షిణ 24 పరగణాల జిల్లాలో 285 పోలింగ్ కేంద్రాల్లో ఈ నెల 21వ తేదీన రీపోలింగ్ నిర్వహించనున్నారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ జమైకా, సురినామ్, ట్రినిడాడ్ టొబాగో దేశాల అధికారిక పర్యటనలో భాగంగా ఈ ఉదయం కింగ్స్టన్కు చేరుకున్నారు. ఐపీఎల్లో భాగంగా ఈ మధ్యాహ్నం రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగే మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్కతా నైట్ రైడర్స్ జట్లు, అలాగే సాయంత్రం నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే మరో మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ జట్లు పోటీ పడతాయి. స్వయం సమృద్ధ భారత్, వికసిత్ భారత్ వంటి దీర్ఘకాలిక లక్ష్యాల సాధనలో స్వయం సమృద్ధ పంచాయతీల పాత్ర అత్యంత కీలకమని కేంద్ర పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి వివేక్ భరద్వాజ్ అన్నారు. హైదరాబాద్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్ ఎన్ఐఆర్డి పిఆర్లో నిన్న నిర్వహించిన స్వయం సమృద్ధ పంచాయతీ కార్యక్రమంలో వివేక్ భరద్వాజ్ కీలకోపన్యాసం చేశారు. క్షేత్రస్థాయి పరిపాలనకు గల పరిణామాత్మక శక్తిని ప్రస్ఫుటం చేస్తూ స్వావలంబన, సాధికారత గల పంచాయతీల తోడ్పాటుతో ఈ దార్శనికతను సాకారం చేసుకోవచ్చన్నారు. జాతీయ రూపాంతరీకరణలో పంచాయతీల కీలక ఉపకరణాలని, పౌరుల్లో చైతన్యం కలిగించడంలో అవి ఎంతగానో తోడ్పడతాయని అన్నారు. పంచాయతీల నాయకులు తమ పరిధిలో అర్థవంతమైన శాశ్వత ప్రభావ సృష్టి దిశగా వినూత్న ఆలోచనలతో నిర్ణయాత్మకంగా వ్యవహరించాలని కోరారు. ఎన్నికల సంఘం పశ్చిమ బెంగాల్లోని ఫాల్టా అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన మొత్తం పోలింగ్ ప్రక్రియను రద్దు చేసింది. దక్షిణ 24 పరగణాల జిల్లాలోని ఈ నియోజకవర్గంలో 285 పోలింగ్ కేంద్రాల్లో ఈ నెల 21వ తేదీన మళ్లీ పోలింగ్ నిర్వహించాలన్నారు. ఓట్ల లెక్కింపు ఈ నెల 24వ తేదీన జరుగుతుంది. పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, అస్సోం, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు రేపు ఉదయం ప్రారంభమవుతుంది. తమిళనాడులో మొత్తం 10,545 మంది కౌంటింగ్ సిబ్బంది విధుల్లో పాల్గొంటారు. వారికి 4,624 మంది మైక్రో అబ్జర్వర్లు సహకరిస్తారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకరు చొప్పున మొత్తం 234 మంది కౌంటింగ్ అబ్జర్వర్లు లెక్కింపు ప్రక్రియను పర్యవేక్షిస్తూ ఎన్నికల సంఘం మార్గదర్శకాలు ఖచ్చితంగా అమలయ్యేలా చూస్తారు. అదేవిధంగా పశ్చిమ బెంగాల్లో 77 కౌంటింగ్ కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు ఎన్నికల అధికారులు తెలియజేశారు. పారదర్శకత కోసం బహుళస్థాయి భద్రతా ఏర్పాట్లు అమలు చేస్తారు. ఆపరేషన్ సింధూర్ ఉగ్రవాద నిర్మూలనలో దృఢ సంకల్పానికి ప్రతీక అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. నిన్న న్యూఢిల్లీలో నిర్వహించిన శౌర్య కార్యక్రమంలో మాట్లాడుతూ మంత్రి, ఈ ఆపరేషన్ సమయంలో భారత సాయుధ దళాలు ప్రదర్శించిన అసమాన వీరత్వం భారత సైనిక చరిత్రలో సువర్ణ అధ్యాయంగా నిలిచిందన్నారు. గత సంవత్సరం 2022 పెహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి ప్రతిస్పందనగా 7 భారత్ ఆపరేషన్ సింధూర్ను ప్రారంభించింది. ఈ ఆపరేషన్లో పాకిస్తాన్ నియంత్రిత ప్రాంతాల్లో ఉన్న ఉగ్రవాద మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిపింది. ఈ దాడుల తర్వాత 4 రోజుల పాటు తీవ్ర ఘర్షణలు కొనసాగి 10వ తేదీన సైనిక చర్యలు నిలిపివేయడానికి ఇరు దేశాలు ఒక అవగాహనకు వచ్చాయి. భారత సాయుధ దళాలు యుద్ధ రంగంలోనే

0: కాకుండా ప్రకృతి వైపరీత్యాల సమయంలో కూడా ప్రజలకు సేవలందించడంలో అసాధారణ ధైర్యాన్ని ప్రదర్శిస్తున్నాయని రాజ్నాథ్ సింగ్ అన్నారు.
1: శౌర్య కేవల శారీరక శక్తి యా యుద్ధ కౌశల్ కా నామ్ నహీ హై. శౌర్య హమారే మన్ కీ వహ్ అటల్ అవస్థా హై జహాన్ రాష్ట్ర ప్రేమ్ కే ఆగే సారే సుఖ్ సారే మోహ్ సారే భయ్ యహ్ వ్యర్థ్ హో జాతే హై. శౌర్య వో దివ్య భావ్ హై జహాన్ హమారా ఏక్ సైనిక్ अपने माता पिता पत्नी और बच्चों के स्नेह के बंधन से ऊपर उठकर मां भारती की रक्षा का व्रत लेता है.

0: और ये वो दिव्य भाव है जहां हमारा एक सैनिक अपने माता पिता पत्नी और बच्चों के स्नेह के बंधन से ऊपर उठकर मां भारती की रक्षा का व्रत लेता है।
1: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ జమైకా, సురినామ్, ట్రినిడాడ్, టొబాగో దేశాల అధికారిక పర్యటనలో భాగంగా ఈ ఉదయం కింగ్స్టన్ కు చేరుకున్నారు. ఆయనకు జమైకా విదేశాంగ మంత్రి కమీనా జె స్మిత్ స్వాగతం పలికారు. వచ్చే 2 రోజుల్లో జమైకా నాయకత్వం, వ్యాపార వర్గాలు, భారతీయ వలసవాసులతో చర్చలు జరుపుతామని మంత్రి తెలియజేశారు. బీహార్ ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి ఈరోజు న్యూఢిల్లీలో కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, అశ్విని వైష్ణవ్లను కలిశారు. రక్షణ మంత్రితో జరిగిన సమావేశంలో వికసిత్ బీహార్ లక్ష్యాన్ని సాధించే దిశగా ప్రత్యేక చర్చలు జరిగాయి. బీహార్ అభివృద్ది, దీర్ఘకాలిక ప్రణాళికలు, భద్రతా సంబంధిత అంశాలపై ఇరువురు నేతలు అభిప్రాయాలు పంచుకున్నారు. అలాగే రైల్వే మంత్రితో జరిగిన సమావేశంలో రాష్ట్రంలో రైల్వే మౌలిక సదుపాయాల బలోపేతం, మెరుగైన కనెక్టివిటీ, మొత్తం అభివృద్దిని వేగవంతం చేయడం వంటి అంశాలపై చర్చించారు. నీట్, యూజీ మెడికల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈరోజు పరీక్ష నిర్వహిస్తున్నారు. పరీక్ష 2 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది. పరీక్షా కేంద్రాల్లోకి 1:30 వరకు మాత్రమే ప్రవేశానికి అనుమతిస్తారు. అభ్యర్థుల కోసం ఏజెన్సీ ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేసింది. అడ్మిట్ కార్డుతో పాటు అభ్యర్థులు తప్పనిసరిగా ఓటర్ ఐడి, ఆధార్ కార్డు లేదా రేషన్ కార్డు వంటి ఏదైనా ఒరిజినల్ ఫోటో గుర్తింపు పత్రాన్ని వెంట తీసుకువెళ్లాల్సి ఉంటుంది. ఈరోజు ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం. ఇది ప్రపంచవ్యాప్తంగా పత్రికా స్వేచ్ఛను ప్రోత్సహించేందుకు, దాని ప్రస్తుత స్థితిని సమీక్షించేందుకు జరుపుకుంటారు. ఈ సందర్భంగా పత్రికా స్వేచ్ఛకు అనుకూలంగా కొత్త కార్యక్రమాలు రూపొందించేందుకు మీడియా స్వేచ్ఛపై అవగాహన పెంపొందించడం లక్ష్యంగా ఉంటుంది. శాంతియుత భవిష్యత్తును రూపొందించడం ఈ ఏడాది ఇతివృత్తంగా ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనను పురస్కరించుకుని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వాల్ రైటింగ్ క్యాంపెయిన్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంత్రి, ఈ నెల 10వ తేదీన సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలు తరలి రావాలని పిలుపునిచ్చారు. దేశ రాజధాని న్యూఢిల్లీలోని వివేక్ విహార్ ప్రాంతంలో ఈరోజు భారీ అగ్ని ప్రమాదం సంభవించి పలువురు ప్రాణాలు కోల్పోయారు. 4 అంతస్తుల భవనంలోని కొన్ని అంతస్తుల్లో అగ్ని చెలరేగింది. సమాచారం అందుకున్న వెంటనే 14 ఫైర్ ఇంజన్లు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. రక్షణ చర్యలు, అగ్ని నివారణ కార్యక్రమాల సమయంలో 10 మందికి పైగా వ్యక్తులను భవనం నుంచి సురక్షితంగా బయటకు తీసుకొచ్చినట్టు ఢిల్లీ పోలీసులు తెలియజేశారు. ఈరోజు ఐపీఎల్లో భాగంగా 2 మ్యాచ్లు జరగనున్నాయి. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో 3:30 జరిగే మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్కతా నైట్ రైడర్స్ జట్లు తలపడతాయి. నరేంద్ర మోదీ స్టేడియంలో 7:30 జరిగే మరొక మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ జట్లు పోటీ పడతాయి. కాగా నిన్న చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ ముంబై ఇండియన్స్పై 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. స్వయం సమృద్ది భారత్, వికసిత్ భారత్ వంటి దీర్ఘకాలిక లక్ష్యాల సాధనలో స్వయం సమృద్ది పంచాయతీల పాత్ర అత్యంత కీలకమని కేంద్ర పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి వివేక్ భరద్వాజ్ అన్నారు. పశ్చిమ బెంగాల్లోని దక్షిణ 24 పరగణాల జిల్లాలో 285 పోలింగ్ కేంద్రాల్లో ఈ నెల 21వ తేదీన మళ్లీ పోలింగ్ నిర్వహించనున్నారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ జమైకా, సురినామ్, ట్రినిడాడ్, టొబాగో దేశాల అధికారిక పర్యటనలో భాగంగా ఈ ఉదయం కింగ్స్టన్ కు చేరుకున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం వివి స్టూడియోలో సమయం 12:40 దాటింది. వెల్కమ్ టు ఈట్ ఫిట్ విత్ మీ ఆర్జే లక్ష్మి.

0: మీ సొంత ఇంటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం.
1: అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది.
0: అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకి అత్యధిక రుణం అందిస్తుంది.
1: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ని నేడే సంప్రదించండి.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. ఈట్ ఫుడ్, ఈట్ ఫిట్ అనే ఒక సరికొత్త ప్రోగ్రామ్ మీకు పరిచయం చేస్తోంది ఆకాశవాణి వివిధ భారతి. మనం తీసుకు

ఫుడ్ బట్టే హెల్త్ ఫిట్నెస్ ఉంటుందని అందరికీ తెలుసు. మరి ఇంతకుముందు మన పెద్దవాళ్ళు తీసుకునే ఆహారం పోషకాలతో ఉండేది. దంపుడు బియ్యం, గానుగల నూనె, వెన్న నుంచి తీసిన నెయ్యి, సేంద్రియ ఎరువులతో పండించిన కూరగాయలు, ఆకుకూరలు, పాలు, పెరుగు, పళ్ళు అన్ని స్వచ్ఛంగా సహజంగా ఉండేవి కదా. మరి ఇవన్నీ వింటుంటే మళ్ళీ ఆ రోజులు గుర్తొచ్చేస్తున్నాయి కదా చాలామందికి, పర్టికులర్గా 80s and 90s కిడ్స్కి. మాట్లాడుకుందాం మరిన్ని విషయాలు అబౌట్ ఈట్ అండ్ ఫిట్. జస్ట్ స్టే ట్యూన్ ఫ్రెండ్స్.

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ.

0: మధురిమ.
1: మీరు వింటున్నారు ఈట్ ఫిట్ ఓన్లీ ఆన్ వివిధ భారతి. మంచి ఆహారం వల్లే కదా అప్పట్లో బీపీ షుగర్లు ఎక్కువగా ఉండేవి కాదు, ఒబెసిటీ అస్సలు ఉండేది కాదు, అంటే చాలా తక్కువగా కనిపించేవాళ్ళ ఆ ఒబెసిటీ అనే ప్రాబ్లం. మనకి లైఫ్ స్పాన్ కూడా ఆల్మోస్ట్ 90 ఇయర్స్ కదా. మరి ఇప్పుడు చేంజ్ అయిన వర్కింగ్ అవర్స్ కల్చర్తో తీసుకునే ఫుడ్ చేంజ్ అయింది. అఫ్ కోర్స్ టైమింగ్స్ కూడా అనుకోండి, ఇంతకుముందు ఏంటి మనకి ఫిక్స్డ్ టైమింగ్స్ ఉండేవి మన ఇండియన్ కల్చర్ బట్టి, మన లైఫ్ స్టైల్ బట్టి. కానీ ఇప్పుడు అలా కాదు, గ్లోబలైజేషన్ తర్వాత జాబ్స్ కల్చర్ చేంజ్ అయింది అండ్ ఫుడ్ తీసుకునే టైమింగ్స్ కూడా చేంజ్ అయింది. సో వీటి వల్ల కూడా ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం. మరి ఇంకా ఉన్నాయి మాట్లాడుకోవాల్సిన తెలుసుకోవాల్సిన విషయాలు, వీటినే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం ఆలోచించే సంపూర్ణ వినోదంలో ఈ సూపర్ హిట్ ఎనర్జెటిక్ డేట్ మీకోసం ఆన్ ద వే. ఎంజాయ్ దిస్.

చెరగండి చెరగండి చెరగండి, కవిలమ్మ చక్కటెసుకొచ్చనండి. చెరగండి

గేమ్ చేంజర్ మూవీ నుంచి ఒక ఎనర్జెటిక్ డేట్ వినేసాం అండ్ మీరు వింటున్నారు ఈట్ ఫిట్ కదా. ఒకసారి కొత్త ప్రోగ్రామ్ వివిధ భారత నుంచి ఈరోజు మొదలవుతుంది. మనం తీసుకునే ఫుడ్ చేంజ్ అయిందని చెప్పాను ఇందాక, అంటే వర్కింగ్ అవర్స్ చేంజ్ అవ్వడం వల్ల కావచ్చు, ఫుడ్ తీసుకునే టైమింగ్స్ చేంజ్ అయింది. అండ్ ఈ స్పీడ్ యుగంలో కూడా మనం ఎంత ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోగలిగితే, లేదంటే కొంచెం మనం ఆర్డర్ పెట్టేసుకుని వచ్చే ఫుడ్ తీసుకోవడం, ఇవన్నీ కూడా మనకి ఎక్కువగా అయిపోయాయి అన్నమాట. జంక్ ఫుడ్కి కూడా అలవాటు పడ్డాం. పిజ్జాలు, బర్గర్లు, పఫ్స్, పాస్తా, నూడిల్స్, వీటి ఇంపాక్ట్ మన ఫిట్నెస్ అండ్ హెల్త్ మీద తప్పకుండా ఉందనేది స్పెషల్గా చెప్పక్కర్లేదు. కానీ అంటారు కదా, మార్పు ఏదైనా సరే ఒక సైకిల్ లాగా అనమాట. సో స్టార్ట్ అవుతుంది, అలా మూవ్ అవుతూనే ఉంటుంది, మళ్ళీ తిరిగి ఎక్కడ స్టార్ట్ అవుతుందో అక్కడికే రీచ్ అవుతాం. సో ఇప్పుడు చేంజెస్ కూడా అలాగే అనిపిస్తుంది, అంటే మళ్ళీ మన పాత మూలాల్లోకి వెళ్తున్నామా అని. కీప్ లిజనింగ్ ఇట్ ఫిట్. మరిన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటాను ఓన్లీ ఆన్ వివిధ భారతి.

రాజువర్డ్స్ రాంబాయ్ మూవీ నుంచి ఒక సూపర్ సాంగ్ వినేసా. మీరు వింటున్నారు ఈట్ ఫిట్ ఓన్లీ ఆన్ వివిధ భారతి. ఇందాక చెప్పా కదా మీకు, మళ్ళీ మన మూలాల్లోకి వెళ్తున్నాము అని. అంటే ఆర్గానిక్ కూరగాయలు, బియ్యము, పళ్ళు, షుగర్, ఉప్పు, మిల్లెట్స్ వాడకం, ఈవెన్ దోశ, ఇడ్లీ పిండిలు, గోధుమ పిండి వీటిల్లో కూడా మిల్లెట్స్, అంటే కొర్రలు, మినుములు, బార్లీ లాంటి తృణధాన్యాలు మిక్స్ చేసినవి మార్కెట్లో దొరుకుతున్నాయి. అండ్ కొంచెం కాస్ట్ ఎక్కువైనా కూడా చాలామంది వీటిని ప్రిఫర్ చేస్తున్నారు కూడా. మరి అవి కూడా మంచి అలవాటే. ఈవెన్ మనకి కోవిడ్ టైంలో

వస్తుంటే ఉంటుంది. చాలా కంట్రీస్ చాలా నష్టం వచ్చేసింది, అంటే చాలామంది ఇబ్బంది పడ్డారు. కానీ మనము ఎక్కువ బాగా అంటే మనకున్న ఫుడ్ హ్యాబిట్స్ వల్ల, మనం తీసుకున్న స్పైసీ ఫుడ్ వల్ల, ఇమ్యూనిటీ పవర్ వల్ల ఫేస్ చేయగలిగాం కోవిడ్ని. చాలా వరకు నష్టం మనకు తక్కువగా జరిగిందని చెప్పొచ్చు. సో అంత మంచి అలవాట్లు మన ఆహారపు అలవాట్లు. మరి తర్వాత చేంజ్ అయింది, అండ్ అఫ్ కోర్స్ మళ్ళీ మనం పాత మూలాలకి వస్తున్నాం. ఇంకా మాట్లాడుకుందాం మరిన్ని విషయాలు ఈట్ ఫిట్ గురించి. స్టే ట్యూన్డ్.

0: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంతా గప్షాప్ వాట్సాప్ రిక్వెస్ట్ సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిద్ భారతి ఆకాశవాణి తెలుగు ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. బీబి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిద్ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: మీరు వింటున్నారు ఈట్ ఫిట్ ఓన్లీ ఆన్ వివిధ భారతి. మరి చాలా విషయాలు మాట్లాడుకున్నాం మనం ఫుడ్ గురించి, చేంజ్ అయిన ఫుడ్ హ్యాబిట్స్ గురించి, ఆ ఫిట్నెస్ మీద చూపించే ఇంపాక్ట్ గురించి. అండ్ ఇప్పుడు మళ్ళీ మనం పాత మూలాలకు వెళ్తున్నామని కూడా మనకి అర్థమవుతుంది అనిపిస్తుంది. సో కీప్ ఇట్ అప్ గైస్. అండ్ మరి నిజంగా హ్యాపీగా అనిపించే చేంజ్ ఇది. లైఫ్ని హ్యాపీగా లీడ్ చేయాలన్నా, మన గోల్స్ని రీచ్ అవ్వాలన్నా ఫిట్నెస్ హెల్త్ చాలా ఇంపార్టెంట్ అని అందరికీ తెలుసు అనుకోండి. ఇవి మ్యాక్సిమం మనం తీసుకునే ఫుడ్ మీద డిపెండ్ అయి ఉంటాయి. కాబట్టి జస్ట్ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫుడ్, స్టే ఫిట్ అండ్ హెల్త్.

సమయం 1 గంట 10 నిమిషాలు కావస్తోంది. కొన్ని క్షణాల్లోనే ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి. మనం మళ్ళీ కలుద్దాం 1 గంట 20 నిమిషాలకు షో టైంతో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: అని. స్వయం సమృద్ధి భారత్ లక్ష్యాల సాధనలో గ్రామ పంచాయతీల పాత్ర అత్యంత కీలకమని కేంద్ర పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి వివేక్ భారద్వాజ్ అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం, సంక్షేమ పథకాల అమల్లో ప్రభుత్వ విప్లు క్రియాశీలక పాత్ర పోషించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. రామగుండం కోల్మైన్ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించిందని సింగరేణి సంస్థ సీఎండీ డాక్టర్ బుద్ధ ప్రకాష్ జ్యోతి వెల్లడించారు. ఈరోజు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. స్వయం సమృద్ధ భారత్, వికసిత్ భారత్ వంటి దీర్ఘకాలిక లక్ష్యాల సాధనలో స్వయం సమృద్ధ పంచాయతీల పాత్ర అత్యంత కీలకమని కేంద్ర పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి వివేక్ భారద్వాజ్ అన్నారు. హైదరాబాద్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్లో నిన్న నిర్వహించిన స్వయం సమృద్ధ పంచాయతీ కార్యక్రమంలో వివేక్ భారద్వాజ్ కీలక ఉపన్యాసం చేశారు. క్షేత్రస్థాయి పరిపాలన గల పరిణామాత్మక శక్తిని ప్రస్ఫుటం చేస్తూ స్వావలంబన సాధికారత గల పంచాయతీల తోడ్పాటుతో ఈ దార్శనికతను సాకారం చేసుకోవచ్చన్నారు. జాతీయ రూపాంతరీకరణలో పంచాయతీలే కీలక ఉపకరణాలని, పౌరుల్లో చైతన్యం రగిలించడంలో అవి ఎంతగానో తోడ్పడగలవని వివరించారు. పంచాయతీల నాయకులు తమ పరిధిలో అర్థవంతమైన శాశ్వత ప్రభావ సృష్టి దిశగా వినూత్న ఆలోచనలతో నిర్ణయాత్మకంగా వ్యవహరించాలని వివేక్ భారద్వాజ్ కోరారు. ప్రజా సమస్యలను పరిష్కరించడం, సంక్షేమ పథకాలను అర్హులకు చేరవేయడంలో ప్రభుత్వ విప్లు కీలక భూమిక పోషించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. నిన్న రాత్రి ప్రభుత్వ విప్లు ముఖ్యమంత్రిని కలుసుకుని క్షేత్రస్థాయి సమస్యలు నివేదించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడారు. ధాన్యం సేకరణను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. వేసవి నేపథ్యంలో నియోజకవర్గాల్లో తాగు సాగునీటి సమస్యలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలన్నారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో శాసన మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, శాసనసభ విప్లు ఆది శ్రీనివాస్, బీర్లా ఇలయ్య, వేముల వీరేశం తదితరులున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన పురస్కరించుకుని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వాల్ రైటింగ్ క్యాంపెయిన్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 10వ తేదీన సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలు తరలిరావాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో అవినీతి, కుటుంబ పాలన నుంచి విముక్తి కావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. వైద్య విద్యలో ప్రవేశం కోసం ఈరోజు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న నీట్ యూజీ 2026కు సర్వసిద్దమైంది. నీట్ రాసేవారు నిబంధనలని పక్కాగా పాటించాలని రాష్ట్ర నోడల్ అధికారి డాక్టర్ నరేంద్ర కుమార్ చెప్పారు. మధ్యాహ్నం 1 గంటల తర్వాత 1 నిమిషం ఆలస్యమైనా కేంద్రంలోకి అనుమతి ఉండదన్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష జరుగుతుంది. పరీక్ష ప్రశాంతంగా జరిగేలాగా పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహిస్తున్నారు. మహబూబ్ నగర్ నగరాభివృద్దికి పెద్ద ఎత్తున చర్యలు చేపట్టామని ప్రభుత్వ విప్ ఎన్ఎన్ శ్రీనివాసరెడ్డి చెప్పారు. పట్టణ ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు అందించేందుకు గత 2 సంవత్సరాలుగా నిరంతర కృషి కొనసాగుతోందన్నారు. ఎంబీఎస్ డిగ్రీ కళాశాల మైదానంలో 50 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న వాకింగ్ ట్రాక్కు ఆయన ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పట్టణ సుందరీకరణలో భాగంగా వివిధ ప్రాంతాల్లో అందుబాటులో ఉన్న ప్రభుత్వ స్థలాల్లో పార్కులు, ఓపెన్ జిమ్లు, మహిళా జిమ్లు ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పారు. ములుగు జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత లేదని జిల్లా పౌర సరఫరాల అధికారి ఫైజల్ హుస్సేన్ స్పష్టం చేశారు. పెట్రోల్, డీజిల్పై వస్తున్న వదంతుల నేపథ్యంలో ఫైజల్ హుస్సేన్ ఆకాశవాణి ప్రతినిధితో మాట్లాడుతూ జిల్లాలో సరిపడనంత చమురు నిల్వలు అందుబాటులో ఉన్నాయని, వినియోగదారులు వదంతులు నమ్మవద్దని చెప్పారు.
1: हमारे पास 43 पेट्रोल बंक्स है, उसमें 19 IOCL पेट्रोल बंक्स है और 12 HPCL पेट्रोल बंक्स है, 11 BPCL पेट्रोल बंक्स है और एक नयारा का पेट्रोल बंक है. तो उसकी वजह से अभी जो है हमारे कने ड्राई आउट्स पूरे क्लियर हो गए. हमारे कने कोई ऐसा प्रॉब्लम नहीं है, पेट्रोल हो, डीजल हो, कहीं भी कुछ भी कोई प्रॉब्लम नहीं है.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. రామగుండం కోల్మైన్ ప్రాజెక్టుకు కేంద్ర పర్యావరణ శాఖ ప్రాథమిక అనుమతుల మంజూరుకు అంగీకారం తెలిపిందని సింగరేణి సంస్థ సీఎండీ డాక్టర్ బుద్ధప్రకాష్ జ్యోతి ఒక ప్రకటనలో తెలియజేశారు. సింగరేణి చరిత్రలోనే అత్యధికంగా 210 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి సామర్థ్యంతో రూపొందించిన ఈ వినూత్న ప్రాజెక్టుకు ప్రాథమిక పర్యావరణ అనుమతులు లభించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. మూతపడుతున్న పాత గనుల ఉత్పత్తిని భర్తీ చేయడానికి ఇప్పటికే కనీస అనుమతులున్న 2 ఓపెన్ కాస్ట్ గనులు, 3 భూగర్భ

0: పగన్ల పరిధిలో 314 మిలియన్ టన్ల నిల్వలను వెనక్కి తీయడానికి ఈ ప్రాజెక్టును రూపొందించామని చెప్పారు. ప్రకృతిపరమైన బొగ్గును గరిష్టంగా వెలికి తీయడమే సంస్థ లక్ష్యమని చెప్పారు. నల్గొండ జిల్లా చిట్యాల మండలంలోని నో స్లాబ్ ఫ్యాక్టరీలో నెల వ్యవధిలో 2 ప్రమాదాలు జరగడం పట్ల సిపిఐ కేంద్ర కంట్రోల్ కమిషన్ చైర్మన్ డాక్టర్ కె నారాయణ ఆందోళన వ్యక్తం చేశారు. పరిశ్రమల్లో తరచుగా జరుగుతున్న ప్రమాదాలు యాజమాన్యం నిర్లక్ష్యాన్ని బహిర్గతం చేస్తున్నాయన్నారు. ఫ్యాక్టరీ యాజమాన్యం కార్మికుల భద్రత సంక్షేమాన్ని పూర్తిగా విస్మరిస్తోందని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ నియంత్రణ సంస్థలు కూడా ప్రమాదం నివారించడంలో విఫలమవుతున్నారన్నారు. దోషులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని, కార్మికుల రక్షణ కోసం కఠినమైన భద్రతా ప్రమాణాలు పాటించే విధంగా చర్యలు తీసుకోవాలని నారాయణ ప్రభుత్వాన్ని కోరారు. వాణిజ్య సంస్థలు, మాల్స్, ఇతర వ్యాపార కేంద్రాలు, హోటళ్లు, రెస్టారెంట్ల దగ్గర తప్పనిసరిగా చెత్త బిన్లను ఏర్పాటు చేసుకోవాలని సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ జి సృజన సూచించారు. లేని పక్షంలో వ్యాపారుల ట్రేడ్ లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు. ఈరోజు ఆమె మాధాపూర్లో మీడియాతో మాట్లాడుతూ సైబరాబాద్ పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణను అత్యంత ప్రాధాన్యతా క్రమంలో చేపడుతున్నామని చెప్పారు. ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్, స్పోర్ట్స్, రెవెన్యూ, శానిటేషన్, ఎంటమాలజీ వంటి విభాగాల కార్యక్రమాలు చేపట్టేందుకు వ్యవస్థాగతమైన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. రైతులు వరి కోతల సమయంలో కొన్ని జాగ్రత్తలు పాటించడం వల్ల నాణ్యత గల ధాన్యాన్ని పొందవచ్చునని రాజన్న సిరిసిల్ల జిల్లా చెందుర్తి మండల వ్యవసాయాధికారి దుర్గారాజు చెప్పారు. ఆకాశవాణి ప్రతినిధితో ఆయన మాట్లాడుతూ,
1: రైతులు వరి చేను పూర్తిగా పక్వానికి వచ్చిన తర్వాత మాత్రమే కోయడం వల్ల తాలు లేకుండా ఉంటుంది. కోత మిషన్ ఉపయోగించే సమయంలో బ్లోయర్ తప్పనిసరిగా ఆన్ లో ఉండాలి. కోత మిషన్ యొక్క ఆర్పిఎం 19 నుండి 20కి పైగా ఉండాలి. ధాన్యం పొడిగా ఉన్నప్పుడు వరి కోయాలి. కోత అనంతరం క్లీన్ చేసిన ధాన్యం నేరుగా బస్తాల్లో నింపి నేల మీద పడకుండా జాగ్రత్త పడాలి.
0: ఈ రోజు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, నాగర్ కర్నూలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయి. రాబోయే 2 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతల్లో ఎటువంటి మార్పు ఉండదని తెలియజేసింది. ఆ తర్వాత 4 రోజుల్లో 2 నుంచి 4 డిగ్రీల మేరకు ఉష్ణోగ్రతల్లో తగ్గుదల ఉంటుందని, నిన్న అత్యధికంగా 12 జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వాతావరణ కేంద్రం తెలియజేసింది. సూపర్ సండే నేపథ్యంలో ఐపీఎల్ 2026లో భాగంగా ఈవేళ 2 మ్యాచ్లు జరుగుతాయి. ఈ రోజు మధ్యాహ్నం 3:30 గంటలకు కోల్కతా నైట్ రైడర్స్తో హైదరాబాద్ జట్టు తలపడుతుంది. ఈ మ్యాచ్ హైదరాబాద్లో నుప్పల్ స్టేడియంలో జరుగుతుంది. రాత్రి 7:30 గంటలకు అహ్మదాబాద్లో గుజరాత్ టైటన్స్తో పంజాబ్ కింగ్స్ జట్టు తలపడుతుంది. ఈ 2 మ్యాచ్లు వీక్షించేందుకు క్రికెట్ అభిమానులు ఆసక్తి కనబరుస్తున్నారు. ఔటర్ రింగ్ రోడ్పై పెరుగుతున్న ప్రమాదాల నేపథ్యంలో వాహనదారులకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ విసీ సజ్జనార్ కీలక హెచ్చరికలు జారీ చేశారు. బ్రేక్డౌన్ మినహా ఎట్టి పరిస్థితుల్లోనూ వాహనాలను ఓఆర్ఆర్పై నిలపవద్దన్నారు. ఒకవేళ అత్యవసరమైతే వెంటనే 1-4449 హెల్ప్ లైన్కు సమాచారం అందించాలన్నారు. ఈ నియమాలు జాతీయ రహదారులకు కూడా వర్తిస్తాయని, డ్రైవర్లకు దీనిపై అవగాహన కల్పించాలని ఆయన కోరారు. ఆంధ్ర ఒడిశా సరిహద్దు ప్రాంతాల నుంచి నల్గొండకు గంజాయి సరఫరా చేస్తున్న ముఠాను నల్గొండ 2 టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లా అదనపు ఎస్పీ రమేష్ మీడియాతో మాట్లాడుతూ, నల్గొండ, ఖమ్మం, కొత్తగూడెం జిల్లాలకు చెందిన కొంతమంది మిత్రులు గ్యాంగ్గా ఏర్పడి గంజాయి విక్రయిస్తుండగా పట్టుకున్నామన్నారు. యువత పొగాకు, గంజాయి వంటి మత్తు పదార్థాలకు బానిసలు కారాదని సూచించారు. ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం ఇకపై రేపటి నుంచి జనగామ జిల్లాలోని అన్ని ఆర్డీఓ కార్యాలయాల్లో నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలియజేశారు. ఇందులో అన్ని విభాగాల అధికారులు పాల్గొంటారని కలెక్టర్ చెప్పారు. కామారెడ్డి పట్టణం పాత బస్టాండ్ వద్ద భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 12 షాపులు దగ్ధమయ్యాయి. దాదాపు 50 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు బాధితులు తెలియజేశారు. విశేషాలు మరొకసారి. స్వయం సమృద్ధి భారత్ లక్ష్యాల సాధనలో గ్రామ పంచాయతీల పాత్ర అత్యంత కీలకమని కేంద్ర పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి వివేక్ భారద్వాజ్ అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం, సంక్షేమ పథకాల అమల్లో ప్రభుత్వ విప్లవ క్రియాశీలక పాత్ర పోషించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. రామగుండం కోల్ మైన్ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించిందని సింగరేణి సంస్థ తెలియజేసింది. ఈ రోజు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం వివి స్టూడియోలో సమయం 1:20. వెల్కమ్ టు షో టైమ్ విత్ మీ ఆర్జే లక్ష్మి. హాట్ సమ్మర్లో కూడా కూల్గా అనిపించేది ఎప్పుడో తెలుసా? సండే రోజు. ఎందుకంటే అందరికీ హాలిడే, హ్యాపీగా ఇంట్లో ఉండొచ్చు, నచ్చినట్టుగా టైం స్పెండ్ చేయొచ్చు, ఇష్టమైన ఫుడ్ తినొచ్చు, సినిమాలు చూడొచ్చు, క్రికెట్ చూడొచ్చు, ఇంకా రిలాక్స్డ్గా వీబీ వినొచ్చు అండ్ షో టైంలో కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. చూసారా ఎంత కూలో సండే ఇంత సమ్మర్లోను. ఎనీవేస్, నేను రెడీ క్వశ్చన్స్తో, మీరు రెడీ నా మొబైల్స్తో, ఇక మొదలెడదామా షో టైంని. అడిగేస్తున్నాను ఫస్ట్ క్వశ్చన్, కేర్ఫుల్గా వినండి. ఎవరూ పుట్టించకుండా మాటలు ఎలా పుడతాయి? ఈ మాట రాసిన రచయిత ఎవరు? మరోసారి వినండి క్వశ్చన్ని. ఎవరూ పుట్టించకుండా మాటలు ఎలా పుడతాయి? ఈ మాట రాసిన రచయిత ఎవరు? ఆలోచించండి. ఆన్సర్ స్ట్రైక్ అయిన వెంటనే వాట్సాప్ టు 0402324 0852. అండ్ ఇప్పుడు మీకోసం ఒక మెస్పరైజింగ్ మెలోడీ ఆన్ ద వే. ఎంజాయ్.

మనసులో మాట సినిమా నుంచి చిత్రగారి వాయిస్ నుంచి జాలువారిన ఒక అద్భుతమైన మెలడీ వినేసాం. నిజంగా చిత్రగారి వాయిస్లో మెలడీస్ ఎంత అద్భుతంగా ఉంటాయి కదా. అసలు ఈ పాట వింటే ఎన్నిసార్లు ఉన్నా కూడా అలా మైమర్చిపోతాం. ఒక మామిడి చిగుళ్ళు మెక్కిన కోయిలమ్మ స్వరంలో ఉంటుంది చిత్రగారి వాయిస్. ఎనివేస్, మరి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి సాహిత్యం, ఎస్వి కృష్ణారెడ్డి గారి సంగీతం వెరసి అద్భుతమైన గీతం వినేసాం. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదంలో షో టైం టైం. ఇందాక మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను, ఎవరు పుట్టించకుండా మాటలు ఎలా పుడతాయి అని. ఈ మాట రాసిన రచయిత ఎవరు అని. యాక్చువల్గా నేనేం ఎక్స్పెక్ట్ చేశానంటే చాలామంది పంపిస్తారు అని. ఎందుకంటే ఈ డైలాగ్ రాసిన రచయిత ఎంత ఫేమస్ అంటే చెప్పక్కర్లేదు, ఎంత ప్రముఖ రచయిత. ఆయన రాసిన మాటలు ఎన్నో ఇప్పటికీ మనం సినిమాల్లో వింటూనే ఉంటాం, మనం కూడా వాడుతూనే ఉంటాం అనమాట. కానీ ఎక్స్పెక్టేషన్ రాంగ్ అయింది, తక్కువ మంది పంపించారు. ఎక్కువ మంది ఏం చేశారంటే తెలుగు సినీ పరిశ్రమలో ఎంతమంది రచయితలు ఉన్నారో వాళ్ళందరి పేర్లు కూడా పంపించేశారు. సో రైటర్స్ని పంపించిన వాళ్ళు మాత్రం ఇద్దరు మాత్రమే ఉన్నారు. వాళ్ళ పేర్లు ఏమిటంటే నిర్మల్ జిల్లా ఏడ్బెడ్ నుంచి మేరా సాయిలు, ఇక ఆర్మూర్ నుంచి ప్రేమనాథ్ కళావతి. వీళ్ళిద్దరు పంపించిన ఆన్సర్ అండ్ ద రైట్ ఆన్సర్ ఈస్ పింగళి నాగేంద్రరావు గారు కదా. ఎన్నో మాటలు పుట్టించారు ఆయన. అండ్ స్వయంగా ఆయనే మాయబజార్ సినిమాలో ఎస్పి రంగారావు గారి చేత చెప్పిస్తారు ఈ డైలాగ్, ఎవరు పుట్టించి కూడా మాటలు ఎలా పుడతాయని. సో ఆ సినిమాలో డైలాగ్స్ ఇప్పటికీ ఎవర్ గ్రీన్ అంతే. ఎనీవేస్, మరి రైటర్స్ పంపించిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. అండ్ ఇప్పుడు మీకోసం ఒక సూపర్ హిట్ సాంగ్ వినిపిస్తాను, ఆ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్. ఓకేనా? స్టే ట్యూన్డ్.

సమరసింహారెడ్డి సినిమా నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ వినేశాం. యాక్చువల్ గా తెలుగు సినిమాని ఒక మలుపు తిప్పిన సినిమా ఇది. అంతవరకు ఒక ట్రెండ్ లో ఉన్న సినిమాని నెక్స్ట్ ట్రెండ్ కి తీసుకెళ్లిన మూవీ అండ్ ఇందులో సాంగ్స్ అన్ని కూడా ఆల్ టైమ్ హిట్స్. ఎనీవేస్ మీరు వింటున్నారు షో టైమ్ ఓన్లీ ఆన్ వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. మరి నెక్స్ట్ క్వశ్చన్ రెడీనా మీరు? ఈ క్వశ్చన్ అయితే కొంచెం జాగ్రత్తగా వినండి. జంధ్యాల గారు, కొరటాల శివ గారు, త్రివిక్రమ్ గారు, వీళ్లకున్న సిమిలారిటీస్ ఏమిటి? మరోసారి వినండి. జంధ్యాల గారు, కొరటాల శివ గారు, త్రివిక్రమ్ గారు, వీళ్లకున్న సిమిలారిటీస్ ఏంటి? ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది అండ్ ఈజీ కూడా. మరి ఆలోచించండి. ఆన్సర్ స్ట్రైకర్ వెంటనే జస్ట్ వాట్సాప్ 0402324-0852. అండ్ ఇప్పుడు మీకోసం మరో మెస్మరైజింగ్ ఎనర్జెటిక్ డ్యూయెట్ ఆన్ ద వే. ఎంజాయ్ దిస్ ప్లేస్.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాలని

మీరు వింటున్నారు షో టైం ఓన్లీ ఆన్ వివిధ భారతి. మరి చక్కగా పాటలు వింటున్నాం అండ్ పాటల మధ్యలో క్వశ్చన్స్ అడుగుతున్నాను, పార్టిసిపేట్ చేస్తున్నారు, మీరు ఆన్సర్స్ పంపిస్తున్నారు. ఇందాక మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను, జంధ్యాల గారు, కొరటాల శివ గారు, త్రివిక్రమ్ గారు, వీళ్లకున్న సిమిలారిటీస్ ఏంటి అని. ఆల్మోస్ట్ చాలామంది ఆన్సర్ పంపించారు, కానీ కరెక్ట్ ఆన్సర్ సగమే పంపించారనమాట. అంటే మేబీ చెప్పడం సరిగా సెంటెన్స్ ఫామ్ అది చెప్పలేకపోవచ్చు, సో అలా పంపించారు చాలామంది, కానీ మనకు కావాల్సింది రైట్ ఆన్సర్ కాబట్టి అలా ఆన్సర్ పంపించిన వాళ్ళ పేరు చదివేస్తున్నాను. దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప నుంచి, పెడన నుంచి అప్పలరాజు, ఇక చిలుకనారాయణ అన్సీ యమున జనకంపేట నుంచి, శ్రీనివాస్ సిరిసిల్ల నుంచి. వీళ్ళందరూ పంపించిన ఆన్సర్ అండ్ ద రైట్ ఆన్సర్ ఈస్ యాక్చువల్గా వీళ్ళు ముగ్గురు కూడా రచయితలుగా స్క్రీన్ ప్లే రాస్తూ కెరీర్ స్టార్ట్ చేశారు, ఆ తర్వాత డైరెక్టర్స్ అయ్యారు అండ్ సూపర్ సక్సెస్ అయ్యారు. వాళ్ళు ఎలాంటి సినిమాలు తీశారో మనందరికీ తెలుసు. సో అదనమాట వీళ్ళ మధ్య ఉన్న సిమిలారిటీస్. ఒక్కరైతే కరెక్ట్గా పంపించారంటే ఎలా అంటే, ముందు రచయితలు తర్వాత దర్శకులుగా కూడా మారారు అని, ఇది రైట్ ఆన్సర్. ఇలా పంపించిన వాళ్ళు చిలుక నారాయణ, అన్సూయ యమున జనకపేట నుంచి. మిగతా వాళ్ళంతా కూడా ముగ్గురు మాటల మాంత్రికులు బారాస్తారని, కొంతమంది హాస్యం ఫ్యామిలీ టైప్ చిత్రాలు ఎక్కువ తీస్తారని మరికొంతమంది పంపించారు. సో మనకైతే ఇది రైట్ ఆన్సర్ కాబట్టి రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. అండ్ ఇప్పుడు మీకోసం మిర్చి మూవీ నుంచి ఇక సూపర్ హిట్ సాంగ్ ఆన్ ద వే, ఎంజాయ్.

0: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9674904944 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి షో టైం టైం. మరి ఇందాక విన్నసాం కదా మిర్చి మూవీ నుంచి సాంగ్. నిజంగా ఇదేదో బాగుంది, ఈ పాట ఎంత బాగుంది అని అనిపిస్తుంది విన్న ప్రతిసారి. డిఎస్పి రాకింగ్ మ్యూజిక్ మ్యాజిక్ అది. మరి ఇక నెక్స్ట్ క్వశ్చన్కి రెడీనా మీరు? అడిగేస్తున్నాను. యాక్చువల్గా మనము సినిమా పరిశ్రమలో అంటే డైరెక్టర్స్ కానివ్వండి, హీరోలు కానివ్వండి, మ్యూజిక్ డైరెక్టర్స్ లేదంటే లిరిక్సిస్ట్ కానీ ఎవరైనా సరే, వాళ్ళు తీసే సినిమాలు బట్టి, వాళ్ళ టేస్ట్ బట్టి, లేదంటే వాళ్ళ టేకింగ్ బట్టి వాళ్ళకి కొన్ని మనం బిరుదులు ఇస్తూ ఉంటాం. ఉదాహరణకి దర్శకరత్న దాసరి గారని, కళతపస్ విశ్వనాథ్ గారని కదా, ఇలా ఎన్నో చెప్తాం. అలా ఒక డైరెక్టర్ని హాస్య బ్రహ్మ అని పిలుస్తాం. ఎవరు దర్శకుడు? హాస్య బ్రహ్మ అని ఏ దర్శకుడిని పిలుస్తాం? ఆలోచించక్కర్లేదు కూడా, జస్ట్ వాట్సాప్ చేయండి 0402324-0852. ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది ఆన్సర్. మరి ట్రై చేయండి. అండ్ ఇప్పుడైతే ఈ పాట వినండి శ్రీమంతుడు మూవీ నుంచి.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి షో టైం టైం. మరి శ్రీమంతుడు మూవీ నుంచి ఒక ఎనర్జెటిక్ సాంగ్ వినేసాం. అండ్ ఇప్పుడు మరి ఇందాక మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను, హాస్య బ్రహ్మాని ఏ దర్శకుడిని పిలుస్తారు అని. ఆల్మోస్ట్ అందరూ కూడా రైట్ ఆన్సరే పంపించారు. ఎందుకంటే తెలుసు కదా, ఆ దర్శకుడు ఎంత మంచి సినిమాలు తీశారో, అంతే ఎంత ఇష్టపడతామో ఆ దర్శకుడు సినిమాలని అర్థమవుతుంది. ఇందాక చెప్పాను, ఆలోచించక్కర్లేదు మీరు ఆన్సర్ చేసేస్తారు అని. సో చాలామంది ఆన్సర్ పంపించారు, వాళ్ళ పేర్లు చదివేస్తున్నాను. కృష్ణకుమారి ఖమ్మం నుంచి, దేవరకొండ నుంచి, గోపి పీర్రాజగూడ నుంచి, శ్రీనివాస్ మహమ్మద్ జైన్ ఇద్దరు ఉమ్మడి నుంచి, జగదీష్ యూసఫ్ గూడ నుంచి, నాకట్టిపల్లి నెమ్మని నుంచి వెంకటేశం హేమలత, అండ్ ఇక నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద. సో వీళ్ళందరూ పంపించారనమాట రైట్ ఆన్సర్. వీళ్ళందరూ పంపించిన ఆన్సర్ అండ్ ద రైట్ ఆన్సర్ ఈస్ జంధ్యాల గారు. ఎస్, హాస్య బ్రహ్మాన్ని పిలుస్తాం. ఎందుకంటే చాలా హెల్దీ కామెడీ ఉంటుంది జంధ్యాల గారి సినిమాల్లో, కుటుంబ కథా చిత్రాలు. అండ్ అట్ ద సేమ్ టైం ఒక మెసేజ్ కూడా కంపల్సరీ ఉంటుంది. ఆ మెసేజ్ని ఎంటర్టైన్మెంట్తో తీస్తే ఎలా ఉంటుంది అనేది ప్రూవ్ చేశారు జంధ్యాల గారు. అందుకే ఇప్పటికి కూడా మనకు కొంచెం ఏదన్నా మూడు బాలకపోయినా, అప్సెట్గా అనిపించినా, టీవీలో జంధ్యాల గారి సినిమా వస్తుంటే చూస్తామనుకోండి మొత్తం చేంజ్ అయిపోతాం. కడుపు హ్యాపీగా నవ్వుకుంటాం, కడుపు ఉబ్బ నవ్వుకుంటాం. అలా మంచి మంచి సినిమాలు తీశారు. అందుకే అలా మంచి సినిమాలు సృష్టించారు కాబట్టి హాస్య బ్రహ్మ అని పిలుస్తాం. ఎనివేస్, మరి రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. అండ్ ఇప్పుడు మీకోసం వస్తుంది కలేజా మూవీ నుంచి ఈ లవ్లీ మెలోడీ. ఎంజాయ్ దిస్.

సమయం 2 గంటలు కావస్తోంది. మీ అందరికీ తెలుసు కదా 2:15 న్యూస్ టైం అని. మనం మళ్ళీ కలుద్దాం 2 గంటల 15 నిమిషాలకు శక్తిశీలితో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం వివి క్లాక్లట్ 2:15 దాటింది. వెల్కమ్ టు శక్తిశీలి అండ్ నేను మీ ఆర్జీ లక్ష్మి. ఎంటర్ అయ్యాం మన ప్రోగ్రాంలోకి. ముందు ఒక చక్కటి పాట వినిపిస్తాను.

మీరు వింటున్నారు వివిధ భారతి శక్తిశీలి సమయం. సంకల్పం పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు అని నిరూపించింది జైనబ్ బిలాల్. ఎవరీమా, ఏం సాధించింది, ఎందుకు ఈరోజు మనం శక్తిశీలులో మాట్లాడుకుంటున్నాం, తెలుసుకోవాలంటే స్టే ట్యూన్ టు వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

శక్తిశీలి వింటున్నారు ఓన్లీ ఆన్ వివిధ భారతి. జైనా బిలాల్ ఇవాళ మన శక్తిశీలి. శ్రీనగర్కు చెందిన జైనా బిలాల్ ఓ 10th క్లాస్ స్టూడెంట్ అనమాట. 95% మార్కులతో పాస్ అయ్యి అందరినీ ఆశ్చర్యపడేలా చేసింది. ఈ పర్సంటేజ్ కొంచెం కష్టపడితే ఎవరైనా అచీవ్ చేయొచ్చు అని అనిపించవచ్చు మీకు, కానీ మీకు తెలుసా జైనాబ్కు చూపు లేదు. అయినా సరే మొత్తం 500 మార్కులకు 475 మార్కులు వచ్చాయంటే నిజంగా హ్యాట్సాప్ అనిపించట్లేదా? మరి మరిన్ని సంగతులు మాట్లాడుకుందాం జైనాబ్ ఇన్స్పైరింగ్ సక్సెస్ గురించి. స్టేట్ ఇన్ఫ్రెండ్స్,

మీరు వింటున్నారు శక్తిశీలి. జైనబ్ బిలాల్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. శ్రీనగర్లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లెర్నింగ్ రిసోర్స్ సెంటర్ స్టూడెంట్ జైనబ్ బిలాల్. యాక్చువల్గా చూపులేని వాళ్ళు ఎగ్జామ్ రాయడానికి ఎవరి హెల్ప్ అయినా తీసుకుంటారు, కానీ జైనబ్ మాత్రం ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ల్యాప్టాప్ను ఉపయోగించి పరీక్ష రాసే రికార్డ్ క్రియేట్ చేసింది. చూపు లేకపోయినా ఇలా ఇంతకుముందు ఎవరు ఎగ్జామ్ రాయలేదట, సో అలా రికార్డ్ క్రియేట్ చేసింది జైనబ్. మరి ఇంకా ఉన్న చెప్పాల్సిన విషయాలు జైనబ్ ఇన్స్పైరింగ్ సక్సెస్ గురించి. కీప్ లిజనింగ్ శక్తిశీలి, ఓన్లీ ఆన్ వివిధ భారతి.

వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం, శక్తిశీలి సమయం. శ్రీనగర్లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ స్టూడెంట్ జైనబ్ బిలాల్ గురించి మనం తెలుసుకుంటున్నాం. ఇందాక చెప్పుకున్నాం కదా మీకు, తన ఎగ్జామ్స్ ఎవరి హెల్ప్ లేకుండా ల్యాప్టాప్ను ఉపయోగించి రాసి రికార్డ్ క్రియేట్ చేసింది. అండ్ అట్ ద సేమ్ టైం జైనబ్ బిలాల్కి ఇష్టమైన సబ్జెక్ట్ కంప్యూటర్ సైన్స్. ఇందులో 100కు 100 మార్కులు వచ్చాయి తెలుసా. చదువులోనే కాదండో ఇతర రంగాల్లో కూడా తన ప్రతిభను చాటింది జైనబ్. మరి అవేంటో తెలుసుకుందాం ఈ పాట తర్వాత. సో కీప్ లిజనింగ్ శక్తిశీలి.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి శక్తిశైలి సమయం. శ్రీనగర్లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ స్టూడెంట్ జైనబ్ బిలాల్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇతర రంగాల్లో కూడా, అంటే చదువులోనే కాకుండా ఇతర రంగాల్లో కూడా తన ప్రతిభను చాటింది జైనబ్. తన 12వ ఏటనే రేడియో డిపిఎస్ కోసం రాజకీయ శైలి ప్రముఖులను సైతం ఇంటర్వ్యూ చేసింది. మరి తన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంత గొప్పది. జైనబ్ బిలాల్కు చిన్నప్పటి నుంచి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇష్టమట. కంప్యూటర్ అప్లికేషన్స్లో బ్యాచిలర్ డిగ్రీ చేయాలనుకుంటున్నట్టు కూడా చెప్తోంది. మరి ఇంకా ఉండే తన భవిష్యత్తు గురించిన కళలు అవేంటో చెప్తాను. జస్ట్ కీప్ లిజనింగ్ శక్తిశీలి ఓన్లీ ఆన్ వివిధ భారతి.

మీరు వింటున్నారు శక్తిశీలి. జైనబ్ బిలాల్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. శ్రీనగర్లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్కి చెందిన స్టూడెంట్ తను. మరి చిన్నప్పటి నుంచి తనకి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చాలా ఇష్టం. కంప్యూటర్ అప్లికేషన్స్లో బ్యాచిలర్ డిగ్రీ చేయాలనుకున్నట్టు కూడా చెప్తుంది తను. మరి తనకు ఉన్న అడ్డంకిని, లోపాన్ని అధిగమించి మరి కెరియర్లో ఉన్నత స్థానానికి ఎదగాలని ఎన్నో బంగారు కలలు కంటుంది. చూడండి, ఎవరైనా నేను సాధించగలిగినప్పుడు ఎవరైనా సాధించగలరు. పిల్లల తల్లిదండ్రులు తమ పిల్లలపై నమ్మకం ఉంచి అండగా నిలబడితే చాలు అంటుంది జైనబ్ బిలాల్. నిజంగా ఎంత ఇన్స్పైరింగ్ మాట కదా. తల్లిదండ్రులు సపోర్ట్ ఉంటే ఏదైనా సాధించగలరు. తమకున్న అడ్డంకుల్ని అధిగమించి మరి మరి ఇంకా ఉన్నాయి చెప్పాల్సిన విషయాలు జైనబ్ బిలాల్ గురించి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతిలో శక్తిశీలి.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి శక్తిశీలి సమయం. శ్రీనగర్ కు చెందిన ఢిల్లీ పబ్లిక్ స్కూల్ స్టూడెంట్ జైనా బిలాల్ ఇన్స్పిరేషన్ సక్సెస్ జర్నీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. యాక్చువల్గా తనకి ఇష్టమైన చదువులోనూ రాణిస్తుంది, అండ్ అట్ ద సేమ్ టైం తనకి ఇష్టమైన రంగంలోనూ తన ప్రతిభను చాటడానికి ప్రయత్నిస్తుంది, సక్సెస్ అవుతుంది కూడా. యాక్చువల్గా మనకి ఏదైనా ఒక చిన్న ప్రాబ్లం వస్తేనే అని మనం అనుకున్నా జరగకపోతేనే ఎంతో నిరాశకు గురవుతాం కదా. కానీ అన్నీ బాగున్న మనమే అలా అనుకుంటాం, కానీ తనకున్న లోపాన్ని కూడా అధిగమించి బంగారు భవిష్యత్తు గురించి కలలు కంటుంది, ఆ దిశగా ప్రయత్నం చేస్తుంది తల్లిదండ్రుల సపోర్ట్ తోటి జైనాబ్. మరి ఇంకా ఉన్నాయి తన గురించి చెప్పాల్సిన విషయాలు, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

శక్తిశీలి వింటున్నారు ఓన్లీ ఆన్ వివిధ భారతి. శ్రీనగర్లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చెందిన స్టూడెంట్ జైనబ్ బిలాల్ సక్సెస్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. తను సాధించిన విజయంలో సపోర్టుగా ఉన్న టీచర్స్కు, అడుగడుగున తోడుగా నిలిచిన తన తల్లిదండ్రులకు కృతజ్ఞతలు చెప్పడానికి మాటలు చాలవంటుంది జైనబ్. మరి తన బంగారు భవిష్యత్తుకు పునాది వేసుకుంటున్న జైనబ్ బిలాల్ ఈ తరం అమ్మాయిలకు ఇన్స్పిరేషన్. కాస్తంత సపోర్ట్ ఉండాలే కానీ ఏదైనా సాధించగలరు. మరి జస్ట్ బీ విత్ హర్. ఇలా మనం మాట్లాడుకుంటూ ఉంటే ఏమైందో తెలుసా, టైం కూడా అయిపోతుంది. అంటే 2:54 కావస్తుంది. లక్ష్మి సైన్అప్ చేసే టైం కూడా అయిపోయింది అనమాట. హ్యావ్ ఏ హ్యాపీ సండే ఫ్రెండ్స్, స్టే హెల్దీ, బీ హ్యాపీ ఆల్వేస్ అండ్ కీప్ లిజనింగ్ వివిత్ భారతి టూ. ఎందుకంటే ఇది తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం కాబట్టి. సో ఈ వినోదంలో శక్తిశీలి ప్రోగ్రామ్ని ఒక మంచి మెస్మరైజింగ్ మెలడీతో క్లోజ్ చేద్దాం. అండ్ విత్ దిస్ సాంగ్, లక్ష్మి సరింగ ఫర్ టుడే.

0: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
1: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
0: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను సంప్రదించండి.
2: ఆకాశవాణి ప్రకటించిన అంశం కొద్ది క్షణాల్లో.
3: ఆకాశవాణి నాటకం ఒక నటన. నాటకం వింటారు. రచన శ్రీమతి సూరంపూడి శ్రీదేవి. నిర్వహణ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. సహకారం శ్రీ జంగా అనిల్ కుమార్. ఇందలి పాత్రలు పాత్రధారులు: సురభి కుమారి వివి లక్ష్మి, ఆత్రేయ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి, నారదుడు శ్రీ భోగిరెడ్డి శ్రీనివాస్, శిశిర శ్రీమతి ఉప్పల జ్యోతి, గాయత్రమ్మ శ్రీమతి బాలకామేశ్వరి. వినండి నాటకం ఒక నటన. నాటకం.
4: హలో సురభి గారు.
5: ఓహో ఆత్రేయ గారు, ఇలా వచ్చారే. నేను వేసిన ద్రౌపది వస్త్రాపహరణం నాటకం చూసేందుకు వచ్చారా?
4: నిజం చెప్పాలంటే ఆ నాటకం చూసే

0: నమ్మకంతో మిమ్మల్ని చూసేందుకు వచ్చానండి.
1: నన్ను చూడమా? ఎందుకు?
0: తాజ్ మహల్ని ఎందుకు చూస్తారు? అందమైన అమ్మాయిని ఎందుకు చూస్తారు? అది ఇంతే.
1: ఆత్రేయ గారు, ఈ ప్రేమలు పెళ్లిళ్ళు మా ఇంట వంట లేవని మీకు నేను లోగడా చాలా సార్లు చెప్పాను. మీరు అనవసరంగా రెండేళ్లుగా నా వెంట జిడ్డులా పట్టుకున్నారు. నేను వేసే పద్య నాటకాలను బుద్ధిగా చూస్తారు. నేను గొంతెత్తి పద్యం పాడుతుంటే మీరు చప్పట్లు కొట్టి విజిల్స్ వేస్తారు. అందుకే మీరంటే నాకు చాలా ఇష్టం. దయచేసి ఆ ఇష్టాన్ని మీరు ప్రేమ పెళ్ళి అని తప్పుడు దోక పట్టించకండి.
0: అంటే నేను మీకు పెద్ద ఫ్యాన్ అండి. అందుకే
1: నాకు కూడా ఫ్యాన్స్ ఉన్నారా?
0: ఏమండి, హీరోయిన్లకే ఫ్యాన్స్ ఉంటారా? మీలాంటి నాటక నటీమణులకు నాలాంటి ఫ్యాన్స్ ఎందుకు ఉండరు చెప్పండి. మీ నటన, మీరు పద్యాలు పాడే విధానం, మీ నాట్యం నాకు బాగా నచ్చి మీకు వీరాభిమానిగా మారాను. త్వరలోనే ఆల్ ఇండియా మిస్ సురభి అభిమాన సంఘం స్థాపించబోతున్నాను. దానికి అధ్యక్షుణ్ణి నేనే.
1: నాతో అన్నారు కాబట్టి సరిపోయింది. మరొకరితో అనకండి, మిమ్మల్ని పిచ్చోడ్లా చూస్తారు.
0: ఎందుకు?
1: సినిమా, సెల్ఫోన్, ఇంటర్నెట్, సోషల్ మీడియా ధాటికి నాటక రంగం ఎప్పుడో కనుమరుగైపోయింది. పద్య నాటకం కొన ఊపిరితో వెంటిలేటర్ మీద కొట్టుమిట్టాడుతోంది. ఏదో నాలాంటి నలుగురు అమ్మాయిలు, మా నాన్న లాంటి 10 మంది కళాకారులు ఆ నాటక రంగాన్ని ఇంకా కాపాడుతున్నారు. అందులోనూ పద్య నాటకాలు దాదాపు కనుమరుగైపోయాయి. సురభి లాంటి గొప్ప సంస్థ, మా సంస్థ మాత్రమే పద్య నాటకం ప్రాణం పోకుండా కాపాడుతోంది. మేము ఉచితంగా నాటకం వేస్తాము అని చెప్పినా, చూసేందుకు రండి అని బతిమాలినా జనమైతే రావట్లేదు. ఆడిటోరియంలో పట్టుమని 10 మంది ప్రేక్షకులు కూర్చొని దుస్థితి చూశారుగా. ఈరోజు నేను రవీంద్ర భారతిలో వేసిన ద్రౌపది వస్త్రాపహరణం నాటకం చూసేందుకు 6 ప్రేక్షకులు మాత్రమే వచ్చారు. అందులో 2 మైక్ సెట్టింగ్ కుర్రాళ్ళే, 2 టీలు అమ్ముకునే బాయ్లు, ఇంకా ఆ మిగిలిన 1 మీరే. ఇలాంటి గడ్డు పరిస్థితిలో నాకు ఆల్ ఇండియా స్థాయిలో 1000 ఫ్యాన్స్ ఉన్నారని చెబితే ఎవరు నమ్ముతారు? అందులోనూ నాకు ఆల్ ఇండియా మిస్ సురభి అభిమాన సంఘం స్థాపించారంటే నన్ను ఎగతాళి చేస్తారు. దానికి మీరు అధ్యక్షులుగా మారితే మిమ్మల్ని నా బాయ్ ఫ్రెండ్ అని అపార్థం చేసుకుంటారు. నన్ను మసక కొట్టడానికి ఇలాంటి ఎత్తులు ఏకండి.
0: చల్లకొచ్చి ముంత దాచకూడదు, షాపింగ్ కొచ్చి క్రెడిట్ కార్డు దాచకూడదు. కాబట్టి నిజం చెప్తున్నాను, నేను మిమ్మల్ని ప్రేమించాను, ఒప్పుకుంటే మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను.
1: ఆత్రేయ గారు, మీరు ఎంఎస్ చేశారు, సాఫ్ట్వేర్ రంగంలో మంచి ఉద్యోగం చేస్తున్నారు. మీరు చాలా పద్ధతిగా ఉంటారు. మీరంటే నాకు ఒక ప్రేక్షకుడిగా చాలా ఇష్టం. కానీ నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోలేను, క్షమించండి.
0: ఏ?
1: నేను పక్క సనాతన సాంప్రదాయ కుటుంబంలో పుట్టినదాన్ని. మా 7 తరాలుగా నాటక రంగం మీద బతికిన వాళ్ళమే. మా తాతలు నాటకాలు వేసి కోట్లాది ఆస్తులు గడించారు. కానీ నా తరం వచ్చేసరికి ఆ నాటక రంగం అడుగంటిపోయింది. ఇప్పుడు ఆ నాటక రంగాన్ని 4 కాలాలు బ్రతికించే పనిలో పడ్డాను. మీరు దీనికి పక్కా వ్యతిరేకం. మీ చదువు వేరు, మీ ఉద్యోగము వేరు, అసలు మీ ఆలోచన ధోరణే వేరు. ఒకవేళ నన్ను పెళ్లి చేసుకుంటే నాటకాలు వేయరాదని శాసిస్తారని కూడా నాకు తెలుసు.
0: నేను అలా శాసించను సురభి గారు. మన పెళ్ళైన తర్వాత కూడా మీరు ఇలాగే నాటకాలు వేసుకోవచ్చు.
1: ఇప్పుడు ఇలాగే అంటారు, పెళ్ళైన తర్వాత ఈ నక్క వినయం ఉండదు, అసలు బుద్ధి చూపిస్తారు మీ మగవాళ్ళంతా.
0: నన్ను ఎందుకు అలా అపార్థం చేసుకున్నారు?
1: ఎందుకంటే మా అక్క కూచిపూడి నాట్య కళాకారిణి. ఆమెతో పాటు కూచిపూడి నాట్యం చేసేవాణ్ణే ప్రేమించి పెళ్లి చేసుకుంది. తీరా పెళ్ళయ్యాక మనకెందుకు ఈ కంచిగరుడ సేవ అని మా బావ నాట్యం మానుకున్నాడు. మా అక్కను కూడా మానుకోమని శాసించేశాడు. ఇక ఆమె కొంచెం మొండిగటం కదా, భర్తను వదులుకుంటాను కానీ నాట్యం వదులుకోనని తిరగబడింది. తర్వాత అతను రాక్షసుల్లా మారిపోయాడు, ఆమె కుడికాలు విరిచేశాడు. ఇప్పుడు ఆమె కుంటిదానిలా మారి ఇంటికే పరిమితమైపోయింది. సాటి కళాకారుడే అక్కను మోసం చేశాడు అంటే ఇక మీలాంటి ప్రేక్షకుడు నా కళను జీవితాంతం ఆదరిస్తారన్న నమ్మకం నాకు అస్సలు లేదు.
0: మీరు నన్ను నమ్మకపోతే ఎలాగండి? జీవితాంతం మీరు నాటకాలు వేసుకోవచ్చని నాన్ జుడిషియల్ స్టాంప్ పేపర్ మీద రాసిస్తాను. ఓకేనా? కావాలంటే లాయర్తో నోటరీ చేయిస్తాను. పైగా ఈరోజు 27వ తారీఖు వరల్డ్ థియేటర్ డే సందర్భంగా రాసిన హామీలా ఉంటుంది.
1: సరే, కాసేపటి వరకు మిమ్మల్ని నమ్ముతాను. కానీ సనాతన ధర్మంతో కరుడుగట్టిన మా నాన్న మిమ్మల్ని నమ్మనే నమ్ముడు. నాటకాలు వేస్తున్న కన్నయ్య

0: అని మా దగ్గర బంధువుతో నాకు పెళ్లి చేయాలని నిర్ణయించారు. కాబట్టి ఏ కోణంలో చూసినా మన పెళ్లి జరగదు. కాబట్టి లేనిపోని ఆశలు కల్పించుకొని దేవదాసులా మారకండి, వెళ్ళండి. మరోసారి నా దారిలోకి అడ్డురాకండి. అసలు నా నాటకాలే చూడకండి. నాకున్న ఒక్క ప్రేక్షకుడు కూడా దూరమైపోయాడని అనుకుంటాను.
1: నా ప్రేమను టిష్యూ పేపర్లా ఎంత చులకనగా తీసిపారేశారు సురభి గారు. ప్రేమంటే ఏమిటి? ఇంగ్లీష్లో లవ్, లవ్ అంటే ఏమిటి? హిందీలో మెహబత్, మెహబత్ అంటే ఏమిటి? తమిళ్లో కాదల్.
0: కాదల్ అంటే పంజాబ్లో పయ్యారా? మీరు ఏ భాషలో చెప్పినా ఎన్ని రకాలుగా చెప్పాలని చూసినా మా నాన్నగారు మాత్రం మన ప్రేమ పెళ్ళికి ఒప్పుకోనే ఒప్పుకోరు. కాబట్టి ఇలాంటి చిల్లర వేషాలు వేయకుండా వెళ్ళిపోండి.
1: అంత త్వరగా వెళ్ళిపోతే నా పేరు ఆత్రేయ ఎలా అవుతుంది? నాటి సినిమా కవిలా నేను కూడా మనసు కవని, ఆయనలాగే మనసు మీద అనేక పాటలు రాసిన వాడిని.
0: అయితే
1: ఈ ఆత్రేయ ఓటమిని ఒప్పుకోడు. మీ నాన్నతో మన పెళ్లికి ఒప్పిస్తాను.
0: సూర్యుడిని పడమరలో పుట్టించొచ్చు, చంద్రమండలాన్ని వెనక్కి నెట్టొచ్చు, సప్త సముద్రాలని ఒంటి చేత్తో ఈదావచ్చు. అయితే సనాతన సాంప్రదాయంతో కరుడుగట్టిన మా నాన్నగారిని మాత్రం మన పెళ్లికి ఒప్పించనే లేరు, ఆయన ఒప్పుకోరు.
1: ఒకవేళ ఆయనను నేను ఒప్పిస్తే?
0: మిమ్మల్ని తప్పక పెళ్లి చేసుకుంటాను, కానీ అది జరగని పని కదా.
1: మీరు ఆ మాట మీదే నిల్చోండి, నేను నా చెప్పుల మీదే నిల్చుంటాను. ఓ సెల్ఫీ ఫోటో దిగుదాం.
2: పలుతిరంగుల రంగు పద్మరాగల వీణే చకచక ప్రభల సాక్షాత్కరింప, సొంపుతో రవచెక్కడంపు ముంగర ఛాయ పవడంపు మోవిపై వరిడవిల్ల, విరిసి యోసరిలి కిక్కిరిసిన చనుదోయి బిగువున నిరరైక పిక్కటిల్ల, నొసపరి ఎయ్యారి ముసుగులో నెరవేణి కుమరాలి మూపున గునిసియాడ.
1: ఆహా, నారదుల వారు ఏమిటా కమ్మని పద్యపఠనం?
2: ఎవరు బాబు తమరు? నా ఇంట్లోకి జరబడి నా పద్యం వింటున్నారు?
1: నా పేరు ఆత్రేయ, నేను కూడా మీలా గొప్ప గాయకుడిని నారదుల వారు. మీరు వేసే పౌరాణిక నాటకాలు నేను చాలా చూశాను. అందులో శ్రీకృష్ణ తులాభారం, శాకుంతలం, విషాద శారంగ ధర, బొబ్బిలి యుద్ధం, పాదుకా పట్టాభిషేకం, పాండవోద్యోగం, సత్య హరిశ్చంద్ర నాటకాల్లోని పద్యాలు అమోఘం. ఆ పద్యపఠనం అంటే నాకు ప్రాణం.
2: చాలా సంతోషం బాబు. మీలాంటి యువతకు పద్య నాటకాలు చూడాలనే ఆలోచన రావడమే చాలా గొప్ప విషయం. రాజ్యాలు కూలిపోగా శిథిలమైన శిలాపలకాలను చూసి మురిసిపోయినట్టుంది మాలాంటి పద్య నాటక కళాకారుల దుస్థితి. శ్మశానంలో కూర్చొని సమాధులకు రంగులు వేసినట్టుంది. నాటి మా వైభవం అంతరించిపోయింది. నాటి బహుమతుల్ని, గండపిండేరాలను దుమ్ము దులుపుకుంటూ ఏడుస్తూ కూర్చున్నాం.
1: నిరాశ పడకండి నారదుల వారు, నాలాంటి గొప్ప పద్య నాటక కళాకారుల దగ్గర శిష్యరికం చేసి మీ పద్యానికి పదును పెట్టుకోండి. తప్పక మీ పద్య నాటకాలకు మంచి రోజులు వస్తాయి.
2: నాకు తెలిసి ఆచార్య ఆత్రేయ గారు నాటకాలు రాశారు, కానీ నీ పేరెక్కడ వినలేదే.
1: మాది ఆత్రేయపురం, అందుకే మా ఇంటికి ఆత్రేయపురం అనే పేరు వచ్చింది. ఇక నా పేరు అమరేశ్వర్. నా పూర్తి పేరు ఆత్రేయపురం అమరేశ్వర్. అమరేశ్వర్ అని పిలిస్తే కమర్షియల్గా ఉండదు, అందుకే ఆత్రేయ అని షార్ట్కట్లో పెట్టుకున్నాను. సినిమా రచయిత ఆత్రేయ గారి పేరు కాబట్టి నన్ను గౌరవించి మాట్లాడతారు. ఒక్కసారి నా పేరు చెబితే ఎప్పటికీ మర్చిపోలేరు.
2: ఆత్రేయ అని నువ్వు పేరు పెట్టుకున్నంత మాత్రాన ఎవరు నిన్ను గౌరవించరు. మా ఇంటి పాలేరి పేరు ఏడుకొండలు, అయితే వాణ్ణి రారా పోరానే అంటాం. దేవుడు పేరు పెట్టుకున్నాడని దండం పెట్టి గౌరవించాం కదా. పేరును బట్టి మనిషికి గౌరవం పెరగదు, మనం చేసే మంచి పనిని బట్టి పేరు వస్తుంది.
1: అలాగా నేను మరోలా అనుకున్నాను.
2: ఎలా?
1: ఈ సొల్లు మనకెందుకు లేండి? నేను పద్య నాటకాలు వేసి మంచి పేరు సంపాదించాను. అంతరించిపోతున్న పద్య నాటకాన్ని ఉద్ధరించడానికి మీలాంటి చిన్న చితక కళాకారులకు ఉచితంగా శిక్షణ ఇస్తున్నాను. కావున తమరు కూడా నాకు శిష్యులుగా మారండి. ముందు నా కాళ్ళు పట్టుకోండి, మొక్కండి.
2: నాకు తెలిసి గత 50 ఏళ్ళుగా పద్య నాటకాలు వేస్తున్న వాళ్ళు గుప్పిడి మందే ఉన్నారు. అందులో మీ పేరు ఎక్కడ వినలేదే. పైగా 25 ఏళ్ల కుర్రాళ్ళే ఉన్నారు. మీ పద్య నాటకాన్ని నేనెప్పుడు చూడలేదు.
1: అది మీ దురదృష్టం. నా పద్య నాటకాన్ని చూసేందుకు 1000 జన్మల పుణ్యం చేసుకొని ఉండాలి నారదుడు గారు. ఇప్పటికే మీరు నా గురించి తెలుసుకోవడంలో చాలా ఆలస్యం చేశారు. ఇకనైనా నాతో శిష్యరికం చేయండి, నన్ను గురువుగా కొలవండి, బాగుపడతారు.
2: ఏంటి, మిమ్మల్ని గురువుగా కొలవాలా? వయసులో చిన్నవారైనా ప్రతిభలో పెద్దవారైతే తప్పక శిష్యరి

0: చేస్తాను. ఏది మచ్చుకి ఒక పద్యం ఆలకించండి.
1: అది అంటే ఇప్పుడు నాకు మూడు లేదు.
0: మూడు రావడానికి అది చింతామణి పద్యం కాదుగా. నిజమైన కళాకారుడు ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ పద్యం అందుకుంటాడు. అర్ధరాత్రి నిద్ర లేపిన పద్యం ఆలపిస్తాడు. కావున తమరి ప్రతిభను చూపండి.
1: తప్పదా, అయితే విని తరించండి.
0: అలాగే.
1: చెలియో చల్లకో, చెలియో చల్లకో, చెలియో చల్లకు, చెలియో చల్లకు.
0: ఆపరా పడుద్ది, అది రాగమంటారా? అసలు అది పద్యమంటారా? సన్నాసి. అందులో రాగం శృతిలయ ఎక్కడున్నాయరా అర్భ కూడా? ఏంటి, నేను నీ కాళ్ళు మొక్కాలా? పైగా నీ దగ్గర శిష్యేకం చేయాలా? అయ్యా తప్ప.
1: అంటే నాకు పాటలు పాడటం వచ్చు, కానీ పద్యం మాత్రం పాడటం రాదు.
0: అలా నిజాయితీగా చెప్పు. పద్యం రాకపోవడం తప్పు కాదు, కానీ నేను గొప్ప గాయకుణ్ణి, నా దగ్గర శిష్యరేకం చేసి బాగుపడమని నన్ను అనడమే తప్పురా అధిక ప్రసంగి. పైగా నీ పాపిష్టి కాళ్ళు మొక్కమంటావా? నీచుడా.
1: సారీ గురువుగారు, నేను మీ దగ్గర పద్యం పాడటం నేర్చుకుంటాను.
0: ఈ ముక్క ముందుగా చెప్పాల్సింది. అయినా నోరు తెరిస్తే పచ్చి అబద్ధాలు కూసే నీలాంటి అర్భకుడికి నేను పద్యం నేర్పను. బయటకు వెళ్ళరా సన్నాసి ముందు.
1: అంత మాటనకండి గురువుగారు, నేను మీ దగ్గర శిష్యరికం చేస్తాను. నన్ను కరుణించి కటాక్షించండి పాహిమాం, మీ కాళ్ళు పట్టుకుంటాను.
0: నా కాళ్ళ మీద పడ్డావు కాబట్టి ఈసారికి నీ అధిక ప్రసంగాన్ని క్షమిస్తున్నాను. మరోసారి ఇలాంటి కారు కోతలు కూస్తే నాలుగు కోసి జేబులో పెడతాను ఈ యాదవాన్ని.
1: అలాగే మాస్టారు.
0: మాస్టారు అనే ఆంగ్ల పదాన్ని వాడతావింట్రా అక్కుపక్షి, నీకు తెలుగు రాదా?
1: వస్తుంది గురువుగారు, ఏదో అలా అలవాటులో పొరపాటుగా వాగాను, సారీ.
0: అదిగో మళ్ళీ మళ్ళీ ఆంగ్ల పదం వాడు. మనం తెలుగు వాళ్ళం, నాతో అచ్చమైన తెలుగులోనే మాట్లాడాలి. ఒక్క ఆంగ్ల పదం వాడినా ఈ బెత్తంతో నీ పిర్రల మీద వాయిస్తాను.
1: ఓకే గురువుగారు. అబ్బా, బెత్తంతో ఎందుకు కొట్టారు గురువుగారు?
0: ఓకే అనే ఆంగ్ల పదం వాగినందుకు.
1: ఐఎమ్ సారీ. అమ్మా క్షమించండి గురువు గారు, ఇక నుంచి అచ్చమైన తెలుగు తేటలోనే వాగుతాను, ప్రామిస్. అమ్మో అయ్యా గురువు గారు క్షమించండి, మరోసారి ప్రామిస్ అనే పదం వాడను.
0: ఏం చేసావు?
1: బెల్ మోగ్గానే సెల్ ఫోన్ కట్ చేశాను. అమ్మో క్షమించండి, నా సెల్ ఫోన్ గంటను కత్తిరించాను.
0: సెల్ ఫోన్ తెలుగులో ఏమంటారు?
1: ఏమంటారు? సెల్ ఫోన్ అంటారు. దాన్ని ఇప్పటి వరకు తెలుగు పదాన్ని ఎవ్వరూ కనిపెట్టలేదు, మన తెలుగు నికంటువులో కూడా లేదు. అమ్మా మీరిలా మాటిమాటికి బెత్తంతో కొట్టకండి గురువు గారు, సెల్ ఫోన్ని ఏమంటారో తమరే సెలవివ్వండి.
0: అలా రాదారికి. సెల్ ఫోన్ని అచ్చమైన తెలుగులో సంచారక శబ్దగ్రాహక యంత్రం అందురు.
1: ఏమిటి సెల్ ఫోన్ని తెలుగులో సంచారక శబ్దగ్రాహక యంత్రం అందురా?
0: అవును, అది శబ్దాన్ని గ్రహిస్తుంది, కావున దాన్ని శబ్దగ్రాహక యంత్రం అంటారు. అంటే నీ దిక్కుమాలిన భాషలో ల్యాండ్ ఫోన్. సెల్ ఫోన్ జేబులో పెట్టుకుని సంచరిస్తాం, కావున దానిని సంచారక శబ్దగ్రాహక యంత్రం అందురు.
1: బాగుంది, ఇక నుంచి సెల్ ఫోన్ని సంచారక శబ్దగ్రాహక యంత్రం అనే పిలుస్తాను. మరి నా సంచారక శబ్దగ్రాహక యంత్రాన్ని మడిచి జేబులో పెట్టుకోనా?
0: అక్కర్లేదు, మాట్లాడు.
1: ఇక్కడ ఆత్రేయ, అక్కడెవరు? ఓ నరేష, గుడ్ సార్. అమ్మా క్షమించండి, ఇక నుంచి స్నేహితులతో కూడా అచ్చమైన తెలుగులోనే మాట్లాడతాను. హలో చెప్పరా నరేష్, నేను ఉదయాన్నే దోమ సెకట యంత్రం ఎక్కి కోటీకి వచ్చాను. ఏంటి దోమ సెకట యంత్రం అంటే తెలియదా సన్నాసి? అంటే దానిని తెలుగులో బైక్ అంటారులే. అమ్మో అబ్బాబ్బాబ్బాబ్బా, మాటిమాటికి ఈ దెబ్బలు గురువు గారు బైక్ అనే పదాన్ని వాడినందుకు క్షమించండి. నేనిక్కడ మా గురువు గారితో మాట్లాడుతున్నాను నరేష్, అర్థం చేసుకో. ఒక్క ఆంగ్ల పదం వాడినా బెత్తంతో నా పిర్రలు వాయిస్తున్నాడు. ఆంగ్ల పదం వాడకుండా నేను వాగలేను. అమ్మా ఈ దెబ్బలు తినలేను, నేను తరువాత కాల్ చేస్తాను. అమ్మో అదే, నేను తర్వాత నీకు వర్తమానం పంపుతాను.
0: శభాష్, ఇలా మనం తెలుగులో మాట్లాడితే మనల్ని చూసి నలుగురు తెలుగులో మాట్లాడతారు, అర్థమైందా?
2: నాన్నగారు ఎవరితో మాట్లాడుతున్నారు?
0: ఈ బడుద్దాయి పేరు ఆత్రేయ అనట, నక్కలకే గుంటలు తవ్వే గుంట నక్కలా ఉన్నాడు.
1: నమస్తే మేడం, మీ పేరేమిటి?
0: నా కూతురు పేరు సురభి. సురభి వాళ్ళు వేసే పద్యం నాటకాలంటే నాకు ప్రాణం, అందుకే నా కూతురికి సురభి అనే పేరు పెట్టుకున్నాను.
1: గ్లాడ్ టు మీట్ యు సురభి గారు. అబ్బా క్షమించండి.

0: మిమ్మల్ని కలిసినందుకు నాకు బహుమిక్కిలి సంతోషంగా ఉన్నది. మనసు ఆనందంతో పులకరించినది.
1: మిమ్మల్ని కలిసినందులకు మేము కూడా మిక్కిలి సంతోషించుచుంటిమి.
2: చూడు, ఇక నుంచి నీకు పద్యం ఎలా పాడాలో మా అమ్మాయి నేర్పుతుంది. ఆమెక నీకు గురువుగారు, అర్థమైందా?
0: అలాగే గురువుగారు.
2: అలాగే అంటూ సిగ్గుపడతాం ఏంట్రా అర్భకుడ? గురువుగారి పాదాలు మొక్కి ఆశీర్వాదం తీసుకోవడం తెలీదా?
0: అలాగే దీవించండి.
2: నా పాదాలు మొక్కడం కాదురా శుంఠ, అమ్మాయి అమ్మాయి పాదాలు మొక్కు.
0: అంటే నా లవ్వర కాళ్ళు నేను మొక్కను గాక మొక్కను. అమ్మా అబ్బాబ్బాబ్బా, అంటే మగాడు ఆడవాళ్ళ కాళ్ళు మొక్కటం బాగోదని.
2: ఆమె నీకు గురువుగారు, వెళ్ళు ముందు పాదాలు మొక్కు.
0: గురువుగారు, నేను ఆడవాళ్ళ కాళ్ళు మొక్కనండి. ఇప్పటి వరకు మా అమ్మ కాళ్ళు కూడా మొక్కలేదు.
1: అయితే బయటికి నడు.
0: అంత పెద్ద శిక్ష ఎందుకులేండి? మీ కాళ్ళు మొక్కి తగలెడతాను, దీవించి చావండి.
1: అది అలా నా కాళ్ళు మొక్కావు కాబట్టి సరిపోయింది, లేదా తోలు ఒలిచేదాన్ని.
2: ఏమ్మా, వీడు అధిక ప్రసంగి, వీడితో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక నుంచి ఈ గాడిదకు పద్యం ఎలా పాడాలో నేర్పించు. వస్తాను, నేను పాండవోద్యోగం నాటకానికి వెళుతున్నానమ్మా.
1: అలాగే నాన్నగారు, మీరు బయలుదేరండి, ఇతని విషయం నేను చూసుకుంటాను. మరోసారి మన ఇంటికి రాకుండా చేస్తాను.
2: ఆ పని చేయమ్మా.
1: అసలు నీకు బుద్ధుందా ఆత్రేయ, సరాసరి మా ఇంటికే దాపురించావేంటి?
0: నిన్ను ప్రేమించిన పాపానికి తప్పదుగా సురభి గారు మీ నాన్న దగ్గర మంచి మార్కులు కొట్టేసి నిన్ను పెళ్లి చేసుకోవాలని ఈ రూట్లో వచ్చాను.
1: ఏడ్చినట్లుంది, చూసావుగా మా నాన్న ఎంత స్ట్రిక్టో, తోలు ఒలిచేస్తాడు.
0: తోలు పోయినా కండ మిగులుతుందిగా. మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి అది చాలు. తంతే బూరెల గుట్లో పడ్డట్లుంది. ఆయనను పద్యం నేర్పమన్నాను, ఆయన మీకు అప్పగించాడు. నేను కోరుకుంది కూడా ఇదే. కావున ఈ వంకతో రోజు మనం రొమాన్స్ చేసుకోవచ్చు.
1: అలాంటి ఆశలేం పెట్టుకోకండి. మీరు నిజంగానే పద్యం నేర్చుకోకపోతే మా నాన్నకు మన మీద అనుమానం వస్తుంది.
0: సరే, పద్యం నేర్పు పంతులమ్మా.
1: రేపు ఉదయం 5 గంటలకు మా ఇంటికి రండి, అప్పుడు నేర్పిస్తాను.
0: ఉదయం 5 గంటలకు సూర్యుడే నిద్ర లేవడు. ఇక నేనేం లేస్తాను, ఉదయం 10 గంటలకు సూర్యుడు ఉదయించగానే వస్తాను.
1: సూర్యుడు ఉదయం 10 గంటలకు ఉదయిస్తాడా?
0: అవును, మన భారత కాలమాన ప్రకారం అమెజాన్ అడవుల్లో సూర్యుడు 10 గంటలకు ఉదయిస్తాడు.
1: అయితే అమెజాన్ అడవుల్లోకి వెళ్ళి అడవి తెగల వాళ్ళ దగ్గర పద్యం నేర్చుకోండి. మరి
0: మరీ అంత ఉదయం లేవటం నా వల్ల కాదు, 9:30కు వస్తాను.
1: ఆత్రేయ గారు, ఎక్కువగా మాట్లాడితే మూసినది మురికిలో నిలుచోబెట్టి మరీ సంగీతం నేర్పిస్తాను.
0: వద్దులేండి, ముక్కు మూసుకొని సంగీతం నేర్చుకోవాలంటే వచ్చేది పద్యం కాదు, పోయేది ప్రాణం. రేపు 5 గంటలకు వస్తాను, మరి నాకు వేడి వేడి బ్రేక్ఫాస్ట్ పెడతారా? అమ్మా, నన్ను రాయితో కొట్టింది ఎవరు?
1: ఇంకెవరు, మా నాన్నగారు కొట్టారు. ఆయన ఎక్కడున్నా ఆయన చెవులు ఇక్కడే వదిలేళ్తారు. మీరు ఒక్క ఆంగ్ల పదం వాడినా సరే రాళ్లతో కొడతారు.
0: సర్లేండి, రేపు వేడి వేడి ఇడ్లీ అనే అల్పాహారమును పెట్టండి.
1: తప్పక అల్పాహారం పెడతాను. వచ్చేటప్పుడు 2 ప్లేట్ల ఇడ్లీని మన కోసం పార్సిల్ తీసుకొని రండి. మరి
0: ఓ, అది కూడా నాకే పులిమారా? సర్లే.
1: వచ్చారా ఆత్రేయ గారు?
0: వచ్చాను సురభి గారు, ఇక పద్యం మొదలు పెడదామా? అమ్మా, అదేమిటి, నేనింకా పద్యం తప్పుగా పాడందే ముందుగానే బెత్తంతో కొడుతున్నారు.
1: నేను కొట్టింది దానికి కాదు. ఉదయం 5 గంటలకు రమ్మంటే మీరు 10 నిమిషాలు ఆలస్యంగా వచ్చారు. మీరు సంగీతం నేర్చుకోవడానికంటే ముందు క్రమశిక్షణ నేర్చుకోవాలి.
0: ఓ సారీ. అమ్మా, మళ్ళీ కొట్టారేంటండి?
1: ఆంగ్ల పదాలు మా నాన్నగారి ముందే కాదు, నా ముందు కూడా వాడొద్దు.
0: అంటే మనం పెళ్లి చేసుకున్నా కూడా నేను ఆంగ్ల పదాలు వాడితే ఇలాగే బెత్తంతో కొడతారా?
1: అవును, కానీ అప్పుడు బెత్తం వాడను, అప్పుడు అలా కర్ర వాడతాను. అందుకే ఈ దొంగ నాటకాలు మూసుకొని బుద్ధిగా మరో అమ్మాయిని చూసుకో. మన పెళ్లి జరగడానికి చాలా అడ్డంకులున్నాయి. ఆదిలోనే హంసపాదుల మీరు రాగానే పద్యం నేర్చుకుంటానని మా నాన్నతో గొప్పలు చెప్పారు. ఈ జన్మకి మీకు సంగీతమూ రాదు, నన్ను పెళ్లి చేసుకోలేరు.
0: నన్ను మరీ అంత తక్కువ అంచనా వేయకండి, నేను మంచి మంచి వాళ్ళను మార్చిన దేశముదుర్ని. ఇక మీరెంత, మీకు మీ నాన్నగారికి గురువుగా మారగలను. జాగ్రత్త, ఇక పద్యం మొదలు పెట్టండి. అమ్మా, ఇప్పుడేం ఆంగ్ల పదం వాడానని బెత్తంతో కొట్టారండి?
1: నేను గురువుని, నా కాళ్ళు మొక్కాకే పద్యం మొదలు పెట్టాలని తెలియదు.

0: దా.
1: గురువు కాళ్ళు మొక్కటం తప్పు కాదు, కానీ నేను మీకు కాబోయే భర్తనండి. మీ కాళ్ళు మొక్కటం బాగోదు.
0: మీ కర్మ కాలి, మీ జీవితం సగం సంకనాగిపోయినా నన్ను మీరు పెళ్లి చేసుకోలేరు. ఒకవేళ విధి వక్రించి మన పెళ్లి జరిగినా మీరు నా కాళ్ళు మొక్కాల్సిందే, గురు దక్షిణ ఇవ్వాల్సిందే.
1: సరే, వసుదేవుడంతటి వాడే గాడిద కాళ్ళు పట్టుకున్నాడు, ఇక నేనెంత?
0: అంటే నేను గాడిదనా?
1: మీరు గాడిద కాదు, నేను వసుదేవుడంతటి వాడినని అర్థం.
0: ఈ ఎదవ తెలివితేటలేవో పద్యం నేర్చుకోవడంలో చూపండి. నా కాళ్ళు మొక్కింది చాలు, కాని ఇక పద్యం మొదలు పెడదామా?
1: ఈ డొక్కు హార్మోనియం ఎందుకండి?
0: డాక్టర్ చేతిలో స్టెథోస్కోప్ ఎంత అవసరమో, పోలీస్ చేతిలో లాటరీ ఎంత అవసరమో, పద్యం పాడేవాడి చేతిలో కూడా హార్మోనియం అంతే అవసరం. ఇక మధ్యలో కల్పించుకొని నా పద్యాన్ని ఆపకండి. ధరణి గర్భం ధూరుగాక పాడండి.
1: ధరణి గర్భం దూరుగా.
0: తప్పు తప్పు, నాలా అనండి. ముందు రాగం అందుకోవాలి, ఆ తర్వాత శృతి అందుకోగలగాలి.
1: ఈ శృతి ఎవరండి? కమలహాసన్ కూతురు శృతి హాసన లేక మీ పక్కింటి అమ్మాయ?
0: శృతి అంటే అమ్మాయి కాదు, మీ దిక్కుమాలిన ఆంగ్ల భాషలో రిథం అని అర్థం.
1: ఓహో, అలాగా. మీలాంటి సంగీత పిపాసులు రాగం శృతిని పట్టుకోవాలని అంటారు. మరి శృతిని ఎందుకు పట్టుకుంటారోనని బుర్రలు బద్దలు కొట్టుకునేవాణ్ణి.
0: సరే, ముందు ఆ వాగుడాపి పద్యం అందుకోండి. ధరణి గర్భం ధూరుగాక.
1: ధరణి గర్భం ధూరుగాక. ఏంటండి ఇది? 7 తరాలుగా నిప్పుల మీద నడిచిన వంశంలో పుట్టారు. మీరు పెళ్లి చేసుకోకుండానే వాంతులు చేసుకున్నారు. ఎప్పుడు మీరు కాలు జారారు?
0: నేను కాలు జారడం ఏంటి? నీ చండాలమైన గాత్రం వినగానే నా కడుపులో పేగులు కదిలాయి, అందుకే వాంతులు చేసుకున్నాను రా మగడా.
1: చూసారా, నా పద్యం మిమ్మల్ని ఎలా కదిలించిందో.
0: ఇది కదిలించడం కాదు, పద్యం మీదే విరక్తి పుట్టించావురా తండ్రి.
1: నాకు సంగీతం రాదని మీ దగ్గర నేర్చుకోవడానికి వచ్చాను. విద్యార్థి ఏ తప్పు చేసినా పంతులమ్మనే సవరించాలి.
0: మీకు పద్యం రావడానికి ముందు ఓనమాలు నేర్చుకున్నట్లు సంగీతం నేర్పిస్తానుగా.
1: అలాగే.
0: ఆరోహణలో

0: నీ సా
1: అదేమిటి?
2: నా గంధర్వ గానం విని సురభి మూర్చపోయింది. అవునులే, నా సంగీతం వలన ఓ వ్యక్తికి మూర్ఛ రోగం వచ్చింది అంటే మంచి శుభసూచకమే.
3: ఏం ఆచార్యాత్రేయ, ఎట్లున్నావు?
2: నా పేరు ఆచార్య ఆత్రేయ కాదు శిశిర, నన్ను ఆచార్య ఆత్రేయ అని పిలిచి సినిమా కవి ఆత్రేయ గారిని కించపరచకు. అసలే ఆయన మనసు కవి, ఆయన ఆత్మ కంటే మనసు ఎక్కువగా శోభిస్తుంది.
3: నాకెరికిని కానీ నీ పేరు ఆత్రేయ, దానికి ముందు ఆచార్య అనే పేరు అతికించిన గది సరే, కానీ ఇయ్యాల రేపు మన ఆఫీస్కి లేటుగా వస్తున్నావేంది?
2: చెప్పానుగా శిశిర, సురభి అనే ప్రేయసి దగ్గర పద్యాలు నేర్చుకుంటున్నాను. ఆమె గొప్ప గాయని, 5 ఏళ్లుగా పాడుతోంది.
3: అంత పెద్ద పాటనాది?
2: అది పెద్ద పాటనా అని కాదు, ఆమె గత 5 ఏళ్లుగా సంగీత సాధన చేస్తుంది. సరిగ్గా 7 ఏళ్ల కిందట, అంటే మార్చి 27వ తేదీన వరల్డ్ థియేటర్ డే సందర్భంగా ఆమె దగ్గర శిష్యుడిగా చేరాను. ఆ రోజు కూడా మార్చి 27వ తేదీ, అంటే వరల్డ్ థియేటర్ డే. ఇప్పటి వరకు సరిగమ పదనిసలు కూడా నేర్చుకోలేదు.
3: ఈ సంగీతం ఓ సముద్రం లాంటిది ఆత్రేయా, బయట ఈత నేర్చుకుని సముద్రంలోకి దుంకలేము, సముద్రంలోనే దుంకి ఈత నేర్చుకోవాలే. గట్లని సముద్రంలో మునిగితే ఈదుకుంటూ కూడా బయటికి రాలేం, అందులోనే చస్తాం.
2: నిజమే శిశిర, మనలాంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు సంగీతం నేర్చుకోవడం చాలా కష్టం, అందులోను నాలాంటి బద్ధకష్టుడికి మరీ కష్టం.
3: మరి గిన్నె తెలిసి గా పోరి సురభిని ఎందుకు ప్రేమించను? గిసొంటి కష్టాలను ఎందుకు కొని తెచ్చుకుంటున్నావు? నన్ను పటాయించి పెండ్లి చేసుకో, గసంటి కండిషన్లు పెట్టను మళ్ళా.

0: సారి సిసిరా, సురభి అంటే నాకు ప్రాణం. పెళ్ళంటూ చేసుకుంటే ఆమెనే చేసుకుంటాను. అందుకే ఆమె కోసం ఎన్ని కష్టాలనైనా ఎదుర్కొంటాను.
1: ఆహా, మరి సంగీతం నేర్చుకోవచ్చుగా.
0: అసలు నా రక్తంలో సృజనాత్మకత అనే జీన్స్ ఉంటే కదా నేను ఈ జన్మకు కళాకారుడిని కాలేను, ప్రేక్షకుడుగానే మిగిలిపోతాను.
1: గట్లయితే సురభిని గురించి మర్చిపో.
0: అది కూడా నా వల్ల కాదు సిసిరా. ఆమెను ఎలాగైనా పెళ్లికి ఒప్పించాలి. అక్కడే నా తెలివితేటలు వాడాలి.
1: ఎలా
0: చెప్పను, చేసి చూపిస్తాను. నువ్వు మాత్రం నా మీద ఆశలు పెంచుకోకు. నన్ను పెళ్లి చేసుకోవాలనే కలలు కనకు.
1: నేను నిన్ను పెళ్లి చేసుకోవాలంటే నా మొగుడు ఒప్పుకోడుగా. జస్ట్ మజాక్ చేసినలే.
2: ఏంటి ఆత్రేయ, మరోసారి మా ఇంటికి రావద్దని నీకు చెప్పానుగా, మళ్ళీ ఎందుకు వచ్చావు?
0: మీ అమ్మాయి దగ్గర సంగీతం నేర్చుకోవడానికి వచ్చాను నారదుల గారు.
2: నీకు జన్మకు సంగీతం అప్పదు. ఏడాదిగా మా ఇంటికి వచ్చి రోజుకో 2 గంటలు గడుపుతున్నావు. పైగా ఇంటి అల్లుళ్ళ టీలు కాఫీలు ఉచితంగా లాగిస్తున్నావు. అయినా ఏంటి ప్రయోజనం? చివరికి సరిగమ పదనిసలు కూడా నేర్చుకోలేకపోయావు. నీ గాడిది గాత్రం వినగానే మా అమ్మాయి వాంతలు చేసుకుంటుంది. ఇంకో విషయం తెలుసా, మీ అమ్మాయికి ఎన్నో నెల అని బస్తీవాసులు నన్ను అడుగుతున్నారు. ఎంత సిగ్గుగా ఉందో తెలుసా?
0: నిజం చెప్పొచ్చుగా.
2: చెప్పాను కానీ ఎవరు నమ్ముతారు? దానికి తోడు నీ గాడిద గొంతు విని సురభి చాలాసార్లు మూర్చపోయింది. ఆమెకు మూర్చ రోగం ఉందా అని చాలామంది అడుగుతున్నారు. కాబట్టి చూడు, ఇవన్నీ మా గొద్దు బాబు. నువ్వు మరో చోట సంగీతం నేర్చుకో, వెళ్ళు.
0: అలాగంటే ఎలా గురువు గారు, మరో ఏడాది పాటు సంగీతం నేర్పితే?
2: ఈ ముఖం, మరో ఏడాది పాటు నా కూతుర్ని హింసించడం నాకు ఇష్టం లేదు. పైగా నువ్వు రోజు మా ఇంటికి వస్తుంటే జనం అపార్థం చేసుకుంటున్నారు. ఆ కుర్రాడు మీ అమ్మాయికి కాబోయే భర్తనా అని అడుగుతున్నారు. అందుకే ఆ అపనిందలు భరించలేక పెళ్లి సంబంధం చూశాను. త్వరలోనే ఆ ముహూర్తాలు కూడా పెట్టుకోబోతున్నాం.
0: ఇంతకీ ఎవరు అదృష్టవంతుడు?
2: ఇంకెవరు, నా శిష్యుడు కన్నయ్య. అతను పద్యం పాడితే వినేవాళ్ల నవనాడులు స్పందిస్తాయి తెలుసా?
0: నాకంటే చండాలంగా పాడతాడా?
2: కాదురా బడుద్దాయి, నీకంటే కోటి రెట్లు బాగా పాడతాడు. అతనితో మా సురభి పెళ్లి చేయబోతున్నానంతే.
0: సురభి గారి పెళ్లి ఎవ్వరితోనైనా చేయండి, అడ్డుపన్ను. కానీ కట్టుకోవడానికి 2 పంచె కూడా లేని గతిలేని ఆ కన్నయ్యతో మాత్రం పెళ్లి చేయకండి.
2: ఏ,
0: ఆకులు నాకేవాడి మూతులు నాకినట్లు ఉంది మీ పరిస్థితి.
2: అంటే
0: మీరే పద్య నాటకాలు లేక పైసా ఆదాయం లేక నాటక రంగానికి కంచి గరుడ సేవ చేస్తున్నారు. అది చాలదు అన్నట్లు పద్య నాటక రంగాన్ని నమ్ముకున్న ఆ కన్నయ్యతో పెళ్లి చేసి సురభి గారు గొంతు కోయకండి.
2: నాకు నీతులు చెప్పగాత్రయ్య, ఆ కుర్రాడు నాకంటే గొప్పగా పద్యాలు పాడుతున్నాడు. అతనికి బంగారు భవిష్యత్తు ఉంది. ఏదో కాలం కలిసిరాక పద్య నాటకం మరుగున పడింది. కానీ అసలు ప్రేక్షకులకు ఓ ఉత్తమ అభిరుచి ఉంటే కదా. మీలాంటి యదవులకు ద్వందర్ధాల బూతుపాట్లు కావాలి, తీన్మార్ స్టెప్పులున్న దిక్కుమాలని సంగీతం కావాలి, కుప్పగంతులు వేయడానికి అనుకూలమైన దిక్కుమాలన రాగాలు కావాలి. మీది ఒక బతుకేనా?
0: నారదులు వారు, నన్ను తిట్టండి పడతాను, కానీ ప్రేక్షక శ్రోతలను తిడితే ఊరుకోను.
2: ప్రేక్షక శ్రోతలను తిడితే అంత పౌరుషం ముంచుకొస్తుందేంటి?
0: అవును, ఎందుకంటే నేను కూడా ఓ ప్రేక్షకుడిని కాబట్టి.
2: ఓహో,
0: మీలాంటి కళాకారులు ఏం చేసినా నాబోటి ప్రేక్షకుడికి రససిద్ధి కలిగించాలంటే సౌందర్యానుభూతి కల్పించాలి. కానీ అది మీకు చేత కావట్లేదు. మీ అసమర్థతను మీరు సమర్థించుకుంటున్నారు. మీ పద్య నాటకాలను చూసేందుకు ప్రేక్షకులు లేరని మమ్మల్ని నిందిస్తున్నారు. అది సత్యదూరం, తప్పు. అసలు లోపం మీలోనే ఉంది. మీరు కాపీ మాస్టర్లు.
2: మాలో లోపం ఉందా? లోపం మాలో ఉంటే పద్య నాటకం ఎందుకు వేస్తాం?
0: వేశారులేండి పాత చింతకాయ పచ్చడి పద్య నాటకాలు. మీరు వేసే పద్య నాటకాలు ఎప్పటివి? మీ 7వ తరం వాళ్ళు వేసిన శ్రీకృష్ణ తులాభారం, శాకుంతలం, విశాఖ శారంగధర, బొబ్బిలి యుద్ధం, పాదుకా పట్టాభిషేకం, పాండవోద్యోగం, సత్య హరిశ్చంద్ర పాత చింతకాయ పచ్చడి పద్యాలు.
2: ఇదిగో మాటలు తిన్నగారాని వాత్రయ్య, నన్ను తిట్టు, భరిస్తాను. కానీ మా పద్య నాటక రంగాన్ని తిడితే మాత్రం ఊరుకోను, 4 చీరేస్తా.
0: ఏచి, మీ డబ్బా కొట్టుకోవటం ఆపండి. గుడ్డివాళ్ళ రాజ్యంలో మెల్లకన్నోడే మహారాజు. అలాగే పద్యం పాడటం చేతగాని మాలాంటి సవటల కంటే మీరు కొంచెం మేలు. కానీ ఏం ప్రయోజనం? పాడిందే పాడరా పాచుపల్ల దాసరి అన్నట్లుంది మీ పద్య నాటక రంగం. కొన్ని 100 దశాబ్దాలుగా శ్రీకృష్ణ తులాభారం, శాకుంతలం, విషాద శారంగధర, బొబ్బిలి యుద్ధం, పాదుకా పట్టాభిషేకం, పాండవ

0: ఉద్యోగం సత్య హరిశ్చంద్ర లాంటి పిడికెడు నాటకాలే కదా. తరతరాలుగా ఆ పాతిక నాటకాలనే పట్టుకొని గబ్బిలాల్లాగా వేలాడుతున్నారు. అసలు నాటక రంగం అంటే ఏమిటి? దానికి కొన్ని సూత్రాలున్నాయి. మొదటిది, నాటకంలో ఏం జరగబోతుందో ప్రేక్షకుడి ఊహకు అందకూడదు. రెండవది, మనం ఎప్పుడూ కొత్త విషయాల్ని మాత్రమే చెప్పాలి. ఇక మూడవది, అందులో డ్రామా సస్పెన్సు ఉండాలి. నాలుగవది, నాటక రంగంలో కొసమెరుపు ఉండాలి. ఏం ఒప్పుకుంటారా?
1: అంటే ఒప్పుకుంటాను.
0: మరి మీరు వేసే పద్య నాటకంలో ఆ లక్షణాలు ఉన్నాయా?
1: ఎందుకు లేవు, ఉన్నాయిగా.
0: ఏడ్చారు. మీరు వేసే పద్య నాటకాల్లో శ్రీకృష్ణ తులాభారం తీసుకుందాం. ఆ కథ ఏమిటో అందరికీ తెలుసు. మొదటి లోపం, ఏం జరగబోతుందో అని ప్రేక్షకుడి ఊహకు ముందే అందుతుంది. రెండో లోపం, అందులో కొత్త విషయాల్ని ఏమీ చెప్పరు. శ్రీకృష్ణుడు సత్యభామ కాళ్ళు పట్టుకొని ఏం చేస్తాడో, సత్య ఏమి చెబుతుందో అందరికీ తెలుసు. మరి మూడో లోపం, అందులో నాటకీయత ఉంది కానీ ప్రేక్షకుడికి తెలిసిన డ్రామాను మరోసారి చెప్పిస్తే రససిద్ధి జరగదు. ఇక నాలుగో లోపం, నాటకంలో ఏమాత్రం కొసమెరుపు ఉండదు. మరి ప్రేక్షకుడు 3 గంటల పాటు ఓపికతో కూర్చొని ఎందుకు కూర్చుంటాడు?
1: అంటే పవిత్రమైన శ్రీకృష్ణ తులాభారం, శాకుంతలం, విషాద శారంగధర, బొబ్బులి యుద్ధం, పాదుకా పట్టాభిషేకం, పాండవోద్యోగం, సత్యహరిశ్చంద్ర లాంటి కళాఖండాల్ని పద్య రూపంలో వేయరాదా?
0: వేయరాదని నేను చెప్పటం లేదు. జనమే చెప్తున్నారు, అవి మాకు తెలిసిన నాటకాలే లేవయ్యా అని థియేటర్లకు రావట్లేదు. ఉచితంగా చూపించిన మీ పాత చింతకాయ పచ్చడి నాటకాలు ఎవ్వరూ చూడట్లేదు. దాంట్లో మీరు చూపించే సృజనాత్మకత అనువంత ఉండదు. అవే పద్య నాటకాలు, అవే రాగాలు, అదే సాహిత్యం. మీరందరూ తరతరాలుగా వస్తున్న నాటకాలను కాపీ కొడుతున్నారు. అందులో మీ ప్రతిభ రవ్వంత కనిపించదు. పరీక్షల్లో కాపీ కొట్టి ప్రథమ స్థానం రావాలనుకునే అమాయకత్వం మీది, అసమర్థుల యాత్ర మీది.
1: అంటే పవిత్రమైన నాటకాల సాహిత్యాన్ని మార్చమంటావా? పద్య రాగం శృతి మార్చమంటావా?
0: మార్చాలి, మార్చి తీరాలి, తప్పదు. ఒకప్పుడు మనం జట్కా బండి వాడేవాళ్ళం, ఇప్పుడు కార్లు, బస్సులు, రైళ్ళు, విమానాలు వాడుతున్నాం. ఏ కలకైనా మార్పు అనివార్యం. మీ పద్య నాటకాలు కూడా మార్పు అనివార్యం. కొన్ని 100 సంవత్సరాలుగా వస్తున్న మీ పద్య నాటకానికి జీవం పోసింది కాళ్ళకూరి నారాయణరావు గారు. పద్య నాటకం నిబంధనలు ఏ మాత్రం పక్కన పెట్టకుండా చింతామణి అనే పద్య నాటకాన్ని ఆయన రాశారు. అందులో పద్యాలున్నాయి. పాత చింతకాయ పచ్చడి నాటకాలను పక్కన పెట్టి వేశ్యల దగ్గరకు వెళ్లే పరిస్థితి ఎలా దాపురిస్తుందో తెలిపారు. నాటకంలో ఏం జరగబోతుందో ప్రేక్షకుడి ఊహకు అందదు, వేశ్యల దగ్గరకు పోరాదు అనే కొత్త సందేశం చెప్పారు. అందులో గొప్ప నాటకీయత ఉంది, నాటకంలో కొసమెరుపు ఉంది. అందుకే ప్రేక్షకుడు 3 గంటల పాటు కుర్జీలో కూర్చుంటున్నారు. సృజనాత్మకత అంటే అది.
1: ఈ కాపుతావా నీ మిడిమిడి జ్ఞానం?
0: ఆ మార్పును మీలాంటి ఛాందసవాదులు ఇప్పటికీ ఒప్పుకోరు. చింతామణి ఒక బూతు నాటకమని చులకనగా చూస్తారు. మీరు పైకి ఎదగరు, పైకి ఎదిగిన వాళ్ళను కిందకి లాగుతారు. మీది పీతబుద్ధి, మార్పును జీర్ణించుకోరు.
1: ఇదిగో ఏం వాగుతున్నావురా అక్కుపక్షి.
0: అరవకండి, మీరు కూడా మారండి. ఇప్పుడున్న సమకాలీన సమస్యల మీద పద్యాలు రాయండి. ఆ పద్యాలతో నాటకాలు వేయండి. ప్రేక్షకుడు పసిబిడ్డలాంటి వాడు, కొత్త విషయాన్ని చెబితే ఎగిరి గంతేస్తాడు. పదే పదే ఆ నాటకాన్ని చూసి సౌందర్యానుభూతి పొందుతాడు, రససిద్ధిని పొందుతాడు. ఇది కేవలం పద్య నాటకాలకే వర్తించదు, మన ప్రాచీన భరతనాట్యం, కూచిపూడి ఇలాంటి అన్ని కళలకు వర్తిస్తుంది. సృజనాత్మకత నీరు లాంటిది, కళ చెట్టు లాంటిది. నీరు పోస్తేనే చెట్టు బతుకుతుంది, సృజన ఉంటేనే కళ కళకాలం బతుకుతుంది.
1: అంటే
0: మీ విషయానికి వస్తే, నేడున్న సమకాలీన సమస్యలు కథా వస్తువుగా తీసుకోండి. వరకట్నం కోసం భార్యలను చంపుతున్న భర్తల గురించి రాయండి. మనం నిత్యం వాడే మద్యపానం వల్ల ఎన్ని నేరాలు జరుగుతున్నాయో రాయండి. సిగరెట్టు, మందు, పబ్లు, రేవ్ పార్టీలు, వాట్సప్ చాటింగ్ల వల్ల వచ్చే అనర్థాల గురించి పద్యాలు రాయండి.
1: అసలు ఏం చెప్పదలిచావో ముక్కుసూటిగా చెప్పు.
0: ఉదాహరణకు హెల్మెట్నే తీసుకోండి. చాలామంది హెల్మెట్ పెట్టుకోక ప్రమాదాలకు గురై చనిపోతున్నారు. అందుకే దానిని కథా వస్తువుగా తీసుకోండి. దానికి మీ పాండిత్యాన్ని అతికించండి. నేను రఫ్గా ఓ పద్యం కట్టాను, వినండి. నాడు రాజులు కిరీటాలు ధరించి తిరేని

0: నాడు రాజులు కిరీటాలు ధరించితురేని, మేము రారాజులమని విర్రవీగి వందేళ్లు బతికిరేని, అటులనే తమరు హెల్మెట్ ధరించితిరేని, అటులనే తమరు హెల్మెట్ను ధరించితిరేని, మేమే రాజులమని విర్రవీగి వందేళ్లు బతికిరేని.
1: భ్రష్టుడా, నీచుడా, నికృష్టుడా, ఇలాంటి దిక్కుమాలిన పద్యాలు అల్లితే జనం నన్ను రాళ్లతో కొడతారు.
0: అక్కడే మీరు హెల్మెట్ మీద కాలేశారు. పద్యానికి కొత్త పందాలో నడిపితేనే అందరూ మెచ్చుకుంటారు. ఆ క్రియేటివిటీ మీలో లేదని ఒప్పుకోండి. లేకపోతే మీరు నమ్ముకున్న పద్య నాటకంతో పాటు మీరు కూడా అడుగంటిపోతారు.
1: చస్తే చావనివ్వు, కానీ నా కంఠంలో ప్రాణం ఉండగా నా పద్యాన్ని అపవిత్రం చేయనుగాక చేయను.
0: అన్నీ తెలిసిన వాళ్లకు చెప్పొచ్చు, ఏమీ తెలియని వాళ్ళకు చెప్పొచ్చు. సగం తెలిసి సగం తెలియని, ఇదిగో మీలాంటి మిడిమిడి జ్ఞాన ఛాందస్యవాదులకు అస్సలు చెప్పలేం. పద్యనాటకం చనిపోవట్లేదు, మీలాంటి ఛాందస్యవాదులు చంపుతున్నారు. ఇది ప్రేక్షకుల పాపం కాదు, మీరు చేస్తున్న పాపం. అగోరించి చావండి. నేను

0: తెలియను కాక చేయను.
1: అన్నీ తెలిసిన వాళ్లకు చెప్పొచ్చు, ఏమీ తెలియని వాళ్లకు చెప్పొచ్చు. సగం తెలిసి సగం తెలియని ఇదిగో మీలాంటి మిడిమిడి జ్ఞాన ఛాందస్యవాదులకు అస్సలు చెప్పలేం. పద్య నాటకం చనిపోవట్లేదు, మీలాంటి ఛాందస్యవాదులు చంపుతున్నారు. ఇది ప్రేక్షకుల పాపం కాదు, మీరు చేస్తున్న పాపం. అగోరించి చావండి, నేను మరోసారి మీ ఇంటికి వస్తే చెప్పించి కొట్టండి.
0: అమ్మా సురభి.
2: ఆ నాన్నగారు.
0: ఏంటమ్మా ఇంకా నిద్రపోలేదా?
2: నిద్ర పట్టడం లేదు నాన్నగారు.
0: అదేంటమ్మా ఏమైంది?
2: ఆలోచిస్తున్నాను.
0: ఎవరి గురించి?
2: ఆత్రేయ చెప్పిన మాటల గురించి ఆలోచిస్తుంటే నిద్ర పట్టడం లేదు.
0: వాడి బొంద, వాడికి మన నాటక రంగం గురించి ఓనమాల కూడా తెలియని చవట.
2: ఓనమాలు నేర్చుకున్న మనం మాత్రం సాధించిందేంటి?
0: అంటే
2: మీ చిన్నతనంలో వచ్చిన బహుమతులకు పట్టిన బూజుని ఇంకా దులుపుకుంటూ కూర్చోవడం తప్ప.
0: అసలు నువ్వు ఏం చెప్పదలిచావో ముక్కుసూటిగా చెప్పొచ్చుగా.
2: ఆత్రేయ చెప్పింది నిజమేమో అనిపిస్తుంది. పాడిందే పాడరా పాచిపల్ల దాసరి అన్నట్లు మనం కొన్ని వందల సంవత్సరాలుగా వేసిన శ్రీకృష్ణ తులాభారం, శాకుంతలం, విషాద సారంగతర, బొబ్బిలి యుద్ధం, పాదుకా పట్టాభిషేకం, పాండు ఉద్యోగం, సత్యహరిశ్చంద్ర లాంటి నాటకాలనే నమ్ముకుంటున్నాం, కానీ అమ్ముకోలేకపోతున్నాం. నిజమే, జనానికి తెలిసింది చెప్తే ఎవరు వింటారు? తెలియని కొత్త విషయాన్నే చెప్పాలిగా. లోపం మనలో పెట్టుకొని అనవసరంగా ప్రేక్షకులను తిడుతూ వాళ్ళ కళాతృష్ణ లేదనడం భావ్యమా చెప్పండి.
0: అంటే ఆ అధిక ప్రసంగి వాగినట్టు మనం కూడా నేడున్న సమకాలీన సమస్యలను కథావస్తువుగా తీసుకొని కొత్త పద్య నాటకాలు రాయాలా? ఆడవాళ్ల మీద వరకట్నం కోసం భార్యలను చంపుతున్న భర్తల గురించి రాయాలా? సిగరెట్ల గురించి, బార్ల గురించి, పబ్బుల గురించి, రేవు పార్టీల గురించి రాయాలా? మనం నిత్యం వాడే మద్యపానం వల్ల ఎన్ని నేరాలు జరుగుతున్నాయో రాయాలా? అలాగే వాట్సాప్ చాటింగ్ల వల్ల వచ్చే అనర్థాల గురించి కూడా పద్యాలు రాయాలా? ఇదేంటమ్మా ఇది?
2: అలా రాస్తే తప్పేంటి? ఇప్పుడు మనం వేస్తున్న నాటకాల్లో మన క్రియేటివిటీ ఏముంది? అందులోనే మన క్రియేటివిటీ కనబడుతుందిగా.
0: ఇదిగో అలా రాస్తే జనం మనల్ని చెప్పుతో కొడతారు తెలుసా?
2: నాన్న, మీ అభిప్రాయం తప్పని ఆత్రేయ నాకు చెప్తే నేను నమ్మలేదు. కానీ మీరు తప్పని అతను రుజువు చేశాడు, అతను కరెక్టే కదా నాన్న?
0: ఎలా?
2: ఇదిగో అతను హెల్మెట్ ధరించాలనే సందేశమిస్తూ పాడిన పద్యం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా యూట్యూబ్లో సంచలనంగా మారింది. కావాలంటే ఒకసారి వినండి నాన్న.
1: ఓరి యమధర్మరాజా, ఏమంటివి ఏమంటివి? మా రాష్ట్రంలోని ప్రయాణికులను రోజుకు 100 మందిని చంపుదురా. ఎంత మాట ఎంత మాట, ఇది ఏమి పరీక్ష స్వామి? నాడు రాజుల కిరీటాలు ధరించిరేని, నాడు రాజుల కిరీటాలు ధరించిరేని, మేము రారాజులమని విర్రవీగి 100 ఏళ్ళు బతికిరేని, అటులనే తమరును హెల్మెట్ ధరించిరేని, అటులనే తమరును హెల్మెట్ ధరించితిరేని, మేమే రాజులమని విర్రవీగి 100 ఏళ్ళు బతికితిరేని.
0: ఇది కూడా పద్యమేనా? ఇది ఒక నటనేనా?
2: కాదు, అతను చేసిన ఏకపాత్ర అభినయం.
0: ఆ పద్యంలో రాగం ఎక్కడుంది? శృతిలయలు ఎక్కడ దాపురించాయి చెప్పు.
2: అన్నీ మనలాంటి ఛాందస్సులకే కావాలి, కానీ ప్రేక్షకులకు అనవసరం. వాళ్ళకి నచ్చితే చాలు, అదే కళాఖండం. మనం గొప్ప వాళ్ళమని చెప్పేది ఆ ప్రేక్షకులే కదా నాన్న. మనం అసమర్థులమని చెప్పేది కూడా ఆ ప్రేక్షకులే. వాళ్లే తుది తీర్పునిచ్చే న్యాయ నిర్ణేతలు. మన నాటకాలను షూట్ చేసి యూట్యూబ్లో పెడితే పట్టుమని 10 మంది కూడా చూడలేదు, కానీ ఆత్రేయ పద్యం బాగుందని 9 మిలియన్ల మంది లైకులు కొట్టారు. దానిని 10 మిలియన్ల మంది చూశారు నాన్న. అది చూసినప్పటి నుంచి 90% రోడ్డు ప్రమాదాలు తగ్గాయని ట్రాఫిక్ కమిషనరే స్వయంగా ఒప్పుకున్నారు. ఆత్రేయను ఘనంగా సన్మానించారు కూడా. ప్రభుత్వం తరపున 1 లక్ష రూపాయల బహుమతిని కూడా ఇచ్చారు. సీఎం అయితే స్వయంగా ఆయన ఇంటికి వెళ్ళి ఆయన్ని అభినందించారు కూడా. రేవు పార్టీల మీద, పబ్బుల మీద, ధూమపాన నిషేధం మీద, ఎయిడ్స్, క్యాన్సర్ నివారణ లాంటి సమస్యల మీద పద్య నాటకాలు, నాటికలు రాయమని అర్థించారట. అలాంటి పద్యాలను ఇంకా ఇంకా రాసి ప్రజల్లో చైతన్యం తీసుకురమ్మని 5 కోట్ల రూపాయలు ముందస్తుగానే ఇచ్చారు నాన్న. ఇక్కడ డబ్బు ముఖ్యం కాదు. మనం నమ్ముకున్న పద్య నాటకంలో సాధించింది శూన్యం, కానీ అతను సాధించింది ఆకాశం. ఒప్పుకుంటారా?
0: ఇప్పుడేమంటావు?
2: మనం అనుకున్నట్లు ప్రేక్షకుల వల్ల పద్య నాటకం సిద్ధ

0: వృద్ధావస్థకు రాలేదు నాన్న. కళ ఎప్పటికీ చనిపోదు, అది రూపాంతరం చెందుతూనే ఉంటుంది. కాలంతో పాటు తన ఆకారాన్ని మార్చుకుంటూ ఉంటుంది, కానీ దాని ఉనికిని మార్చుకోలేదు కదా. కొన్ని టీవీలలో స్కిట్ల రూపంలో మన నాటకాలు వస్తున్నాయి, రేడియోలో ఇంకా అద్భుతమైన నాటకాలు వస్తున్నాయి. మన దేశంలోనే కాదు నాన్న, ప్రపంచవ్యాప్తంగా కూడా నాటకాలు ఆడుతున్నారు. మన దేశంలోనే ముంబై, కోల్కతా, న్యూఢిల్లీ లాంటి మహానగరాల్లో టికెట్లు కొని మరీ జనాలు నాటకాలు చూస్తున్నారు. అందుకే మార్చి 27వ తేదీన వరల్డ్ థియేటర్ డేగా జరుపుకుంటూ ఉన్నాం.
1: అంటే ఆడటం చేత కాని వాడికి మధ్యలో ఇద్దరు లోపం అంటావా? మనకు పద్య నాటకాలు రాయడం చేత కాదు అంటావా? అందుకే మన తెలుగు రాష్ట్రాల్లో ఉచితంగా చూపించిన ప్రేక్షకులు రావట్లేదు అంటావా? ఏమంటావు?
0: అవును, పద్య నాటకం వెనకబడ్డానికి కారణం మన అసమర్థత.
1: అరే,
0: మారిన కాలంతో పాటు మనం కూడా మారకపోవడమే నాన్న దీనికి కారణం. మనలో సృజనాత్మకత లేకపోవడం. దీనిని రుజువు చేశాడు నాన్న ఆత్రేయ, కాబట్టి అతను మనకి గురువు నాన్న. మనమే అతనికి శిష్యులుగా మారాలి. మన పురాతన సిద్ధాంతాలను పక్కన పెట్టి అతను చెప్పినట్లు పద్యనాటకంలో మార్పులు చేయాలి నాన్న. మన పద్యనాటకాన్ని కాపాడుకోవాలి. కానీ మీకు అహంభావం ఉంది. మీరు పట్టుకున్న కుందేలకు 3 కాళ్ళని వాదిస్తారని నాకు తెలుసు, కానీ మారాలి కదా నాన్న.

0: ఎరా ఆత్రేయ, ఇలా రారా.
1: పిలిచావా అమ్మా?
0: అవునరా. ఇదిగో ఈ ఫోటోలో అమ్మాయిని చూడు, ఎలా ఉంది.
1: ఎందుకమ్మా?
0: ఎందుకేంట్రా, నెల తక్కువ యదవా. నిన్ను పెళ్లి చేసుకోవడానికి వేలాది మంది అమ్మాయిలు క్యూ కట్టారు. నువ్వు పాడుతున్న పద్యాల వల్ల అతి తక్కువ కాలంలోనే నీకు మంచి పేరు వచ్చిందిరా. ఆనాడు నిన్ను గాయత్రమ్మ కొడుకు అని నలుగురు చెప్పుకునేవారా, కానీ ఇప్పుడో ఆత్రేయ తల్లి గాయత్రమ్మ అని చెప్పుకుంటున్నారు. అరే, మేం సాధించని విజయాలు నువ్వు సాధించావురా, అందుకే గొప్పింటి వాళ్ళు నీకు పిల్లనివ్వడానికి పోటీ పడుతున్నారు.
1: కావచ్చమ్మా, కానీ నేను మనస్ఫూర్తిగా ప్రేమించింది సురభిని.
0: కానీ ఆ సురభి తండ్రి నారదుడు మూర్ఖుడు కదరా.
2: ఇంట్లోకి రావచ్చా తల్లి?
0: ఎవరండి మీరు?
2: మీరు ఇందాక అన్నారే ఆ సురభి తండ్రి నారదుడు మూర్ఖుడు అని. ఆ మూర్ఖుడిని నేనే తల్లి.
0: మీరా అన్నయ్య గారు? రండి రండి, ఇందాకేదో జోక్ చేశానులేండి.
2: అది జోక్ కాదు తల్లి, మీరు చెప్పింది నిజమే. నేను మూర్ఖుణ్ణి అని ఆత్రేయ రుజువు చేశాడు.
1: అది కాదు గురువుగారు,
2: ఇక నుంచి నన్ను గురువుగారని పిలవకు తండ్రి, మామగారని పిలువు.
1: మిమ్మల్ని మామగారని పిలవాలా?
2: ఎందుకంటే నువ్వు నా కూతురు సురభిని ప్రేమించిన విషయం నాకు తెలిసింది. రామాయణంలో పిడకల వేటల నువ్వు వచ్చింది మా అమ్మాయి కోసం, కానీ అది కాస్త పద్య నాటకం మీదకి దారి వెళ్ళింది, కొత్త చరిత్ర సృష్టించింది. నువ్వు మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నేను ఆత్రేయ మావయ్యను అని గర్వంగా చెప్పుకుంటాను.
1: నేను మీకంటే గొప్పవాడిని కాదు మామయ్య.
2: నేను గొప్పవాడిని కాదు, ఆ రోజు నువ్వు సరదాకి చెప్పిన అబద్ధమే నిజమైంది. నీలా హెల్మెట్ మీద, సెల్ ఫోన్ మీద, సైబర్ నేరాల మీద పద్యాలు రాయలేదు. ఆ తెలివితేటలు నాకు లేవు. మేము జిరాక్స్ మిషన్లో, కానీ గొప్ప క్రియేటివిటీ నీకుంది. కాబట్టి ఇక నుంచి నేను మా అమ్మాయి నీకు శిష్యులుగా మారుతాం. నువ్వు మాకు దేవుడిచ్చిన గురువు నిజంగా.
3: మీరింతవరకు నాటకం ఒక నటన నాటకం విన్నారు. ఇందులో పాల్గొన్న కళాకారులు కుమారి వివి లక్ష్మి, డాక్టర్ సాంబశివరావు కండ్రాతి, శ్రీ భోగిరెడ్డి శ్రీనివాస్, శ్రీమతి ఉప్పల జ్యోతి, శ్రీమతి బాలకామేశ్వరి. రచన శ్రీమతి సూరంపూడి శ్రీదేవి. నిర్వహణ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. సహకారం శ్రీజంగా అనిల్ కుమార్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

0: पिटारा में आज
1: उजाले उनकी यादों की। उजाले उनकी यादों के।

శ్రోతలు ఇంతవరకు వివిధ భారతి వాణిజ్య ప్రసారాలు ముంబై కేంద్రం నుండి రిలే విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎంఎన్ 103.5 మెగాహెడ్స్ పై చిత్రసీమ తెలుగు సినీ గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా వినండి స్వయం కృషి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి ఆలపించిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం. సంగీతం అందించిన వారు రమేష్ నాయుడు.

0: చిత్రసీమలో ఇప్పుడు వినండి. అలవైకుంఠపురంలో ఈ చిత్రం కోసం అనురాగ్ కులకర్ణి మంగ్లి ఆలపించిన కాసర్ల శ్యామ్ గీతం, తమన్ ఎస్ఎస్ సంగీతం.
1: బ్రదర్ అప్పమ్మా, ఈ డిక్చిక్ డిక్చిక్ కాకుండా మన మ్యూజిక్ ఏమైనా ఉందా?
2: అబ్బా, కడుపు నిండిపోయింది బంగారం.

0: యూనియన్ బ్యాంక్ అందిస్తుంది అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
1: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
0: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ శాఖను సంప్రదించండి.
2: శ్రోతలు ఎఫ్ఎంఎన్ 103.5 మెగాహెడ్స్ పై చిత్రసీమ వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి అమరన్ చిత్రం కోసం అనురాగ్ కులకర్ణి, రమ్య బెహ్రా ఆలపించిన రామజోగి శాస్త్రి గీతం, జీవి ప్రకాష్ కుమార్ సంగీతం.

డియర్ కామ్రేడ్ ఈ చిత్రం కోసం గౌతమ్ భరద్వాజ్, యామిని ఘంటసాల ఆలపించిన రెహమాన్ గీతం, జస్టిన్ ప్రభాకరన్ సంగీతం.

దువ్వాడ జగన్నాథం ఈ చిత్రం కోసం చిత్ర ఎంఎల్ఆర్ కార్తికేయన్ ఆలపించిన సాహితీ గీతం, దేవిశ్రీప్రసాద్ సంగీతం.

0: మీ సొంతింటి కల కోసం ఎదురు చూస్తున్నారా? అయితే పంజాబ్ నేషనల్ బ్యాంక్ హోమ్ లోన్ తో మీ సొంతింటి కల ఇప్పుడు మరింత సులభం. ఆకర్షణీయమైన వడ్డీ రేటు కేవలం 7.20%, సులభమైన ఈఎంఐలు ప్రతి లక్షకు కేవలం 679 రూపాయల నుంచే ప్రారంభం. ఇంకెందుకు ఆలస్యం? ఈ రోజే మీ సమీపంలో ఉన్న పంజాబ్ నేషనల్ బ్యాంక్ ను సంప్రదించండి.
1: శ్రోతలు ఎఫ్ఎంఎన్ 103.5 మెగాహెడ్స్ పై చిత్రసీమ వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి హరిహర వీరమల్లు. ఈ చిత్రం కోసం రాహుల్ సిప్లిగంజ్ మంగ్లీ ఆలపించిన మరియు రమ్య బెహ్రా ఆలపించిన చంద్రబోస్ గీతం, సంగీతం ఎంఎం కీరవాణి.

చిత్రసీమలో ఇప్పుడు వినండి. సరిలేరు నీకెవ్వరు ఈ చిత్రం కోసం. రామజోగయ్య శాస్త్రి సాహిత్యానికి సంగీతం అందించిన వారు దేవిశ్రీ ప్రసాద్, పాడింది ప్రాగ్.

తెలుసు కదా. ఈ చిత్రం కోసం సిద్ శ్రీరామ్ ఆలపించిన కృష్ణకాంత్ గీతం వినండి. సంగీతం అందించిన వారు తమన్ ఎస్.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: చిత్రసీమలో ఇప్పుడు వినండి వాల్మీకి చిత్రం కోసం అనురాగ్ కులకర్ణి, శ్వేత సుబ్రహ్మణ్యన్ ఆలపించిన వనమాల గీతం, మిక్కీ జే మేయర్ సంగీతం.

చిత్రసీమలు ఇప్పుడు వినండి. ఉమామహేశ్వర ఉగ్రరూపస్య ఈ చిత్రం కోసం విజయ్ యేసుదాస్ ఆలపించిన విశ్వగీతం వినండి. సంగీతం అందించిన వారు బిజ్బాల్.

0: చెట్టుల కని కట్టు.
1: శ్యామ్ సింగారాయ్ ఈ చిత్రం కోసం అనురాగ్ కులకర్ణి ఆలపించిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం, మిక్కీ జే మేయర్ సంగీతం.

చిత్రసీమలో చివరిగా వినండి. రాజా సాబ్ ఈ చిత్రం కోసం విశాల్ మెహ్రా, శృతి రంజని ఆలపించిన కృష్ణకాంత్ గీతం, తమన్ ఎస్ సంగీతం.

శ్రోతలు ఇంతవరకు చిత్రసీమలో తెలుగు సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎంఎన్ 103.5 మెగాహెడ్స్పై ఇప్పుడు విందాం దేశభక్తి గీతం.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం 6:05 కావస్తుంది. కొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. అనంతరం 6:10 ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.

0: It would be given 50,000 rupees. Ministry of Electronics and IT today refuted news reports and social media posts saying Aadhaar's look may change by the end of this year to just a photo and a QR code alone. In a clarification, the ministry said there is no plan for any such changes. The WhatsApp channel of Akashwani News has successfully reached the milestone of 1 lakh followers. The WhatsApp channel provides daily news updates, breaking news and alerts. Iran has submitted a 14-point plan to United States outlining a framework aimed at ending the war on all fronts, including Lebanon. However, U.S. President Donald Trump expressed his dissatisfaction with the offer. He also indicated that Washington is unlikely to accept any framework that does not include firm guarantees preventing Tehran from developing nuclear weapons. And in IPL cricket, host Sunrisers Hyderabad have set a target of 166 runs for Kolkata Knight Riders in Hyderabad. In reply, Kolkata Knight Riders were 92 for 1 in 8.4 overs when reports last came in. Earlier, opting to bat first, Sunrisers Hyderabad were bowled out for 165 runs in 19 overs. In another match, host Gujarat Titans will face Punjab Kings in Ahmedabad at 7:30 p.m. And with that, we end this news bulletin.
1: Akashvani తెలుగులో ప్రాంతీయ వార్తలు వినే ముందు వాణిజ్య ప్రకటన.
2: पता है न्याय विभाग भारत सरकार ने गरीब और जरूरतमंदों को न्याय दिलाने की प्रक्रिया को किया और भी आसान.
3: हाँ बिल्कुल, टेलीलॉ और न्याय बंधु सेवाओं का हो गया है एकीकरण.
2: अब चाहे टेलीलॉ के माध्यम से मुफ्त कानूनी सलाह लेनी हो
3: या न्याय बंधु में पंजीकृत वकीलों से कोर्ट में निःशुल्क कानूनी सहायता के लिए जुड़ना हो,
2: अब दोनों एक ही ऐप पर उपलब्ध. डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी CSE सेंटर से संपर्क करें. न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी.
4: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. ఈరోజు దేశవ్యాప్తంగా నిర్వహించిన నీట్ పరీక్ష రాష్ట్రంలో ప్రశాంతంగా ముగిసింది. ఈ నెలాఖరులో రెండవ దశ ఇందిర మైళ్లు మంజూరు చేస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరావు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 8575 కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు 12,38,000 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించినట్లు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ తెలియజేసింది. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు సన్ రైజర్స్ హైదరాబాద్ కోల్కతా నైట్ రైడర్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 165 పరుగులకు ఆలౌటైంది. ఈరోజు దేశవ్యాప్తంగా నిర్వహించిన నీట్ పరీక్ష రాష్ట్రంలో ప్రశాంతంగా ముగిసింది. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగిన పరీక్షలో 1 నిమిషం నిబంధనను అధికారులు కఠినంగా అమలు చేశారు. రాష్ట్రంలోని 24 పట్టణాల్లో ఉన్న 199 కేంద్రాల్లో నీట్ నిర్వహించారు. హైదరాబాద్లోని 69 పరీక్షా కేంద్రాలున్నట్లు ఎన్టీఏ వర్గాలు తెలియజేశాయి. తెలంగాణలో 73,000 మంది విద్యార్థులు పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు. ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగవలసిన అవసరం లేకుండా ప్రజల వద్దకే అధికారులు వచ్చి సమస్యలు పరిష్కరించే దిశగా ప్రభుత్వం ప్రయత్నిస్తోందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. ఖమ్మం జిల్లా కుసుమంచిలో ఈరోజు నిర్వహించిన ప్రజాదర్బార్లో మంత్రి పాల్గొన్నారు. గత 2.5 సంవత్సరాల్లో పేదల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు అమలు చేశామని, వాటిని మరింతగా ప్రజలకు చేరువ చేయడానికి 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక చేపట్టామని అన్నారు. ఈ నెలఖరులో 2వ దశ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని, 3వ 4వ దశల్లో కూడా ఇళ్ల మంజూరు కొనసాగుతుందని, ప్రతి అర్హుడికి ఇళ్లు అందిస్తామని మంత్రి భరోసా ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 8575 కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు 12,38,000 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించినట్లు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ తెలియజేసింది. వీటికి గాను రైతులకు కనీస మద్దతు ధర కింద 1,129 కోట్ల రూపాయల పైచిలకు చెల్లింపులు చేసినట్లు వెల్లడించింది. హైదరాబాద్ నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ఈరోజు జరిగిన ఉచిత కృత్రిమ అవయవాల శిబిరానికి గవర్నర్ శివప్రతాప్ శుక్లా ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. నారాయణ సేవా సంస్థాన్ ఆధ్వర్యంలో మేకే చేంజ్ ఫౌండేషన్, శ్రీ స్వామినారాయణ ఆలయం వంటి సిఎస్ఆర్ భాగస్వాముల సహకారంతో నిర్వహించిన ఈ శిబిరంలో 745 మంది లబ్ధిదారులకు 815 నారాయణ మాడ్యులర్ కృత్రిమ అవయవాలు క్యాలిపర్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన పెరేడ్లో గవర్నర్ స్వయంగా లబ్ధిదారులతో మాట్లాడి వారిని ప్రోత్సహించారు. కరీంనగర్లోని ఒక నగల వస్త్రాల షాపులో కిదుండగులు చొరబడి సిబ్బందిపై కాల్పులు జరిపి భారీ మొత్తంలో ఆభరణాలను దోచుకెళ్లారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర భయాందోళనలు గురిచేసింది. 2 ద్విచక్ర వాహనాలపై వచ్చిన 4 దుండగులు జ్యువెలరీ షాపులకు వచ్చి షాపు సిబ్బందిపై తుపాకులతో కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో పలువురు సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ క్రమంలోనే షాపులో

0: విలువైన నగలను దుండగులు తీసుకుని అక్కడి నుంచి పరారయ్యారు. ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అదే సమయంలో కరీంనగర్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కాల్పుల సమాచారం తెలిసిన వెంటనే సంఘటనా స్థలానికి వెళ్లారు. షాపు సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకుని ఆ తర్వాత పోలీసు కమిషనర్తో పాటు స్థానిక పోలీసులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల కారణంగా ఎల్లుండి నిర్వహించనున్న నిరసన కార్యక్రమంతో పాటు అన్ని రకాల నిరసన కార్యక్రమాలను ఉపసంహరించుకున్నట్టు ఉద్యోగ సంఘాల నేతలు ప్రకటించారు. తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ, తెలంగాణ ఎంప్లాయీస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ నాయకులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న రాత్రి సమావేశమయ్యారు. ప్రభుత్వం అధికారానికి వచ్చిన వెంటనే ఉద్యోగులకు ప్రతి నెల మొదటి తారీఖునే వేతనాలు అందించే చర్యలు తీసుకున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. గత 2 నెలల్లో 67,760 ఉద్యోగ నియామకాలు చేపట్టామని, 100 రోజుల్లో రిటైర్మెంట్ బెనిఫిట్స్ కింద 6,000 కోట్ల రూపాయలు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. జూన్1వ తేదీలోగా ఉద్యోగులకు ఆరోగ్య భద్రత కార్డులు అందిస్తామని కూడా ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ఆసిఫాబాద్ జిల్లాలో 2020 జాతీయ విద్యా విధాన అమల్లో భాగంగా పూర్వ ప్రాథమిక పాఠశాలలు ప్రారంభిస్తున్నట్లు జిల్లా అకాడమిక్ కోఆర్డినేటర్ ఉప్పులేటి శ్రీనివాస్ చెప్పారు. ఆకాశవాణితో ఆయన మాట్లాడుతూ,
1: గత 2 సంవత్సరాలలో జిల్లాలో 41 పూర్వ ప్రాథమిక పాఠశాలలను ప్రారంభించడం జరిగింది. ఇందులో 700 వరకు విద్యార్థులు విద్యనభ్యసించడం అనేది జరుగుతుంది. జిల్లాలోని 15 మండలాల్లో 88 పూర్వ ప్రాథమిక పాఠశాలలను ప్రారంభించడానికి గౌరవ జిల్లా కలెక్టర్ గారి అనుమతితో తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖకు ప్రతిపాదనలు పంపించడం జరిగింది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVD ఫాలో కండి. AIRNews హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. నిబంధనల పేరుతో రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం వేధిస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ షా విమర్శించారు. ఈరోజు సిద్దిపేట కరీంనగర్ రాజీవ్ రహదారిపై ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేస్తున్న రైతులకు హరీష్ షా సంఘీభావం తెలియజేశారు. పేరుకే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారని, 28 రోజులుగా వడ్లను కొనుగోలు చేయడం లేదని రైతులు చెప్తున్నారని, ప్రభుత్వం వెంటనే కలెక్టర్లకు ఆదేశాలిచ్చి వడ్ల కొనుగోలు ప్రారంభించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈరోజు ఆదిలాబాద్, జనగాం, కరీంనగర్, ఖమ్మం, కుమరం భీం, ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, ములుగు, సూర్యాపేట, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. అలాగే భద్రాద్రి, కొత్తగూడెం, నల్గొండ, సిద్దిపేట, యాదాద్రి, భువనగిరి జిల్లాల్లో కూడా గంటకు 60 కిలోమీటర్ల వేగంతో గాలులు, 1 మోస్తరు ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని వెల్లడించి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. నల్గొండ జిల్లాలోని పలు ప్రాంతాల్లో సాయంత్రం ఒక్కసారిగా 5 గాలులతో వడగళ్ల వాన కురిసింది. దీంతో ప్రజలు ఎండవేడిమి నుంచి కొంత ఉపశమనం పొందినప్పటికీ కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం తడిసి ముద్దైంది, పండు దశలో ఉన్న మామిడి రాలిపోయింది. మంచిర్యాల జిల్లా మందమరిలో ఈ సాయంత్రం ఉరుములు మెరుపులతో గాలివాన కురిసింది. రహదారులు, రోడ్డుకు ఇరువైపులా ఉన్న చెట్లు నేల కొరగడంతో రాకపోకలకు అంతరాయం కలగ్గా విద్యుత్ స్తంభాలు కింద పడడంతో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. మందమరి రైల్వే స్టేషన్లోకి నీళ్లు చేరాయి. రాజన్న సిరిసిల జిల్లాలో ప్రకృతి వైపరీత్యాలతో ఏర్పడే విద్యుత్ అంతరాయాల నివారణకు ప్రత్యామ్నాయంగా 33 కేవీ ఇంటర్లింక్ విద్యుత్ లైన్ ఏర్పాటు చేస్తామని సూపరింటెండెంట్ ఇంజనీర్ వేణుమాధవ్ చెప్పారు. విద్యుత్లో ఓల్టేజ్ సమస్య పరిష్కారానికి 13 కొత్త సబ్స్టేషన్లు మంజూరైనట్లు ఆయన చెప్పారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్కతా నైట్ రైడర్స్ మధ్య ఈరోజు హైదరాబాద్లో జరుగుతున్న మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్ రైజర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 125 పరుగులకు ఆల్అవుట్ అయింది. కోల్కతా నైట్ రైడర్స్ గెలవాలంటే 126 పరుగులు చేయాలి. నల్గొండ జిల్లా వెంకటాద్రిపాలెంలోని సబ్స్టేషన్లో ఈ మధ్యాహ్నం అకస్మాత్తుగా మంటలు రావడంతో అప్రమత్తమైన సిబ్బంది విద్యుత్ సరఫరా నిలిపివేశారు. మంటలు భారీగా ఎగిసిపడుతుండటంతో సిబ్బంది భయంతో బయటకు పరుగులు తీశారు. 2026 నీట్ పరీక్ష కోసం నల్గొండ జిల్లాలో 2038 విద్యార్థుల కోసం 6 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. 1985 మంది పరీక్షకు హాజరయ్యారు. జనగామ జిల్లాలో కూడా ఈరోజు నీట్ పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించినట్లు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా చెప్పారు. వరి, మొక్కజొన్న చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని వనవర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు. ఈరోజు శ్రీరంగపూర్ పెబ్బేరు వ్యవసాయ మార్కెట్ యార్డులో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఆరోగ్యంగా ఉండడమే మనిషికి గొప్ప సంపద అని నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ అన్నారు. ఈరోజు 2K, 5K, 10K రన్లను జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్తో కలిసి ప్రారంభించి ప్రజల ఆరోగ్యం కోసం ఇలాంటి రన్లు నిర్వహించడం సంతోషకరమన్నారు.

తెలంగాణ జానపద కళారూపాలను ఒగ్గు కథగా మార్చి 1200కు పైగా ప్రదర్శనిచ్చిన గొప్ప కళాకారుడు చుక్క సత్తయ్య విగ్రహాన్ని ఆవిష్కరించడం అదృష్టంగా భావిస్తున్నానని ప్రభుత్వమే పాలేరు ఎమ్మెల్యే బిర్లా ఇలయ్య అన్నారు. ఈరోజు జనగాంలో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు. నిర్మల్ జిల్లాలో తాగునీటికి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అధికారులను ఆదేశించారు. ఈరోజు వేసవి కాలంలో తాగునీటి సరఫరాపై సమీక్ష సమావేశం ఆయన నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా సంక్షేమ శాఖ కార్యాలయంలోని మిషన్ వాత్సల్యలో పలు పోస్టుల భర్తీకి ఈ నెల 6వ తేదీన పలు రకాల పరీక్షలు నిర్వహిస్తారు. జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం ఈ విషయం తెలియజేశారు. విశేషాలు మరొకసారి. ఈరోజు దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష రాష్ట్రంలో ప్రశాంతంగా ముగిసింది. ఈ నెలఖర్లో 2వ దశ ఇంధన మెళ్లు మంజూరు చేస్తామని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 8575 కొనుగోలు కేంద్రాల ద్వారా 1238000 మెట్రిక్ టన్నుల ధాన్యం ఇప్పటివరకు సేకరించారు. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు సన్ రైజర్స్ హైదరాబాద్ కోల్కతా జట్టుకు 166 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎంఎన్ 103.5 మెగాహెడ్స్పై ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలతో పాటు రేపటి ప్రసారాల్లోని కొన్ని ముఖ్యాంశాలు, ప్రసార విశేషాలు వింటారు. ముందుగా ఈ పూట 6:25 సమాచార దర్శిని, 6:30 ప్రసారమయ్యే యువవాణి యువజనుల కార్యక్రమంలో యువతలో శారీరక దృఢత్వం పి శ్రీనివాస్ అందిస్తున్న రూపకం ప్రసారమవుతుంది. 7:00 ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం, రాత్రి 7:05 తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. 7:45 చిత్రసీమ తెలుగు సినీ గీతాలు వినవచ్చు. ఇక రాత్రి 9:00 న్యూస్ 9, 9:15 స్పాట్ లైట్. ఈ రెండు కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 9:30 ప్రసారమయ్యే శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో బాంబే ఎస్ జయశ్రీ గారి గాత్రం వినవచ్చు. 10:00 మధుర గీతాలు ప్రసారమవుతాయి. ఇవి ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఇక రేపటి ప్రసారాల్లో ప్రభాత ప్రసారంలో 6:00 దేశభక్తి గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:10 తరంగిణి, 6:40 దేశభక్తి గీతం, 6:45 ప్రాంతీయ వార్తలు, 6:55 ప్రసార విశేషాలు, 7:00 జిల్లా సమాచార లేఖ, 7:05 తెలుగులో వార్తలు, 7:15 ఉదయ తరంగిణి, 8:00 శాస్త్రీయ సంగీతం, 8:30 ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం, 9:00 చిత్రసీమ, 10:00 90 వసంతాల ఆకాశవాణి ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 12:30 తెలుగులో వార్తలు, 1:10 ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 5:00 చిత్రసీమ తెలుగు సినీ గీతాలు వినవచ్చు. 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:10 ప్రాంతీయ వార్తలు, 6:20 ప్రసార విశేషాలు, 6:25 సమాచార దర్శిని, 6:30 జానపద సంగీతం, 7:00 ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం, రాత్రి 7:05 తెలుగులో వార్తలు, 7:15 పంట పొలాలు వ్యవసాయ కార్యక్రమం ప్రసారమవుతుంది. రేపు రాత్రి 7:45 వికసిత్ భారత్ ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది హైదరాబాద్ కేంద్రం నుండి. 8:00 మనోరంజని శ్రోతలు ఉత్తరాలు మరియు వాట్సాప్ సందేశం ద్వారా కోరే సినీ గీతాల కార్యక్రమం. 9:00 న్యూస్ 9, 9:15 స్పాట్ లైట్, 9:30 శాస్త్రీయ సంగీతం, 10:00 మధుర గీతాలు. ఇవి ఈ పూట

0: రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు విన్నారు.
1: తరతరాలకు చెరగని సప్తస్వరాల బాణి వరంగల్ ఆకాశవాణి.

0: ఆకాశవాణి వరంగల్ కేంద్రం శ్రోతలు సమాచార దర్శిని వింటారు.
1: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
2: యూనియన్ బ్యాంక్ అందిస్తుంది అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
3: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అర్ధనంగా 0.25% వడ్డీ రేటు.
2: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ శాఖను సంప్రదించండి.
4: మీ సొంతింటి కల కోసం ఎదురు చూస్తున్నారా? అయితే పంజాబ్ నేషనల్ బ్యాంక్ హోమ్ లోన్ తో మీ సొంతింటి కల ఇప్పుడు మరింత సులభం. ఆకర్షణీయమైన వడ్డీ రేటు కేవలం 7.20%. సులభమైన ఈఎంఐలు ప్రతి లక్షకు కేవలం 679 రూపాయల నుంచే ప్రారంభం. ఇంకెందుకు ఆలస్యం? ఈ రోజే మీ సమీపంలో ఉన్న పంజాబ్ నేషనల్ బ్యాంక్ ను సంప్రదించండి. మీ సొంతింటి కలకు బలమైన ఆర్థిక తోడ్పాటు.
5: అందమైన ఉదయాన్ని అర్థవంతంగా చేసే ప్రభాత సమాచార తరంగిణి ఉదయ తరంగిణి.
6: సంగీతాభిలాషులకు శాస్త్రీయ, జానపద, సినీ, భక్తి, లలిత సంగీత కార్యక్రమాలు.
5: కర్షక లోకానికి వెన్నుదన్నుగా కిసాన్ వాణి.
6: యువతకు మార్గదర్శనం చేసే యువవాణి.
5: ఉద్యోగార్థులకు ఉద్యోగ సమాచారం అందించే ఉద్యోగ వాణి.
6: ప్రపంచం నలుమూలల నుండి ఖచ్చితమైన సమాచారాన్ని అందించే వార్తా ప్రసారాలు.
5: చిన్నారుల్లో సృజనాత్మకతను ప్రోత్సహించడానికై చిన్నారి లోకం. కళలు, ఆరోగ్యం, సంక్షేమం, సాధికారత వంటి ఎన్నో అంశాలపై చైతన్య ప్రసంగాలు. ఇలా విస్తృత పరిధిగల నాణ్యమైన కార్యక్రమాలతో ఆబాల గోపాలాన్ని వినోదంలో ఓలలాడించే వరంగల్లోని ఏకైక ఎఫ్ఎం రేడియో కేంద్రం వరంగల్ ఆకాశవాణి 103.5 మెగాహెడ్జ్ పై మా ప్రసారాలను విని ఆస్వాదించండి.
6: మీ వ్యాపార ప్రకటనల కొరకై సంప్రదించండి 9182986142.
7: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాథ్.

0: हमारी सहायता टेलीलॉ के ऐप, वेबसाइट www.tele-law.in या टोल फ्री नंबर 14454 से प्राप्त की जा सकती है।
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

యువవాణి యువజనుల కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి యువవాణి కార్యక్రమంలో యువతలో శారీరక దృఢత్వం ఈ అంశం గురించి పి. శ్రీనివాస్ అందిస్తున్న రూపకం వినండి.

సినిమాల్లో ఒకప్పుడు హీరోలు హీరోయిన్లు కొంచెం బొద్దుగా అందంగా ఉండేవారు. ఆ తర్వాత కాలంలో బొద్దుగా కాకుండా కొంచెం శారీరక ప్రమాణాలపై దృష్టి పెట్టి యోధులుగా ఉండేవారు. కాలక్రమేణా హీరోలు సిక్స్ ప్యాక్, ఆ తర్వాత 8 ప్యాక్స్ పై దృష్టి పెట్టి నాజుగ్గా బలంగా కనిపిస్తున్నారు. ఇక నేటి యువత వీరిని ఆదర్శంగా తీసుకొని వారి బాటలోనే పయనిస్తున్నారు. కానీ కొంతమంది ఇవేవీ పట్టించుకోకుండా సరైన శారీరక అవగాహన లేక చివరికి ఊబకాయలుగా మారి ఇబ్బంది పడుతూ ఉన్నారు. అంతేకాకుండా ఈ రోజుల్లో అందుబాటులో ఉన్న ఆహార పదార్థాలు, ఆహారపు అలవాట్లు నేటి యువతను వారిలోని శక్తిని నిర్వీర్యం చేస్తున్నాయి. సాధారణంగా 45 సంవత్సరాలు దాటిన తర్వాత రావాల్సిన మధుమేహం, బీపీ లాంటి దీర్ఘకాలిక వ్యాధులు ప్రస్తుతం 20-30 సంవత్సరాల మధ్య వయసులోనే యువతను బాధిస్తున్నాయి. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. మారిన జీవనశైలి, అవగాహన లేమి, మద్యపానం, ధూమపానం, మత్తు పదార్థాల సేవనం లాంటి చెడు అలవాట్లు, ఇలా అనేక కారణాలు యువతను వారి శక్తిని నిర్వీర్యం చేస్తున్నాయి. స్థూలకాయం అన్ని రోగాలకు మూలం. అలాంటి స్థూలకాయం బారిన పడిన యువత దాన్ని వదిలించుకోవడానికి వ్యాయామాన్ని ఆశ్రయిస్తున్నారు. కేవలం స్థూలకాయమే కాదు, ఇంతకు ముందు చెప్పుకున్న మధుమేహం, బీపీ లాంటి దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా దూరంగా ఉండాలంటే ఖచ్చితంగా వ్యాయామం, శారీరక శ్రమ అవసరం. వ్యాయామం వల్ల చక్కని శరీర ఆకృతితో పాటు బాడీ లాంగ్వేజ్ కూడా మెరుగవుతుంది. బాడీ లాంగ్వేజ్లో ముఖ్యాంశమైన బాడీ పోస్చర్, అంటే మనం నిలబడే భంగిమ, నడిచే కూర్చునే భంగిమలు, ఇవన్నీ కూడా మన పట్ల ఎదుటివారిని ఆకర్షితులను చేస్తుంది. చక్కని బాడీ లాంగ్వేజ్ మన పట్ల ఒక చక్కని అభిప్రాయాన్ని ఎదుటివారిలో కలిగిస్తుంది. ఇది సోషల్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్లో ఒక భాగమే. దీంతో మనలోని ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. ఇక ఆత్మవిశ్వాసంతో చేయగల అద్భుతాలేంటో అందరికీ తెలిసిందే. కాబట్టి వ్యాయామం వల్ల కేవలం శరీరాకృతే కాదు, చక్కటి బాడీ లాంగ్వేజ్ కూడా మన సొంతమవుతుంది. యువత విజయపథంలో పయనించడానికి చక్కటి బాడీ లాంగ్వేజ్ పాత్ర అంతా ఇంతా కాదు. వ్యాయామాన్ని కేవలం బరువు తగ్గించుకోవడానికి, శారీరకంగా దృఢంగా ఉంచుకోవడానికి మాత్రమే ఆశ్రయించిన ఆ తర్వాతి కాలంలో దానివల్ల మనకు తెలియకుండానే ఎన్నో స్కిల్స్ మన సొంతమవుతాయి. శారీరక నిర్మాణం పరంగా వంశ పారంపర్యత, వృత్తిరీత్యా కొంతమంది యువత వివిధ భంగిమలను కలిగి ఉంటారు. గూని, పొట్ట, నడ్డి, దొడ్డికాళ్ళు, ఒకవైపు వంగి నడవడం, స్థూలకాయం లాంటి శరీరాలని కలిగి ఉంటారు. వీటి వల్ల వారు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతూ ఉంటారు. దానివల్ల వారు చక్కని బాడీ లాంగ్వేజ్ను కలిగి ఉండే అవకాశమూ ఉండదు. దీంతో సామాజికంగా వారు కుంగుబాటుకు గురయ్యే ప్రమాదం ఉంది. మరి ఇంతకుముందు చెప్పుకున్న అసాధారణ భంగిమలను చిన్నతనంలోనే గుర్తించి దానికి తగిన వ్యాయామాలను చేస్తే అలాంటి అసాధారణ భంగిమల నుండి ఉపశమనం పొందవచ్చు అంటున్నారు కాకతీయ విశ్వవిద్యాలయం ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగంలో లెక్చరర్గా సేవలందిస్తున్న శ్రీ ఎస్ నాగార్జున. వీరు

0: 5 అంతర్జాతీయ జర్నల్స్లో పరిశోధనా వ్యాసాలను ప్రచురించారు. మరి వ్యాయామం వల్ల కలిగే ప్రయోజనాలు, అలాగే గుడ్ పాశ్చర్స్ ఎలా పొందాలి అన్న పలు విషయాలను గురించి తెలియజేస్తూ.
1: నమస్కారం సార్, నా పేరు నాగార్జున, కాకతీయ విశ్వవిద్యాలయం ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. మన బాడీ అనేటువంటిది కంప్యూటర్ లాంటిదే, అంటే కంప్యూటరు ఏ విధంగా పనిచేస్తుందో బాడీ కూడా ఆ విధమైనటువంటి యంత్రమే ఇది. బాడీ అనేటువంటిది యంత్రం, ఆ యంత్రం అనేటువంటిది ఏ విధంగా పనిచేస్తుందో, బాడీ అనేటువంటిది కూడా మనం తీసుకున్నటువంటి ఆహారం మనకు శక్తిని ఉచ్చడం వల్ల మనము ఈజీగా పనులు చేయగలుగుతున్నాం. అంటే పనులు చేయడం అంటే మనకు ఉన్నటువంటి సిస్టమ్స్ ఉన్నాయి బాడీలో, డైజెస్టివ్ సిస్టము, రెస్పిరేటరీ సిస్టము, లంగ్స్, ఆ తర్వాత నెక్స్ట్ కార్డియో సిస్టమ్, అయితే మజిల్స్, ఆ తర్వాత బోన్ సిస్టము. ఈ సిస్టమ్స్ అన్నీ ఏమవుతాయి అంటే మన బాడీ పోచర్ని క్రియేట్ చేస్తాయి. గుడ్ పోచర్ అంటే కరెక్ట్ అలైన్మెంట్ ఆఫ్ ద బాడీ ఈజ్ ద గుడ్ పోచర్. అంటే బాడీలో కొంతమందికి ఏ విధమైనటువంటివి ఉంటాయి అంటే గూని, కైపోసిస్ అంటారు దాన్ని, గూని ఉండేటువంటి కొంతమంది ఉంటారు యువత. ఎందుకంటే యువత అనేటువంటి గూని ఎందుకు వస్తుంది అని అంటే, స్కూల్ లెవెల్లో ఉండేటువంటి పిల్లలు వాళ్ళు బుక్ హెవీగా బుక్కులు మోయడం వల్ల వాళ్ళకు గూని అనేటువంటి కైపోసిస్ అనేటువంటి వస్తుంట. ఎందుకంటే బ్యాక్ సైడ్లో బుక్కులు కిలోల కొద్ది బుక్కులు మోయడం వల్ల రిబ్స్ అనేటువంటి ఉంటాయి కదా, 12 pairs రిబ్స్ ఉంటాయి సార్. ఆ రిబ్స్ అనేటువంటి ఏమవుతాయి అంటే చిన్నతనంలో ఉండేటువంటి రిబ్స్ ఏమవుతాయి అంటే దగ్గరికి ఎముకల గూని అనేటువంటి దగ్గరికి వచ్చేసి ఈ గూని అనేటువంటిది వస్తుంది ఫస్ట్ పిల్లలకు. ఆ తర్వాత సోలియస్, ఒక మజిల్ అనేటువంటి ఇప్పుడు జబ్బ ఉంది కదా, ఈ జబ్బ అనేటువంటి కిందికి వంగుతుంది, దాన్ని దాన్ని ఏమంటారు అంటే సోలియస్ అంటారు. కొంతమంది వంగి నడుతూ అంటారు సైడ్కు, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఇట్లా వంగి నడుతూ అంటారు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి మజిల్స్ అన్నీ ఏంటంటే ఇంటర్లాక్డ్ అవుతాయి. గుడ్ పోచర్ బ్యాడ్ పోచర్ ఫస్ట్ గుర్తించాలి, బ్యాడ్ పోచర్ ఏది గుడ్ పోచర్ ఏది, అదే మెయిన్ కీలకం. మనము గుడ్ పోచర్ ఉంటే ఏ విధమైనటువంటి ఎక్సైజ్ ఏ విధంగా చేయాలి, బ్యాడ్ పోచర్ ఉంటే దాన్ని గుడ్ పోచర్ ఏ విధంగా చేయొచ్చు. అంటే సమ్ ఎక్సైజ్ ఉంటాయి. ఇప్పుడు ఏం చేస్తాం మనము, కైపోసిస్ అన్నాం, గూని అయింది. గూని అయినప్పుడు మనం ఏం చేయాలంటే మెల్లగా ఈ చేతులను ముందుకు చాచి దాని నుంచి వెళ్ళి మన యొక్క బాడీ ఎముకలు ఉన్నాయి కదా, ఎముకలను వెనక కనుకోవాలి వెళ్ళకిలుగా. ఇట్లా అంటే ఏమవుతుంది అంటే ఎక్సైజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇది ఎలాబరేట్ అవుతుంది. ఎలాబరేట్ అవ్వడం వల్ల ఏమవుతుంది అంటే అప్పుడు గుడ్ పోచర్ కు బాడీ అనేటువంటి ఆ తర్వాత నెక్స్ట్ లార్డోసిస్ అంటాం. ముందు పొట్ట ముందుకు వస్తుంది కొంతమందికి, చాలా మందికి చూడండి మీరు పొట్ట ముందుకు వచ్చి వెనక నడ్డి అనే దాన్ని నడ్డి అంటారు. వెనకలో ఉండేటువంటి మన స్పైన్ ఉంటుంది కదా, ఆ స్పైన్ లో ఉండేటువంటి లాస్ట్ టెయిల్ అనేటువంటి లాస్ట్ భాగం ఉంటుంది. ఆ టెయిల్ అనేటువంటి ఏమవుతాయి అంటే లోపల చొచ్చుకోపోతుంది. చొచ్చుకోపోవడం వల్ల ఏమవుతాయంటే ముంగటున్న పొట్ట అనేటువంటి ముందుకు వస్తుంది. దానికి ఏం చేయాలంటే ముందుకు మనం ఏం చేస్తాం, సిట్అప్స్ ఉంటాయి దానికి,
0: పడుకొని
1: మనం ఏం చేస్తాం అంటే వెళ్ళకిల్ల పడుకొని ఈ మన యొక్క తలను తర్వాత నడుమును ఆ వరకు మనం సిట్అప్స్ చేయాలి. ఈ విధంగా సిట్అప్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఇక్కడటువంటి లార్డోసిస్ అన్నాం కదా, వెనకకు చొచ్చుకుపోయినటువంటి ఎముక అనేటువంటిది వెనకకు మళ్ళా బ్యాక్ వెళ్ళిపోతూ ఉంటుంది. లోపలికి వచ్చినటువంటి ఎముకను కొంచెం బ్యాక్ చేయడం వల్ల మన ఎంత పొట్ట అనేటువంటి కరెక్ట్గా బాడీకి స్ట్రెంగ్తన్ అయి ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ ఇంకోటి నాక్నీస్ అంటాం, దొడ్డి కాళ్ళు అంటాం, కాళ్ళకు తాకుతూ ఉంటాయి. అప్పుడు చిన్నప్పుడే గుర్తించాలి, ఇవి పెద్ద విరిగిన తర్వాత గుర్తిస్తే ఇవి మాత్రం ఆ విధంగానే ఉంటాయి. చూడండి చాలా మందికి ఈ కాళ్ళు ముఖాలు తాక్కుంటా నడుస్తూ ఉంటారు చాలా మంది. అది చిన్నప్పుడే గుర్తించాలి. చిన్నప్పుడు గుర్తించాలంటే ఏం చేయాలంటే గుర్తించిన తర్వాత ఈ కాళ్ళ ముఖాల మధ్యలో బాల్ పెట్టాలి, చిన్న బాల్స్. ఆ బాల్స్ పెట్టి ఇట్లా ప్రెస్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఇవి అనేటువంటి ఈ ఎముకలు అనేటువంటి ఆ తర్వాత ఈ మజిల్స్ అనేటువంటి ఇంటర్లాక్డ్ అయినటువంటి మజిల్ ఆడ ఎక్సైజ్ జరగడం వల్ల ఏమవుతుందంటే స్ట్రెంగ్తన్ అవుతుంది. అప్పుడు దొడ్డి కాళ్ళు అనేటువంటిది మనకు ఇది నాకుని తాకుంటూ ఉంటాయి.
0: మరి వ్యాయామాలను ప్రారంభించే ముందు పాటించాల్సిన మెళకువల గురించి ఆయన చెప్తూ,
1: లేచిన తర్వాత మనం చేయాల్సినటువంటి యాక్టివిటీస్ ఏంటంటే కలకృత్యాలు తీసుకున్న తర్వాత ఈ రోజు నుంచి మనం స్టార్ట్ చేస్తున్నాం అని అనుకోండి, మనం అదే రోజు రన్నింగ్ స్టార్ట్ చేయకూడదు, వాకింగ్ చేయాలి. ఫస్ట్ వాక్ చేసిన తర్వాత మన అప్పుడు ఏమవుతుంది అంటే బాడీ అడాప్ట్ అవుతుంది. ఆ సిస్టమ్ ఏమవుతుంది అంటే ఎక్సర్సైజ్ సిస్టానికి అడాప్ట్ అవుతుంది. ఎక్సర్సైజ్ సిస్టానికి అడాప్ట్ అయిన తర్వాత అప్పుడు మనం ఏం చేస్తామంటే స్లోగా జాగ్ చేసే విధానానికి వెళ్ళిపోవాలి. స్లోగా జాగింగ్ నుంచి తర్వాత రన్నింగ్ మూమెంట్ను తీసుకురావాలి. రన్నింగ్ను తీసుకొచ్చి రన్నింగ్ చేసిన తర్వాత అప్పుడు ఏంటంటే ఫేజెస్ ఉంటాయి సార్, ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్, ఫేజెస్ ఉంటాయి అన్నట్టు. ఇలా ఈ రన్నింగ్ చేసే విధానంలో కూడా ఫేజెస్ ఉంటాయి. జిమ్కు పోయినా కానీ హెవీ వెయిట్స్ ఎత్తు అంటాడు, ఒకటే రోజు పోతాడు హెవీ వెయిట్స్ ఎత్తు అంటాడు. ఎప్పుడు కానీ సింపుల్ టు కాంప్లెక్స్కి వెళ్ళాలి.
0: యువత శారీరకంగా దృఢంగా ఉండడానికి పాటించాల్సిన ఆహార నియమాల గురించి తెలియజేస్తూ,
1: డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలా, మనము ఎప్పుడు ఇప్పుడు స్పైసీ ఫుడ్లు తీసుకుంటారు యువత చూడండి, ఈ రోడ్ల మీద ఉండేటువంటి, లేకపోతే బర్గర్స్ బేకరీలకు పోయిన తర్వాత బర్గర్స్, ఆ తర్వాత అందులో ఉండేటువంటి పెస్టిసైడ్ ఫుడ్స్, ఇప్పుడు చాలా కూడా పెస్టిసైడ్ ఫుడ్స్ వస్తున్నాయి. న్యాచురల్ గా ఉండేటువంటి ఫుడ్స్ అనేటువంటి లేవు కాబట్టి అన్ని పెస్టిసైడ్స్ అవుతున్నాయి కాబట్టి

0: నియమాల గురించి తెలియజేస్తూ,
1: డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలా, మనము ఎప్పుడు ఇప్పుడు స్పైసీ ఫుడ్లు తీసుకుంటారు యువత చూడండి, ఈ రోడ్ల మీద ఉండేటువంటి, లేకపోతే బర్గర్స్ బేకరీలకు పోయిన తర్వాత బర్గర్స్, ఆ తర్వాత అందులో ఉండేటువంటి పెస్టిసైడ్ ఫుడ్స్, ఇప్పుడు చాలా కూడా పెస్టిసైడ్ ఫుడ్స్ వస్తున్నాయి. న్యాచురల్గా ఉండేటువంటి ఫుడ్స్ అనేటువంటి లేవు కాబట్టి అన్ని పెస్టిసైడ్స్ అవుతున్నాయి. కాబట్టి మనం ఏంటంటే న్యాచురల్గా ఉండేటువంటి ఫుడ్స్, అంటే న్యాచురల్ ఇప్పుడు మనం తీసుకున్నటువంటి ఏంటంటే, మనము వేరుశెనగ అంటాం, ఉడకబెట్టినటువంటి వేరుశెనగలు, ఆ తర్వాత నెక్స్ట్ పెసరపప్పు, మొలకెత్తినటువంటి గింజలు ఏం చేస్తుంటే రాత్రి నానబెట్టాలి, తెల్లారి వరకు అవి మొలకెత్తిన అవి తీసుకోవాలి, అవి డ్రై ఫ్రూట్స్ అనేటువంటివి బాగుంటుంది. తర్వాత మనం ఏం చేస్తున్నాం అంటే, ఈ చికెన్ బిర్యానీ అని, మటన్ బిర్యానీ అని, చికెన్ ఫ్రైడ్ రైస్ అని, నూడుల్స్ అని, ఈ ఫుడ్స్ అనేటువంటివి ఎక్కువ మనం ఏం చేస్తారంటే ఆయిల్ వేస్తారు. అలా వాళ్ళు ఏ ఆయిల్ పడతారో, స్వచ్ఛమైన ఆయిల్ పడతారా, లేకపోతే కల్తీ ఆయిల్ పడతారా అనేటువంటి, ఇప్పుడు చూడండి చాలా కల్తీ ఆయిల్సే వాడతారు, కల్తీకి సంబంధించినటువంటి ఉన్నాయి అన్ని ఆహార విషయంలో మాత్రం. ఎందుకంటే కల్తీ తీసుకోవడం వల్ల అది బాడీకి విషయమే, కల్తీ ఏ ఫుడ్ తీసుకున్నా కానీ విషయమే అది, అది మంచి జరుగుతుంది, నేను తింటే బిర్యానీ తింటే ఇట్లా అవుతా అట్లా అవుతా, ఇలాంటివి కాదు. మనం తీసుకున్నటువంటి ఏంటంటే ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, ఖర్జూర పండ్లు, ఆ తర్వాత అరటి పండ్లు, ఆ తర్వాత దానిమ్మ పండ్లు, ఆ తర్వాత బత్తాయిలు, ఆ తర్వాత నెక్స్ట్ ఫ్రూట్స్ ఏ సేపులు, సీజనల్ ఫ్రూట్స్, జామకాయలు, సీజనల్ ఫ్రూట్స్ ఏవైతే ఉన్నా ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల బాడీ అనేటువంటిది కరెక్ట్గా విటమిన్స్ను రిక్వైర్మెంట్ చేసుకుంటుంది.
0: యువత శారీరక దృఢత్వం విషయంలో క్రీడల పాత్ర గురించి తెలియజేస్తూ,
1: కొన్ని కాస్ట్ గేమ్స్ ఉంటాయి, కొన్ని ఏంటంటే పైసలు పెట్టి ఆడుకునేటువంటి గేమ్స్ ఉంటాయి, మనము ఎక్విప్మెంట్ అంతా కొనుక్కునేటువంటి పరిస్థితి. కొంతమంది ధనవంతుల పిల్లలు ఉంటారు, కొంతమంది చాలా బీద పిల్లలు ఉంటాము, కొంతమంది మిడిల్ క్లాస్ పిల్లలు ఉంటాము. ఇదే మనం సమాజంలో డివైడ్ అయినటువంటిది, సోషియాలజీగా ఉన్నటువంటిది, ధనవంతుల పిల్లలు, పేద పిల్లలు, మధ్యతరగతి పిల్లలు, మధ్యతరగతి ఉన్నటువంటి కుటుంబాలు ఉన్నాయి. అంటే ధనవంతుల పిల్లలు ఏమంటారు, వాళ్ళు ఏది కావాలన్నా కొనుక్కుంటారు, ఏం చేయాలన్నా కొనుక్కుంటారు, జిమ్ ఎంత కాస్ట్ పైసలైనా కానీ జిమ్కి పెట్టి పోయి చేసేటువంటి వాళ్ళకు ఆర్థిక స్తోమత ఉంటుంది. ఆర్థిక స్తోమత లేనటువంటి వాళ్ళం ఏం చేస్తాం, మనము గ్రౌండ్కి వస్తాం, గ్రౌండ్కి వచ్చిన తర్వాత వాళ్ళు వాలీబాల్ లేకపోతే కబడ్డీ, ఖోఖో, ఆ తర్వాత ఫుట్బాల్, అంటే ఇవి ఎండ్యూరెన్స్ గేమ్స్, ఫుట్బాల్ ఎండ్యూరెన్స్ గేమ్, హాకీ ఎండ్యూరెన్స్ గేమ్, ఆ తర్వాత ఖోఖో అంటే ఎజిలిటీ మూమెంట్స్ ఉంటాయి, ఆ తర్వాత కబడ్డీ ఏంటంటే డిఫెన్స్ మూమెంట్స్ ఉంటాయి, ఆ తర్వాత ఏంటంటే మన రూరల్ గేమ్స్ ఇవి. ఈ రూరల్ గేమ్స్ మనం ఎక్కువ గ్రామీణ క్రీడలు ఆడేటువంటి మనకు ఏంటంటే కాస్ట్లెస్, మనం కొనుక్కునేటువంటి అవసరం లేదు, కొంత శ్రమ పడితే సరిపోతాయి, ఒక గంట సేపు. అరిస్టాటిల్ అనేటువంటి శాస్త్రవేత్త ఫిజికల్ ఎడ్యుకేషన్కు చెప్పినటువంటి సూత్రం ఇది, ఏ సౌండ్ బాడీ కెన్ సౌండ్ మైండ్,
0: శారీరకంగా దృఢత్వంగా ఉన్నప్పుడే మానసికంగా కూడా
1: దృఢత్వంగా ఉంటారు.
0: అంటే మా దృఢత్వం అనగానే ఇప్పుడు శారీరకమే కాదు,
1: మెంటల్గా కూడా మనం కరెక్ట్గా ఉన్నప్పుడే మనము ఏ విధంగానైనా సాధించగలుగుతాం.
0: మనం నెలవారీ బడ్జెట్ను ఎలా లెక్కలు వేస్తామో, అలాగే మనం రోజూ తీసుకునే ఆహార పదార్థాల నుంచి వచ్చే శక్తిని, మనం ఖర్చు పెట్టే శక్తిని సమతుల్యం చేసుకుంటూ ఉండాలి. రోజూ మనకు ఆహారం ద్వారా ఎన్ని క్యాలరీలు అవసరం, ఎన్ని క్యాలరీలు తీసుకుంటున్నాం, ఎక్కువ క్యాలరీలు తీసుకుంటే దాన్ని ఖర్చు చేయడానికి వ్యాయామం చేస్తున్నామా, లేదంటే ఒంట్లో కొవ్వును ప్రోగు చేస్తున్నామా అన్నది చూసుకోవాల్సిందే. ఒక నివేదిక ప్రకారం 20% మంది అవసరానికి మించి తింటున్నారని, దాంతో వారికి ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నాయని అంచనా. సాధారణ వ్యక్తికి, అంటే మామూలుగా పనిచేసే వ్యక్తికి, రోజుకు 2200 నుండి 2800 క్యాలరీల వరకు శక్తి అవసరం. అలాగే ఒక సాధారణ మహిళకు 200 నుండి 2300 క్యాలరీల వరకు శక్తి అవసరం ఉంటుంది. మన శరీరం తన ధర్మాన్ని నిర్వర్తించేందుకు శక్తి కావాలి. అది మనం తీసుకునే ఆహారం రూపంలో క్యాలరీలుగా అందుతుంది. శరీరం సాధారణంగా పనిచేయడానికి మొత్తం శక్తిలో 60 నుండి 80% అవసరమవుతుంది. తిన్న ఆహారం అరిగించడానికి 10% క్యాలరీలు ఖర్చు అవుతాయి. ఒక కప్పు అన్నం 170 క్యాలరీలను, ఒక పూరి 100 క్యాలరీలను, 2 బ్రెడ్ స్లైస్లు 170 క్యాలరీలను, ఒక పుల్కా 80, ఒక కప్పు ఉప్మా 270, 2 ఇడ్లీలు 150, ఒక బర్గర్ 300 క్యాలరీలు, అరకప్పు ఐస్ క్రీమ్ 200 క్యాలరీల శక్తిని ఇస్తాయి. ఇలా ఒక్కో ఆహార పదార్థం ఎంత శక్తిని ఇస్తున్నాయి అన్న విషయం తెలుసుకొని మనకు ఎంత శక్తి అవసరం అన్న

దాన్ని బేరీజు వేసుకొని మన ఆహారపు అలవాట్లను సమతుల్యం చేసుకోవాల్సి ఉంటుంది. వ్యాయామం చేసే వారిలో కొందరు అలసిన శరీరానికి కావలసిన శక్తి కోసం సాధారణం కంటే ఎక్కువగా ఆహారం తీసుకుంటారు. దీంతో గంటపాటు చేసిన వ్యాయామం వృధా అయినట్టే. కాబట్టి వ్యాయామం తర్వాత అలసినట్లు అనిపిస్తే తక్కువ క్యాలరీలు గల ఆహారం తీసుకోవడం ఉత్తమం. శారీరక దృఢత్వం అనగానే నేటి యువత జిమ్ సెంటర్లకు పరిగెత్తడం సర్వసాధారణం. కానీ కేవలం జిమ్మే కాకుండా ఉదయం సూర్యరశ్మిలో సైక్లింగ్, వాకింగ్, జాగింగ్ వల్ల కూడా చాలా ప్రయోజనాలుంటాయి. వ్యాయామంలో నడక, పరుగుతో మంచి ఫలితాలుంటాయని నిపుణులు అంటున్నారు. వారంలో 5 రోజులు కనీసం 30 నుండి 45 నిమిషాల వరకు సమయాన్ని వ్యాయామానికి కేటాయించాలి. గంటకు 5 నుండి 6 కిలోమీటర్ల వేగంతో నడవటం లేదా గంటకు 16 కిలోమీటర్ల వేగంతో సైక్లింగ్ చేయడం వల్ల మంచి ప్రయోజనాలు పొందవచ్చని అనేక పరిశోధనా వ్యాసాలు చెబుతున్నాయి. కాబట్టి ఆహార నియంత్రణతో పాటు వ్యాయామం శారీరక దృఢత్వానికి ఎంతో సహకరిస్తుంది.

యువతలో చాలామంది బరువు తగ్గి నాజూకైన శరీరాకృతి సొంతం చేసుకోవాలనే తపనతో వ్యాయామం చేయడం ప్రారంభిస్తారు. మొదట్లో ఉత్సాహంగా ముందుకు సాగుతూ వీలైనంత ఎక్కువ సమయం చెమటోర్చేందుకు కృషి చేస్తారు. ఇక కొన్ని రోజుల తర్వాత మొదట ఉన్న ఉత్సాహం పలచబడిపోయి రకరకాల సాకులతో వ్యాయామాన్ని ఆపేస్తూ ఉంటారు. కొందరికి టైం సరిపోవట్లేదనో, త్వరగా అలసిపోతున్నావనో, లేదా ఎంత చేసినా ఫలితం కనిపించట్లేదు అనో, ఇలా ఎన్నో చిన్న చిన్న కారణాలతో వ్యాయామాన్ని ఆపేస్తూ ఉంటారు. నిపుణుల సమక్షంలో ఈ విషయాలను చర్చిస్తే ఆ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఉదయాన్నే వ్యాయామానికి సమయాన్ని కేటాయించడం కోసం అరగంట ముందు మేల్కొనడం, వీలైనప్పుడల్లా ఇంట్లో చిన్న చిన్న పనులు చేయడం వల్ల వ్యాయామానికి ప్రత్యేకించి సమయం కేటాయించాల్సిన అవసరం ఉండదు. వ్యాయామం చేయడం వల్ల శరీరంలోని ప్రతి కండరం శక్తిని అందించడం ప్రారంభిస్తుంది. కాబట్టి వ్యాయామం వల్ల అధిక శక్తి ఉత్పత్తి అయి మెదడు శరీరం తేలిక అవుతుంది. వ్యాయామం చేయకపోవడం వల్ల శక్తి ఉత్పత్తి జరగక అలసటగా అనిపిస్తుంది. అందుకే ఎంత అలసినా రోజులో కనీసం 20 నిమిషాలు వ్యాయామానికి కేటాయించడం వల్ల కొత్త శక్తి ప్రతి ఒక్క కణం నుండి ఉత్పత్తి అయి ఉత్సాహంగా ఉంటారు. కార్యక్రమంలో ఇంతకుముందు చెప్పుకున్నట్టు వ్యాయామం వల్ల శారీరక దృఢత్వం మరియు చక్కటి బాడీ లాంగ్వేజ్లే కాదు, మానసిక దృఢత్వాన్ని కూడా పెంచుకోవచ్చు. యువత విజయ పథంలో పయనించాలంటే శారీరక దృఢత్వం ఎంత అవసరమో మానసిక దృఢత్వము అంతే అవసరం. చక్కని ఆరోగ్యం ద్వారా మానసిక దృఢత్వాన్ని పొందవచ్చు. కేవలం శారీరక దృఢత్వమే కాదు, మానసిక దృఢత్వము అవసరమేనని ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త స్టీవెన్ హాకింగ్ నిరూపించారు. శరీరం అంతా చచ్చుబడిపోయినా విశ్వానికి సంబంధించిన రహస్యాలను ఛేదించడంలో ఆయన సంకల్పం గురించి చెప్పుకోవాల్సిందే. ఇదే నేడు ప్రతి యువత అలవర్చుకోవాల్సిన అంశం. ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, వజ్ర సంకల్పం గల యువత నా దేశానికి కావాలి అని ఎంతో మంది యువతకు ఆదర్శంగా నిలిచిన స్వామి వివేకానంద మాటలను ఈ సందర్భంగా ఒక్కసారి గుర్తు చేసుకుందాం.

0: శ్రోతలు, ఇంతవరకు యువవాణి యువజనుల కార్యక్రమంలో యువతలో శారీరక దృఢత్వం పి శ్రీనివాస్ అందించిన రూపకం విన్నారు.
1: మన్నికకి మారు పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు, ధోవతులు, టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు, ధోవతులు, టవల్స్. నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
2: పంజాబ్ నేషనల్ బ్యాంక్ కార్ లోన్ ఆకర్షణీయమైన వడ్డీ రేటు, కేవలం 7.6%, సౌకర్యవంతమైన ఈఎంఐలు, ప్రతి లక్షకు 1,192 రూపాయల నుంచే ప్రారంభం. ఎక్స్షోరూమ్ ధరపై 100% ఫైనాన్సింగ్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో. మీ కల కారు మీ సొంతం అవ్వాలంటే పిఎన్బి కార్ లోన్ తోనే సాధ్యం. వివరాలకు www.pnb.bank.in లేదా మీ సమీపంలో ఉన్న పంజాబ్ నేషనల్ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
0: కార్యక్రమంలో సినీ గీతం విందాం. అల్లరి మొగుడు చిత్రం కోసం ఏఆర్ రెహమాన్ సంగీతం అందించగా, చిత్ర బృందం ఆలపించిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం.

0: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా జనగణనకు సిద్ధమవుతోంది. జనగణన మొదటి దశ ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు. దేశంలో మొదటిసారిగా డిజిటల్ విధానంలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు. ఏదైనా డిజిటల్ టూల్లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్ ద్వారా sc.census.gov.in లో మీ వివరాలు నమోదు చేసుకోవచ్చు. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: కార్యక్రమంలో మరో సినీ గీతం విందాం. సాయి జీరో ఈ చిత్రం కోసం ఎంఎం కీరవాణి సంగీతం అందించగా మోహన భోగరాజు ఆలపించిన శ్రీమణి గీతం.

0: యువవాణి యువజనుల కార్యక్రమం విన్నారు.
1: ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం. మొదటి ఉద్యోగ సమాచారం.
2: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి 2026 సంవత్సరానికి గ్రేడ్ సి మరియు గ్రేడ్ డి స్టెనోగ్రాఫర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఈ జాతీయ స్థాయి పరీక్ష ఆధారంగా భారత ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, సంస్థల్లో స్టెనోగ్రాఫర్ ఖాళీల భర్తీని చేపడతారు. ఇందులో భాగంగా 731 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ ఖాళీలను స్టెనోగ్రాఫర్ ఎగ్జామినేషన్ 2026 ఆధారంగా భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు గ్రేడ్ సి స్టెనోగ్రాఫర్ ఉద్యోగానికి 18 నుండి 30 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి. గ్రేడ్ డి స్టెనోగ్రాఫర్ ఉద్యోగానికి అభ్యర్థుల వయసు 18 నుండి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. కంప్యూటర్ ఆధారిత పరీక్ష, జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. రాత పరీక్షలో క్వాలిఫై అయిన వారికి హిందీ లేదా ఇంగ్లీష్లో స్టెనోగ్రఫీ పరీక్ష ఉంటుంది. గ్రేడ్ సి స్టెనోగ్రాఫర్ ఉద్యోగానికి నిమిషానికి 100 పదాలు, గ్రేడ్ డి స్టెనోగ్రాఫర్ ఉద్యోగానికి నిమిషానికి 80 పదాల వేగం కలిగి ఉండాలి. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ ssc.nic.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ 16 May 2026. మరొక ఉద్యోగ సమాచారం. భారత పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ BPCL వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఎంట్రీ లెవెల్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఇందులో భాగంగా ఇంజనీరింగ్ విభాగంలో 175, అకౌంట్స్ విభాగంలో 25, ఎమ్యూనిటీస్ విభాగంలో 10 జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. సెక్రటరీ 8 ఖాళీలను, క్వాలిటీ అజ్యూరెన్స్ విభాగంలో 30, అఫీషియల్ లాంగ్వేజ్ విభాగంలో 2 అసోసియేట్ ఎగ్జిక్యూటివ్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. మొత్తం 250 ఖాళీలు. అభ్యర్థులు పోస్ట్ని అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా లేదా బీటెక్ లేదా బీఈ లేదా సిఏ లేదా సిఎంఏ లేదా ఎంఏ లేదా ఎంఎస్సి ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి. అభ్యర్థుల వయసు 1 April 2026 తేదీ నాటికి 30 నుండి 35 ఏళ్ల మధ్య ఉండాలి. దరఖాస్తులను ఆన్లైన్లో పూరించాల్సి ఉంటుంది. రాత పరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ bharatpetroleum.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ 17 May 2026. మరొక ఉద్యోగ సమాచారం. భారతీయ రిజర్వ్ బ్యాంక్ దేశవ్యాప్తంగా గల వివిధ జోన్లలో ఆఫీసర్స్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఇందులో భాగంగా జనరల్ విభాగంలో 40 గ్రేడ్ బి ఆఫీసర్ ఖాళీలను, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పాలసీలో 10 గ్రేడ్ బి ఆఫీసర్స్ ఖాళీలను, స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ విభాగంలో 10 గ్రేడ్ బి ఆఫీసర్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. మొత్తం 60 ఖాళీలు. అభ్యర్థులు కనీసం 65% మార్కులతో సంబంధిత విభాగాల్లో గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్థుల వయసు 21 నుండి 30 ఏళ్ల మధ్య ఉండాలి. Phase 1, Phase 2 రాత పరీక్ష, ఆ తర్వాత ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ opportunities.rbi.org.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ 22 May 2026. మరొక ఉద్యోగ సమాచారం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి చెందిన సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ SPMCIL పరిధిలోని 4 యూనిట్లలో ఖాళీగా ఉన్న వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఇందులో భాగంగా హైదరాబాద్లో 69 ఖాళీలను భర్తీ చేయనున్నారు. మొత్తంగా 4 యూనిట్లలో 534 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇందులో భాగంగా సేఫ్టీ ఆఫీసర్, సూపర్వైజర్, ఆర్టిస్ట్, సెక్రటేరియల్ అసిస్టెంట్, జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్, జూనియర్ టెక్నీషియన్ వంటి ఖాళీలను భర్తీ చేయనున్నారు. పోస్టును బట్టి అభ్యర్థులు ఇంజనీరింగ్ డిగ్రీ, బిఈ లేదా బీటెక్ ఫస్ట్ క్లాస్లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఏదైనా డిగ్రీతో పాటు కంప్యూటర్ టైపింగ్ పరిజ్ఞానం కలిగి ఉండాలి. జూనియర్ టెక్నీషియన్ పోస్టులకు సంబంధిత ట్రేడ్లో NCVT సర్టిఫికెట్ ఉండాలి ఉద్యోగాన్ని బట్టి.

0: పోస్ట్ని అనుసరించి 18 నుండి 30 సంవత్సరాల మధ్య అభ్యర్థుల వయసు ఉండాలి. అభ్యర్థులను ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తులను ఆన్లైన్లో పూరించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ cnpnasik.spmcil.com అనే వెబ్సైట్ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ 19 2026.
1: ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం విన్నారు.
2: ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 7:05 కావస్తుంది. కొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. అనంతరం 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, అస్సాం కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు రేపు జరుగుతుంది. అంకుర పరిశ్రమ గెలాక్సీ స్పేస్ మిషన్ దృష్టి ఉపగ్రహాన్ని ఈరోజు విజయవంతంగా ప్రయోగించడంతో భారత ప్రైవేట్ అంతరిక్ష రంగంలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. ఎల్పీజీ అక్రమ నిల్వలు, నల్లబజారు విక్రయాలు అరికట్టడానికి దేశవ్యాప్తంగా నిరంతరం తనిఖీలు కొనసాగుతున్నాయని పెట్రోలియం ఖనిజ వాయువు మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఐపీఎల్ క్రికెట్లో అహ్మదాబాద్లో గుజరాత్ టైటన్స్ పంజాబ్ కింగ్స్తో ఇంకొద్దిసేపట్లో తలపడనుంది. పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, అస్సాం కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు రేపు జరగనుంది. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అస్సాంలో మొత్తం 126 సీట్లు, కేరళలో 140 స్థానాలు, పుదుచ్చేరిలో 30 స్థానాలకు ఏప్రిల్ 9వ తేదీన ఓటింగ్ జరిగింది. తమిళనాడులోని మొత్తం 234 అసెంబ్లీ నియోజకవర్గాలకు, పశ్చిమ బెంగాల్లో మొదటి విడతగా 152 సీట్లకు ఏప్రిల్ 23వ తేదీన పోలింగ్ నిర్వహించారు. పశ్చిమ బెంగాల్లో రెండో దశ కింద 142 నియోజకవర్గాలకు గత నెల 29వ తేదీన ఓటింగ్ జరిగింది. పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు రేపు రాష్ట్ర వ్యాప్తంగా 77 కేంద్రాల్లో ప్రారంభమవుతుంది. మొత్తం 294 స్థానాల్లోకి రేపు 293 అసెంబ్లీ నియోజకవర్గాలకు మాత్రమే కౌంటింగ్ జరుగుతుంది. ప్రతి కౌంటింగ్ కేంద్రం వద్ద జిల్లా పోలీసులు, రాష్ట్ర పోలీసులు కేంద్ర బలగాల మోహరింపుతో 3 అంచెల భద్రతా ఏర్పాట్లు చేశారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద మొత్తం 200 కంపెనీల కేంద్ర బలగాలను మోహరించారు. ఈ ప్రక్రియ అంతా రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారుల నియంత్రణలో జరుగుతుంది. అలాగే అబ్జర్వర్లు, పోలీస్ అబ్జర్వర్లు కూడా పర్యవేక్షిస్తారు. కౌంటింగ్ ప్రక్రియ కోసం ఒక సీనియర్ ఐపీఎస్ అధికారిని పోలీస్ అబ్జర్వర్గా నియమించడం ఇదే మొదటిసారి. కౌంటింగ్ ప్రక్రియను సూపర్వైజర్, కౌంటింగ్ అసిస్టెంట్, మైక్రో అబ్జర్వర్లతో కూడిన బృందం నిర్వహిస్తుంది. కేంద్ర ఎన్నికల కమిషన్ ఫాల్టా అసెంబ్లీ నియోజకవర్గం ఎన్నికలను రద్దు చేసినందువల్ల అక్కడ మే 21వ తేదీన తిరిగి పోలింగ్ నిర్వహించి మే 24వ తేదీన ఓట్లు లెక్కిస్తారు. అందుకే రేపు పశ్చిమ బెంగాల్లో 293 నియోజకవర్గాలకు మాత్రమే ఓట్ల లెక్కింపు జరుగుతుంది. కేరళలో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 140 కౌంటింగ్ కేంద్రాల్లో తుది విడత సన్నద్ధతను ఉన్నతాధికారులు సమీక్షించారు. లెక్కింపు ప్రక్రియ సజావుగా, క్రమబద్దంగా జరిగేలాగా కౌంటింగ్ కేంద్రాల లోపల వెలుపల కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. రిటర్నింగ్ అధికారులతో సహా సిబ్బంది అందరూ కొత్తగా ప్రవేశపెట్టిన క్యూఆర్ కోడ్ కలిగిన ఫోటో గుర్తింపు కార్డులను తప్పనిసరిగా ధరించాలని, కౌంటింగ్ కేంద్రాల్లో ప్రవేశించడానికి ముందు 3 అంచెల భద్రత వ్యవస్థ అమల్లో ఉందని ఎన్నికల కమిషన్ తెలియజేసింది. తమిళనాడులో రాష్ట్ర వ్యాప్తంగా ఓట్ల లెక్కింపు సజావుగా సాగేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ముందు జాగ్రత్త చర్యగా స్ట్రాంగ్ రూమ్లు, కౌంటింగ్ కేంద్రాలు, బహిరంగ ప్రదేశాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. కౌంటింగ్ ప్రక్రియకు సన్నద్దం కావడానికి అన్ని పార్టీలు తమ పోలింగ్

రిప్రజెంటలతో సమావేశాలు నిర్వహించాయి. కాగా కౌంటింగ్ రోజున శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందని ఆరోపిస్తూ డిఎంకే టీవీకే పార్టీలు ఎన్నికల కమిషన్కు లేఖ రాశాయి. రేపు రాష్ట్రంలో శాంతి భద్రతలను పరిరక్షించేలాగా చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్ కోరాయి. రాష్ట్రంలో 234 నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రశాంతంగా జరిగిన విషయం తెలిసిందే. బెంగళూరుకు చెందిన స్టార్టప్ గెలాక్సీ స్పేస్ తన ప్రతిష్టాత్మక ఉపగ్రహం మిషన్ దృష్టిని ఈరోజు స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా విజయవంతంగా ప్రయోగించడంతో భారత ప్రైవేట్ అంతరిక్ష రంగం ఒక ప్రధానమైన మైలురాయిని చేరుకుంది. 190 కిలోల బరువున్న మిషన్ దృష్టి ఒక ప్రైవేట్ భారతీయ సంస్థ నిర్మించిన అతిపెద్ద ఉపగ్రహం కావడం విశేషం. ఇది అంతరిక్ష సాంకేతికలో సరిహద్దులను చెరిపివేస్తున్న నవతరం స్టార్టప్ల సరసన గెలాక్సీ స్పేస్ ను నిలబెట్టింది. గెలాక్సీ చేపట్టిన మిషన్ దృష్టి ప్రపంచంలోనే మొట్టమొదటి ఆప్టోసార్ ఉపగ్రహం, భారతదేశంలో ప్రైవేట్గా నిర్మితమైన అతిపెద్ద ఉపగ్రహం ప్రయోగం విజయవంతం కావడం భారత అంతరిక్ష ప్రయాణంలో ఒక గొప్ప విజయమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. ఈ ఏడాది చివరి నాటికి ఆధార్ కార్డు రూపం మారిపోతుందని, అందులో కేవలం ఫోటో క్యూఆర్ కోడ్ మాత్రమే ఉంటాయని వస్తున్న వార్తలను, సోషల్ మీడియా పోస్టులను ఎలక్ట్రానిక్స్ ఐటీ మంత్రిత్వ శాఖ ఈరోజు ఖండించింది. కేవలం ఫోటో క్యూఆర్ కోడ్ ఉండే విధంగా మార్పులు చేసే ఆలోచన లేదే లేదని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. పశ్చిమాసియాలో మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో ఇంధన సరఫరా, సముద్రయాన కార్యకలాపాలు, భారతీయ పౌరులకు అవసరమైన సహాయం అందించడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. ఎల్పీజీ అక్రమ నిల్వలు, నల్లబజారు విక్రయాలను అరికట్టడానికి దేశవ్యాప్తంగా నిరంతరంగా తనిఖీలు కొనసాగుతున్నాయని పెట్రోలియం ఖనిజ వాయు మంత్రిత్వ శాఖ తెలియజేసింది. నిన్నటి వరకు దేశవ్యాప్తంగా 1900కు పైగా దాడులు నిర్వహించినట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఆన్లైన్ ఎల్పీజీ సిలిండర్ బుకింగ్లు 99% పెరిగాయి. సుమారు 47,40,000 సిలిండర్ల బుకింగ్లకు గాను దాదాపు 47 లక్షల గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్లను నిన్నటి వరకు పంపిణీ చేశారు. భారతీయ ఎల్పీజీ సరుకుతో వస్తున్న మార్షల్స్ ఐలాండ్స్ జెండా కలిగిన ఎంటీ సర్వశక్తి అనే నౌక నిన్న హోర్మోజ్ జలసంధిని సురక్షితంగా దాటింది. ఈ నౌక ఈ నెల 13వ తేదీన విశాఖపట్నం చేరుకోనుంది. మరోపక్క పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల మధ్య జూన్ నెలలో చమురు ఉత్పత్తి లక్ష్యాలను పెంచేందుకు పెట్రోలియం ఎగుమతి దేశాల సంస్థ ఒపెక్ ప్లస్ సూత్రప్రాయంగా అంగీకరించింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నిష్క్రమణ తర్వాత ఇవాళ జరిగిన మొదటి వర్చువల్ సమావేశంలో వచ్చే నెలలో రోజుకు సుమారు 188,000 బ్యారెళ్ల చమురు ఉత్పత్తి పెంచేందుకు 7 ఒపెక్ ప్లస్ దేశాలు అంగీకరించాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వైదొలగిన తర్వాత ఇరాన్తో కలిపి ఒపెక్ ప్లస్లో ప్రస్తుతం 21 మంది సభ్యులున్నారు. ఢిల్లీలోని షాద్రాలో వివేక్ విహార్ ప్రాంతంలోని ఒక 4 అంతస్తుల భవనంలో ఈ ఉదయం సంభవించిన భారీ అగ్ని ప్రమాదంలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. ఎయిర్ కండిషనర్ పేలుడు కారణంగా ఈ మంటలు చెలరేగినట్లు భావిస్తున్నారు. 14 అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపులోకి తీసుకొచ్చాయి. ఈ అగ్ని ప్రమాదంలో ప్రాణనష్టం పట్ల ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి 2 లక్షల రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా చెల్లించనున్నట్లు ప్రధానమంత్రి ప్రకటించారు. ఈరోజు ఈశాన్య భారతదేశం, కేరళ, మాహే, పశ్చిమ బెంగాల్లో హిమాలయ సానువుల దిగువ ప్రాంతం, సిక్కిం, తమిళనాడు, పుదుచ్చేరిలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. జమ్మూకాశ్మీర్, లదాఖ్, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్లోని కోస్తా ప్రాంతాల్లో పలు చోట్ల ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, బీహార్, ఒడిషా, కేరళ, పంజాబ్, మధ్యప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే నెలకొంటాయి. మరోవైపు ఆంధ్రప్రదేశ్లోని కొన్ని కోస్తా ప్రాంతాల్లో ఈరోజు, రేపు వడగాడ్పులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాల్లో రేపటి వరకు వేడి వాతావరణం నెలకొంటుందని కూడా ఐఎండి పేర్కొంది. లండన్లోని మేడమ్ టుసాడ్స్ తన ప్రధాన కార్యాలయంలో సినిమా, క్రికెట్ ప్రపంచానికి చెందిన ప్రముఖుల మైనపు విగ్రహాలతో ఐకాన్స్ ఆఫ్ ఇండియా పేరుతో ఒక కొత్త ప్రదర్శనను ప్రారంభించింది. పరిమిత కాలం పాటు ఉండే ఈ ప్రదర్శనలో భారతదేశానికి చెందిన 13 మంది అగ్రశ్రేణి నటులు, క్రికెటర్ల విగ్రహాలు ఉంచారు. మే జూన్ నెల వరకు సందర్శకులు అమితాబ్ బచ్చన్, సచిన్ తెండూల్

అంబేద్కర్ వంటి దిగ్గజాల మైనపు విగ్రహాలను దగ్గరగా చూసేందుకు వీలుగా భారతీయ సంస్కృతిని ప్రతిబింబించేలాగా శక్తివంతంగా తీర్చిదిద్దారు. లండన్ మేడం ట్రూసర్స్ జనరల్ మేనేజర్ స్టీవ్ బ్లాక్బర్న్ మాట్లాడుతూ, హిందీ చిత్ర పరిశ్రమకు ప్రపంచంతా ఉన్న వ్యాప్తి ఆదరణ అపారమైందని, భారతీయ సినిమా క్రికెట్పై లండన్ వాసులకు ఉన్న అభిమానం ఏటికేటాడి పెరుగుతోందని అన్నారు. ఐకాన్స్ ఆఫ్ ఇండియా ప్రదర్శన ద్వారా అభిమానులు తమకిష్టమైన తారలకు మరింత దగ్గరవుతారని ఆయన తన ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ప్రదర్శనలోని కొన్ని విగ్రహాలను ఇతర దేశాల్లోని మేడం టుసర్ట్స్ కేంద్రాల నుంచి లండన్కు తీసుకొచ్చారు. ఇందులో బ్యాంకాక్ నుంచి విరాట్ కోహ్లీ విగ్రహం, న్యూయార్క్ నుండి ఐశ్వర్య విగ్రహం కూడా ఉన్నాయి. ఐపీఎల్ క్రికెట్లో హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్ కోల్కతా నైట్ రైడర్స్కు 166 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. కడపట్టి వార్తలందరికీ 15 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది. మరొక మ్యాచ్లో అహ్మదాబాద్లో నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటన్స్ పంజాబ్ కింగ్స్తో మరికొద్దిసేపట్లో తలపడుతుంది. విశేషాలు మరొకసారి. పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, అస్సాం, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు రేపు జరుగుతుంది. అంకుర పరిశ్రమ గెలాక్సీ స్పేస్ మిషన్ దృష్టి ఉపగ్రహాన్ని ఈరోజు విజయవంతంగా ప్రయోగించింది. ఐపీఎల్ క్రికెట్లో అహ్మదాబాద్లో గుజరాత్ టైటన్స్ పంజాబ్ కింగ్స్తో మరికొద్దిసేపట్లో తలపడనుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఈనాటి కార్యక్రమంలో ముందుగా ఆయిల్ ఫామ్ సాగు గురించి సిరిసిల్ల వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఏ వెంకట్రామ గారి ప్రసంగం వింటారు. అనంతరం సమగ్ర సస్యరక్షణ నిర్వహణ గురించి సిరిసిల్ల వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్త ఆర్ సతీష్ గారు అందించే వివరాలు వింటారు.
1: నా పేరు డాక్టర్ ఏ వెంకట్రామ్, అసిస్టెంట్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ హార్టికల్చర్, బాబు జగజీవన్ రామ్ అగ్రికల్చర్ కాలేజ్, సిరిసిల్ల, ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం. ఈరోజు ఆయిల్ పామ్ సాగు, అందులో పాటించవలసిన మెలకుల గురించి తెలుసుకుందాం. అత్యధికంగా వంట నూనె దిగుబడినిచ్చే పంటలలో ఆయిల్ పామ్ ప్రధానమైనది. ఆయిల్ పామ్ పంటకు సమృద్ధిగా సాగునీరు అవసరం. వేసవి కాలంలో కూడా పుష్కలంగా నీరు అందించే బోరు బావుల కింద ఆయిల్ పామ్ సాగు చేయవచ్చు. ఒక ఎకరా వరి సాగుకు అవసరమయ్యే నీటితో 2-3 ఎకరాల ఆయిల్ పామ్ సాగు చేయవచ్చు. సో ఆయిల్ పామ్ కి కావలసిన నేలలు: నీరు నిలవని లోతైన ఒండ్రు నేలలు అనుకూలమైనవి. నేలలు అధిక సేంద్రియ పదార్థం కలిగి నీరు తేలికగా ఇంకిపోయే గుణం కలిగి ఉండాలి. సాగు చేయు రకాలు: టెరీనా హైబ్రిడ్ ప్రపంచం మొత్తం మీద పండించే ఏకైక రకము. ఈ రకము పలుచని పెంకు, అధికంగా పీచు భాగము మరియు ఎక్కువ నూనె శాతం కలిగి ఉంటుంది. నీటి వసతి సమృద్ధిగా ఉంటే ఏ కాలంలోనైనా మొక్కలు నాటవచ్చు. అయితే వర్షాకాలము బాగా అనుకూలమైనది. మల్చింగ్ మరియు మొక్కల యొక్క పాదుల చుట్టూ జరుము నాటుట వలన మొక్కలకు వేడిగాలి నుంచి కాపాడవచ్చు. వేసవి కాలంలో సమాంతర త్రిభుజాకార పద్ధతిలో 9x9x9 మీటర్లు లేదా చతురస్రాకార పద్ధతిలో 9x9 మీటర్లలో 60 సెంటీమీటర్ల పొడవు, 60 సెంటీమీటర్ల వెడల్పు, 60 సెంటీమీటర్ల లోతు పరిమాణంలో గుంతలు తీయాలి. మొక్క నాటుటకు ముందు ప్రతి గుంతకు అడుగు భాగంలో 400 గ్రాముల SSP సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ లేదా 250 గ్రాముల డైఅమోనియం ఫాస్ఫేట్, 50 గ్రాముల ఫోరేట్ గుళికలు మరియు బాగా కుళ్లిన పశువుల ఎరువును మట్టిలో కలిపి వేయాలి. 12 నెలల వయసు, 1 నుంచి 1.2 మీటర్ల ఎత్తు, 20 నుంచి 25 సెంటీమీటర్ల కాండము మొదలు చుట్టుకొలత మరియు 12 ఆకులతో ఆరోగ్యంగా ఉన్న మొక్కలను నాటుటకు ఎంపిక చేసుకోవాలి. నాటేటప్పుడు మాత్రమే మొక్కలను నర్సరీ నుంచి తీసుకురావాలి. సమాంతర త్రిభుజాకార పద్ధతిలో ఎకరాకు 57 మొక్కలు అంటే హెక్టార్కు 140

మూడు మొక్కలు, చతురస్రాకార పద్ధతిలో ఎకరాకు 50 మొక్కలు, హెక్టర్కు 123 మొక్కలు నాటుకోవాలి. మొక్క నాటేటప్పుడు మొక్కకు ఉన్న ప్లాస్టిక్ సంచిని నిలువుగా కోసి తీసివేసి మట్టితో సహా గుంతల్లో నాటాలి. మొక్క నాటిన తర్వాత భూమి ఉపరితలం నుంచి 25 సెంటీమీటర్ల లోతులో ఉండేలా గుంతను మట్టితో నింపాలి. మొక్క తలభాగం మట్టిలో పూడుకోకుండా జాగ్రత్త వహించాలి. నాటిన వెంటనే పాదులు చేసి తగినంత నీరందించాలి. సాగునీటి యాజమాన్యం, పాదుల్లో ఎప్పుడూ తడి ఉండేలాగా చూసుకోవాలి. నీటి కొరత ఉంటే ఆకుల ఉత్పత్తి మరియు పెరుగుదల తగ్గి ఎక్కువ మగగెలలు వచ్చి దిగుబడి తగ్గిపోతుంది. 3 సంవత్సరాలు పైబడిన ఆయిల్ పామ్ తోటలలోని మొక్కలకు వర్షాకాలంలో సుమారు 100 నుంచి 150 లీటర్లు, శీతాకాలంలో 160 నుంచి 170 లీటర్లు, వేసవి కాలంలో 215 నుంచి 265 లీటర్ల నీటిని ప్రతి మొక్కకు రోజుకు అందించాలి. వేసవిలో ఎండ తీవ్రత అధికంగా ఉండి వడగాల్పులు ఉంటే 300 నుంచి 350 లీటర్ల నీరందించాలి. సాగునీరు బిందు సేద్య పద్ధతిలో అందించడం వలన నీటి వృధా అరికట్టవచ్చు. ఎరువుల యాజమాన్యం, ఆయిల్ పామ్ మొక్కల ఎదుగుదలకు మరియు మంచి దిగుబడికి సమతుల్యమైన మరియు సమృద్ధి అయిన పరిమాణంలో సూక్ష్మ మరియు స్థూల పోషకాలను అందించాలి. కొత్తగా నాటిన ఆయిల్ పామ్ తోటలలోకి మొక్కలకు మొదటి దఫ ఎరువులను నాటిన 3 నెలల తర్వాత మాత్రమే వేయాలి. సిఫారసు చేసిన పోషక పదార్థాలను సూటి ఎరువులు లేదా మిశ్రమ ఎరువుల్లోకి పోషక పదార్థాల లభ్యతను బట్టి వేసుకోవాలి. ఆయిల్ పామ్ కు సిఫారసు చేసిన ఎరువుల మోతాదును సంవత్సరానికి 4 సమభాగాలుగా 3 నెలలకు ఒక్కసారి వేసుకోవాలి. 2వ దఫ ఎరువులతో పాటు 50 నుంచి 100 కేజీల పశువుల ఎరువు లేదా 100 కేజీల పచ్చిరొట్ట ఎరువు ప్రతి మొక్కకు వేసుకోవాలి. 5 కేజీల వేపపిండి కూడా వేసుకోవచ్చు. కలుపు తీసిన పాదుల్లో చెట్టు మొదలు నుంచి 2 అడుగుల దూరంలో పీచువేళ్లు అధికంగా ఉండే ప్రాంతంలో పాదు చుట్టూ ఎరువులు చల్లి మట్టితో కలిపి వెంటనే నీరిందేయాలి. సంవత్సరానికి ఆయిల్ పామ్ సిఫారసు చేసిన మోతాదు ఎరువు ఒక్కొక్క చెట్టుకి గ్రాములలో, మొదటి సంవత్సరంలో యూరియా 870 గ్రాములు, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ 1250 గ్రాములు, మ్యూరేట్ ఆఫ్ పొటాష్ 670 గ్రాములు, మెగ్నీషియం సల్ఫేట్ 125 గ్రాములు, బోరాక్స్ 25 గ్రాములు ఇవ్వాలి. 2వ సంవత్సరంలో 1740 గ్రాముల యూరియా, 2500 గ్రాముల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 1340 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ అండ్ 250 గ్రాముల మెగ్నీషియం సల్ఫేట్, 50 గ్రాముల బోరాక్స్ అందించాలి. 3వ సంవత్సరం మరియు ఆ పైబడిన మొక్కలకు ప్రతి మొక్కకు యూరియా 2600 గ్రాములు, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ 3750 గ్రాములు, మ్యూరేట్ ఆఫ్ పొటాష్ 2000 గ్రాములు, మెగ్నీషియం సల్ఫేట్ 500 గ్రాములు, బోరాక్స్ 100 గ్రాములు అందించాలి. ఇందులో మెగ్నీషియం సల్ఫేట్ మరియు బోరాక్స్ ఎరువులను మిగతా ఎరువులతో కలపకుండా వారం అంతరంలో వేసుకోవాలి. ఫటిగేషన్, బిందు సేద్య పరికరం ద్వారా అంటే ఫటిగేషన్ ద్వారా ఎరువులు అందించడం ఉత్తమమైన పద్ధతి. ఈ విధానంలో ఎరువులు మరియు కూలీల ఖర్చు సగం వరకు తగ్గుతుంది. సిఫారసు చేసిన ఎరువులను ముందుగా 15 నుంచి 20 లీటర్ల నీటిలో బాగా కరిగించి వడగట్టి ఒక డ్రమ్లో పోసుకోవాలి. దీనికి తగినంత నీరు కలుపుకొని వెంచూరి ద్వారా మొక్కలకు అందించాలి. ఫటిగేషన్ విధానంలో 1 ఎకరాకు 1 నెలకు సిఫారసు చేసిన ఎరువుల మోతాదు, 1వ సంవసరం యూరియా 1.7 కిలోలు, డిఏపి 1 కిలో, ఎంఓపి 1.7 కిలో, 2వ సంవత్సరం యూరియా 2.5 కేజీలు, డిఏపి 1.5 కేజీలు అండ్ ఎంఓపి 2.5 కేజీలు, 3 సంవత్సరం ఆ పైబడిన మొక్కలకు యూరియా 5 కిలోలు, డిఏపి 3 కిలోలు, ఎంఓపి 5 కిలోలు పై నెలవారి మోతాదును 4 సమభాగాలుగా చేసుకుని వారానికి ఒకసారి ఇవ్వాలి. పాదుల యాజమాన్యం, ఎప్పటికప్పుడు కలుపు తీస్తూ పాదును శుభ్రంగా చేసుకోవాలి. చేతితో లేదా సిఫారసు చేసిన కలుపు మందుతో గాని క్రమంగా కలుపు మొక్కలను నిర్మూలించాలి. అంతర పంటలు, తొలి 3 సంవత్సరాల కాలంలో అంతర పంటలు పండించి ఆదాయాన్ని పొందవచ్చు. వెలుతురు నీరు పోషక పదార్థాల కోసం ఆయిల్ పామ్ మొక్కతో పోటీ పడని మరియు నీడలో పెరగల అంతర పంటలను పండించుకోవచ్చు. లేత ఆయిల్ పామ్ తోటలతో మొక్కజొన్న, అరటి, ప్రొద్దుతిరుగుడు, పొగాకు, మిరప, పసుపు, పూలు మరియు కూరగాయలను అంతర పంటలుగా వేసుకోవచ్చు. ఎక్కువ నీరు అవసరం లేని పెసలు, మినుము, అలసందలు, నువ్వులు మరియు వేరుశనగలను అంతర పంటలుగా పండించేటప్పుడు ఆయిల్ పామ్ మొక్కలకు నీటి కొరత లేకుండా సరిపడ నీరు సక్రమంగా అందేటట్లు చూడాలి. అరటి, మొక్కజొన్న, జొన్న మరియు చెరకు వంటి పంటలు అంతర పంటలుగా వేసుకునేటప్పుడు ఆయిల్ పామ్ మొక్కలపై నీడ పడకుండా జాగ్రత్త పడాలి. ఎదిగిన ఆయిల్ పామ్ తోటలలో అనగా 8 నుంచి 10 సంవత్సరాల వయసు ఉన్న తోటలలో కోకో, మిరియాలు, రెడ్ జింజర్, హెలికోనియా అంతర పంటలుగా పండించవచ్చును.

0: పంటలు వేయుట కొరకు ఆయిల్ పామ్ ఆకులను దగ్గరగా చేర్చి కట్టడం మరియు నరకడం చేయకూడదు. ఆయిల్ పామ్ మొక్క మీద ఎప్పుడూ కనీసం 30 ఆకులు కలిగి ఉండేటట్లు చూడాలి. అడుగు భాగాన ఎండిన మరియు తెగులు సోకిన ఆకులు మాత్రమే తీసివేయాలి. ఎక్కువగా ఆకులను నరికినట్లయితే మొక్క పెరుగుదల మరియు దిగుబడి తగ్గుతుంది. పుష్పించుట మరియు అబ్లేషన్. ఆయిల్ పామ్ మొక్క నాటిన 14 నుంచి 18 నెలల తర్వాత పుష్పించును. పూల గుత్తులు లేత దశలో అనగా అవి వెలువడిన వెంటనే అబ్లేషన్ సాధనం ఉపయోగించి త్రుంచివేయాలి. దీని వలన వేరు వ్యవస్థ బాగా అభివృద్ధి చెంది నీరు మరియు పోషకాలు గ్రహించి మొక్క పెరుగుదలకు దోహదపడుతుంది. ఇలా మొక్క 30 నెలల వయసు వరకు అబ్లేషన్ ద్వారా పూగుత్తులను తొలగించాలి. పరాగ సంపర్కం. ఆయిల్ పామ్ లో పరాగ సంపర్కం ముఖ్యంగా ఎలడోబియస్ కమెరానికస్ అనే కీటకం ద్వారా జరుగుతుంది. ఆయిల్ పామ్ మొక్కలు నాటిన 2.5 సంవత్సరాల తరువాత తోటల్లో ఈ కీటకాలని విడుదల చేసినట్లయితే ఫలదీకరణ పూర్తిగా జరుగుటకు సహాయపడతాయి. మల్చింగ్. ఆయిల్ పామ్ పాదులలో మల్చింగ్ చేయుట వలన నీటి ఆదా కలుపు మొక్కల నివారణకు తోడ్పడుతుంది. ఇంకా నేలలో సేంద్రియ పదార్థాలు మరియు పోషకాల లభ్యత, నేలల్లో సూక్ష్మజీవుల సంఖ్య కూడా పెరుగుతుంది. ఎదిగిన తోటల్లో ముక్కలుగా కోసిన ఆకులు, మగ పూల గుత్తులు, కొబ్బరి డొప్పలు, కొబ్బరి ఆకులు, మొక్కజొన్న మరియు గెలలు కోసిన తర్వాత వచ్చిన ఆకులను చాఫ్ కటర్ సహాయంతో చిన్న చిన్న ముక్కలుగా చేసి పాదులలో మల్చింగ్ చేసుకోవచ్చు. పచ్చి రొట్టె ఎరువులు. 1 నుంచి 3 సంవత్సరాల వయసు గల ఆయిల్ పామ్ మొక్కల పాదులలో 3 అడుగుల దూరంలో జనుము వేసి పూత దశ వరకు పెంచిన తర్వాత దానిని చిన్న చిన్న ముక్కలుగా చేసి పాదులలో వేసుకోవాలి. ఈ విధంగా చేసినట్లయితే నీటి వృధా అరికట్టడమే కాకుండా నేలలో సేంద్రియ పదార్థాన్ని కూడా పెంపొందించుకోవచ్చు. దీని వలన కలుపు మొక్కల బెడద తగ్గుతుంది. గెలలు కోయుట. పక్వానికి వచ్చిన ఆయిల్ పామ్ గెలలు గుర్తించి కోయుట చాలా ముఖ్యం. లేని పక్షంలో ఇది నూనె నాణ్యత మరియు పరిమాణం మీద ప్రభావం చూపుతుంది. పక్వానికి వచ్చిన గెలలను గుర్తించడం ఎలా? గెలల్లోని పండ్లు నలుపు నుంచి నారింజ రంగులోకి మారుట, 5 నుంచి 10 పండ్లు గెల నుంచి వాటికి అవే రాలుట, రాలిన పండ్లను గట్టిగా నొక్కినప్పుడు నారింజ రంగు నూనె బయటకు రావడం గమనించవచ్చు. పక్వానికి వచ్చిన గెలలను మాత్రమే కోయాలి. గెలలు కోసేటప్పుడు గెల కాడ పొడవు 5 సెంటీమీటర్ల కన్నా మించకూడదు. మొక్కలు చిన్నగా ఉన్నప్పుడు బళ్ళాలను ఉపయోగించి గెలలు కోయాలి. ఎదిగిన తోటలలో అల్యూమినియం కడ్డీకి బిగించిన కత్తితో గెలలను కోయాలి. గెలలు కోసిన వెంటనే వాటిని ట్రాక్టర్, ఆటో లేదా ఎద్దుల బండి ద్వారా గెలల సేకరణ కేంద్రానికి తరలించాలి. సాధ్యమైనంత త్వరగా గెలలు పాడవకుండా జాగ్రత్తగా గెలలు సేకరణ కేంద్రానికి చేరేలా చూసుకోవాలి. దిగుబడి. సిఫారసు చేసిన మేరకు యాజమాన్య పద్ధతులు పాటించిన ఎడల 4 నుండి 8 సంవత్సరాల వయసు తోటల్లో ఎకరాకు సంవత్సరానికి సరాసరి 5 నుంచి 6 టన్నుల గెలలు, 9 సంవత్సరాల పైబడిన వయసున్న తోటల్లో ఎకరాకు సంవత్సరానికి 8 నుంచి 10 టన్నుల గెలలు ఉత్పత్తి సాధించవచ్చు.
1: తెలంగాణ అన్నదాతలకు నమస్కారం. చీడపీడలు నియంత్రణలో ఉంటేనే పంటలు లాభాల్లో ఉంటాయి. నేను డాక్టర్ ఆర్ సతీష్, కీటక శాస్త్రవేత్త, బాబు జగజీవన్ రామ్ వ్యవసాయ కళాశాల సిరిసిల్ల. ఈరోజు మనం సమగ్ర శస్యరక్షణ గురించి తెలుసుకుందాం. రైతులారా, ఎక్కువగా రసాయన మందులు వాడడం వల్ల పురుగులు మందులకు అలవాటు పడుతున్నాయి. ఉపయోగకరమైన పురుగులు కూడా చనిపోతున్నాయి. రైతుకు ఖర్చు పెరుగుతోంది. దీనివల్ల పంటలకు నష్టం, రైతులకు నష్టం కలుగుతుంది. కాబట్టి రైతులకు సమగ్ర శస్యరక్షణ పైన అవగాహన అవసరం. అసలు సమగ్ర శస్యరక్షణ అంటే ఏమిటి, ఇది ఎందుకు చేయాలి, దీని వలన లాభాలు ఏంటి అని తెలుసుకుందాం. ముందుగా సమగ్ర శస్యరక్షణ అనగా పర్యావరణ సమతుల్యత దెబ్బతినకుండా వివిధ పంటలను ఆశించే చీడపీడలను ఎప్పటికప్పుడు అంచనా వేసి పంటలకు ఏ విధమైన నష్టం వాటిల్లకుండా తక్కువ ఖర్చుతో సేద్య, యాంత్రిక, జీవ నియంత్రణ పద్ధతుల ద్వారా మరియు చివరగా సస్యరక్షణ మందులు వాడి అధిక దిగుబడులను సాధించడం. అసలు సమగ్ర సస్యరక్షణ ఎందుకు అవసరం? రైతులందరూ ముందుగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, నాణ్యమైన ఆరోగ్యవంతమైన పంటలను పండించేందుకు ఈ సమగ్ర శస్యరక్షణ అనేది చాలా అవసరం. మరియు మిగతా ప్రయోజనాలు ఏంటి అంటే, పురుగుల సహజ శత్రువులను కాపాడేందుకు, వాతావరణ సమతుల్యాన్ని కాపాడేందుకు, పంటల సాగు ఖర్చు తగ్గించేందుకు, సస్యరక్షణ మందులు చల్లుట వలన చనిపోగా మిగిలిపోయిన పురుగుల సంతతి వృద్ధి చెందకుండా ఉండేందుకు, మరియు సస్యరక్షణ మందుల వాడకం తగ్గించి మనుషులకు వచ్చే క్యాన్సర్, కీళ్ల జబ్బులు, జీర్ణాశయంలో ఉండే గడ్డలు, చర్మం, గుండె సంబంధమైన రోగాలను తగ్గించడానికి, చీడపీడల్లో పురుగు మందులను తట్టుకునే శక్తి పెరగకుండా ఉంచేందుకు, పంట రకాల్లో చీడపీడలకే ఉండే నిరోధక శక్తి తగ్గకుండా ఉండడానికి, ఇవన్నీ కూడా సమగ్ర

రక్షణ లాభాలు. దీనితో పాటు మనం తక్కువ ఖర్చుతో చీడపిల్లలను అదుపులో ఉంచుకోవచ్చు మరియు సహజ శత్రువులను కాపాడుకోవచ్చు, వాతావరణ సమతుల్యతను కాపాడవచ్చు, అధిక నికరాదాయం పొందవచ్చు. ఇవన్నీ ప్రయోజనాలు సమగ్ర సస్యరక్షణలో ఉంటాయి. అయితే సమగ్ర సస్యరక్షణ ద్వారా వివిధ పంటల్లో ఖర్చును తగ్గించుకునే పద్ధతులు ఏంటి అనేది మనం చూసుకుందాము. మొదటిగా వేసవిలో లోతుగా దుక్కి చేయడం వలన భూమి లోపల కొయ్యే కాళ్లలో కలుపు మొక్కల్లో ఉన్న పురుగుల కోశావస్థ దశలు, వ్యాధి జనకాల సిద్ధ బీజాలు భూమి పైకి వచ్చి పక్షుల బారిన పడడం వలన వెండ ఏడిమికి లోనై నశిస్తాయి. దీని వలన రాబోయే పంటల్లో పురుగు ఉధృతి తగ్గించుకోవచ్చు. ఆయా ప్రాంతాలకు అనువైన చీడపీడలను, తెగుళ్లను తట్టుకునే వంగడాలను సాగు చేసుకోవాలి. ఒకే రకమైన పంటలను ఏళ్ల తరబడి సాగు చేయకుండా ప్రాంతాన్ని బట్టి, నీటి వసతిని బట్టి పంట మార్పిడి చేసుకోవాలి. విత్తన శుద్ధి విధిగా పాటించాలి. వీలైనంత మేరకు ఆయా ప్రాంతాల్లో లభ్యతను బట్టి సేంద్రియ ఎరువులను వాడాలి. పచ్చిరొట్ట పైరులను వేసి సకాలంలో పొలంలోనూ గట్ల మీద కలుపు లేకుండా జాగ్రత్త పడాలి. సిఫారసు చేసిన మేరకు వివిధ పంటల్లో మొక్కల సాళ్ల మధ్య, మొక్కల మధ్య వెడం ఉండేటట్లు చూసుకొని మొక్కల సాంద్రత సరిగ్గా ఉన్నచో చీడపీడల ఉధృతి తగ్గి అధిక దిగుబడులు పొందవచ్చు. సిఫారసు మేరకు రసాయన ఎరువులను, సూక్ష్మ పోషకాలను అందించాలి. అధిక మోతాదులో నత్రజని వేసినట్లయితే చీడపీడల ఉధృతి అనేది పెరుగుతుంది. కాబట్టి ఎంత మోతాదులో వేయాలో అంతే మోతాదులో నత్రజని ఎరువులను వాడాలి. సూచించిన మేరకు అంతర పంటలను, ఎర పంటలను, కంచె పంటలను వేసుకోవాలి. ప్రతినిత్యం పైరులో పురుగు తెగుళ్లను గమనిస్తూ అవి నష్టపరిమితి స్థాయిని దాటినప్పుడు మాత్రమే సస్యరక్షణ చర్యలు చేపట్టుకోవాలి. పురుగులపై నిఘా ఉంచేందుకు వీలుగా సిఫారసు చేసిన పంటల్లో లింగాకర్షణ బుట్టలు, జిగురు పూసిన అట్టలు వంటివి అమర్చుకొని పురుగుల ఉధృతిని తగ్గించుకోవచ్చు. అవసరాన్ని బట్టి తొలిదశల్లో జీవ సంబంధమైన మందులను వాడుకోవాలి. మరియు పంటలను బట్టి మేలు చేసే పురుగులు, సహజ శత్రువులు, గుడ్డు పరాన్నజీవులు, బదనికలు వంటి వాటిని సంరక్షించుకొని లేదా వాటిని పంట పొలాల్లో వదిలి హానికారక పురుగుల ఉధృతిని తగ్గించుకోవాలి. పురుగు తెగుళ్ల మందులను సిఫారసు మేరకే ఆర్థిక నష్ట పరిమితి దాటిన తర్వాత మాత్రమే పిచికారీ చేసుకోవాలి. ఒకవేళ పురుగు మందులను వాడాల్సి వచ్చినప్పుడు 2-3 రకాల మందులను కలిపి పిచికారీ చేయకూడదు. ఒకే పురుగు లేదా ఒకే తెగులు నివారణకి 2-3 సార్ల మందులు వాడాల్సి వస్తే వేరే తరగతికి చెందిన మందును మార్చి వాడాలి. దాని వలన పురుగు మరియు తెగులు చాలా వరకు తగ్గించుకోవచ్చు. కొన్ని రకాల పురుగులు, తెగుళ్ళు పంటలోని నీటి లభ్యత ఆధారంగా ఎక్కువ అవడం, తక్కువ అవడం జరుగుతుంది. కావున సూచించిన మేరకు నీటి యాజమాన్యంలో తగు జాగ్రత్తలు వహించాలి. పురుగుల ఉధృతి దోహదం చేసే సింథటిక్ పైరథ్రాయిడ్స్ ని లేదా సిఫారసు చేయని మందులను ఎప్పుడూ వాడరాదు. పంటను కోసేటప్పుడు భూమట్టానికి సాధ్యమైనంత వరకు దగ్గరగా కోసుకోవాలి. వైరస్ తెగుళ్ళు లేదా భూమి ద్వారా సంక్రమించే తెగుళ్ళు బారిన పడిన పంటను పంట కోత అనంతరం వాటి మొదళ్లను లోతుగా దున్ని సేకరించి ఆ తర్వాత పూర్తిగా కాల్చివేయాలి. ఈ విధంగా సస్యరక్షణ పద్ధతులు, సేద్య యాంత్రిక పద్ధతులు, భౌతిక పద్ధతులు, సహజ శత్రువుల ద్వారా నియంత్రణ మరియు అవసరమైనంత వరకే సస్యరక్షణ మందులను వాడుకోవడం వలన మనకి చాలా వరకు చీడపీడల సమస్య అనేది తగ్గుతుంది. దీనివలన ఇంకా ఇతర ప్రయోజనాలు: తక్కువ ఖర్చుతో పురుగు మందులను అదుపులో ఉంచుకోవచ్చు, సహజ శత్రువులను కాపాడుకోవచ్చు, వాతావరణ సమతుల్యాన్ని కాపాడుకోవచ్చు, ఉత్పత్తి ఖర్చును తగ్గించవచ్చు, అండ్ ఆల్సో అధిక దిగుబడిని పెంచవచ్చును. అన్నదాతలారా, రసాయన మందులను తగ్గించండి, లాభాలను పెంచండి, అండ్ సమగ్ర సస్యరక్షణ పాటించండి, పంటలను కాపాడండి. ధన్యవాదాలు.

0: పిల్ల
1: పోతదట పోతదట గొల్లల్లో పిల్ల మొగడత్త పోతదట గొల్లల్లో పిల్ల మొగడత్త పోతదట గొల్లల్లో పిల్ల
0: పోతదట పోతదట గొల్లల్లో పిల్ల మొగడత్త పోతదట గొల్లల్లో పిల్ల మొగడత్త పోతదట గొల్లల్లో పిల్ల
1: పోతదట పోతదట గొల్లల్లో పిల్ల మొగడత్త.

0: ఈనటి ఇల్లు వాకిలి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ సినీ గీతాలు వింటారు. ముందుగా
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎం 103.5 మెగాహెర్ట్స్ పై చిత్రసీమ తెలుగు సినీ గీతాల కార్యక్రమం వింటారు. ముందుగా వినండి. అవును, వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, కౌసల్య ఆలపించిన చంద్రబోస్ గీతం, సంగీతం అందించిన వారు చక్రీ.

అనగనగా ఓ అమ్మాయి. ఈ చిత్రం కోసం ఉదిత్ నారాయణ్, సుజాత ఆలపించిన సామవేదం షణ్ముఖ శర్మ గీతం, సంగీతం మణిశర్మ.

ఆపత్ వాందోడు. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం, ఎంఎం కీరవాణి సంగీతం.

ఆరో ప్రాణం. ఈ చిత్రం కోసం మనో రాజగోపాల్ ఆలపించిన భువనచంద్ర గీతం. సంగీతం అందించిన వారు కె వీరు.

What?

0: మన్నికకి మరో పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు ధోవతులు టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు ధోవతులు టవల్స్ నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
1: శ్రోతలు ఎఫ్ఎం 103.5 మెగాహెర్ట్స్ పై చిత్రసీమ వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి అడవి దొంగ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన వేటూరి గీతం, చక్రవర్తి సంగీతం.

అల్లరి ప్రేమికుడు ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన సినివెన్నెల సీతారామ శాస్త్రి గీతం, సంగీతం ఎంఎం కీరవాణి.

చిత్రసీమలు ఇప్పుడు వినండి. అతడు చిత్రం కోసం మణిశర్మ సంగీతం అందించగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం.

గిల్లి కజ్జాలు. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సునీత ఆలపించిన సిరివెన్నెల గీతం, కోటి సంగీతం.

0: మీ వాణిజ్యాన్ని విస్తరించాలనుకుంటున్నారా?
1: మీ ఉత్పత్తికి మెరుగైన ప్రచారం కావాలా?
0: మీ వ్యాపార ప్రకటనను స్పష్టంగా తెలపాలనుకుంటున్నారా?
1: మీ వ్యాపార ప్రకటన అన్ని వర్గాల వినియోగదారులకు చేరుకోవాలా?
0: మీ ఉత్పత్తితో వినియోగదారులకు మరింత చేరువవుదాం అనుకుంటున్నారా?
1: అయితే వేరే మార్గాల కోసం వెతకండి.
0: వరంగల్ చుట్టూ 80 కిలోమీటర్ల పరిధిలో
1: సుస్పష్టమైన ప్రసారాలతో శ్రోతలందరినీ ఆత్మీయంగా పలకరిస్తూ
0: విభిన్న కార్యక్రమాలతో బహుళ జనాదరణ పొందిన ఏకైక ఎఫ్ఎం రేడియో కేంద్రం 103.5 MHz పై వరంగల్ ఆకాశవాణితోనే అది సాధ్యపడుతుంది. మీ వ్యాపార ప్రకటనలకై నేడే సంప్రదించండి. 9182986142 918 92 412.

శ్రోతలు ఎఫ్ఎంఎన్ 103.5 మెగాహెడ్స్ పై చిత్రసీమ వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి, ఖైదీ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి ఆలపించిన వేటూరి గీతం, చక్రవర్తి సంగీతం.

0: బాద్షా చిత్రం కోసం తమన్ ఎస్ సంగీతం అందించగా దలేర్ మెహందీ రనీనా రెడ్డి ఆలపించిన రామజుగయ శాస్త్రి గీతం వినండి.
1: ఏ కొట్టినా తిట్టినా తాళి బొట్టు కొట్టినా.

తులసి ఈ చిత్రం కోసం వేణు సునీత కలిసి పాడిన పాట వినండి. గీతరచన చంద్రబోస్, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా జనగణనకు సిద్ధమవుతోంది. జనగణన మొదటి దశ ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు. దేశంలో మొదటిసారిగా డిజిటల్ విధానంలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు. ఏదైనా డిజిటల్ టూల్లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్ ద్వారా sc.census.gov.in లో మీ వివరాలు నమోదు చేసుకోవచ్చు. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: శ్రోతలు ఎఫ్ఎం 103.5 మెగాహెడ్స్ పై చిత్రసీమ వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి, నువ్వు వస్తానంటే నేను వద్దంటానా. ఈ చిత్రం కోసం శంకర్ మహాదేవన్ ఆలపించిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.

ప్రేమకు వేలాయరా ఈ చిత్రం కోసం ఉన్నికృష్ణన్ చిత్ర అలపించిన సిరివెన్నెల గీతం, ఎస్వి కృష్ణారెడ్డి సంగీతం.

ఆకాశవాణి కార్యక్రమాలను మీ స్మార్ట్ఫోన్లో వినలేకపోతున్నారా? మీ స్మార్ట్ఫోన్లో రేడియో యాప్ లేదని చింతిస్తున్నారా? ఆ చింతను దూరం చేయడానికే ఆకాశవాణి న్యూస్ ఆన్ ఎయిర్ అనే మొబైల్ యాప్ను మీకోసం తీసుకొచ్చింది. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా మీకు నచ్చిన ఆకాశవాణి ప్రసారాలను ప్రపంచవ్యాప్తంగా ఎక్కడి నుంచైనా వినవచ్చు. ఇంటర్నెట్ అనుసంధానంతో పనిచేసే ఈ అప్లికేషన్ ఆండ్రాయిడ్ మరియు iOS ప్లాట్ఫామ్స్లో ఉచితంగా లభ్యమవుతుంది. ఇక ఆలస్యం ఎందుకు? వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ను ఇన్స్టాల్ చేసుకోండి. కేవలం రేడియో తరంగాలపై మాత్రమే గాక న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా కూడా మా కార్యక్రమాలను విని ఆస్వాదించండి. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ అప్లికేషన్, నిరంతరం మీ చెంతే మీ వెంటే. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ అప్లికేషన్ ద్వారా వరంగల్ ఆకాశవాణి ప్రసారాలను ప్రపంచంలో ఎక్కడి నుంచైనా వినవచ్చు. మీ వ్యాపార ప్రకటనలకై నేడే సంప్రదించండి 9182986142 9182986142.

0: రెండు.
1: చిత్రసీమలో చివరిగా వినండి శత్రువు. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర అలపించిన సిరివెన్నెల సీతారామశాస్త్రి గీతం, సంగీతం రాజ్ కోటి.

ఇంద్రం సమయం 9 గంటలు కావస్తుంది. కొద్ది క్షణాల్లో న్యూస్ ఎట్ 9 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. అనంతరం 9:15 స్పాట్లైట్ ప్రసారమవుతుంది. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

శ్రోతలు, ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో బాంబే ఎస్ జయశ్రీ గారి గాత్రం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎంఎన్ 103.5 మెగాహెడ్స్ పై శ్రోతలు మధుర గీతాలు వింటారు. ముందుగా వినండి బలిపీఠం. ఈ చిత్రం కోసం చక్రవర్తి సంగీతం అందించగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన కృష్ణశాస్త్రి గీతం.

దాగుడు మూతలు. ఈ చిత్రం కోసం కేవి మహదేవన్ సంగీతం అందించగా ఘంటసాల ఆలపించిన దాశరథి గీతం.

డాక్టర్ ఆనంద్ ఈ చిత్రం కోసం కేవీ మహాదేవన్ సంగీతం అందించగా ఘంటసాల పిసిసిలా ఆలపించిన డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతం.

దొంగరాముడు ఈ చిత్రం కోసం పెండ్యాల సంగీతంలో ఘంటసాల జిక్కి ఆలపించిన సముద్రాల సీనియర్ గీతం.

అగ్గిభరాట ఈ చిత్రం కోసం విజయ్ కృష్ణమూర్తి సంగీతం అందించగా ఘంటసాల పి సుశీల ఆలపించిన డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతం.

శ్రోతలు ఎఫ్ఎంఎన్ 103.5 మెగాహెడ్స్పై మధుర గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి పవిత్ర బంధం. ఈ చిత్రం కోసం ఎస్ రాజేశ్వరరావు సంగీతం అందించగా ఘంటసాల పి సుశీల ఆలపించిన ఆరుత్ర గీతం.

భాగ్యచక్రం. ఈ చిత్రం కోసం పెండ్యాల సంగీతం అందించగా ఘంటసాల పి సుశీల ఆలపించిన పింగళి గీతం.

కృష్ణ ప్రేమ ఈ చిత్రం కోసం పివి శ్రీనివాస్, పి సుశీల ఆలపించిన ఆచార్య ఆత్రేయ గీతం. సంగీతం పెండ్యాలా.

0: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా జనగణనకు సిద్ధమవుతోంది. జనగణన మొదటి దశ ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు. దేశంలో మొదటిసారిగా డిజిటల్ విధానంలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు. ఏదైనా డిజిటల్ టూల్లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్ ద్వారా sc.census.gov.in లో మీ వివరాలు నమోదు చేసుకోవచ్చు. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి. శ్రోతలు, FM 103.5 MHz పై మధుర గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి, శారదా చిత్రం కోసం చక్రవర్తి సంగీతం అందించగా వి రామకృష్ణ, పి సుశీల ఆలపించిన దాశరథ గీతం.

బావ మర్దళ్ళు ఈ చిత్రం కోసం పెండ్యాల సంగీతం అందించగా ఘంటసాల ఆలపించిన ఆరుత్ర గీతం.

మూగ మనసులు ఈ చిత్రం కోసం కేవి మహాదేవన్ సంగీతం అందించగా, ఘంటసాల ఆలపించిన ఆచార్య ఆత్రేయ గీతం.

లక్షాధికారి ఈ చిత్రం కోసం టి చలపతిరావు సంగీతం అందించగా ఘంటసాల పి సుశీల ఆలపించిన డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతం.

మాయబజార్ ఈ చిత్రం కోసం ఘంటసాల సంగీతం అందించి పి లీలతో కలిసి పాడిన పాట వినండి. గీతరచన పింగళి.

మిస్సమ్మ ఈ చిత్రం కోసం ఏఎం రాజా పి లీలా ఆలపించిన పింగళి గీతం, ఎస్ రాజేశ్వరరావు సంగీతం.

అగ్గిపిడు ఈ చిత్రం కోసం రాజన్ నాగేంద్ర సంగీతం అందించగా, ఘంటసాల ఎస్ జానకి ఆలపించిన డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతం.

మధురగీతాలలో ఇప్పుడు వినండి రంగుల రత్నం. ఈ చిత్రం కోసం పిబి శ్రీనివాస్ ఆలపించిన డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతం. సంగీతం ఎస్ రాజేశ్వరరావు మరియు బి గోపాల్.

శ్రోతలు ఇంతవరకు మధుర గీతాలు విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 11:08. ఇంతటితో ఈనాటి ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6 గంటలకు ప్రభాత ప్రసారంతో మేముందుంటాం. అంతవరకు సెలవు కోరుతున్నాం. నమస్తే. జై హింద్.